శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 14వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5 గంటల 54 నిమిషాలు దాటి 11 సెకండ్లు. శుభోదయం.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు సూక్తి సుధా.
1: పరిశుద్ధ గ్రంథము బైబిలును ప్రతి ఒక్కరూ కలిగి ఉండి మానవ జీవిత విధానము, మరణము, మానవ సంఘర్షణ, ఇహపరలోకాలు, సృష్టి, సృష్టికర్తను గూర్చిన అనేక అంశాలపై జరిపిన పరిశోధన సారాంశముగా భావించబడి అనాది కాలం నుండి కూడా ప్రజలందరికీ రక్షణ మార్గమును తెలియజేసే గ్రంథమే బైబిల్ గ్రంథము. బైబిల్ అనగా పుస్తకముల సముదాయము. బైబిల్ అంతటా ప్రజల రక్షణ, పరలోక పయనము, ఇహలోక జీవనము, ఏకదేవుడు, ఏక ప్రజ, ఏక స్థలమును గూర్చి వ్రాశారు. బైబిలును రాజులు, చక్రవర్తులు, కవులు, వేదాంతులు, ప్రవక్తలు, వైద్యులు, పండితులు, పామరులు, సుంకపు వసూలుదారులు ఇలా అందరూ దైవ ప్రేరణ చేత రాయబడిన గ్రంథాలన్నిటిలోనూ పరిశుద్ధ గ్రంథముగా నేటికీ అనేక భాషల్లో, అనేక దేశాల్లో దాదాపు 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రంథం ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. బైబిల్ నందు 66 పుస్తకములు కలవు. 2 భాగములుగా విభజింపబడినది. పాత నిబంధన యెహోవా దేవుని దర్శన భాగ్యం కలిగి ప్రవక్తలతో ప్రేరేపింపబడి జ్ఞానయుక్తంగా ప్రార్థనాపూర్వకంగా ప్రేరేపిత గ్రంథము 39 పుస్తకములు కలిగి ఉన్నది. కొత్త నిబంధన 27 పుస్తకములు కలిగి యేసుక్రీస్తు మానవ అవతారిగా భూలోకములో ఆయన జనన మరణ పునరుత్థానములను గూర్చి తెలుపుతూ రక్షణ మార్గము, పరలోక జీవన సాఫల్యతను గూర్చి తెలిపే కొత్త నిబంధన కూడా కలదు. దేవదేవుని సంకల్పాలు మానవుని పట్ల ఎలా నెరవేరుతున్నాయో తెలుపుచున్న గ్రంథమే బైబిల్ గ్రంథము. పాత నిబంధనలోని 39 పుస్తకాలలోని కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము వివిధ మానసిక భావాలు అంశాలతో కూడుకున్న జ్ఞానగ్రంథాలుగా చెప్పబడినవి. కీర్తనల గ్రంథము, గేయాల మాలిక, మానవ మానసిక ప్రార్థనా విన్నపములు, కృతజ్ఞత అర్పణలు, మానసిక శోభతో కూడిన ఆత్మీయ ప్రార్థనలతో కూడిన ఆరాధనలతో కూడిన వేదాంత అంశాలుగా దేవుని స్తుతి, దేవుని శక్తి, పాపము, పశ్చాత్తాపము, విశ్వాసము, భక్తిభావాలతో పాటు దైవ సందేశాన్ని కూడా ఇస్తూ ఉంది. నాటి నుండి నేటి వరకు దేవుడికి, దైవ ప్రజలకు మధ్య జరిగే సంభాషణలు, భక్తుల పరితాపాలు, పరలోక దర్శనము, నిత్య జీవిత సత్యాలు, దేవునితో సహవాసము, ఆనందము, ఆహ్లాదము, ప్రేమ, కృపను గురిచిన దైవజ్ఞానము అందిస్తున్న కీర్తనల గ్రంథము మన జీవిత సత్యాలుగా మార్చుకోవాలి, పఠించాలి, పాటించాలి, ప్రకటించాలి. సామెతల గ్రంథము నెలవారీ ప్రణాళిక. ప్రతిరోజు 1 అధ్యాయంతో దేవుడు మనతో మాట్లాడే అవకాశాన్ని పొందుతాం. బలపడండి, భయపడకు, ముందుకు సాగండి, జ్ఞానాన్ని పొందండి, నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడు అని పరిశుద్ధాత్మతో కలిసి ఉండి జ్ఞానమును బుద్ధి సంపాదించుకొనుము, అది నిన్ను కాపాడును. జ్ఞానాన్ని ప్రేమించినా అది నిన్ను రక్షించును. నీవు అనేక విధాలుగా దేవుని ప్రేమతో హెచ్చింపబడదు. ఘనతను పొంది యథార్థ మార్గమున ఈ లోక జీవనాన్ని సాధించి నిత్యరాజ్య వారసునిగా దేవునితో, యేసుక్రీస్తుతో కూడా సహజీవనము చేస్తూ పరలోక ఆనందాన్ని పొందగలవు అని ఎన్నో రకాలుగా సామెతల ద్వారా దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడతాడు. దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఆయనకు ఇష్టులుగా ఉంటూ వివేకంగా బోధిస్తూ దైవమానవ సంబంధాలు, పని, కర్తవ్యము, బాధ్యతలు, విజయాలు మొదలైన జీవన పరిస్థితులన్నిటినీ మన సమస్యలతో ఎదుర్కొనుటలో పాటించవలసిన నియమాలు తెలుపుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిదినం కీర్తనల ద్వారా మనం దేవునితో మాట్లాడవచ్చు, వెంటనే సామెతల ద్వారా దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. పఠించండి, ధ్యానించండి, పాటించండి, అందరికీ ప్రకటిస్తూ దైవజ్ఞానాన్ని పొంది సుఖజీవమును గడపండి.
0: మీరింతవరకు సూక్తి సుధా విన్నారు. సమర్పణ శ్రీమతి ఎస్ఏ జోసఫిన్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

వహతి సద్రప్సః తస్యైషా భవతి అవద్రప్సో అగుం సుమతిమతిష్ఠదు యానః కృష్ణో దశభిః సహస్రైః ఆవర్తమింద్రస్య చాధమంతం ఉపస్నుహితంద్రుమణామథద్రాభితి ఏతయైవేంద్రస్తలాదృప్యా సహ అసురాన్ పరివృష్టతి పృథివ్యగుం సుమతి తామన్వవస్థితః సంవత్సరోధిమన్.

ఊతాస్యో నత్వా వజ్రం సహస్రగం సూర్యాః అనునజాతమష్టరోదసే ఇతి నానాలింగత్వాదృతూనాన్నానాసూర్యత్వం.

ఋషర్హదీర్ఘశ్రుత్తమః ఇంద్రస్య ఘర్మో అతిథిరితి కశ్యపః పశ్యతో భవతి యత్సర్వం పరిపశ్యతేతి సౌక్ష్మ్యాత్ అథాగ్నేరష్టపురుషస్య తస్యైషా భవతి అగ్నే

పొలం పనులు. గులాబీ పూల సాగు గురించి తెలుసుకుందాం. వాణిజ్యపరంగా బయట ప్రదేశంలో మరియు పాలీహౌస్లలో సాగు చేయడానికి అనువైన బహువార్షిక పూల పంట గులాబీ. మన రాష్ట్రంలో 1300 హెక్టర్లలో సాగు చేయబడుతూ 4000 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పూలల్లో గులాబీని పూరాణిగా పిలుస్తారు. గులాబీ పూల నుండి సుగంధ తైలం మరియు పువ్వు రెక్కలతో రోజ్ వాటర్, గుల్ఖండ్ అనే పదార్థాలని తయారు చేస్తారు. ఇక గులాబీలో రకాలని గనక మనం చూసినట్టయితే హైబ్రిడ్టీస్. ఈ పూలు పెద్ద పరిమాణంలో ఉండి కొమ్మకి ఒక్కొక్కటిగా పూస్తాయి. ఉదాహరణకి గ్లాడియేటర్, అమాలియా, రక్తిమ, గ్రాండ్ గల, బకల్ హామి, పింక్ పాంథర్, ఆదిత్య, మదర్ తెరిసా మొదలైనవి. ఇక ఫ్లోరీ బాండాస్ ఈ విషయానికి వచ్చినట్టయితే ఈ గులాబీలు మధ్యంతర సైజులో గుత్తులు గుత్తులుగా పూసి ఎక్కువ రోజులు ఉంటాయి. ఉదాహరణకి ల్యూటిన్, రెడ్ ట్రెంప్, వైట్ గోల్డ్, ఆకాష్ దీప్ మొదలైన రకాలు. ఇక మినియేచర్ రకాల విషయానికి వచ్చినట్టయితే ఈ మొక్కలు చిన్నవిగా చిన్న చిన్న ఆకులు కలిగి అతి చిన్న పూలని పూస్తాయి. ఉదాహరణ

0: మనకి పింక్ స్ప్రే, నర్తకి, ప్రీతి, బేబీ చాక్లెట్ ఈ రకాలన్నమాట. ఇక పాలియాంతాస్ రకం విషయానికి వచ్చినట్టయితే ఇవి చిన్న చిన్న పూలని వేసవిలో పూస్తాయి. మొక్కలు హెడ్జింగ్ కి అనుకూలంగా ఉంటాయి. ఇక తీగ గులాబీ రకాన్ని గనక మనం చూసినట్టయితే మొక్కలు తీగలుగా పెరిగి పూలు చిన్నవిగా గుత్తులు గుత్తులుగా పూస్తాయి. గులాబీల సాగుకు సూర్యరశ్మి బాగా ఉన్న వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గులు పూల దిగుబడి అలాగే నాణ్యత మీద మిక్కిలి ప్రభావాన్ని చూపిస్తాయి. పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ అలాగే రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ అనుకూలంగా ఉంటుంది. 18 డిగ్రీల సెల్సియస్ వద్ద గులాబీలలో రంగు అభివృద్ధి చాలా బాగుంటుంది. గులాబీల్ని నీడ పడకుండా ఉండే ప్రదేశాల్లో పెంచాలి. నీడ ఎక్కువగా ఉన్నట్లయితే తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మొక్కలు సన్నగా బలహీనంగా ఉంటాయి. గులాబీల సాగుకు తేలిక నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. నేల ఉదజన సూచిక 6 నుండి 6.5 మధ్య ఉంటే మంచిది. బరువైన, నీరు ఇంకని నల్ల నేలలు గులాబీల సాగుకి పనికిరావు. హైబ్రిడ్ టీస్ మరియు ఫ్లోరీ బాండాస్ రకాల్ని బడ్డింగ్ ద్వారా ప్రవర్ధనం చేస్తారు. సాధారణంగా టీ బడ్డింగ్లో చేస్తారు. మినియేచర్లు తీగ రకాల్ని మరియు రూట్ స్టాక్లని కొమ్మ కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేస్తారు. గులాబీల సాగులో నాటే దూరాన్ని గనక మనం చూసినట్టయితే నేల స్వభావాన్ని మరియు రకాన్ని బట్టి 75 నుండి 120 సెంటీమీటర్ల ఎడంగా నాటుకోవాలి. ఎకరానికి 6,000 నుండి 7,000 మొక్కల వరకు పడతాయి. ఇక గులాబీ మొక్కల్ని జూన్ నుంచి జనవరి వరకు కూడా నాటుకోవచ్చు. అయితే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో నాటినట్లయితే దిగుబడి బాగుంటుంది. గులాబీలో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే మొక్కల్ని నాటిన తర్వాత కొత్త చిగుళ్ళొచ్చే వరకు తేలికపాటి నీటి తడులను ఇచ్చి ఆ పిమ్మట అవసరాన్ని బట్టి 8 నుండి 10 రోజుల వ్యవధిలో తడులు పెట్టుకోవాలి. డ్రిప్ పద్ధతి ద్వారా కూడా నీటి యాజమాన్యాన్ని చేపట్టి నీటిని ఆదా చేయొచ్చు. గులాబీలలో కత్తిరింపులు అనేవి చాలా ప్రాముఖ్యతని వహిస్తాయి. గులాబీలు కొత్త చిగుర్ల మీద ఎక్కువగా పూస్తూ ఉంటాయి, కాబట్టి కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి అంటే మన రాష్ట్రంలో వర్షాకాలం అయిపోయిన తర్వాత అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈ కొమ్మ కత్తిరింపులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కొమ్మల్ని కత్తిరించినప్పుడు చనిపోయిన ఎండిపోయిన కొమ్మల్ని, తెగులు లేదా పురుగు ఆశించిన కొమ్మల్ని, బలహీనంగా ఉన్న కొమ్మల్ని, రూట్ స్టాక్ పైన వచ్చే కొమ్మల్ని కత్తిరించుకోవాలి. ఆరోగ్యంగా బలంగా ఉన్న కొమ్మలపై తగినంత ఎత్తులో వెలుపల వైపు ఉన్న మొగ్గకి సుమారుగా 5 మిల్లీమీటర్ల పైన పదునైన సికేచర్తో కొమ్మల్ని ఏటవాలుగా కత్తిరించాలి. కత్తిరించిన కొమ్మలకి బ్లైటాక్స్ పేస్ట్ని పూసుకోవాలి. ఇక గులాబీలో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే కొమ్మల్ని కత్తిరించిన తర్వాత ప్రతి మొక్కకు 7 నుండి 8 కిలోల పసుపుల ఎరువు అలాగే 3 నుండి 5 కిలోల వేపపిండి లేదా వేరుశనగ చెక్క వేయాలి. తర్వాత 15 నుంచి 20 రోజులకి యూరియా, ఫాస్ఫరం, పొటాష్ ఎరువుల్ని 1:8:3 నిష్పత్తిలో ప్రతి మొక్కకి 100 గ్రాముల చొప్పున వేసుకోవాలి. ఇదే మోతాదుని 2-3 దఫాలుగా వేసుకోవచ్చు. సూక్ష్మధాతువులైనటువంటి మ్యాంగనీస్ సల్ఫేట్ 15 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 20 గ్రాములు, చిలేటెడ్ ఇనుము 10 గ్రాములు, బోరాక్స్ 5 గ్రాములు కలిగిన మిశ్రమాన్ని 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పూత దిగుబడి విషయానికి వచ్చినట్టయితే వాణిజ్యపరంగా సాగు చేసిన గులాబీలు నాటిన సంవత్సరం తర్వాత మొదలై 7 నుండి 8 సంవత్సరాల వరకు పూస్తాయి. 3 సంవత్సరాల మొక్క 300 గులాబీల వరకు పూస్తుంది. మార్కెట్ కోసం గులాబీలని మొగ్గగా ఉన్నప్పుడే కోసుకోవాలి. ఇక గులాబీలో సస్యరక్షణని గనక మనం చూసుకున్నట్టయితే తామర పురుగులు, పెంక పురుగులు, పేనుబంక, ఎర్రనల్లి, మొగ్గు తొలిచే పురుగులు ఇవన్నీ కూడా ఆశించి గులాబీని నష్టపరుస్తూ ఉంటాయి. ముందుగా తామర పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుపోతాయి, మొగ్గలు కూడా సరిగ్గా విచ్చుకోవు. ఈ తామర పురుగుల నివారణకి డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పెంక పురుగులు రాత్రిపూట ఆకుల్ని తిని నష్టపరుస్తూ ఉంటాయి. కార్బరిల్ 3 గ్రాములు లీటర్ నీటికి లేదా మిథైల్ పెరాథియన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల కొనలు అలాగే మొగ్గ కూడా నల్లగా మాడిపోతాయి. వీటి నివారణకి డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గులాబీలో ఎర్రనల్లి వాతావరణం వేడిగా ఉన్న రోజుల్లో ఉధృతంగా ఉంటుంది. దీనివల్ల మొక్క ఆకులు రాలిపోతాయి. నివారణకి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా డైకోఫాల్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గులాబీలో మొగ్గు తొలిచే పురుగు కనుక ఆశించినట్టయితే లార్వాలు అనేవి పూ మొగ్గల్ని తొలుస్తూ ఉంటాయి. దీనివల్ల పూ మొగ్గలు విచ్చుకోవు. ఈ మొగ్గు తొలిచే పురుగుల నివారణకి క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా కార్బరిల్ 3 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గులాబీలో తెగుళ్లు కూడా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా బూడిద తెగులు, నల్లమచ్చ తెగులు, ఎండు రోగం అనేవి ఈ గులాబీలో ఎక్కువగా నష్టాన్ని కలిగించే తెగుళ్లు. బూడిద తెగులు గనక ఆశించినట్టయితే ఆకుల మీద బూడిద లాంటి తెల్లటి పదార్థం ఏర్పడి ఆకులు ముడుచుకుపోతాయి. లేత కొమ్మల నిండా బూడిద సోకి ఎండిపోతాయి. పూల రేకులు రంగుమారి వడలిపోయి ఎండి రాలిపోతాయి. ఈ బూడిద తెగులు నివారణకి డైనోక్యాప్ 1 మిల్లీలీటరు లేదా కార్బోండిజం 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుని నివారించవచ్చు. గులాబీలో నల్లమచ్చ తెగులు గనక ఆశించినట్టయితే గుండ్రటి నల్లటి మచ్చలు ఆకులకు 2 వైపులా వ్యాపించడం వల్ల ఆకులు రాలిపోతూ ఉంటాయి. వర్షాకాలంలో ఈ నల్లమచ్చ తెగులు ఉధృతి గులాబీలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. నివారణకి బాబిస్టిన్ 1 గ్రాము లేదా బెనమిల్ 1 గ్రాము లేదా క్లోరోథరోనిల్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. గులాబీ పంటలో ఎండు రోగం గనక ఆశించినట్టయితే మొక్క పైభాగం నుండి కిందకి ఎండిపోతుంది. ఈ తెగులు ముందుగా కత్తిరించిన కొమ్మ నుండి మొదలవుతుంది. తెగులు సోకిన కొమ్మలు నలుపు రంగుగా మారిపోతాయి. కాండము వేర్లు గోధుమ రంగుగా మారిపోతాయి. ఈ ఎండు రోగ నివారణకి కత్తిరింపు చేసి కొమ్మకు వెంటనే రాగిధాతు సంబంధమైన మందును అంటే బ్లైటాక్స్ని పేస్ట్లాగా చేసి కత్తిరించిన ప్రదేశాల్లో పూసుకోవాలి.
1: మీరింతవరకు పొలం పనులు కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ది కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి మిగులు ఉన్న ప్రాంతాలను నీటి కొరత ఉన్న ప్రాంతాలతో అనుసంధానించే పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. జలధార కింద చేపట్టే చెక్ డ్యాములు, ఇంకుడుగుంతలు, పంటకుంటలు, కాంటూర్ కందకాల పునరుద్ధరణ పనుల్లో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. చిన్న వాగుల అభివృద్ధికి వాల్మీకిపురం వాగు అభివృద్ధి నమూనాను పరిశీలించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు ఈరోజు బయలుదేరనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు,

0: అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అలాగే స్టార్టప్లు, సెమీకండక్టర్ రంగం, పట్టణాభివృద్ది, పెట్టుబడుల అంశాలపై పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, పెట్టుబడుల సన్నాహక రోడ్ షోలో పాల్గొంటారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు, రాష్ట పారిశ్రామిక అభివృద్దికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలపై హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డుతో పాటు ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాల కారణంగా నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ముందస్తు ప్రణాళికతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఎవరైతే థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్ మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం, కలెక్టర్స్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక మిగతా శాఖ పరంగా అవకతవకలు జరుగుంటే కొంతమంది అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.
0: రాజధాని అమరావతి అభివృద్ది కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలోని హరిచంద్రపురం, వడ్డమాను గ్రామాల్లో నిన్న నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. భూ సమీకరణ విధానంపై రైతులు వ్యక్తం చేసిన సందేహాలకు ఈ సందర్భంగా మంత్రి సమాధానాలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ఆ మూడు గ్రామాల్లో 46.9% ఇచ్చేశారు. ముఖ్యమంత్రి గారు త్వరలో ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ ప్లాన్ చేస్తామన్నారు. దానికి యాక్చువల్ గా ఈ గ్రామాలను కూడా చేయమని యాక్చువల్ గా ఇక్కడ భాష్యం ప్రవీణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ఇంతవరకు ల్యాండ్ తీసుకుంటే రీసర్వే ఒకటి, ఆ 22A కావచ్చు, ఇనామ్ కావచ్చు, వాటి మీద మీరు కొద్దిగా ఫోకస్ చేసి వీలైన తొందరలో కంప్లీట్ చేయండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కోట్లాది మంది యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రధానమంత్రి ప్రోత్సాహంతో దేశంలో స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది యువతను ఉద్యోగాలు అన్వేషించే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. యువతకు కొత్త అవకాశాలను కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, వారి నైపుణ్యాలతో దేశాన్ని వికసిత్ భారత్గా మార్చే పునాదిని వేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సంక్షేమం, రాష్ట అభివృద్దే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన నిన్న ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందిన 408 వినతుల్లో 318 వినతులను పరిష్కరించామని, మిగిలిన వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, పరిశ్రమలు, డేటా సెంటర్లు, స్టీల్ ప్లాంట్లు, తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయకుండా P4 పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకురావటం మహిళలను మోసం చేయడమేనని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకురాలు విడదల రజని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సాకుగా

0: చెప్పి ఆడబిడ్డ నిధి పథకాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఒక్కో మహిళకు 2 ఏళ్లకు 36,000 రూపాయల చొప్పున రాష్ట్రంలోని సుమారు 2 కోట్ల మంది మహిళలకు 72,000 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం బాకీ పడిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపాలెం, సమిశ్రగూడెం, అట్లపాడు, డీ ముప్పవరం, పెండ్యాల గ్రామాల్లో నిన్న పర్యటించిన ఆయన 2వ విడత పల్లె పండుగ కార్యక్రమంలో నిర్మించిన పలు అంతర్గత రహదారులను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. రక్తదానం చేసేవారికి కృతజ్ఞతలు తెలియజేయడం, రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించేలా ప్రోత్సహించడం, రక్తదానం వల్ల శరీరానికి కలిగే మేలును తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. రక్తంలోని గ్రూపులను కనుగొన్న ఆస్ట్రియా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన జీవశాస్త్రవేత్త, వైద్యులు కార్ల్ ల్యాండ్స్టీనర్ జయంతి అయిన జూన్ 14 రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి జలధార జలహారతి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలులో గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సాధన శర్మ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ దేశస్య నీస్ నగరం సంప్రాప్తవాన్. భారతీయ ప్రవాసీజనైః తస్య హార్దికం స్వాగతం కృతం. భారతస్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహోదయః రాత్రౌ ఫ్రాన్స్ స్లోవాకియా దేశయోః యాత్రయాః ప్రథమచరణే నీస్ నగరం సంప్రాప్తవాన్. తత్ర ఫ్రాన్స్ దేశస్య వరిష్ఠాధికారిభిః తస్య హార్దికం స్వాగతం కృతం. తత్ర హోటల్ నెగ్రెస్కో స్థలి భారతీయ ప్రవాసీజనైః తేషాం హార్దికం స్వాగతం కృతం. ప్రధానమంత్రి స్వీయ యాత్రాకాలె ఫ్రాన్స్ రాష్ట్రపతినా సహ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి తథా వివిధేషు కార్యక్రమేషు సహభాగిత్వం వహిష్యతి. ఫ్రాన్స్ దేశస్య నీస్ నగరె ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః భారతీయ ప్రవాసీజనైః భవ్యం స్వాగతం కృతం. తత్ర ఫ్రాన్స్ ఇటలీ కళాకారైః ప్రస్తుతాని కథక భరతనాట్యాదీని భారతీయ శాస్త్రీయ నృత్యాని అపి దృష్టాని. నీస్ నగరె భారతీయ ప్రవాసీ జనానాం స్నేహపూర్ణ స్వాగతాయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేషాం ధన్యవాదం అకరోత్. ఫ్రాన్స్ దేశస్య నీస్ నగరె ప్రాప్తస్య హార్దిక స్వాగతస్య కృతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ ప్రవాసీ జనేభ్యః ధన్యవాదం అకరోత్. సామాజిక అంతర్జాల మాధ్యమేన ప్రకాశిత సందేశే తేన ఉక్తం యత్ ఏతత్ స్వాగతం స్మరణీయం. సహ అవదత్ యత్ స్వదేశాత్ దూరస్థితః అపి భారతీయః ప్రవాసినః జనాః భారతేన సహ స్వీయం దృఢం సంబంధం నిరంతరం ధారయంతి. ప్రధానమంత్రి.

0: नरेन्द्र मोदिनः स्लोवाकिया यात्रा भारत स्लोवाकिया सम्बन्धान् सुदृढीकरिष्यति। स्लोवाकिया देशे भारतस्य राजदूतः अपूर्वचन्द्रः उक्तवान् यत् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः स्लोवाकिया यात्रा उभयोः देशयोः सहयोगस्य नूतनान् मार्गान् उद्घाटयिष्यति। ब्रातिस्लावा नगरे आकाशवाण्याः वार्ताहरेण सह वार्तालापे असौ अवदत् यत् एषा यात्रा विशेषतः आर्थिक व्यापारिक सम्बन्धानां सुदृढीकरणे महत्वपूर्णां भूमिकां निर्वहिष्यति। भारतीय अंतरिक्ष अनुसंधान संस्थायाः अध्यक्षः डॉक्टर वी नारायणनः सूचितवान् यत् इसरो तथा परमाणु ऊर्जा विभागः चंद्र अवतरण ज्ञानस्य विकासार्थं संयुक्त रूपेण कार्यं कुरुतः। भारतीय अंतरिक्ष अनुसंधान संस्थायाः अध्यक्षः डॉक्टर वी नारायणनः अवदत् यत् इसरो परमाणु ऊर्जा विभागेन सह मिलित्वा अत्यंत शीतल परिस्थितेः संरक्षणार्थं उन्नत कृत्रिम तापन प्रणालीं च विकसितुं कार्यं कुरुतः। बेंगलुरु नगरे आयोजिते CSIR RISE सम्मेलने सः उक्तवान् यत् सौर ऊर्जया संचालितं चन्द्रयानत्रयस्य लैंडर विक्रम अवतरणयानं चन्द्रे केवलं 14 दिनानि यावत् कार्यम् अकरोत्। अवतरणयानं निर्मातुं प्रयासान् करिष्यतः इदानीं उभौ विभागौ, येन इदानीं 200 दिनपर्यन्तं चन्द्रे कार्यं भवेत्। कृत्रिम तापन प्रणाल्या युक्तम् एतत् ज्ञानं चन्द्रस्य कठोर जलवायु परिस्थितिषु अपि कार्यं करिष्यति तथा च भविष्ये दीर्घकालिक चन्द्र अन्वेषण अभियानेषु अपि सहायकं भविष्यति। केन्द्रीय संचार मंत्री ज्योतिरादित्य सिंधिया हिमाचल प्रदेशे डाक विभागस्य ड्रोन आधारित डाक परिवहन सेवायाः शुभारंभम अकरोत्। एषा सेवा मंडी प्रधान डाक कार्यालयात् रेहरधारा शाखा डाक कार्यालय पर्यन्तं प्रवृत्ता। अमेरिका देशस्य राष्ट्रपतिः डोनाल्ड ट्रम्पः उक्तवान् यत् ईरान देशेन सह युद्ध समापन सम्बद्धस्य सन्धिपत्रे अद्य हस्ताक्षरं सम्भाव्यते। तेन उक्तं यत् अस्य सन्धेः लक्ष्यं ईरानस्य परमाणु अस्त्रेभ्यः दूरीकरणमस्ति। एक दिवसीय पुरुष क्रिकेट श्रृंखलायाः प्रथम स्पर्धायां भारतेन अफगानिस्तान दलं पराजितम्। हिमाचल प्रदेशस्य धर्मशाला नगरे प्रथम एक दिवसीय क्रिकेट स्पर्धायां भारतेन अफगानिस्तान दलं 7 क्रीडक पुरस्सरं पराजितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ, శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ నిర్వహణ, డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవ విశేషాలు వింటారు. సమర్పణ డాక్టర్ ఎస్ మదన్మోహన్. అలాగే సరస వినోదిని సమస్య పూర్ణం వింటారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. 7:55 ఈ మాసపు పాట వింటారు. రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి శిష్ల శారద, శ్రీ డివి మోహనకృష్ణ. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంపి రవిశంకర్. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో ఎస్ శశాంక్ గారి వేణుగానం వింటారు. ఎంఆర్ గోపీనాథ్ గారు వయోలిన్, ఆర్ అనంతకృష్ణన్ గారు మృదంగం. 9:35 నమస్తే అమరావతి. 10:00 వార్తావాహిని. 10:30 ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్యకుమార్ గారితో పరిచయం వింటారు. అనంతరం రాబోయే అతిథి. 11:00 తెలుగు సాహిత్య విమర్శలో కెకె రంగనాథాచార్యులు, ఈ అంశం గురించి శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహారాజు గారి ప్రసంగం వింటారు. తర్వాత చివరకు మిగిలేది అనే నవలలో బుచ్చుబాబు గారి కల్పనా చాతుర్యం గురించి శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహారాజు గారి ప్రసంగం వింటారు. అనంతరం కల్పలత శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 12:10 ఉభయ కుసులోపరి శ్రోతల వాట్సప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం 12:00.

40 నిమిషాలకు చిత్రగీతాలు, 1 గంట 30 నిమిషాలకు వనితా వాణి పిల్లల్లో మనోవికాసానికి బాల సాహిత్యం శ్రీమతి జి రాధికారావు గారి ప్రసంగం, తర్వాత లలితగీతాలు, చివరిగా చీరల సంరక్షణలో జాగ్రత్తలు విశేషాలు వింటారు. 2 గంటల 30 నిమిషాలకు బొమ్మరిల్లు కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక, పాల్గొన్నవారు శ్రీ కె హర్ష గౌతమ్, పివి దివిజ, ఎన్ చైత్ర, ఆర్ చిద్విలాస్, కె నేహ. 3 గంటలకు కూతురుంటే చాలు నాటకం వింటారు, రచన శ్రీ ఆవుల వెంకటరమణ, నిర్వహణ శ్రీ ఏవైఎన్ రెడ్డి, పర్యవేక్షణ అబ్దుల్ కుదుస్. 4 గంటలకు యువలయ, 4:45 లయవన్యాసం కార్యక్రమంలో గుమ్ములూరి బిఎన్వీఎస్ శబరీష్ గారి డోలు లయ విన్యాసం వింటారు. 5 గంటలకు ఫిలిం గీతాలు, 5:30 యువవాణి, 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో శ్రీమతి తూము కృష్ణకుమారి బృందం వారిచే భజనావళి వింటారు. 6:30 భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఇంగ్లాండ్లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈ ఆట ప్రైమరీ మరియు ఎఫ్ఎం రేడియో సెట్లలో ప్రసారమవుతుంది. న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా ప్రసారమవుతాయి. 7:15 పంటసీమలు కార్యక్రమంలో బొప్పాయిని ఆశించే పురుగులు తెగుళ్లు నీటి యాజమాన్యం గురించి డాక్టర్ వి సురేఖాదేవి గారితో పరిచయం వింటారు. తర్వాత జానపద గీతం, అలాగే రైతు స్థాయిలో ట్రైకో గ్రామా గుడ్డు పరన్నా జీవి తయారీ గురించి వివరాలు వింటారు. 7:45 ఫిలిం గీతాలు, 8:15 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో సతాం మహిష సంఘ సకల ప్రసూత్యే డాక్టర్ డిఎన్ దీక్షిత్ గారి ప్రసంగం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 దేశభక్తి గీతం వింటారు. 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్ర తరంగిణి, తర్వాత జాతీయ రూపకం వింటారు. 10:00 రవివాసేరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం వింటారు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి ఈ కార్యక్రమాలు. 11:45 రేపటి ప్రసార వివరాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ప్రసార విశేషాలు విన్నారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభిస్తారు. ఇది భారత ఆవిష్కరణలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించే ఒక ప్రతిష్టాత్మక వేదిక. సాంకేతికత, రక్షణ, ఆవిష్కరణలు, వ్యూహాత్మక వ్యవహారాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని సమీక్షించడానికి ఇరుదేశాల నాయకులు ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. అలాగే కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు G7 సదస్సులో కూడా పాల్గొంటారు. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన

0: in various sectors like defense, clean technology, cybersecurity, tourism, and people-to-people contact.
1: వచ్చే వారం ఫ్రాన్స్లో జరగనున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతారని వైట్హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక వృద్ది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెట్టుబడి భాగస్వామ్యాలు, పలు ప్రపంచ భద్రతా సవాళ్లపై దృష్టి సారించనున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలియజేశారు. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. మిత్రదేశాలు, భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూనే అమెరికా ఆర్థిక వ్యూహాత్మక ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని వైట్హౌస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపత్తిగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్దిని సాధించిందని అన్నారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడ్కరీ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్టు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆదాయాన్ని అందుకుంటున్నారని గుర్తు చేశారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థిక అభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందని మిశ్రా అన్నారు.
2: This milestone today is not only an occasion to celebrate an institution, but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
1: నైరుతి ఋతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 నుండి 4 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఈరోజు రాజస్థాన్లో ఈదురు

0: గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. రానున్న 3-4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 22.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కావడం ఆలస్యం అవడంతో 25 ఓవర్ల మ్యాచ్గా కుదించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 2వ వన్డే మ్యాచ్ ఈ నెల 17వ తేదీన లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 దేశాల పర్యటనలో భాగంగా తొలి దశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 41వ శ్లోకం.

పరంతప. ఓ అర్జున, బ్రాహ్మణ బ్రాహ్మణుల యొక్కయు, క్షత్రియ విషాం క్షత్రియుల యొక్క, వైశ్యుల యొక్క, శూద్రాణాంచ శూద్రుల యొక్క కర్మాణి కర్మలు స్వభావ పూర్వ

జన్మ సంస్కారం నుంచి ప్రభవైహి ఏర్పడినట్టి గుణైహి త్రిగుణాల చేత ప్రవిభక్తాని అనగా పంచబడినవి.

అర్జున, పూర్వజన్మ సంస్కారాలను బట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో సత్వరజస్తమో గుణాల భేదం ఏర్పడుతూ ఉంటుంది. ఆ గుణాలే వారికి ఆయా కర్మలను పంచి ఇస్తూ ఉంటాయి. వేదసారమే స్మృతుల సారం, వేదస్మృతుల సారమే గీతాశాస్త్రం, దాని సారమే ఈ శ్లోకం నుంచి అధ్యాయం చివరి వరకు రాబోయే గ్రంథం. అందుకే భగవానుడు దీనిని నిదానంగా మెట్లు మెట్లుగా ముందుకు సాగించబోతున్నాడు. వాటిలో మొదటి మెట్టుగా చతుర్వర్ణ ధర్మాలకు వెనకాలగల మూల సూత్రాలను 4 శ్లోకాలలో ఆయన ప్రస్తావిస్తున్నాడు. మొదటి శ్లోకంలో గుణాలు చేసే కర్మల పంపకాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో తర్వాత ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవ విశేషాలు వింటారు. సమర్పణ డాక్టర్ ఎస్ మదన్ మోహన్.
1: జూన్ 14 ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. దీన్నే వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే అంటారు. ఈ రక్తదాతల దినోత్సవం గురించి తెలుసుకునే ముందుగా మనం ఈ రక్తం యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 17వ శతాబ్దంలో విలియం హార్వే అనే అతను మొట్టమొదటిసారిగా మన శరీరంలో రక్తనాళాలు ఉన్నాయని, గుండె వల్ల రక్తం సరఫరా చేయబడుతుందని ఈ విషయాలన్నింటినీ మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగింది. ఆ తర్వాత 1819వ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఒక వ్యక్తికి ఇంకొక రక్తాన్ని ఎక్కించడం జరిగింది. ఈ ప్రక్రియ కూడా విజయవంతంగా ముగిసింది. కానీ ఆ తర్వాత ఒకరి రక్తం మరొకరికి ఎక్కించినప్పుడు ఒకసారి బతకటం, ఒకసారి చనిపోవటం జరిగింది. మరి దేనివల్ల జరిగిందో అటు వైజ్ఞానిక శాస్త్రవేత్తలకు కానీ, తర్వాత ఆరోగ్య శాస్త్రవేత్తలకు కానీ, డాక్టర్లకు కానీ ఎవరికీ ఈ విషయం అంతుపట్టలేదు. ఈ విషయం తెలుసుకోవటానికి 80 సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. 1900వ సంవత్సరంలో మన రక్తంలో ABO AB అలాగే వాటికి సంబంధించిన నెగిటివ్ గ్రూప్స్ ఉన్నాయని కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే ఆస్ట్రియాకి సంబంధించిన శాస్త్రవేత్త కనుగొనటం జరిగింది. అలాగే క్రాస్ మ్యాచింగ్ పద్ధతి, అంటే ఒకరి రక్తాన్ని వేరొకరికి ఎక్కించే ముందు అది మ్యాచ్ అవుతుందా లేదా అనే ప్రక్రియను కూడా ఆయన కనిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒక వ్యక్తి కూడా రక్తం ఎక్కించడం వల్ల చనిపోవటం జరగలేదు. కానీ మనం అప్పుడప్పుడు పేపర్లో చదువుతాం, ఒక వ్యక్తి రక్తం ఎక్కించడం వల్ల అతని చనిపోవడం జరిగింది, అతనికి రియాక్షన్ వచ్చింది. ఇవన్నీ మన దగ్గర అన్స్కిల్డ్ టెక్నీషియన్స్ వల్ల కానీ, లేకపోతే తెలిసి తెలియని వాళ్ళు క్రాస్ మ్యాచింగ్ చేయటం వల్ల కానీ ఇవి సంభవించిందే. కానీ మనకి క్రాస్ మ్యాచింగ్ సంబంధించిన పూర్తి సమాచారం కార్ల్ ల్యాండ్స్టీనర్ గారు ఇవ్వడం జరిగింది. ఆయన కనిపెట్టిన ఈ ప్రక్రియ వలన 2వ ప్రపంచ యుద్ధం లోపల ఎంతో మంది సైనికుల ప్రాణాలను కాపాడటానికి అవకాశం వచ్చింది. అలాగే ఆయనకి ఈ వైద్య విజ్ఞానాన్ని మన అందరికీ అందించినందుకు గాను 1930వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ను కూడా ఇవ్వటం జరిగింది. ఆ మహనీయుడు పుట్టిన దినమే జూన్ 14. అందుకోసమే ఆ మహనీయునికి నివాళిగా ప్రతి సంవత్సరం జూన్ 14 మనం వరల్డ్ బ్లడ్ డోనర్స్ డేని జరుపుకుంటున్నాం. ఈ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకు ముందు సంవత్సరం స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తాన్ని ఇచ్చిన స్వచ్ఛంద రక్తదాతల యొక్క సేవలను కొనియాడటం, అలాగే ఇంతవరకు రక్తదానం చెయ్యని రక్తదాతల లిస్టులోకి, అంటే వాళ్ళని కూడా ఈ ప్రవాహంలోకి తీసుకురావటానికి వాళ్ళని ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి రక్తదానానికి సుముఖులుగా చేయటం, ఈ ప్రక్రియ కోసమే ఈ ఎవ్రీ ఇయర్ మనం జూన్ 14 వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే జరుపుకుంటున్నాం. రక్తదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. అలాగే ఒక వ్యక్తి రక్తాన్ని కోల్పోతే అది యాక్సిడెంటే కావచ్చు, కొన్ని నిమిషాల్లోనే రక్తం ఎక్కించాలి, లేకపోతే ఆ వ్యక్తి ప్రాణాన్ని కోల్పోతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 8.5 కోట్ల మంది రక్తదానం చేస్తున్నారు. అలాగే మన భారతదేశంలో 1 కోటి మంది రక్తదానం చేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో 8.5 లక్షల మంది రక్తదానం చేస్తున్నారు. కానీ మన యొక్క ఆవశ్యకత 10 లక్షల రక్త యూనిట్లు మనకు ప్రతి సంవత్సరం అవసరం పడుతున్నాయి. కానీ 1.5 లక్షల యూనిట్ల కొరత మన ప్రతి సంవత్సరం వేధిస్తుంది. దీనివల్ల ముఖ్యంగా 70% మంది రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారు సకాలంలో రక్తం అందక ప్రాణాలను కోల్పోతున్నారు. మరి మన దేశ జనాభాలో ఏమన్నా రక్తదాతల కొరత ఉందా? లేనేలేదు. మన జనాభాలో 50% మంది రక్తదానానికి అర్హులు. కానీ కేవలం 1000కి 4 మాత్రమే ముందుకు వస్తున్నారు. ఎందువలన? కొంతమందికి రక్తాన్ని చూస్తే భయం, కొంతమందికి ఆ రక్తాన్ని సేకరించే సూదులు నొప్పిని కలిగిస్తాయేమో అన్న భయం, కొంతమందికి రక్తాన్ని సేకరించే సూదులు బ్యాగులు మళ్ళా మళ్ళా వాడతారేమన్న అనుమానం, యువత ముందుకొచ్చి రక్తాన్ని చేసినా ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులు తిడతారేమోనన్న భయం. ఈ భయము, ఆందోళన, అనుమానాలతోటి రక్తదాన ఆవశ్యకత మరుగున పడిపోతున్నది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, రక్తదాతలకు కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి రక్తదానం వల్ల. అవి ఏమిటంటే, పదే పదే రక్తదానం చేయటం వల్ల వారి శరీరంలో తెలుసో తెలియకో అక్యుములేట్ అయిన ఎక్సెస్ ఐరన్ బయటకు వెళ్ళిపోతుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా బయటకు వెళ్ళిపోతుంది. దీనివల్ల వారికి ముందు ముందు డయాబెటీస్, క్యాన్సర్, అలాగే హార్ట్ అటాక్స్ నుంచి రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి కొత్త రక్తం పునరుత్పత్తి అయ్యి ఆ రక్తానికి ఆక్సిజన్ సంగ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇవన్నీ కొన్ని మామూలు ప్రయోజనాలు అనుకున్నా, వాళ్ళిచ్చే రక్తం వల్ల ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడవచ్చు, ఆ వ్యక్తిపై ఆధారపడి ఉన్న అతని కుటుంబం మొత్తాన్ని కాపాడటానికి మనకు అవకాశం ఉన్నది. మనం చంద్రమండలానికి నిచ్చెనలు వేస్తున్నాం, అంగారుకుని ఆనుపానులు తెలుసుకున్నాం, కానీ రక్తానికి ప్రత్యామ్నాయం కానీ లేకపోతే కృత్రిమంగా తయారు చేసే పద్ధతి కానీ ఇప్పటి వరకు ఎవరు కనిపించడం. కేవలం స్వచ్ఛందంగా ఒక రక్తదాత ముందుకు వచ్చి మానవత్వంతో ముందుకు వచ్చి రక్తం ఇస్తే తప్ప మనకు రక్తం యొక్క లభ్యత లేదు. చాలామందికి తెలిసింది తాము ఇచ్చే రక్తం గర్భిణీ స్త్రీలకు, శస్త్రచికిత్స చేయించుకునే వారికి, అలాగే రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి మాత్రమే ఉపయోగపడుతుందని. కానీ ఇంకొక తరగతి రోగులు, వాళ్లే తలసీమియా చిన్నారులు. వీళ్ల జీవితకాలం కేవలం 30 నుంచి 40 సంవత్సరాలు మాత్రమే. వీళ్లు రక్తంలో జన్యు లోపంతో పుడుతున్న చిన్నారులు. వీళ్ళకి ప్రతి 3 వారాలకు ఒక్కసారి రక్తం ఎక్కించాలి. ఒక యూనిట్ రక్తం ఎక్కిస్తే వాళ్ళకు 1 నెల జీవితాన్ని మనం ప్రసాదించినట్టే. ఇటువంటి చిన్నారులు మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 15,000 మంది పుడుతున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో 1500 మంది దాకా ఉంటున్నారు. వీళ్ళకి ఒక్కరోజు కూడా మనం ఆలస్యం లేకుండా రక్తం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు జీవించడం కష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ చిన్నారుల ఆవేదన ఒక అడుగు అమ్మఒడిలో, ఒక అడుగు మృత్యువడికి వడివడిగా సాగుతూ, నిత్యం జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతూ, మృత్యువు కరాల కరవాలానికి బలి అయి మృత్యుశయ్యకు చేరువవుతున్న చిన్నారులు ఈ తలసీమియా చిన్నారులు. వీళ్ల బతుకు చాలా దుర్భరం. వీళ్లకి ఒక్క సమర్

0: మనకి కాలేజెస్ ఉండవు, స్టూడెంట్స్ ఉండరు, కాబట్టి వాళ్ళకి రక్తం చాలా అవసరం, కానీ ఇచ్చేవాళ్ళు ఉండరు. కాబట్టి రక్తదానానికి యోగ్యులైన ఎవరైనా కూడా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్కి వచ్చి వాళ్ళు రక్తదానం చేస్తే ఇటువంటి చిన్నారులని ఆదుకున్న వాళ్ళు అవుతారు. ప్రతి నిమిషం మీ యొక్క రక్తం కోసం ఒక తలసీమియా చిన్నారి ఎదురు చూస్తుందన్న సంగతి ఎవ్వరూ మరవకూడదు. ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి తన శరీరంలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. అతని దగ్గర నుంచి మేము సేకరించేది కేవలం 350 మిల్లీలీటర్లు. ఇది WHO గైడ్లైన్స్ ప్రకారం 8 ml/kg బాడీ వెయిట్ చొప్పున ప్రతి వాళ్ళు డొనేట్ చేయొచ్చు. మేము సేకరించే రక్తం 350 ml. అది ఈ వైటల్ రిజర్వాయర్ అంటే హార్ట్ కిడ్నీ లివర్ స్పీన్ లోపల 1 లీటర్ రక్తం నిక్షిప్తమై ఉంటుంది. దాంట్లోంచి ఇది సరఫరా అవుతుంది. తర్వాత ఈ వైటల్ రిజర్వాయర్లోకి 22 రోజుల తర్వాత బోన్ మ్యారోలో మళ్ళా రక్తం తయారై అది రీప్లేస్ అవుతుంది. కాబట్టి ఈ రోజు మీరు రక్తదానం చేస్తే 22 రోజుల్లో మీరు ఇచ్చిన రక్తం మీ వాల్యూమ్ పూర్తిగా ఫిల్అప్ అయిపోతుంది. అలాగని మీరు 23వ రోజు రక్తదానం చేయకూడదు. రక్తదానానికి రక్తదానానికి మధ్యలో కనీసం 90 రోజుల ఇంటర్వెల్ మీరు వ్యవధిని పాటించాలి. ఇలా చేస్తూ పోతే ఒక 18 సంవత్సరాల యువకుడు 50 సంవత్సరాలు వచ్చే వరకు అంటే ఈ పీరియడ్ లోపల 160 సార్లు రక్తదానం చేయొచ్చు. రక్తదానంలో కూడా రికార్డులు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. సోనేపేట్ విలేజ్ హర్యానా స్టేట్ గబ్రుద్దిన్ అనే వ్యక్తి నిరుపేద గుర్రబ్బని నడిపించుకునే వ్యక్తి. ఈయన ఇప్పటి వరకు 180 సార్లు రక్తదానం చేశాడు. ఈయన రక్తదానంతో 150 మందిని మృత్యుముఖం నుంచి రక్షించడం జరిగింది. అలాగే డాక్టర్ సుశీలారెడ్డి, ఈవిడ కర్నూలు వాసి, ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు, ఇప్పటి వరకు 200 సార్లు రక్తదానం చేశారు. మరి వాళ్ళు ఏమి ఆశించి చేశారు? కేవలం ఇతరులను రక్షించాలని, మానవ సేవే మాధవ సేవని అనే దృక్పథంతో చేశారు. వాళ్ళు చేయటం వల్ల ఆయాచితంగా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి రికార్డ్స్ వచ్చాయే తప్ప రికార్డ్స్ కోసం వాళ్ళు ఏం చేయలేదు. మనకు ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణదానం చేసే అవకాశాన్ని మనకిచ్చాడు. మనలో ఎంతమంది దీన్ని వినియోగించుకుంటున్నాం? ఏ దానమైనా విద్యా విజ్ఞానం డబ్బుతో ముడిపడి ఉన్నాయి, కానీ రక్తదానం మంచి మనసుతో ముడిపడి ఉన్నది. మీరంతా మంచి మనసు గల మనుషులు. కాబట్టి ఈరోజు ఎక్కువ సంఖ్యలో మీరు వచ్చి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదానం చేస్తే ఈ తలసీమియా చిన్నారిని ఆదుకోవచ్చు. అలాగే యాక్సిడెంట్ పాలైన వాళ్ళకి, ఎవరైనా రక్తం అర్జెంటుగా కావాల్సిన వాళ్ళకి మేము అందించడానికి మాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు.
1: మీరు ఇంతవరకు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవ విశేషాలు విన్నారు. సమర్పణ డాక్టర్ ఎస్ మదనమోహన్. ఇప్పుడు వినండి సరస వినోదిని సమస్యాపూరణం. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
2: ప్రసంగులు సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు, కవి పండితులకు హృదయపూర్వక స్వాగతం. వస్తుంది ముందుగా వచ్చే వారానికి సమస్యలు వినండి. భోగమే రోగముల్దునిమి భూరిగా శాంతినిడం మహీస్థలిన్. భోగమే రోగముల్దునిమి భూరిగా శాంతినిడం మహీస్థలిన్. భోగమే రోగముల్దునిమి భూరిగా శాంతినిడం మహీస్థలిన్. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకి గావించాలి. క్రిందట వారం ఇవ్వబడిన సమస్య రుధిరము జీవము నిలిపేడి రుక్కు యుగాది. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలచన గావించుతాం. శ్రీ మంకు శ్రీని గారు కొప్పరు. పదిలమ్ముగ బ్రతుకిచ్చెడి రుధిరపు దానం రుద్రనివశమే సదయుల సత్కరుణాశయ రుధిరము జీవము నిలిపెడి రుక్కుయుగాదే. శ్రీ కేఎస్ఎన్ ప్రసాద్ గారు బద్వేలు. రుధిరమే అమృతము మనిషికి మధురము దాతల హృదయము మంచిని గూర్చము సుధలను కురిపించిన సగు రుధిరము జీవము నిలిపెడి రుక్కుయుగాదే. శ్రీ పెద్ద మల్లికార్జునరావు గారు సత్తుపల్లి. అదనపు రక్తము వలసిన ప్రధాన మనరించరోజీ స్వస్థత విధిజ్ఞాన సగిన మనుజు నిరుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ ప్రభల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి. మధురారుణధారలు ప్రాణధారలది సంగహితమునకు తోడ్పడుచుం విధియని దానము చేసెడి రుధిరము జీవము నిలిపెడి రుక్కుయుగాదే. శ్రీమతి శ్రీనివాసులు శ్రీదేవి గారు గుజ్జనగుండ. హృదయగు రక్తము మానవు నధమస్థితికి కొనిపోవునంతిమ దశకు సదయుడయి చేయుదాన పురుధిరము జీవముని నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీమతి అన్నంపట్ల దాడి గారు మచిలీపట్నం. రుధిరము జీవులకెల్లను అధికం బగు శక్తినిచ్చి అసువులు నిలుపు రుధిరము దానము న్యాయుడు రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ సంపత్ హేమంత ప్రతీకగారులు విశాఖపట్నం. యద మమకారంబున పెన్నిధి అయి పేదలకు భూమిని నిర్దానంబున్ విధిగా నర్ప సుజనులు రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ పన్నాల దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్. సదమల తన జనులను నా పదలో నున్నట్టి వారి ప్రాణము గావన్ విధిగా గణముని రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ బసుమతి భగవంతం గారు పెదప్రోలు కృష్ణా జిల్లా. అధమ ప్రమాదమున రుధిరమధికముగా శ్రావమవుగా ఆఖరి ఘడియం విధి కరుణన ఎక్కించిన రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ కూచిభట్ల శ్రీరామచంద్రమూర్తి గారు యాకమూరు. మదనముతో వేదాగమ సుధను విలికి దియ్యు రుద్రసూక్తము వలెనే విధి విధిదానము చేసిన రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ మరింగంటి శ్రీనివాస్ గారు హైదరాబాద్. నిధి అని దలచియు నెత్తురు విధి పీడితులకిడి వేగ విడువక శ్వాసం నిధనము తప్పించిన ఆరుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ సూర్య గండ్రకోట గారు భాగ్యనగరం. బధిరుండైనను గాని విధిరుండే అయిననేమీ వితరణజేయం సుధకే సమమగు మానవ రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. డాక్టర్ రాయవరము రఘునందన గారు కువైట్. అధికమేయగునది అన్నిట విధముగగాచిన యుగమును విడుపు నొనర్చిం విధి వసగిన అమృత గుళిక రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ పల్లప్రోలు విజయరామరెడ్డి గారు హైదరాబాద్. రుధిరం వాయువు పట్టగు సుధలను ధానముగనిచ్చెడి సుమతులకు నిలన్ మధురానుభవముగూర్చెడి రుధిరమే జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు ఏలూరు. రుధిరము జీవాధారము పృథివిని రోగులకు నిధియే పీయూషమగున్ రుధిరవధాన్యుడు వేలుపు రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ తూములూరు శేషశాస్త్రి గారు సత్యయోగాశ్రమం హైదరాబాద్. అధమస్థాయికి చేరగ విధిగా రక్తము వలయును వేరే వారల్ సదమల హృదయులు పంచే రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. కుమార్ శ్రీ హెచ్ హరిత గారు ఉయ్యూరు కృష్ణా జిల్లా. శిథిలంబగు దేహమ్మును పదిలముగా బాగుచేయు వైద్యులకెప్పుడు నిధి వలె దోచడి స్వచ్ఛపు రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. కుమార్ శ్రీ వేదత్రియీ గారు బెంగుళూరు. రుధిరము పోషకయుక్తము సుధయై దేహంబునందు సొంపును గూర్చుం బుధుడగుచుచేయుదానపు రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీమతి పసుపులేటి రజనీదేవి గారు, తిమ్మినేనిపాలెం ఖమ్మం జిల్లా. ముదముగా రక్తపుదానమే అదనపు శక్తి

రుక్కు యుగాదే. శ్రీ వల్లభాపురపు కృష్ణ కిషోర్ గారు గుడివాడ. రుధిరమే ప్రాణికి సర్వము, రుధిరము తగ్గిన వారికి రుజములు సోకున్, పథమున గాయములోనడ రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల గారు హైదరాబాద్. విధివశ కష్టము గలిగిన విధిగా రోహితమునివ్వ వేగమే వాడున్, ముదముగ జీవించునికన్ రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ పెన్నక నాగేశ్వరరావు గారు హైదరాబాద్. రుధిరము వలసిన వారికి విధిగా రక్తమిడువారు వేలుపు సమమౌ, సుధయౌ రక్తము నిజముగా రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ రాయప్రోలు సూర్యనారాయణ శర్మ గారు భీమవరం. సుధయగు రుధిరము రుజలను రుధిరపు దాతలను దైవరోచిని గనరే, వ్యధనిడు ప్రమాదగతులకు రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ ఏ సీతారామాంజనేయమూర్తి గారు నర్సాపురం. ఆదివ్యాధి మృత్యుముఖమున హృదయై యత్నంబులన్నీ వీగగ, హృదిలో వదలక శివజప పూరిత రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు కొడాలి. విధి వంచి తెలుగు జీవుల వ్యధలుడుగ రక్తమిచ్చి ఆదుకొనంగా, సుధకురియదే జీవితమున రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ దొంతా భక్తున్ రామనాగేశ్వరరావు గారు భీమవరం. రుధిరపు దానము శ్రేష్టము, మధురపు బంధము గలుగును మనుజులతోడం, రుధిరపు దాతలె ధన్యులు రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ రావెల పురుషోత్తమరావు గారు అమెరికా. పదిలము దప్పిన తనువుకు కుదురుగా నెత్తురులె పోవ కూడిక సేయన్, పదుగురు దాతల ఇచ్చిన రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. కుమారి ఇందులేఖ గారు హైదరాబాద్. రుధిరము పోయిన ప్రాణికి అధమ

శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు తణుకు. రుధిరము ప్రాణముగాచున్ విధిగా దానము సలిపిన విభవముగూర్చున్ వ్యధలను దీర్చును ఘనమై రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. కుమార సోమంచి హృలేఖ గారు బెంగళూరు. విధి అని దానము సేయ వ్యధలను తీర్చుచు జనులకు ప్రాణము నిల్పున్ నిధి అయి రక్షణనిచ్చెడు రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీమతి మహీధర శేషారత్నం గారు గుంటూరు. సుధయే ప్రాణము కావగ విధాతయే రక్తమిచ్చి వేదన తీర్చం అధికం బగుదానము చే రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీమతి చావలి విజయ్ గారు సిడ్నీ ఆస్ట్రేలియా. విధిగా సాయము చేయరే మధురము జీవన గతులను మంజులమవ్వన్ పదములనివ్వరే దాతగా రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. కుమార రామిశెట్టి ఎస్వికా రచన గారు హైదరాబాద్. పృథివిన దానములన్నిట రుధిరపు దానమే ఘనమగు రూఢిగ చెప్పన్ వదలక చేసెడి దానమే రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీమాన్ అగ్నిహోత్రం హైగ్రీవ రామచంద్రాచార్యులు గారు కూచిపూడి. వ్యధయే రక్తము తగ్గిన అధమము లేకున్న జనుడు అధముడెగదరా సుధవలె ప్రాణము నిచ్చుచూ రుధిరము జీవము నిలిపెడు.

అదే శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు చినకంచి. కుదువపరచ ఆపదనారుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే మొదలక వడలుండునపుడే గదా ధర్మపు సాధన అన కవికుల గురుడున్. శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యులు గారు నరసరావుపేట. వ్యధలను గలిగిన రోగికి విధిగా రక్తమునసగిన వెతలను బాపున్ సుధగా మార్పును పొందెడు రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ కొట్రా వెంకట సత్యనారాయణ గారు ఒంగోలు. విధిగా దానము చేసెడి రుధిరమును ఉపయోగపడును రోగుల కపుడున్ నిధనపునంటును లేనిది రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీపాతూరు సుబ్రహ్మణ్య కవి గారు తెనాలి. ప్రధనం బంధును వాహన విధుతంబై దేహమెల్ల పీడితమైనన్ విధి వంచితులకు దాతల రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ చివుకుల అచ్యుత దేవరాయలు గారు న్యూజెర్సీ అమెరికా. రుధిరము వారించి కలిని వృధాపరచనేమీ రోగపీడిత ప్రజకున్ వ్యధదీర్చను దానం బిడా రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు హైదరాబాద్. రుధిరమే సంజీవని అయి రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. రుధిరము దానం విడగా సుధయై ప్రాణములగాచు శుశ్రూషయగున్. శ్రీ కూచుభట్ల శ్రీనివాస శర్మ గారు చినపులివర్రు. మధురంబగు యానమునన్ విధి వక్రత దెబ్బ తగిలి వెతగలవారిన్ సుధవల దానత జనులకు రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ ఎల్లనరాజ్ దుర్గాప్రసాదరావు గారు నెల్లూరు. పదిలముగా రక్తనిధికి విధిగా దానముల నిచ్చువారే వేల్పుల్ సుధయౌచు బాధితులకా రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీమాన్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు వినుకొండ. రుధిరము జీవికి ముఖ్యము రుధిరము లేనట్టి వారికి రూఢిగనొకచో రుధిరం మీయంగవలయు రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ కె ఈశ్వరప్ప గారు ఆలూరు కర్నూలు జిల్లా. పదుగురికి ఉపయోగం బగు రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. అది తెలిసిన యువో రక్తపు నిధి దానము చేత నిలుప నేర్పరితనమే. శ్రీ కొత్తకాపు గోవిందరెడ్డి గారు హోసూరు కర్నూలు జిల్లా. మదిలో సాయము చేసెడి కదలిక ఏ రక్తదాన కార్యక్రమమౌ అది కొందరికి ఆధారపు రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు విజయవాడ. ముదమున రక్తపుదానము మదిగల్గుట మానవత్వమామరము మహిళ పదిమల స్వస్తితగూర్చెడు రుధిరము జీవము నిలిపెడు రుక్కుయుగాదే. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు మల్కాజ్గిరి భాగ్యనగరం. పద పదమున రోగులకును అదనపు రక్త

ఇట్లే పురంలో పంపిన వారు శ్రీ కరణం రాజేశ్వరరావు గారు, హిందూపురం శ్రీ రాకుమార గారు గోదావరి ఖని, శ్రీ ఆర్వి రమణమూర్తి గారు ఖమ్మం, మలక నారాయణ రెడ్డి గారు బాలప్ప గారిపల్లె శ్రీ సత్యసాయి జిల్లా, శ్రీమతి ఉప్పలపాటి భవానీ ప్రకాష్ గారు హైదరాబాద్, శ్రీ చావల శివప్రసాద్ గారు సిడ్నీ ఆస్ట్రేలియా, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు, శ్రీ సత్యనారాయణ బొలిశెట్టి గారు హైదరాబాద్, రాయిప్రోలు జగదీష్ చంద్ర శర్మ గారు తెనాలి, నిడమానూరు రవిచంద్రబాబు గారు చిలకలూరుపేట, శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు విజయవాడ, దినవహి సత్యవతి గారు గుంటూరు, సోమంచి పురుషోత్తం గారు తణుకు, చింతలపాటి పూర్ణచంద్రరావు గారు కూచిపూడి కృష్ణా జిల్లా.

శ్రీ నుదురుపాటి వెంకట సుబ్రహ్మణ్యం గారు, గుడివాడ శ్రీ కశిశ్రీ గారు, రాయిపేట తోలేటి పార్థసారథి గారు నరసాపురం, శ్రీమతి పద్మజా పశుమర్తి గారు హైదరాబాద్, శ్రీ జమ్ము రామునాయుడు గారు చీపురుపల్లి విజయనగరం జిల్లా, శ్రీ వేగరాజు సాయి వరప్రసాద్ గారు హైదరాబాద్, ఎక్కంటి పద్మావతి గారు గుంటూరు, లంక సురేంద్ర గారు గుడివాడ, బిఎల్ నరసింహం గారు నరసాపురం, పెద్దాళ్ల లలిత్ కుమార్ గారు సత్తుపల్లి, భాగవతుల పద్మావతి గారు రుస్తుంబాద, బి రేవతి శ్రీనివాస్ గారు సూరత్, మాచిరాజు శ్రీరంగ శేషసాయి గారు హైదరాబాద్, మల్లాది నాంచారయ్య గారు బేలాపూర్ నవీ ముంబై, చింతలపాటి ఆదిత్య గారు ఏలూరు, భాగవతుల సాయికృష్ణ గారు యలమంచిలి, రాయప్రోలు సీతారామశర్మ గారు భీమవరం, శ్రీ ఏవై వేణుగోపాల్ గారు పెదపూడి, శ్రీ భట్టిప్రోలు సత్యనారాయణ గారు నరసాపురం, శ్రీ శ్రీపాద లక్ష్మీనారాయణ గారు న్యూఢిల్లీ. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొకసారి. భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతినిడున్ మహీస్థలిన్. భోగమే రోగముల్దునిమి భూరిగ శాంతినిడున్ మహీస్థలిన్. ప్రపంచ యోగా దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.

ఉదయరేఖలు కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఈ మాసపు పాట వింటారు. పల్లవి వందే మాతరం అందే మాతరం. రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి శ్రీష్ల శారద, శ్రీ డివి మోహనకృష్ణ. వినండి వందే మాతరం అందే మాతరం అంటూ సాగే ఈ మాసపు పాట.

0: far less than previous edition in 2022. High average costs, travel hurdles results in tepid interest from Indian travelers, writes the Financial Express. And finally, in a piece titled Fashion to Furnace, some luxe gold watches fail the test of time, the Economic Times writes, as yellow metal price hit record high, vintage pieces are being melted down as the gold content value outstrip their resale worth. And with that, it's back to you, Shagun.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with French President Emmanuel Macron and jointly inaugurate Bharat Innovates event in Nice today. Indian Space Research Organization developing long-life moon landers capable of surviving up to 200 days, says ISRO Chairman V. Narayanan. IMD says conditions are favorable for further advance of southwest monsoon into Karnataka, Telangana, Andhra Pradesh, Odisha and South Chhattisgarh during next 2 to 3 days. US President Donald Trump claims deal to end war with Iran will be signed today and Strait of Hormuz will be open to all immediately afterwards. India beat Afghanistan by 7 wickets in rain-affected first one-day international cricket at Dharamshala. And in ICC Women's T20 World Cup, India to begin their campaign against arch-rivals Pakistan in Birmingham this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: స్పైసెస్ బోర్డు చైర్మన్ పర్యటన, ఇనిడో ప్రతినిధుల పర్యటన, గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధుల కేటాయింపు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. దేశంలోనే అతి సమగ్రమైన క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి అవతరించింది. గడచిన మే 14 ఇక్కడి నాట్కో క్యాన్సర్ సెంటర్లో 18 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పెట్ స్కాన్ యంత్రాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రపంచం యుద్ద వాతావరణంలో ఉన్నా మన దేశ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉన్నారని అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 140 కోట్ల రూపాయలతో నూతన నిర్మాణాలు చేపట్టామన్న పెమ్మసాని, తెలంగాణలో కేవలం ఒక్క క్యాన్సర్ ఆసుపత్రి మాత్రమే ఉందని గుర్తు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రపంచంలో సంభవిస్తున్న మరణాలలో 17% క్యాన్సర్ వల్ల సంభవిస్తున్న నేపథ్యంలో ఆసియాలోనే అతిపెద్ద క్యాన్సర్ థెరపీ సెంటర్ ప్రజలకు అందుబాటులోకి రావడం ఆనందకరమని, రాష్ట్రంలో 4 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించామని తెలిపారు. గుంటూరు నగరం పట్టాభిపురంలో గల రైతు బజార్ను 6 కోట్ల రూపాయలతో ఆధునీకరించి 100 దుకాణాలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 15 శంకుస్థాపన చేశారు. ఆధునిక వాణిజ్య కేంద్రంగా రూపొందుతున్న ఈ రైతు బజార్ రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానం చేస్తూ మధ్యవర్తులు లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎంతో ఉపయోగపడనుందని అన్నారు. దక్షిణ మధ్య రైల్వే గుంటూరులోని రైల్ మహల్లో మే 23 రోజుగార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ ఆన్లైన్లో అభ్యర్థులనుద్దేశించి ప్రసంగించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ, ప్రధాని నేరుగా ఈ నియామకాల ప్రక్రియలో పాల్గొనడం ఎంతో విశేషమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి భారతీయుడు బాధ్యతతో అడుగులు వేస్తే మన దేశం ఉన్నతంగా ఎదగడానికి ఎంతో కాలం పట్టదని అన్నారు. 2016 నుంచి 2025 వరకు పోస్టల్ శాఖ ఆదాయం కేవలం 200 కోట్లు ఉంటే ప్రస్తుతం దానిని 2000 కోట్లకు తీసుకువచ్చామని తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థకు యునిడో జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డు లభించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డును గుంటూరు నగరానికి ప్రకటించింది. జూన్ 1వ తేదీన విజయవాడలో జరిగిన సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ప్రాజెక్ట్ వర్క్షాప్లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ ఈ అంతర్జాతీయ అవార్డును కేంద్ర స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్ సురభి మాలిక్ చేతుల మీదుగా అందుకున్నారు. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ యునిడో ప్రతినిధి బృందం ఈ నెల 2వ తేదీన గుంటూరులో పర్యటించింది. నగరంలోని పారిశుద్ధ్య పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన బృందానికి సుస్థిర పట్టణాభివృద్ది, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుద్ధ్య నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ వివరించారు. ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ఈ ఆటోల వినియోగం, వాటి ద్వారా చెత్త సేకరణ, శుభ్రత కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ హిత సాంకేతికతలకు ప్రాధాన్యతస్తూ రిజర్వాయర్ల వద్ద ఈ ఆటోలకు అవసరమైన ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిన విధానాన్ని

0: అని కమిషనర్ వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈ నెల 3వ తారీఖున గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, హార్ట్ఫుల్నెస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫర్ గ్రీన్ ఫ్యూచర్ పేరుతో భారీ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. నగరంలోని సీతారామయ్య ఉన్నత పాఠశాల నుంచి గుజ్జనగుండ్ల వరకు జరిగిన ఈ ర్యాలీని ప్రారంభించిన గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ, పర్యావరణ హిత రవాణా విధానాలను అవలంబించడం, స్థిరమైన జీవన విధానాలను ప్రోత్సహించడం ద్వారా ప్రజలలో అవగాహన పెంచడానికి ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. దేశవ్యాప్తంగా కేవలం 3 ప్రాంతాల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమృద్ధి కేంద్రాలలో ఒకటి గుంటూరు జిల్లా నారాకోడూరులో ఏర్పాటైంది. కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 6న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, సమృద్ధి కేంద్రాలు గ్రామీణాభివృద్దికి నూతన వేదికలుగా మారి ఉపాధి, నైపుణ్యాభివృద్ది, డిజిటల్ సేవలు, పునరుత్పాదక ఇంధన వినియోగం వంటి అనేక రంగాల్లో గ్రామ ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూరుస్తాయని చెప్పారు. ముఖ్యంగా హెల్త్, ఏటీఎం, పోస్టల్ సేవలు వంటివి ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పటివరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఎస్ శశాంక్ గారి వేణుగానం వింటారు. ఎంఆర్ గోపీనాథ్ వైలెన్ సహకారం, ఆర్ అనంతకృష్ణన్ మృదంగ సహకారం. ముందుగా అటుకారాదని మనోరంజని రాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి రచన.

అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో ఎస్ శశాంక్ గారి వేణువ వింటున్నారు. ఎంఆర్ గోపీనాథ్ వైలిన్, ఆర్ అనంతకృష్ణన్ మృదంగ సహకారం. కార్యక్రమంలో ఇప్పుడు నిన్నే నమ్మితినయ్య, సింహేంద్ర మధ్యమరాగం, మిశ్రచాపుతాళం, మైసూరు వాసుదేవాచార్యుల వారి కీర్తన.

మీరింతవరకు ఎస్ శశాంక్ గారి వేణుగానం విన్నారు. ఎంఆర్ గోపినాథ్ వైలిన్, ఆర్ అనంతకృష్ణన్ మృదంగ సహకారం. ఈనాటి అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుంచి కార్తీక్ సుమంగళి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
3: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: మీకోసం కాదు దీనికోసం, మొబైల్ చార్జ్ చేయాలి.
8: బుర్రని చార్జ్ చేయి.
9: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
8: చూసావా?
7: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
9: ఇప్పుడు ఎలా మరి?
7: ఉందిగా ఫ్రీ వైఫై.
8: బుర్రని వాడు కాస్త.
9: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
7: అంటే మోసాలకి చెప్పే బై బై.
9: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
10: ఇప్పుడు వినండి, ఇద్దరు అమ్మాయిలతో చిత్రం నుంచి డేవిడ్ సైమోన్ అనిత పాడిన పాట

0: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పై బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: అల్లరి ప్రియుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వింటారు.

0: మీరింతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందజేశారు. లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ పరాశర్, లెఫ్టినెంట్ కల్నల్ నితీష్ భారతి శుక్ల, మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్, ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్, రమేశ్వర్ దుర్గా దేశ్ముఖ్లకు శౌర్యచక్ర పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ 11వ పాలకమండలి సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో అనిశ్చితి, అస్థిరతలు ఉన్నప్పటికీ భారతదేశం ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో వృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. వికసిత భారత్ దార్శనికత దిశగా రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవటానికి, కలిసి పనిచేయటానికి వీలు కల్పించే ఒక సహకార వేదికగా నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదన్నారు. నాణ్యమైన విద్య, డిమాండ్కు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా దేశ యువతకు సరైన వాతావరణాన్ని కల్పించడం వంటివి ప్రాధాన్యత కలిగి ఉండాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలనతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన నేపథ్యంలో న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా బుధవారం ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండటం వల్లనే వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతోందని చెప్పారు. గత పుష్కర్ కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందన్నారు. 2014 నుండి 2026 వరకు సాగిన ఎన్డీఏ ప్రస్థానాన్ని భారత్ తన పూర్తి సామర్థ్యంతో అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రయాణంగా చెప్పవచ్చన్నారు. ప్రభుత్వ పారదర్శక పాలన, ప్రజారంజక కార్యక్రమాల కారణంగా ఎన్డీఏ కూటమి ప్రజా విశ్వాసాన్ని పొందుతోందని ప్రధాని పేర్కొంటూ,
2: देश ने देखा कि जब नियत, नीति और निर्णय तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती है। देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे। 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक, 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में 6700 किलोमीटर एक्सप्रेसवे तक, 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक देश ने बहुत लंबी यात्रा तय की.
1: రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాల బలోపేతానికి మరో కీలక ముందడుగు పడింది. భారత నౌకాదళం కోసం 20 అధునాతన సామర్థ్యాల ప్రపంచ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ జీఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ 449 కోట్ల రూపాయల విలువైన ఒప్పందంపై బుధవారం సంతకం చేసింది. భారత్ స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి, తయారీ బియూవై విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ జీఎన్ఎస్ఎస్ జామర్ వ్యవస్థలు ప్రత్యర్థి దేశాల ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థల పనితీరును దెబ్బతీయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉపగ్రహ సంకేతాల స్వీకరణ, ట్రాకింగ్ ప్రక్రియలకు అంతరాయం కలిగించడంతో పాటు తప్పుడు సంకేతాల ప్రసారం, మోసపూరిత జామింగ్ చర్యలను కూడా ఇవి నిర్వహించగలవని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ప్రమాదంలో 9 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 పరిధిలోని ల్యాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా కిందపడి భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు.
3: My personal request to all our employees who are working here, don't be panic. We are with you. We are announcing 25 lakh crore rupees for each family. నాట్ ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఈవెన్ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ పిఎఫ్ గ్రాడ్యుటీ ఎవ్రీథింగ్ అదర్ దాన్ దిస్ 25 lakhs దే విల్ గెట్ వి డిసైడెడ్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ వన్ ఫ్యామిలీ విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్ ఈవెన్ ఫర్ వర్కింగ్ అవుట్ సోర్సెస్ దట్ ఫ్యామిలీ ఆల్సో విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్ ఇన్ ఆల్ అదర్ వాట్ ఎవర్ బై గివింగ్ ఆల్ అసిస్టెన్స్ విల్ గోయింగ్ టు గివ్ ఇట్
1: దేశవ్యాప్తంగా జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ VBGRAMJI పథకం కోసం 95,692 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అభివృద్ది పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్కు 7,700 కోట్ల రూపాయలు, తెలంగాణకు 3,825 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికైన ప్రధానమంత్రిలో నిరంతరాయంగా 4,399 రోజుల పాటు సేవలందించిన నరేంద్ర మోదీ పూర్వ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన 4,398 రోజుల రికార్డును అధిగమించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ బుధవారం ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రిని అభినందిస్తూ 7 అంశాలతో కూడిన తీర్మానాన్ని మంత్రిమండలి ఆమోదించినట్లు తెలియజేశారు. అదేవిధంగా అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. కోటేశ్వర్ రోడ్డు నుంచి విమానాశ్రయం వరకు 6 కిలోమీటర్ల మేర దీనిని నిర్మించనున్నామని తెలిపారు.
4: మాన్య ప్రధానమంత్రి జీ నే ఏక నిర్వాచిత్ ప్రధానమంత్రి కే రూప్ మే సర్వాధిక అవధి తక్ దేశ్ కి నిరంతర సేవా కర్నే కా రికార్డ్ స్థాపిత్ కియా హై. ఇస్ ప్రస్తావ్ మే మాన్య ప్రధానమంత్రి జీ కే నిర్వాచిత్ ప్రధానమంత్రి కే రూప్ మే సర్వాధిక అవధి తక్ దేశ్ కి నిరంతర సేవా కా జో ఐతిహాసిక అవసర్ హై ఇస్కే విషయ మే చర్చా హుయి సంకల్ప్ లియే గయే. आज 10 जून 2026 का दिन भारतीय लोकतंत्र की यात्रा में एक ऐतिहासिक और प्रेरणादायी पड़ाव के रूप में अंकित हुआ है.
1: ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్షా సమయాన్ని 180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు పెంచాలని జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షను పారదర్శకంగానూ అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే ఈ మార్పులు చేసినట్లు తెలిపింది. పరీక్షా విధానంలో చేసే చిన్న మార్పులు కూడా అత్యంత కీలకమైన పరీక్షా సమయంలో అభ్యర్థుల అనుభవంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఎన్టీఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 2 కీలక ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2 కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో భాగంగా 1,299 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ సాధారణ కార్యాలయ భవన సముదాయం సీజీజీ పీఓఏను, 1,234 కోట్ల రూపాయల వ్యయంతో ఉద్యోగులకు నివాస భవన సముదాయం జీపీఆర్ఏను నిర్మించనున్నారు. రాష్ట్రానికి కేటాయించిన ఈ ప్రాజెక్టులపై కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ
5: అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒక చాట వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళుతుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ గాని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గాని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకే చోట ఉండే విధంగా ఆమోదం చేశారు. 1 ఆఫీస్ వచ్చి 1,300 కోట్ల రూపాయలు, 2 తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఈ 2 కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు

0: తమ అభిరుచికి అనుగుణంగా విద్యను అభ్యసించే స్వేచ్ఛను పొందుతున్నారని చెప్పారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శుక్రా శనివారాల్లో 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ సమావేశ స్వాగతోపన్యాసంలో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, శాంతికి సహకారానికి ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, గత దశాబ్ద కాలంలో ఈ రంగం సగటున ఏటా సుమారు 4.5% వృద్ధిని నమోదు చేస్తుందని, దేశంలో ఆహార ఉత్పత్తి దాదాపు 376 మిలియన్ టన్నులకు పెరిగిందని చెప్పారు. దేశంలో సుమారు 87% మంది చిన్న సన్నకారు రైతులేనని, వారికి సాధికారత కల్పించడం సమ్మిళిత అభివృద్ధికి కీలకమని వ్యాఖ్యానిస్తూ,
1: ఛోటే కిసానో కి బెహతర్ ఆజీవికా కే లియే మహిళాఓ కి భాగీదారీ ఔర్ ఖేతీ మే బఢే ఇస్కే లియే खाद्य सुरक्षा सुनिश्चित करने में ब्रिक्स देशों की बहुत महत्वपूर्ण भूमिका है, क्योंकि आधी आबादी तो यहीं रहती है दुनिया की और 43% से ज्यादा उत्पादन यहाँ होता है. तो आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया, अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है.
0: తెలంగాణలోని హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ గురువారం నిర్వహించిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కోల్ గ్యాసిఫికేషన్ వికసిత భారత్, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధిక బూడిద శాతం ఉన్న దేశీయ బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తప్పు అని నిరూపించారని చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న విస్తారమైన బొగ్గు నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగిస్తే సుమారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. దేశంలో గత 12 ఏళ్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనపై తిరుపతిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశం సాధించిన ప్రగతి, అభివృద్ది, విజయాలను ప్రతిబింబించే ప్రభుత్వ ప్రచురణలను కేంద్రమంత్రి ఆవిష్కరించారు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ, దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చూపిందని, భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులు పూర్తి చేసి చరిత్ర నెలకొల్పారని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
2: Honorable Prime Minister Shri Narendra Modi has completed 4,399 consecutive days as a Prime Minister, surpassing the Jawaharlal Nehru to become the longest continuously serving the Prime Minister of India. This is the record in itself, because there were days other than Congress, nobody can rule this country with a stable government. This government, it has not only given the political stability from policy paralysis to a dynamic decisive government, whether it is a risky decision or not, but in the interest of the country, he is always decisive.
0: జమ్మూ కాశ్మీర్లో జరగనున్న అమర్నాథ్ యాత్ర భద్రతా ఏర్పాట్లపై ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సీఏపీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో అత్యంత పటిష్టమైన బహుళస్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా తదితర అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తుల నమోదు, వసతి, వైద్య సేవలకు తగిన ఏర్పాట్లు చేయాలని అమిత్ షా సూచించారు. భారతదేశ ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై అవగాహన పెంచేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఎగుమతిదారుల సంప్రదింపుల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ డీజీఎఫ్టీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ యూనిట్లకు సూచించారు. ఈ మిషన్ ప్రధానంగా వాణిజ్య, ఆర్థిక సహాయం, అంతర్జాతీయ మార్కెట్లో ఎదురయ్యే లాజిస్టిక్స్ అనుమతులు, మార్కెట్ లభ్యత మొదలగు అడ్డంకులను అధిగమించడానికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు పేరిట ఒక ప్రచార కార్యక్రమం ప్రారంభమైందని, ఇది ప్రతి జిల్లా నుంచి నిర్దేశిత ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం, వాటిని ఎగుమతి కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి, మాగతీర చిత్రం నుంచి దీపు గీతామాధురి పాడిన పాట, గీత రచన ఎంఎం కీరవాణి.

తర్వాత వినండి. నువ్వు నేను చిత్రం నుంచి ఎస్పి చరణ్, ఉషా ఇంకా బృందం పాడిన పాట, గీత రచన కులశేఖర్.

కార్యక్రమంలో చివరిగా వినండి, పవిత్ర బంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయం వింటారు.
1: ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీ వరల్డ్ బ్లడ్ డోనార్ డే అంటే ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవసరాలకు అనుగుణంగా రక్తదాతలను ప్రోత్సహించి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండేటట్టు చూసుకుని ప్రాణాలను కాపాడటం, ఇంకా రక్తదానంపై ఉన్న అనేక అపోహలను తొలగించి రక్తదానం రక్తదాతల ప్రాముఖ్యతను వివరించడం. మరిన్ని విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఎయిమ్స్ మంగళగిరి అదనపు ఆచార్యులు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం డాక్టర్ చైతన్య కుమార్ గారు.
2: నమస్కారం
1: డాక్టర్ గారు. రక్తదానం ప్రాముఖ్యత గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
2: తప్పకుండా సార్. రక్తదానం అనేది అన్ని దానాల కన్నా చాలా ఉత్తమమైనది. ఎందుకంటే చాలా మందికి ఈ కాలంలో స్పీడ్ అనేది ఎక్కువ అవుతుంది, యాక్సిడెంట్లు అనేది జరుగుతున్నాయి, క్యాన్సర్ మొదలగు రకరకాల జబ్బులు వస్తున్నాయి అన్నమాట. ఇటువంటి జబ్బులు ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రక్తం అనేది మోస్ట్లీ ఎక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరికి ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ 60 సంవత్సరాలలో 2 లేదా 3 యూనిట్లు బ్లడ్ ఏదో ఒక రకమైన రక్తాన్ని ఎక్కించుకునే స్థితిలో ఉన్నామన్నమాట. అటువంటి సిచ్యువేషన్లో అందరికీ కూడా రక్తం అనేది కావాల్సి వస్తుంది. దానికి అందరూ కూడా రక్తం ఇవ్వాల్సిన అవసరం ఉందండి.
1: అయితే డాక్టర్ గారు, ఒక వ్యక్తి రక్తదానం చేయడం వల్ల సమాజానికి మరియు ప్రాణాపాయంలో ఉన్నవారికి ఎలాంటి సహాయం అందుతుంది?
2: ప్రాణాపాయంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏ టైంలో వస్తారో మనం చెప్పలేమండి. కొన్నిసార్లు ఏమంటే రోడ్డు పైన వెళ్తూ ఉంటారు, 2-వీలర్లో బైక్లో కానీ స్కూటీలో కానీ పడిపోయి నేరుగా యాక్సిడెంట్తో వస్తుంటారు. సో అటువంటి సమయంలో రక్త నిల్వలు ఉండాల్సిన రక్త నిధుల్లో రక్తం లేదనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది, అంటే ఇబ్బందులు ప్రాణాపాయ స్థితిలో ఉంటారన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్లో రక్తదానం స్వచ్ఛందంగా ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళ రక్తాన్ని మనం వాళ్ళకు అందరికీ కూడా ఉపయోగిస్తామన్నమాట. సో ఆ పొజిషన్లో ఎవరు ఉంటారో ఆ స్థితిలో ఎవరు ఉంటారో అనేది చెప్పలేము, ఎవరైనా ఉండొచ్చు. బట్ అట్లాంటి వాళ్ళను రక్షించడానికి స్వచ్ఛందంగా డొనేట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా గొప్ప పని చేస్తున్నారని చెప్పాలి.
1: అయితే ఇప్పుడు సాధారణంగా రక్తదానం చేయడానికి అందరూ సిద్ధంగా, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అవసరానికి అనుగుణంగా ఇప్పుడు రక్తదానం కావాలి అని అడిగితే చాలామంది ముందుకొస్తారు. కానీ రక్తదానం చేయడానికి ఒక వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు కానీ నిబంధనలు కానీ అవి శ్రోతలకు తెలియజేస్తారా?
2: తప్పకుండా సార్. ప్రస్తుతానికి మన పాపులేషన్ అంటే మన 100 మంది తీసుకున్నామంటే 100 మందిలో ఒక్కరు రక్తం డొనేట్ చేసినా అందరికీ కూడా అది సరిపోతుంది, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కాకపోతే మనము ఈవెన్ ఆ స్టేజ్ను దాటాము, ఇప్పుడు ఇంకా 2% దగ్గరకు వెళ్తున్నాం అన్నమాట. కానీ అందరూ రావడానికి రెడీగా ఉన్నా కూడా స్వచ్ఛందంగా అందరూ ఫిట్ అవ్వకపోవచ్చు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే రక్తం తీసుకునే వాళ్లకు కొన్ని లక్షణాలు ఇవన్నీ కూడా డాక్టర్లు చెక్ చేస్తూ ఉంటారు. మొదటిది తీసుకున్నాము అంటే ఫస్ట్ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా, వాళ్ళే ఆరోగ్యంగా లేరు అనుకున్నారనుకోండి మనం వాళ్ళ దగ్గరే తీసుకోము. నెక్స్ట్ బరువు కానీ హిమోగ్లోబిన్ కానీ మరియు చాలా రకాల పరీక్షలు చేస్తుంటాం. స్పెసిఫిక్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాం, గుండెకి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, లీవర్, కిడ్నీ, కాలేయం, కిడ్నీ, వీటన్నిటికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే. సో ఇటువంటివన్నీ అడుగుతూ జ్వరం ఇట్లాంటివి ఉందా, కొన్ని లిమిటెడ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ రక్త పరీక్షలు చేసి అన్నీ బాగుంటేనే మనం తీసుకుంటాం. సో ఇటువంటి వాటిలో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే బరువు ఇట్లాంటివి తీసుకున్నామైతే మినిమం 45 కేజీల కంటే బరువు ఎక్కువ ఉండేవాళ్ళు 350 ml రక్తం డొనేట్ చేయొచ్చు. 55 కేజీల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు 450 ml రక్తం డొనేట్ చేయొచ్చు. అఫెర్సిస్ ప్లేట్లెట్స్ అనేసి వింటూ ఉంటాం, అవి డొనేట్ చేయాలంటే 50 kg 60 kg కంటే ఎక్కువ ఉంటే డొనేట్ చేయొచ్చు అనమాట. 50 అయితే సింగిల్ ప్రోడక్ట్ అంటాం, 60 అయితే డబుల్ ప్రోడక్ట్ అనేసి చెప్తుంటాం. వయసు విషయానికి వస్తే మేజర్లు డొనేట్ చేయొచ్చు. యాక్చువల్లీ దీనికి వాళ్ళు తీసుకునే కొలమానం ఏమిటి అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్ టు 65 ఇయర్స్ వరకు డొనేట్ చేయొచ్చు. ప్లేట్లెట్స్, ఈ అఫెర్సిస్ ప్లేట్లెట్స్ ఇట్లాంటివి ఇవ్వాలి అంటే 60 వరకే ఇవ్వచ్చు అనమాట అండి, 60 సంవత్సరాల వరకు.
1: అయితే ఇప్పుడు సాధారణంగా రక్తదానంకి వచ్చే వాళ్ళకి అనారోగ్య సమస్యలు కొంతమంది ఉంటుంటున్నాయి ఈ మధ్యకాలంలో. సాధారణంగా అందరికీ బీపీ, షుగర్, ఇవన్నీ వాటితో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ మంది అవుతూ ఉన్నారు. ఇటువంటి సమస్యలు ఉన్నవారు కానీ, లేదంటే ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కానీ, లేదంటే మందులు వాడుతున్న వాళ్ళు కానీ రక్తదానం చేయవచ్చు అంటారా?
2: ఇందులో కూడా మనకు రెండు ప్రామాణికమైన బుక్స్ ఉన్నాయండి. ఒకటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అంటాము, ఇంకొకటి నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కమిటీ యొక్క గైడ్ లైన్స్ ఉన్నాయి. సో వాటి ప్రకారం ఏమంటే కొంతమంది రక్తం ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకూడదు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు అనుకోండి, సో వాళ్ళు మందులు నోటి ద్వారా తీసుకుంటూ ఓరల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ అంటాం, అవి వాడుతూ షుగర్ కంట్రోల్లో ఉంది అంటే లాస్ట్ నెల రోజుల్లో ఏం మందులు ఏం మార్చకుండా వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉంది అంటే ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళు ఇన్సులిన్ వాడుతున్నట్లయినా, షుగర్ లెవెల్ కంట్రోల్లో లేకపోయినా, ఆర్గాన్స్ ఏమన్నా దెబ్బతిన్నట్లుంటే షుగర్ వల్ల, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు డొనేట్ చేయకూడదు. అలాగే బీపీ కూడా అన్నమాట. బీపీ ఇట్లాంటివి కంట్రోల్లో ఉంది, మాత్రలు వాడుకుంటూ కంట్రోల్లో ఉన్నా వాళ్ళు ఇవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ అటువంటి వాళ్ళు రెగ్యులర్గా ఇస్తుంటే వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది. ఒకవేళ కంట్రోల్లో లేదు లేదా డ్యామేజ్ జరుగుతుంది ఆర్గాన్స్ అన్నిటికీ అంటే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమనం. ఇదే విధంగా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు చాలా ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ ఇటువంటివి వచ్చినట్లయితే వాళ్లకు టీబీ ఫుల్ క్యూర్ అయిన తర్వాత ఒక 2 సంవత్సరాల వరకు ఇవ్వకూడదు. టైఫాయిడ్ ఎక్స్పోజ్ అయితే 1 ఇయర్ వరకు ఇవ్వకూడదు. చికున్గున్యా, మలేరియా ఇట్లాంటి వాటికి 3 నెలలు, కొన్ని ప్రాంతాల్లో 3 సంవత్సరాల వరకు కూడా ఇవ్వకూడదు అన్నమాట. మందుల విషయానికి వస్తే మామూలు మందులు వాడుతున్నట్లయితే అంటే బలానికి మందులు తీసుకునేవి, లేదా నొప్పులకు అప్పుడప్పుడు ఒక మాత్ర వాడుకుంటూనే వాళ్ళు, లిపిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ ఇట్లాంటివి దాన్ని తగ్గించుకోవాలనేసి మందులు వాడుకునే వాళ్ళు ఇవ్వచ్చు. మిగిలిన మందులైతే ఒకసారి డాక్టర్ గారిని సంప్రదిస్తే రక్త నిధి కేంద్రంలో వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారు దేనికి ఎన్ని రోజులు వాళ్ళు బ్లడ్ ఇవ్వకూడదు అనేసి.
1: అయితే డాక్టర్ గారు, ఇక్కడ ఏంటంటే సాధారణంగా కొంతమంది ఏంటంటే అవసరానికో లేదంటే తెలిసో తెలియకో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, సరే వాళ్ళకి రక్తదానం చేయాలనే ఒక మోటోతో వచ్చేసి నేను ఇవి చెప్తే నా దగ్గర నుంచి తీసుకోరేమన్న దీంతో వాళ్ళు ఆ విషయాలను దాచిపెట్టేసి రక్తాన్ని దానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరి అలా కలెక్ట్ చేసిన రక్తాన్ని మనం ప్రిజర్వ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు?
2: మనం ఏమంటే యాక్చువల్లీ ఇది కంప్లీట్గా ఒక రక్తదాతకు డాక్టర్కి మధ్యలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. యూజువల్గా ఏమంటే ప్రతి రక్తదాతకు ఒక కౌన్సిలర్ అనేసి ఉంటారు, వారు కాన్ఫిడెన్షియల్గా అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. మోస్ట్లీ వాళ్లకు మనం కాన్ఫిడెన్షియల్గా కరెక్ట్ ఆన్సర్ చెప్పేందుకు అవకాశం ఇస్తూ ఉంటాం అన్నమాట. సో అది అక్కడ అబద్ధం చెప్పారు అంటే మనము ఏం చేయలేము, మనం ఇంకొన్ని పరీక్షలు చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి, హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి, మలేరియా, సిఫిలిస్, ఈ 5 జబ్బులకు అన్ని బ్లడ్ బ్యాంక్స్ అంటే రక్తనిధి కేంద్రాలు చెక్ చేస్తూ ఉంటాయి. బట్ ఇవి కాకుండా వేరే ఏదైనా జబ్బులు ఉన్నాయంటే మనం అది కనుక్కోలేము అన్నమాట. సో ఈ జబ్బుల వరకు మనం స్క్రీన్ చేసుకోవచ్చు, మనం ఇటువంటివి వేరే వాళ్లకు సోకకుండా కాపాడుకోవచ్చు. నేను చెప్పేది ఏంటి అంటే అందరికీ, మీరు డాక్టర్ దగ్గర ఏది దాచిపెట్టాల్సిన అవసరం లేదు, మీకు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు అక్కడ. మీరు 1-on-1 కూడా మీరు మాట్లాడుకోవచ్చు డాక్టర్ గారితో. ఒకవేళ మీరు అండర్ ప్రెషర్, పీర్ ప్రెషర్, వేరే మిగిలిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, క్యాంపుల్లో డొనేట్ చేస్తున్నారు, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు సపరేట్గా డాక్టర్ కానీ బ్లడ్ బ్యాంకు ఒక మెసేజ్ చెప్పొచ్చు, కాన్ఫిడెన్షియల్ యూనిట్ ఎక్స్క్లూషన్. ఒకవేళ మీకు ఏమన్నా పచ్చబోటి ఇట్లాంటివి పడిపించుకున్నారు, మీరు అందరి ముందర చెప్పడం మీకు కష్టమైంది, నేను ఇంజెక్షన్ చేసుకున్నాను, ఆర్ సమ్ హై రిస్క్ ఏదన్నా బిహేవియర్ ఉంది, సో అట్లాంటప్పుడు మనం చెప్పగలిగాము అంటే రక్తనిధి కేంద్రంలో ఆ యూనిట్ను సపరేట్గా ఉంచుతారు, వేరే దేనికన్నా యూస్ చేస్తారు, పేషెంట్లకు ఇవ్వరు. ఈ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే పేషెంట్లు మనకు బాగుండాలి, రక్తం ఇచ్చే వాళ్ళు బాగుండాలి, మనం రెండు చూసుకోవాల్సి వస్తుంది.
1: అంటే రక్తదానం ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా వారి ఆరోగ్య అనారోగ్య అన్ని విషయాలని డాక్టర్ గారికి తెలియజేసి సంప్రదించి రక్తాన్ని దానం చేసినట్టయితే అందరికీ బాగుంటుంది.
2: అవును సార్, అది దాతలకు మంచిది ఆరోగ్యానికి, అండ్ ఎవరైతే పేషెంట్లు బ్లడ్ తీసుకుంటున్నారో వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది,
1: ఉపయోగించుకున్న వారికి కూడా మంచిది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్తూ అన్నారు ఈ పచ్చబొట్టు వేయించుకున్న వారు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉంటున్నారు, అలాగే ఒకప్పటితో పోలిస్తే సర్జరీలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి అనేక కారణాల వల్ల. సో ఇప్పుడు ఇలా ఈ సర్జరీ కానీ పచ్చబొట్టు వేయించుకున్న వాళ్ళు రక్తదానం చేయొచ్చా, లేదంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల రక్తాన్ని దానం చేయొచ్చు, ఆ విషయాన్ని తెలియజేయండి.
2: పచ్చబొట్లు పొడిపించుకునే వాళ్ళు కానీ లేకపోతే ఆపరేషన్లు చేసుకునే వాళ్ళు కూడా రక్తం ఇవ్వచ్చండి. కాకపోతే కొన్ని క్రైటీరియా ఉన్నాయన్నమాట. అంటే ఇది ఎందుకు ఉంచారు అంటే, పచ్చబొట్టు పొడిపించుకోవడం అనేది ఒక రకంగా నీడిల్స్ కంటిన్యూస్గా గుచ్చుకోవడం లాగా అవుతుంది అనమాట. సో సురక్షితం కాని నీడిల్స్ వాడడం వల్ల హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి వంటి జబ్బులు వస్తాయన్నమాట. సో అవన్నీ బయటపడడానికి కొన్ని నెలల టైం పడుతుంది. సో దీన్ని ఉపయోగించుకునేసి మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే, పచ్చబొట్టు పొడిపించుకున్న వాళ్ళైతే ఒక సంవత్సరం వరకు డొనేట్ చేయొద్దండి, 1 ఇయర్ తర్వాత ఏం ప్రాబ్లం లేదు అంటే అప్పుడు డొనేట్ చేయండి అని చెప్తారు. ఇదే విధంగా ఆపరేషన్లు కూడా అండి, మేజర్ సర్జరీస్, మైనర్ సర్జరీస్ అనేసి ఉంటుంది. మేజర్ సర్జరీ అంటే ఆపరేషన్లలో ఎప్పుడైతే వాళ్ళకి బ్లడ్ అవసరం పడుతుందో, లేదంటే మత్తు నోటి ద్వారా కానీ, స్పైనల్ అనస్థిషియా అనేసి అంటారు, జనరల్ అనస్థిషియా అండ్ స్పైనల్ అనస్థిషియా, ఇటువంటివి తీసుకునేటప్పుడు హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిన వాటిని మేజర్ సర్జరీ అంటారు. ఇటువంటివి చేసుకున్న వాళ్ళు 1 ఇయర్ వరకు డొనేట్ చేయకూడదు అంటారు. మైనర్ సర్జరీ చేసుకున్న వాళ్ళైతే 6 మంత్స్ వరకు డొనేట్ చేయకూడదు అనేసి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ల యాక్ట్లో ఉంటుంది. చిన్న చిన్నవి అయితే కొన్నిసార్లు ఇంకొంచెం వదిలేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పంటికి సంబంధించి స్కేలింగ్ ఇటువంటివి చేసుకున్నట్లయితే 2 రోజుల తర్వాత తీసుకోవచ్చు. డెంటల్ ఎక్స్ట్రాక్షన్ అనే దానికి పళ్ళు పీకించుకోవడం ఇటువంటి వాటికి కూడా 6 నెలల నుంచి, కొన్ని చోట్ల ఏమంటే 1 నెల వరకు ఇవ్వకూడదు అంటారు అనమాట. బట్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్లో 6 నెలలు అనేసి ఉంది. ఇటువంటివి మనం చెప్పగలగాలన్నమాట డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు డొనేట్ చేయాలనుకునేటప్పుడు.
1: డాక్టర్ గారు, అయితే ఇప్పుడు మనకి రక్తదానం చేయడానికి అర్హతలు, నిబంధనలు చాలా కులంకుషంగా తెలియజేశారు. అయితే ఇప్పుడు చాలామంది వరకు చాలా రకాల అపోహలు అవి ఉంటాయి. ఎలా అంటే, రక్తదానం చేస్తే నీరసం వస్తుందని, లేదని అనుకుంటే ఇతరత్ర అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం?
2: రక్తదానం చేస్తే నీరసం అనేది అట్లేం ఉండదండి. నేను కూడా పోయిన సంవత్సరం అయితే 3 టైమ్స్ డొనేట్ చేశాను, కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. నాకు ఇప్పటివరకు డొనేట్ చేసిన తర్వాత లీవ్ కూడా తీసుకుని యాజ్ యూజువల్ మా పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. నీరసం ఎవరికి వస్తుంది అనేసి కూడా నేను చెప్పగలుగుతాను. అంటే రోజు మనం ఎంతైతే పని చేస్తూ ఉంటామో ఆ వర్క్ మనం బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. ఎవరైతే రోజు చేసే వర్క్ కంటే ఎక్కువ ట్రై చేయాలనేసి చూస్తారో వాళ్లకు కొంచెం కళ్ళు తిరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమందికి సైకలాజికల్గా కూడా ఆ భయం అనేది ఉంటుందండి. కొంతమంది రక్తదాతలను చూస్తుంటాను, పక్కనుండే రక్తదాత డొనేట్ చేసే బ్లడ్ను చూసి తనకి ఇంకా గుచ్చకపోయినా కళ్ళు తిరిగేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అటువంటివి మనం ఏం చేయలేము. బట్ యూజువల్గా అయితే బ్లడ్ డొనేషన్ అనేది సేఫ్ ప్రొసీజర్ అనమాట. దానివల్ల మీకు ఎవరికి కూడా ఎటువంటి ఆపద కలగదు.
1: అయితే ఇప్పుడు ఈ రక్తదానం చేయటం వలన దాతకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఒకటి. రెండోది, మళ్ళీ ఇప్పుడు ఈ రక్తాన్ని మన బాడీలో రీజనరేట్ చేయడానికి మనకి సుమారు ఎంత సమయం పడుతుంది, ఆ విషయాన్ని తెలియజేస్తారు.
2: షూర్ సార్. రక్తదానం చేయడం అనేది మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే పేషెంట్లను రక్షించాలనేసి మనం మాట్లాడుకున్నాం. ఒక్క మనిషి రక్తదానం చేస్తే అందాజుగా 1-4 ప్రాణాలు మనం ఈజీగా కాపాడినట్లు అవుతుందండి. ఎందుకంటే ఒక మనిషి డొనేట్ చేసే బ్లడ్ని మనం రెడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ప్లాస్మా, దాంట్లో మళ్ళీ క్రయోప్రెసిపిటేట్, క్రయోపూర్ ప్లాస్మా అనేసి 4 కాపాడిన వాళ్ళం అవుతాం. సో సైకలాజికల్గా ఆ హ్యాపీనెస్ అనేది మనకు ఉంటుంది. ఇది కాకుండా ఫిజికల్గా కూడా రక్తదాతలకు చాలా మంచిది. ఏమి అంటే, వాళ్ళు రక్తదానం డొనేట్ చేసేందుకు వచ్చినప్పుడు వాళ్ళను ఒక డాక్టర్ గారు చెక్ చేస్తారు. సో ఏదైనా జబ్బులు ఇటువంటివి ఉన్నట్లయితే ముందుగా తెలుసుకోగలుగుతారు. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, వేరే ఏదైనా కంప్లైంట్స్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం అక్కడ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఇది కాకుండా హెల్త్కి రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేసే వాళ్లకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేసే వాళ్లకు ఎస్పెషల్లీ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్స్ ఇటువంటివి 3 రెట్లు వరకు తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుందండి రెగ్యులర్గా డొనేట్ చేసేవాళ్ళు. అప్పుడప్పుడు డొనేట్ చేసేవాళ్ళకి అంత ఎఫెక్ట్ చెప్పలేదు. ఇది కాకుండా ఐరన్ అనేది రక్తంలో తగ్గితే, అనీమియా ఎట్లయితే వస్తుందో, ఐరన్ ఎక్కువైతే కూడా కొన్ని రకాల జబ్బులు ఇటువంటివి వచ్చే ఛాన్స్ ఉంది. సో లేడీస్కైనా జెంట్స్కైనా షుగర్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ అనేసి చెప్తారు, ఐరన్ లెవెల్ ఎక్కువ ఉంది అంటే. అదేవిధంగా క్యాన్సర్లు కొంచెం, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంది అంటారు. మూడోది ఏమంటే, హార్ట్ అటాక్ ఇటువంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు ఐరన్ వల్ల, రక్తం యొక్క సాంద్రత పెరగడం వల్ల. రెగ్యులర్గా డొనేట్ చేయడం వల్ల ఐరన్ లెవెల్స్ తగ్గుతుంది, వీటి వల్ల క్యాన్సర్లు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. అదేవిధంగా షుగర్ వచ్చేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. మూడోది ఏమంటే, రక్తం డొనేట్ చేయడం వల్ల రక్తం కొంచెం పలచబడుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే హార్ట్ అటాక్ ఇటువంటివి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుందండి. ఇవన్నీ కాకుండా రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేస్తుంటే స్వచ్ఛందంగా, ఏమీ ఆశించకుండా ఎండార్ఫిన్స్ అనేసి హార్మోన్స్ మన బాడీలోనే ఉత్పత్తి అవుతాయి. ఇది ఒక ఫీల్ గుడ్ హార్మోన్ అనమాట. అది కూడా మనకు లైఫ్కి చాలా మంచిది అనమాట అండి. ఒకసారి మనం డొనేట్ చేసాము అంటే ఇది వితిన్ 24-48 అవర్స్లో మన బ్లడ్ వాల్యూమ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంటే నీళ్ళు ఇవన్నీ బాగా తీసుకుంటూ ఉంటాం, ప్లేట్లెట్స్ ఇటువంటివి నార్మల్ అయ్యేందుకు ఇంకొక 1-2 డేస్లో నార్మల్ అయిపోతుంది. ఓవరాల్ మళ్ళీ రెడ్ సెల్స్ కొత్తది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేందుకు వన్ మంత్ నుంచి 2 మంత్స్ టైం తీసుకుంటుందండి. ఇది కూడా యాక్చువల్లీ మన శరీరానికి మంచిది. ఎందుకు అంటే ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి మన బాడీలో క్యాలరీస్ అనేది కూడా తగ్గుతుంది. కొలెస్ట్రాల్, ఫ్యాట్స్ కానీ ఇటువంటివన్నీ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొత్త కణాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి, కొత్తగా బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. ఇది క్లుప్తంగా రక్తదాతలకు కలిగే ప్రయోజనాలు. మీకు అత్యవసర పరిస్థితుల్లో రక్త నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ రక్తకోశ్ యాప్ని కానీ వెబ్సైట్లో కానీ సంప్రదించగలరు, చూడగలరు. ఈ సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నినాదం ఏంటి అంటే, ఏ డ్రాప్ ఆఫ్ హ్యూమానిటీ, డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్స్. రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, మానవత్వాన్ని చాటుకోండి. ఇప్పుడు అందరికీ కూడా ఈ రక్తకోశ్ అనేసి యాప్ వచ్చేసింది. మీకు ఎప్పుడన్నా బ్లడ్ కావాలంటే జస్ట్ యాప్లో ఓపెన్ చేసి చూసారు అంటే ఓ పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్, మీకు ఏది ఎక్కడ కావాలనేసి దగ్గరలో ఉండేది ఎక్కడుంది అనేసి చూపించగలుగుతుంది. సో మీ దగ్గర ఉండే బ్లడ్ సెంటర్లో మీకు మీ సంబంధించిన గ్రూప్ లేదు అనేసి మీరు గమనించగలిగితే మీరు వెంటనే ఆ టైంలో స్వచ్ఛందంగా వెళ్ళి డొనేట్ చేయండి అనేసి నా కోరిక అండి.
1: డాక్టర్ గారు, అయితే ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మా స్టూడియోస్కి విచ్చేసి రక్తదానం యొక్క ప్రాముఖ్యత, అలాగే వాటిపైన ఉన్న అపోహలు, వాస్తవాలు, ఈ విషయాలన్నీ మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
2: నమస్కారం సార్. థ్యాంక్ యూ.
0: మీరు ఇంతవరకు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా సిరిసిరి మువ్వ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు బాపట్ల జిల్లా నుంచి జి రాజారాం.

అల్లరి బావ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు సాహిత్య విమర్శలో కెకె రంగనాథాచార్యులు. ఈ అంశం గురించి శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి ప్రసంగం మీరిప్పుడు వింటారు.
1: కెకెఆర్ పూర్తి పేరు కోయిల్ కందాళై రంగనాథాచార్యులు. వీరు 1941 జూన్ 14 తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు. హైదరాబాదులోని సీతారాంబాగ్ దేవాలయ ఆవరణలో ఆయన పెరిగారు. రంగనాథాచార్యులు తెలుగు, సంస్కృతం, భాషాశాస్త్రాలలో ఎంఏ చేశారు. భాషాశాస్త్రంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందారు. తొలుత నాంపల్లిలోని ఓ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తరువాత 1967 నుండి 1987 వరకు ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో అధ్యాపకుడిగా చేశారు. 1967 నుండి 87 ప్రిన్సిపాల్గా కూడా సేవలందించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా 1987 నుండి 2003 వరకు పనిచేశారు. సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులుగా, భాషా సాహిత్య ఆచార్యులుగా, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్గా పనిచేసి 2003 ఉద్యోగ విరమణ చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షాన సారస్వత వేదిక పేరుతో ఆధునిక సాహిత్యంలో వివిధ అంశాలపై పలు సదస్సులు నిర్వహించి ఆ సాహిత్య చర్చలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. తెలుగు, సంస్కృత భాషల్లో పలు పరిశోధనలు చేశారు. సాహిత్య విమర్శకులు మాత్రమే కాకుండా సాహిత్య చరిత్ర రచనకు, సాహిత్య ఉద్యమాలకు విశేష కృషి చేశారు. విప్లవ రచయితల సంఘం ఏర్పాటుకు కృషి చేశారు. 1970 జులై 4 విరసం ఆవిర్భావ ప్రకటనపై సంతకం చేసిన 14 మందిలో రంగనాథం అనే సంతకం ఆయనదే. రంగనాథాచార్యులు అనేక రచనలు చేశారు. అవి తెలుగు సాహిత్యానికి కరదీపికలుగా నిలిచాయి. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు, తెలుగులో తొలి సమాజ కవులు, తెలుగు సాహిత్య వికాసం, 100 ఏళ్ల తెలుగునాడు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, తెలుగు సాహిత్యం మరోచూపు, తెలుగు సాహిత్యం వచనారచన పరిచయం మొదలైనవి ఆయన కలవు నుండి వెలువడిన ఉత్తమ రచనలుగా పేర్కొనబడ్డాయి. చందుమీనన్, తొలినాటి తెలుగు కథానికలు వంటి ఎన్నో గ్రంథాలతో, మరెన్నో వ్యాసాలతో వారి సాహిత్యం సుసంపన్నం చేశారు. తెలుగు పండితులుగా పలు ఉన్నత పదవులను నిర్వహించిన ఆచార్యులు ఆయన. సంస్కృతం, తెలుగు, హిందీ భాషాశాస్త్రాల్లో ఆయన విద్వత్తు గొప్పది. విప్లవ సాహిత్య సామాజిక ఉద్యమాలలో దశాబ్దాల పాటు నడిచినవారు ఆయన. తెలుగు సాహిత్య విమర్శకు దిక్సూచిగా, ఎందరెందరో పరిశోధకులకు మార్గదర్శిగా, అనుపమాన గ్రంథాలు వెలువరించి తెలుగు సాహిత్యానికి దీపస్తంభంలా నిలిచారు వారు. ప్రేరణాస్త్రోత్రమైన వారి ప్రసంగాలు, అసంఖ్యాక సాహిత్య వ్యాసాలు, వారు రచించిన గ్రంథాలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన కెకె తెలుగు సమాజ సాహిత్య సత్సంబంధాలు, వాటిపై జరిగే చర్చల్లో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా విశ్లేషణాత్మకంగా వివరించడంలో దిట్ట. సాహిత్య విమర్శకు మాత్రమే కాక సాహిత్య చరిత్ర రచనకు, సాహిత్య ఉద్యమాలకు తనదైన పాత్ర పోషణ చేశారు. విప్లవ సాహిత్యోద్యమం 1960 చివరి రోజుల్లో పురిటినొప్పుల్లో అప్పటి విప్లవోద్యమ నాయకులతో సన్నిహితంగా ఉన్న కెకెఆర్ విరసం ఏర్పాటులో తన వంతు కృషి చేశారు. 1970 జులై 4 అర్ధరాత్రి 1:10 విరసం ఆవిర్భావ ప్రకటన మీద సంతకం చేసిన 14 మందిలో రంగనాథం పేరుతో చేసిన సంతకం కెకెఆర్దని వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ గారు గుర్తుచేశారు. ఆ తర్వాతి కాలంలో విరసం సభ్యుడిగా కొనసాగపోయినప్పటికీ మిత్రుడిగా, సహచరుడిగా, హితవరిగా కొనసాగారు. ఆంధ్ర సారస్వత్ పరిషత్తు ప్రాచ్య కళాశాల అధ్యాపకుడిగా, ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా ఆయన వందలాది మంది విద్యార్థులకు ప్రేరణగా నిలిచారు. ప్రముఖ కవి వరవర్రావు తెలుగులో విప్లవ మౌఖిక సాహిత్య ధోరణుల మీద చేయదలిచిన పోస్టు డాక్టోరల్ పరిశోధనకు కెకెఆర్ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. తెలుగు సాహిత్యం, చారిత్రక భూమిక వంటి మౌలిక ఆలోచనల, అన్వేషణల, సాహిత్య విమర్శ గ్రంథాలకు కెకెఆర్ ప్రధాన రచయిత. సాహిత్య ప్రస్థానం. కెకెఆర్గా సుప్రసిద్దులైన కోయిల్ కందాళై రంగనాథాచార్యులు గారిది ఉన్నత జీవన ప్రమాణాలతో కొనసాగిన ఉదాత్త వ్యక్తిత్వం. వెస్టి కేంద్రకంగా కంటే సమిష్టి కేంద్రకానికి, ప్రచారానికంటే భావాల ప్రసారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఆలోచనాశీలి. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా, డీన్గా పలు బాధ్యతలు నిర్వహించి 2007లో పదవీ విరమణ చేసిన నాటికే అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించి పలు గ్రంథాలను వెలువరించిన కేకీఆర్ బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్కు ప్రిన్సిపాల్గా పనిచేసిన కాలంలో కేకేఆర్ గారు వ్యక్తిగతంగా తన అధ్యయనాన్ని పెంచుకోవడమే కాక పరిషత్తులో చదువుకునే విద్యార్థుల సాహిత్యాభిలాషను ద్విగీకృతం చేయడానికి, విలువైన పుస్తకాలను ప్రకటించడానికి సారస్వత పరిషత్తు గొప్ప వేదికగా తయారైంది. అది సాయంకాల కళాశాల కావడంతో రోజంతా చదువుకోవడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి పర్యవేక్షణలో భాషాశాస్త్రంలో పరిశోధన చేయడానికి ఆనాటి సమయం ఎంతో ఉపయోగపడిందని ఆయన అనేక పరిమాణాలు చెప్పారు. తన సంప్రదాయ కుటుంబంలోని నియమాలను ఛేదించి ప్రజాతంత్ర భావాలతో జీవించే వాతావరణం కోసం పరితపిస్తున్న వేళ దిగంబర కవులు, ముఖ్యంగా జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్నమునిల సాన్నిహిత్యం కొత్త ద్వారాలకు అవకాశం కల్పించింది. తదనంతర కాలంలో వచ్చిన సామాజిక ఉద్యమాలు మార్క్సిస్టు ఆలోచన వైపు వెళ్లడానికి, విరసంతో అనుబంధం పెంచుకోవడానికి కారణమయ్యాయి. కాని వారిలో ఉన్న సాహిత్య జిజ్ఞాస కార్యవాది కంటే కావ్యవాదిగా మారిందని చెప్పక తప్పదు. పరిషత్తులో ప్రధాన ఆచార్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సంస్కృతం, తెలుగు భాషాశాస్త్రాల్లో ఎంఏలు పూర్తి చేసి 1978లో హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ సాధించారు. తెలుగు సాహిత్యం మరోచూపు, నూరేళ్ల తెలుగునాడు, తెలుగులో తొలి సమాజ కవులు, ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు, తెలుగు జనసాహితీ లాంటి గ్రంథాలు సాహితీ పరిశోధకులకు కరదీపకలుగా వెలుగొందాయి. పరిశోధకులను, సాహితీవేత్తలను విభిన్న మార్గంలో ఆలోచించేటట్లు ప్రోత్సహించడంలో కేకేఆర్ గారిది దార్శనికత నిరూపమానమైనది. ఈ గ్రంథాలకు పీఠికలను కూర్చే సమయంలోనే భారతదేశ చరిత్ర అధ్యయనంలో అపారమైన ప్రభావాన్ని వేసిన డిడి కోశాంబి, రోమిల్లా దాపర్, ఆర్ఎస్ శర్మ, ఇర్ఫాన్ హబీట్ లాంటి వాళ్ల రచనల స్ఫూర్తితో సాహిత్య అధ్యయనానికి చారిత్రక నేపథ్యాన్ని అందించే కొత్త కోణాలను వారు ఆవిష్కరించారు. ఆ క్రమంలో మార్క్సిస్టు విమర్శకులు అయిన క్రిస్టఫర్ కార్డ్వెల్, జార్జ్ థామ్సన్, రేమాండ్ విలియమ్స్ టెర్రీ లాంటి రచనల స్ఫూర్తితో మార్క్సిస్టు అవగాహనను సాహిత్య అధ్యయనానికి ఉపయోగించుకునే ఉపకరణాలను పరిచయం చేశారు. దిగంబర సాహిత్యమంతా నిరుపయోగమైనదన్న వారి రచనలను కవిత్వం అనుకునేంత అల్పస్థాయికి సమాజం చేరలేదని వ్యాఖ్యానించే కవులలో దిగంబర కవుల వారి చారిత్రక నేపథ్యాన్ని పాశ్చాత్య బీట్ కవుల రచనలను, ఆనాటి బెంగాల్ కవుల రచనలను సమన్వయం చేస్తూ దిగంబర కవుల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగించడంలో విమర్శకుడిగా కేకేఆర్ రాసిన వ్యాసాలు ఎంతో దోహదం చేశాయి. అధ్యాపకుడిగా కేకేఆర్ గారిది గొప్ప ఆకర్ష నిండైన విగ్రహం. ముఖమంతా గొప్ప తేజస్సు, భాషాశాస్త్రం బోధించిన, ఆధునిక కవిత్వం విశదపరిచిన, సంస్కృత సాహిత్య మాధుర్యం పంచిన వారి ఆలోచనల్లో విద్యార్థులు మమేకం కావాల్సిందే. విద్యార్థులలో ఆలోచనలు పురికొల్పడంలో, కొత్త భావనలను పయనింపజేయడంలో వారి బోధన ఎంతో సజీవంగా ఉండేది. అందుకే వారి దగ్గర పాఠాలు చదువుకున్న విద్యార్థులు ఎవ్వరూ వారిని మర్చిపోరు. తన తండ్రి అలంకార శాస్త్రం, వ్యాకరణ అంశాలను బోధించేటప్పుడు గాని, భద్రిరాజుగారు భాషాశాస్త్రం బోధించేటప్పుడు గాని అటువంటి చైతన్యవంతమైన బోధన ఉండేదని కేకేఆర్ చెప్పేవారు. మేఘ సందేశం బోధించేటప్పుడు కాళిదాసు ఊహాశాలిత తన బోధనా సామర్థ్యం విద్యార్థులకు పరమాన్నం వడ్డించినంత ఆహ్లాదభరితంగా ఉండేదట. వారికి గురజాడ అత్యంత ఇష్టమైన రచయిత. ఆనాటి సాహితీ

0: తెలుగు సాహిత్యంలో మార్క్సిస్టు ధోరణులు అనే అంశంపైన, తెలుగులో భక్తి కవిత్వం సామాజిక విశ్లేషణ అనే అంశంపైన వారు మార్గదర్శకత్వం ఈ వ్యాసకర్త సాహిత్య జీవితాన్ని ఎంతో ఉద్దీపనం చేసింది. సామాజిక జీవితంలో వస్తున్న కొత్త ఉద్యమాలు ఆనాటి మేధావులకు కొంత ఛాలెంజింగ్ గా ఉన్నప్పటికీ, ఆ రోజుల్లో దళిత ఉద్యమాన్ని, స్త్రీవాద సాహిత్యాన్ని, ముస్లిం వాదాన్ని, పోస్ట్ మోడర్నిస్ట్ ఆలోచనలను ఆనాడే సునిశ్చిత దృష్టితో పరిశీలిస్తూ వ్యాసాలు రాస్తూ విద్యార్థుల చేత పరిశోధనలు చేయించిన గొప్ప సాహితీవేత్త కెకెఆర్. లిటరరీ కల్చర్స్ ఇన్ హిస్టరీ అనే సుప్రసిద్ధ గ్రంథరూపకల్పనలో కెకెఆర్ గారి ప్రమేయం గొప్పది. ఆ పుస్తక పీఠికలో కెకెఆర్ గారు నిర్వహించిన కార్యశాలను గుర్చి, మోడర్నిటీ అండ్ మోడర్నిజం ఇన్ తెలుగు లిటరేచర్ అనే అంశంపై సాధికారమైన గ్రంథాన్ని రచించాలని ప్రణాళికలు కూడా వేసుకున్నారు. తాము నివసించే తార్నాకా నుండి హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి జరిపే ప్రయాణంలోనే ఎంతో సమయం వృధా అవడం వల్ల విశ్వవిద్యాలయాల్లో ఉండే అనుకూల ప్రతికూల వాతావరణాలు వారి రచనా వ్యాసంగానికి కొంత ఆటంకం కలిగించి ఉంటాయి. కొంతకాలం పాఠస్థాల స్థాయి వాదకాలను సంపాదకులుగా వ్యవహరించారు కెకెఆర్. ఆ పుస్తకాలలోని విషయాలను రూపొందించడంలోనూ విద్యార్థులకు భాష పట్ల ప్రత్యేక అవగాహన ఏర్పడడానికి కావలసిన అభ్యాసాలను తయారు చేయడంలోనూ భాషా సాహిత్యాల పట్ల ఉత్తమ అభిరుచిని కల్పించడంలోని వారి అవగాహన ప్రశంసాభరితమైంది. విద్యార్థుల్లో ఉండే సహజ సంకోచాలను, భయాలను పోగొట్టి వారిని ప్రేమపూర్వకంగా పలకరించేవారు కెకెఆర్. పరిశోధకులకు కావలసిన స్వేచ్ఛను ఇచ్చేవారు. అయితే దానికి కొంత హద్దులు కూడా గీసేవారు. సంస్కృతంలో ఒక సుప్రసిద్ధమైన ఆ బాణకం ఉంది. దాని భావం, సముద్రంలోకి వెళ్లాలనే కోరిక, వెళితే ఏమవుతుందనే భయం విద్యార్థులకు వారి హృదయద్వారాలను స్పృశించాలని కోరిక, వెళ్తో ఏమవుతుందో అనే మీమాంస, విద్యార్థుల స్థాయిని బట్టి, వారితో గడిపే సమయాన్ని బట్టి ఎన్నో విషయాలను పెంచుకునేవారు. విద్యార్థులతో గాఢమైన అనుబంధాన్ని కలిగి ఉండేవారు. కెకెఆర్ పంచి వెళ్లిన ఆలోచనలు వారి విద్యార్థుల్లో కొత్త ఆవిష్కరణకు దోహదకారులై చైతన్యాన్ని అందిస్తాయి, ఉన్నత మార్గంలో పయనించడానికి ప్రేరణ కలిగిస్తాయి. ప్రముఖ సాహితీ విమర్శకులు, భాషావేత్త ఆచార్య కెకెఆర్ రంగనాథాచార్యులు గారు తన 80వ వయస్సులో తార్నాకాలో 20-21 మే 15న కోవిడ్తో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఊర్మిళ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తాను మరణించేంత వరకు నిరంతరం నిత్య చైతన్య స్ఫూర్తితో, సాహిత్య సృజనతో, సాహిత్య విమర్శలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఆదర్శ సాహిత్యవేత్తగా నిలిచిన కెకెఆర్ గారు ధన్యజీవి.
1: మీరింతవరకు తెలుగు సాహిత్య విమర్శలో కెకె రంగనాథాచార్యులు ఈ అంశం గురించి శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి ప్రసంగం విన్నారు.

0: కార్యక్రమం తరువాత చివరకు మిగిలేది అనే నవలలో బుచ్చిబాబు గారి కల్పనా చాతుర్యం ఈ అంశం గురించి శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి ప్రసంగం వింటారు.
1: సాహిత్యం సమాజానికి ప్రతిబింబం, నవల మానవ జీవితానికి ప్రతిబింబం. జీవితంలోని అనేక కోణాలను, అంటే మానవుడు ఎదుర్కొనే సమస్యలను, అనుభవించే బాధలను, పొందే ప్రేమలను, ఇలా అనేక భావాలను, సంఘటనలను సమగ్రంగా చూపేది నవల. నవల మానవ జీవితానికి సంబంధించిన ఏకైక మహోజ్వల గ్రంథం అంటారు లారెన్స్. చివరకు మిగిలేది కథారచయిత, చిత్రకారులు, నాటకకర్త, సంగీతాభినయాలలో కూడా పరిజ్ఞానం ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి బుచ్చిబాబుగారు. కలం పేరు బుచ్చిబాబుతో ప్రఖ్యాతి చెందిన శివరాజు వెంకట సుబ్బారావు గారు సంతోష్ కుమార్ అనే కలం పేరుతో ఎన్నో ఆంగ్ల కవితలు రాశారు. నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషులో ఎంఏ చేసిన బుచ్చిబాబు గారు కొన్నాళ్లు ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసి తరువాత ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటకశాఖలో ప్రయోక్తగా చివరి రోజుల వరకు పనిచేశారు. అజ్ఞానం అనే వచనకావ్యం, 80కి పైగా కథలు, 40 నాటికలు, షేక్స్పియర్ సాహిత్య పరామర్శ, 40 వ్యాసాలు, నా అంతరంగ కథనం పేరిట చిన్ననాటి అనుభవాలను, అనుభూతులను

ను చివరకు మిగిలేది నవల మొదలైన రచనలు చేశారు. బుచ్చిబాబు గారు సున్నిత మనస్కుడు, తాత్వికుడు, భావుకుడు, ప్రకృతి సౌందర్య ఆరాధకుడు, కవి అవడం వలన ఆయన రచనల్లో సౌందర్యం, కవితాత్మకత, ఒక ఆవేదన కనపడతాయి. ఆయన రచించిన ఏకైక నవల చివరకు మిగిలేది ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. ఈ రచనను 1942 తలపెట్టినా రచన 1946 మొదలై 16 పాటు పత్రికలో సీరియల్గా ప్రచురించబడింది. బుచ్చిబాబు గారు మొదట నవలకు ఏకాంతం అని పేరు పెట్టగా సాహితీవేత్త శ్రీ ఆచంట జానకీరామ్ గారు ఆ పేరును చివరకు మిగిలేదిగా మార్చారట. తెలుగు నవలా సాహిత్యంలో వచ్చిన మనోవైజ్ఞానిక నవలల్లో ప్రముఖమైనదిగా పేరు పొందింది నవల. తెలుగు నవలా సాహిత్యంలో మాలపల్లి, వెయ్యి పడగలు తరువాత మహాకావ్య లక్షణంగల నవలగా ప్రముఖంగా చెప్పుకోదగింది చివరకు మిగిలేది. మహాభారతంలాగా సమాజాన్నంతా వస్తువుగా స్వీకరించి ఆఖ్యానోపాఖ్యాన సంకుల నిర్మాణంతో రామాయణంలాగా చివరకు మిగిలేది ఏక వ్యక్తి జీవితాన్ని వస్తువుగా స్వీకరించి అదొక్కటే ప్రధానమైన నిర్మాణంతో ఉంటుంది. అయినా దయానిధి తన జీవితాన్వేషణలో సౌందర్య ప్రతీక అయిన కోమలితో తానొక్కడే మిగలడం, మహాభారతంలో చివరకు ధర్మానికి ప్రతీక అయిన కుక్కతో ధర్మరాజు మాత్రమే మిగలటాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ నవలేతి వృత్తం 2 ప్రపంచ సంగ్రామాల మధ్యకాలంలో తెలుగునాట కొందరు యువతీ యువకుల జీవితాన్ని చిత్రించడంగా ప్రారంభమై జీవితంపై ఒక దృక్పథాన్ని కలుగజేయాలనే ఉద్దేశంతో రచనగా సాగి ప్రేమ, సౌందర్యం, దయా, స్వాతంత్ర్యం అనే మహత్తర మానవీయ గుణసంపత్తిని సాధనంలో సమకూర్చుకుని జీవనాన్ని సుఖమయం, ఆనందమయం చేసుకోవడానికి ప్రేరణనిస్తూ ఆ మానవీయ గుణాల సాధన ద్వారా మానవాత్మ తనను తాను తెలుసుకుని విముక్తి పొందడాన్ని అంచెలంచెలుగా నిర్దేశిస్తుంది. ఈ క్రమంలో 2 ప్రపంచ యుద్ధకాలపు మధ్యకాలపు తెలుగుదేశపు చైతన్యంలోని ప్రధాన లక్షణాలన్నింటినీ ఇతివృత్తం ప్రస్ఫుటం చేస్తుంది. నవలలో సమకాలీన కాల్పానుకోద్యమ చైతన్యం, తత్ఫలితమైన స్త్రీ పురుష సంబంధాలను గుర్చిన విలక్షణ దృక్పథాలు, ప్రాంతీయ స్థాయిలో సాగుతున్న ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, జాతీయ స్థాయిలో సాగుతున్న స్వాతంత్రోద్యమం ఇవి కాక ఆనాటికి ఇంగ్లీషు భాషా సాహిత్యాల అధ్యయనాల ఫలితంగా యువకులలో, మేధావులలో ఆలోచనలు రేకెత్తిస్తున్న అస్తిత్వవాద, మానవతావాదులు, సామ్యవాదం ఇవన్నీ కూడా పరస్పర సంబంధంతో ఇతివృత్తంలో విడదీయరాని భాగాలైనాయి. ఇవన్నీ కలిసి దయానిధి అతని వ్యక్తి బాహ్య జీవితాన్ని కాక అంతర జగత్తును కూడా లోలోతుల నుండి స్పృశిస్తూ ప్రదర్శింపజేస్తాయి. అందువల్లనే చివరకు మిగిలేది మానసిక సామాజిక జీవన స్రవంతి నవలగా రూపుకట్టుకున్నది. చివరకు మిగిలేది నవల ఇంత విశిష్టంగా రూపుదిద్దుకోవడంలో ఇతివృత్తంతో విడదీయరాని భాగంగా ఉన్న రచనాశిల్పం ఎంతో దోహదంచేసింది. కథాకథన శిల్పం ద్వారా ఆధునిక ధోరణులతో పాత్రల అంతరంగాన్ని సుస్పష్టం చేయడానికి వీలైంది. అనుభూతి ప్రధానమైన కవితావేశంతో, ఊహాబలంతో ఖండకావ్యంలాగా సాగిపోయే పాత్ర స్వగతాల శైలి వర్ణనలు చివరకు మిగిలేది నవల యొక్క కళా సౌందర్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇతిహాస రచయితకుండే తాటస్థ్య బుద్ధి లక్షణం ఉండటం వలన మానవ జీవితం ఆదర్శ నాయక జీవితంలా కాకుండా కష్టసుఖాల, మంచి చెడుల, ద్వంద్వాలతో ప్రవర్తించే వెలుగునీడల సమ్మేళనంగా ఈ నవలలో రూపొందించబడింది. అందువలన ప్రతి పాత్ర అదెంత చిన్నదైనా స్పష్ట రేఖలతో భాషించి తన్ను గూర్చి తెలుసుకోమంటుంది. అలా తాత్విక జిజ్ఞాసతో కూడిన గంభీరమైన నవల చివరకు మిగిలేది ఒక అరుదైన సృజనాత్మక అక్షర చిత్రం. కథానాయకుడు నవలలో చేసే తాత్వికపరమైన ఆలోచనలు, జీవితాన్ని తెలుసుకోవాలనే అతడి ఉత్సుకత, కొన్ని స్వగతాలు, ప్రకృతి వర్ణనలో వాడిన వాక్యాలు, కొన్ని ఉపమానాలు మర్చిపోలేనివి. నాటకీయంగా సాగే సంభాషణలు, పాత్రల ద్వారా రాజకీయాలు, పురాణాలు, ఆధ్యాత్మికత, స్త్రీల స్వభావం పట్ల ప్రకటితమయ్యే అభిప్రాయాలు చాలా వరకు ఆమోదకరంగా లేకపోయినా మనుషుల మనస్తత్వాల లోతులను తెలిపే సజీవమైన పాత్రలు ఈ కథకు ఆకర్షణలు.
ఈ నవలలో పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు అంటే పాఠకులు ఒప్పుకోరు కాబట్టి ఆ మాట అనట్లేదని ఉపోద్ఘాతంలో తెలిపారు రచయిత. ఇంతటి సజీవమైన పాత్రల వెనుక తప్పకుండా ఏ యథార్థ గాథల ప్రేరణ ఉండి ఉంటుందని కథ చదివిన ప్రతివారికి అనిపించక మానదు. ప్రథమ ముద్రణకు రచయిత రాసిన ఉపోద్ఘాతంలో ఈ నవలా రచన వెనుక గల కారణాలు, ఆలోచనల గురించి చెప్పారు బుచ్చిబాబు గారు. జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు, నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం. ద్వేషించడంలో కొంత పట్టుదల కార్యసాధన కూడా ఉండొచ్చు, కాని ప్రేమించలేకపోవడంలో అట్లా సమాధాన పడేందుకేమీ లేదు. నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు కంటే విషాదకరమైన గీతం ఏదుంది? ఈ సమస్య నన్ను బాధించింది. దీన్ని బట్టి ఈ సమస్యని నవలలో చర్చించి ఒక సమాధానం కనుక్కున్నానని కాదు, ఈ వస్తువుని వ్రాస్తేనే విషయం నాకు విషదపడుతుందని, నలుగురితో పంచుకుంటే బాధ నుండి విముక్తి లభిస్తుందని తోచింది. వ్యక్తిగతమైన విముక్తి ఈ నవలకు ప్రేరణ అంటారు బుచ్చిబాబు గారు. ఇక కథాంశం కల్పనా చాతుర్యం. భావకవులలో కృష్ణశాస్త్రి, కల్పనికోద్యమ నవలాకారులలో చలం బుచ్చిబాబుకు ఆరాధ్యులు. బుచ్చిబాబు కాల్పనికోద్యమంలో పుట్టి పెరిగినవాడు. సమకాలీనమైన ఈ సాహిత్యోద్యమ ప్రభావాలు బుచ్చిబాబును, ఆయన సాహితీ వ్యక్తిని కూడా తీర్చిదిద్దాయి. అందువలన చివరకు మిగిలేదికి ప్రధాన భూమికగా పనిచేసినవి కాల్పనికోద్యమ భావాలే. కాల్పనిక రచనకు ముఖ్య లక్షణాలు వ్యక్తి ప్రధానమైనది స్వేచ్ఛ, సౌందర్య పిపాస, ప్రకృతి ప్రీతి, ప్రణయతత్వం మొదలగునవి. కాల్పనికవాదం యొక్క అంతఃస్వాన్ని అవగాహన చేసుకున్న బుచ్చిబాబు దాని నిరూపణగా చివరకు మిగిలేది ఇతివృత్తాన్నంతా వ్యక్తి ప్రధానమైందిగా సిద్ధం చేశాడు. ఆ వ్యక్తి దయానిధి. కాల్పనికోద్యమ సంస్కారం అతనిది. ఈ సంస్కారం వల్ల అతని అంతరంగానికి మించిన ప్రపంచము, అతని అనుభూతికి మించిన సత్యము నవలేతి వృత్తంలో కనపడవు. ఈ నవల వ్యక్తి జీవితం, ప్రేమ, కామం, వివాహం మొదలైన సమస్యలన్నింటినీ ఆత్మాశ్రయ కవితావేశంతో చిత్రించింది. కాల్పనికోద్యమ కవులు వ్యక్తి ఆ తత్వంలో వాంఛించిన స్వేచ్ఛ దయానిధికి కూడా కావాలి. దయానిధి పెనుగులాట అంతా వ్యవస్థ నుండి అచ్చమైన స్వేచ్ఛం కోసమే. ఈ పెనుగులాటలో అతను పొందే వేదనే ఈ నవలలో ప్రధాన ఇతివృత్తమైంది. దయానిధి అందగాడు, చదువుకున్నవాడు, ఉన్నత కుటుంబానికి చెందినవాడు, త్వరలో డాక్టర్ కాబోతున్నవాడు దయానిధి. జీవితంలో చివరకు మిగిలేదేమిటన్న తత్వపరమైన అన్వేషణలో ఎన్నో అనుభవాలతడికి. కోమలి, అమృతం, సుశీల, ఇందిర, నాగమణి, శ్యామల, రోజ్, కాత్యాయిని మొదలైన స్త్రీలు అతడి జీవితంలో అతడి ప్రమేయంతోనూ లేకుండానూ ప్రవేశించి వెళ్లిపోయి అతడి ఆలోచనల్లో, జీవితంలో కూడా గొప్ప మార్పుని తీసుకుని వస్తారు. అతడి ఆలోచనల్లో కలిగిన ఆ మార్పే చివరికి అతడు తెలుసుకున్న సత్యం. ప్రేమించలేకపోవడం, అధైర్యం, నిస్సహాయత, దుర్బలత్వం నిన్న అంతర్ముఖుడు దయానిధి మహానాయకుడు కాదు, ఒక సగటు మనిషి అన్నమాట. ఈ సగటు మనిషి తన ప్రశ్నలకు ఏమి సమాధానాలు సంపాదించుకున్నాడు, సంఘంతో ఎలా పోరాడాడు, ఆ ప్రయత్నంలో పొందిన అనుభూతులు ఎటువంటివి, చివరికి తనలో తాను ఎలా సమాధాన పడ్డాడు అన్నదే చివరకు మిగిలేది కథ. ఈ నవలలో మనకు పలు రకాల రచనా ప్రక్రియలు, సిద్ధాంతాలు దర్శనమిస్తాయి. ఆంగ్ల సాహిత్యంపై మంచి పట్టున్నవారవడం వల్ల బుచ్చిబాబు గారు అలాంటి ప్రయోగం చేసుంటారు. ఈ ప్రక్రియలను తెలుసుకోకుండా దయానిధిని, పాత్రను అర్థం చేసుకోవడం ఒకంత కష్టం. వాటిలో మొదటిది ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఒడిపస్ కాంప్లెక్స్. ఈ సిద్ధాంతం ప్రకారం కొడుకుకు తల్లి కంటే ఒక అనిర్వచనీయమైన అనురాగం ఉంటుంది. ఆచేతనంగా ఏర్పడే ఈ అసాధారణమైన ప్రేమ వల్ల తల్లిని ప్రేమించినంత గాఢంగా మరొకరిని ప్రేమించలేకపోతాడు కొడుకు. డిహెచ్ లారెన్స్ సన్స్ అండ్ లవర్స్ విపులంగా చెప్తారు, శీలవతి కాదన్న నిందతో జీవితాన్ని మోసిన దయానిధి తల్లి నవల మొదట్లోనే మరణిస్తుంది. ఆమె జీవితం, ఆమెకు కళంకాన్ని ఆపాదించిన కారణాలు కథాపరిధిలోకి రావు, కాని ఆ కారణంగా మనుషులు, సంఘం దయానిధిని ఎంత క్షోభ పెడతాయో పలు సందర్భాల్లో మనకు తెలుస్తుంటుంది. కళంకిత కొడుకన్నా అపవాదుని జీవితమంతా మోస్తాడతడు. తల్లిదండ్రులు చేసిన పొరపాట్లకు బిడ్డలు ఎలా ఆహుతవుతారో, అవి జీవితాంతం వారినెలా వెంటాడతాయో అతడి జీవితం చెబుతుంది.
తల్లి పట్ల ఉన్న ఈ అసాధారణమైన అనురాగం వల్ల దయానిధి తన జీవితంలో ప్రవేశించిన ఏ స్త్రీని ప్రేమించలేకపోతాడు, దగ్గర కాలేకపోతాడు. ఒక్క అమృతానికి తప్ప తల్లిలా తనపై అపారమైన కరుణ, దయా, ప్రేమ చూపెట్టింది కాబట్టి అమృతానికి సన్నిహితుడవుతాడు దయానిధి. రాతి శిలల మధ్య ఉండాల్సింది అమృతం. ఎక్కడో ఏ హంపీలోనో అన్ని రాళ్లు భగ్నప్రతిమలు, ఒంటరిగా నిలిచిపోయిన స్తంభాలు, ప్రేమకోసం గుండె చేసుకున్న రాకుమార్తెల విగ్రహాలు అన్నీ శిథిలమైపోయి ఏ అర్ధరాత్రో అడుగుల చప్పుడు నిట్పూర్పు వినపడితే కదులుతాయేమోననిపించే ప్రమాదస్థితిలో పడి ఉంటే వాటి మధ్య అమృతం కూర్చుని విషాదంలో నవ్వుతుంది అంటాడు. ఆనాడు సౌందర్యం తన యాత్ర ముగుర్చుకొని ఆమెను శిలగా మార్చివేస్తుంది. ఏ రాతిని నిట్టూర్పుతో కదిల్చినా అమృతం కలలో కార్చిన కన్నీరులా నీరైపోతుంది అనుకుంటాడొకచోట. రచయితలోని భాషా సౌందర్యం ఇటువంటి మరికొన్ని వాక్యాల్లో వెల్లడవుతుంది. ఈ ఇడిపస్ కాంప్లెక్స్ ఉన్న వ్యక్తుల్లో ఎంతో మానసిక సంఘర్షణ ఉంటుంది. చీకటి సమస్య అధ్యాయంలో షేక్స్పియర్ నాటిక హామ్లెట్ ప్రస్తావన తెచ్చి హామ్లెట్ పడిన మానసిక సంఘర్షణ గురించి వివరిస్తూ అతడి సమస్యను గురించి ఒక వ్యాసం రాస్తాడు దయానిధి. తన తల్లి పట్ల కూడా దయానిధికి అటువంటి ద్వేషం, ప్రేమ కలగలిసిన భావాలున్నాయని అప్పుడు మనకు అర్థమవుతుంది. హామ్లెట్ వద్ద యాతనే అతను పడ్డాడు. తల్లి పట్ల ఉన్న ఆ ద్వేషంతోనే చివరలో తన ఆశ్రయం కోరి వచ్చిన కోమలిని కూడా చంపాలనే ఆలోచన కలుగుతుంది అతడికి. కాని చివరలో అతడి ఆలోచనలో మార్పు వస్తుంది. అంతవరకు తల్లిని ద్వేషించిన సంఘాన్ని ద్వేషిస్తూ వచ్చిన అతడు ఆ ద్వేషాన్ని వదిలేస్తాడు. తనకేం కావాలో తెలియనప్పుడు మానవుడు ద్వేషిస్తాడు అంటాడు ఒకచోట. జీవితానికి అర్థమేమిటో తెలియలేదనే అన్నాళ్లు బాధపడిన అతడికి వైకుంఠం మాస్టారు రాసిన ఉత్తరం వల్ల జీవితానికి అర్థమేమీ లేదని తెలుస్తుంది. అర్థమేమీ లేనప్పుడు సంస్కరించాల్సింది ఉండదు కదా. అతడిలో ఆనందం ఉద్భవిస్తుంది. సంఘాన్ని మార్చలేదు, మనుషుల్ని మార్చలేదు, మారిస్తే బాధ, పగ, యుద్ధం తనలో తాను సమాధానపడాలి. ఇది ఆనాటికి సాధించాడు. ఒక ప్రశాంతత, పవిత్రమైన మహత్తర ఆనందం అతనిలో ఉద్భవించింది. ఇక్కడ మనకు అస్తిత్వవాదం కనపడుతుంది. ఇదే రచయిత వినిగించుకున్న మరో సిద్ధాంతం. అస్తిత్వవాదం ప్రకారం మనిషి మనుగడలో అతడే కర్త అని, అతడి జీవితంలో జరిగే పనులకు ఏ మానవాతీత శక్తి ప్రమేయం లేదని, అతడి కర్మలకు అతడే బాధ్యుడని, దేవుడో తలరాతో పూర్వజన్మ సుకృతమో కాదన్నది ఈ సిద్ధాంతవాదుల వాదం. ఇవే అభిప్రాయాలను దయానిధి వివాహ సమయంలో అతడి స్నేహితుడి సంభాషణల ద్వారా చర్చకు తెస్తాడు రచయిత. ఇక ఆత్మకథ రూపంలో దయానిధి చెప్పుకునే కథనంలో ఇతర పాత్రల వర్ణన, స్వభావాల వివరణల్లో ఎంతో మనస్తత్వ విశ్లేషణ కనబడుతుంది. దయానిధి పట్ల లవ్ హేట్ రిలేషన్షిప్ చూపిన సుశీల, అగ్నిసాక్షిగా అతడి భార్య అయి అతడి సహచారిణి కాలేకపోయిన అభాగిని ఇందిర, అతడి పట్ల ఆకర్షితురాలైన నాగమణి, వివాహిత అయినా బంధమైన ప్రేమ చూపించే అమృతం, ఆమె భర్త కాంతారావు, వదిలి వెళ్లిపోయినా మళ్లీ తిరిగి వచ్చి తనలోని మార్పు వల్ల అతడి ప్రేమను పొందగలిగిన కోమలి, హుషారుగా కనబడే లోతైన వ్యక్తిత్వమన్న జనార్దనం, సౌందర్య రాహిత్యమనే మానసిక రుగ్మతతో బాధపడే శ్యామల, రాయలసీమలో ఆదరించి ఆవాసం కల్పించిన అనంతాచారి గారు, వారి కుటుంబ సభ్యులు నమ్మినబంటు నారయ్య మొదలైన పాత్రల నుంచి తెలుసుకోవలసిన సంగతులు ఎన్నో ఎన్నో ఉన్నాయి. అతి చిన్న పాత్రలో కూడా మథనం, వారి ఆలోచనలు, స్వభావాలు గుర్తుండిపోయేలా ఉంటాయి. రాయలసీమలో రేగిన విద్వేషాల్లో దయానిధికి ఎదురైన అకారణ ద్వేషాల కారణంగా అతడిలో మనుషుల పట్ల, సంఘం పట్ల ఒక రకమైన నిర్వేదం ఏర్పడుతుంది. భార్య ఇందిర మరణించినప్పుడు అది బయటపడుతుంది. ఈ మనుషులు గోనిబస్తా మనుషులు, ఏ బస్తా ఖాళీగా ఉండదు, అందులో పుష్పాలు వెయ్యాలి, లేకపోతే రాళ్లు వెయ్యాలి, కట్టెలు వెయ్యాలి, ప్రతివాణ్ణి ఆ బస్తాలో దిగేసి చుట్టుకొమ్మకు వేలాడదీస్తారు అంటాడు. తండ్రి పట్టుదల వల్లే ఇందిర తన వద్దకు రాలేకపోయిందని అర్థమవుతుంది దయానిధికి. తల్లిదండ్రుల చెప్పుచేతల్లో పెరిగిన వ్యక్తిత్వం లేని అమాయకురాలు ఇందిర అంటాడు. అందువల్ల వివాహం నిర్బంధ స్నేహమని అతనికి నమ్మకం ఏర్పడుతుంది. అమృతంతో జరిగిన పొరపాటు వల్ల శరీరాల స్నేహం పోనుపోను ద్వేషంగా మారి ఆత్మలను చంపేస్తుందనే విశ్వాసం అతడిలో ఏర్పడుతుంది.
ఒకరికొకరు అర్థం కానంత వరకు, శరీరాలు పరిచయం కానంత వరకు ప్రేమ

ఉంటుంది. కాబట్టి శరీరాల జోలికి పోకుండా స్నేహంగా ఉంటే జీవితం కొత్తగా ఉంటుందని, బ్రతుకు మీద విసుగు పుట్టదని అతడి సరికొత్త వాదన. సంఘాన్ని గౌరవించే అవసరం నాకు కనబడలేదు, మరణించిన తర్వాత కూడా సంఘం తిడుతూనే ఉంటుంది, ఫలానా జిల్లా వాడిని అని రాజకీయంగా ద్వేషిస్తుంది సంఘం, ఫలానా తల్లి కొడుకని నైతికంగా హింసించింది సంఘం అంటాడు రచయిత. ఈ నవలలో ఉపయోగించిన మరో శక్తివంతమైన సాహిత్య ప్రక్రియ చైతన్య స్రవంతి పద్ధతి. కథనమంతా దయానిధి తన స్వీయ చరిత్ర తానే చెప్పుకుంటున్నట్లు నడుస్తుంది. మధ్య మధ్య దయానిధి స్వగతాలతో, ఆ స్వగతాలు కూడా మామూలు స్వగతాలు కావు, మనసులోని రహస్యాలను బయటపెట్టి అంతర్గత స్వగతాలవి. సభ్యాసభ్యతలను చూడకుండా, ఒక క్రమంలో ఉండకుండా, మనసులోకి వచ్చిన ఆలోచన వచ్చినట్లు బయటకు చెప్పేసే స్వగతాలవి. అలా ఎగుడుదిగుడుగా ఉంటాయి. కాబట్టే చైతన్య స్రవంతిలో నడిచే కొన్ని రచనలు అయోమయంగా అర్థం కాకుండా కనిపిస్తాయి. కథనంలో దయానిధి చెప్పే స్వగతాలు కూడా ఇలాంటివి కాబట్టే అతని పాత్ర కొందరికి అయోమయంగా, గజిబిజిగాను, అర్థం కానట్లుగాను అనిపిస్తుంది. తన తాటస్థ్య భావ లక్షణం చేత చివరకు మిగిలేది రచించడంలో బుచ్చిబాబు సృజన శిఖరాన్ని చేరుకున్నారు. ఆ సృజన శిఖరం చేరిన లక్షణంతోనే తాను వ్రాసింది ఒక్క నవలే అయినా దానివల్లనే గొప్ప నవలా రచయితగా కీర్తి ప్రతిష్టలు కలిగాయి బుచ్చిబాబుకు. మనోలోక విన్యాసాన్ని ప్రదర్శించే రచనాశిల్ప వైలక్షణం చివరకు మిగిలేది. అది రచనగా వెలువడ్డ నాటి నుండి ఈనాటి వరకు వివేచన గల పాఠకులెందరి చేతనో చదివించింది. నవలను జీవింపజేసే లక్షణమే ఇది. వైలక్షణం చేతనే రచయిత తన రచన ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడో దానిని చైతన్యవంతంగా పాఠకలోకానికి అందించడానికి వీలవుతుంది. అనేక భౌతిక సాంస్కృతిక ప్రభావాలకు లోనవుతూ ప్రత్యేక వ్యక్తిత్వం గల ఆ వ్యక్తి అంతర్బాహ్య సంఘర్షణలెలా గురి అవుతాడో దానిని రచనాశిల్ప విన్యాసం ద్వారా చివరకు మిగిలేది నిరూపించింది. అందువలన భవిష్యత్తులో కూడా దీనికి వివేచన గల పాఠకులుంటారనడంలో సందేహం లేదు. రచయిత బ్రతికిన ఈ సమాజ కాల చైతన్యంలోని ప్రధాన లక్షణాలన్నీ కథలో భాగంగా సాగటం చివరికి మిగిలేదిలోని గొప్ప విశిష్టత. దీనికో నవల ఒక కాలానికి సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ సామాజిక వాస్తవికత దృక్పథంలో అది రచించబడటాన్ని నిరూపిస్తుంది. నవలేతి వృత్తం ఒక కాలానికి ఒక సమాజానికి ప్రాతినిధ్యం వహించిందనగానే అది పాఠకులలో చర్చకు తావిస్తుంది. కాలం యొక్క, ఆ సమాజం యొక్క చారిత్రక సాంస్కృతిక పరిస్థితుల నవగాహన చేసుకుని ఆ భూమిక నుండి నవలేతి వృత్తాన్ని లోలోతుల వరకు విశ్లేషించుకుంటూ పోయి నూతన విషయాలను ఆవిష్కరించే అవసరాన్ని కల్పిస్తుంది. ఆ రకంగా చివరికి మిగిలేది నవలేతి వృత్తం అప్పటి నుండి ఇప్పటి వరకు విశ్లేషణకు గురి అవుతూనే ఉంది. ఇది విమర్శనా సాహిత్యం అభివృద్ధి చెందడంలో విశేషంగా తోడ్పడింది. ఏ తాత్విక సిద్ధాంతాలు, ఏ రాజకీయ వాదాలు, ఏ నైతిక విలువలు ఇందులో ప్రతిపాదించబడ్డాయో, చర్చించబడ్డాయో, మానవుని మహోన్నతికి, మనిషిగా బ్రతకడానికి వ్యక్తి అస్తిత్వం ప్రధానంగా గొప్ప నైతిక విలువలు ఈ నవలలో ప్రతిపాదించబడినట్లుగా కొందరు భావిస్తే, మరికొందరు అసలు దీనిలో మానవ నైతిక జీవనాన్ని పటిష్టం చేస్తే సూత్రాలే లేవని భావించిన వారు ఉన్నారు. అయినా ఒక నిర్దిష్ట కాలానికి ప్రాతినిధ్యం వహిస్తూ తత్కాల చైతన్యాన్ని ప్రతిఫలించడంలో చివరకు మిగిలేది విజయం సాధించిందని చెప్పక తప్పదు. తెలుగు నవలా సాహిత్యంలో చివరకు మిగిలేది సాధించిన విజయం కేవలం ఒక కాలాన్ని, ఒక దేశాన్ని స్ఫురింపజేయడంలో మాత్రమే కాదు, ఆ కాలంలో, ఆ దేశంలో ప్రవర్తింపజేసే కథలోని మానవీయ చైతన్య పరికల్పన వల్ల మాత్రమే అది గొప్ప నవలగా స్థిరపడుతుంది. చివరకు మిగిలేది నవలలో కథకు ఈ మానవీయ చైతన్య పరికల్పన పరమ రమణీయంగా జరిగింది. కాలంతో, దేశంతో నిమిత్తం లేకుండా మనుషులు ఎప్పుడైనా, ఎక్కడైనా అట్లాగే ప్రవర్తిస్తారని చివరకు మిగిలేది చదివి ఊహించడం సులభం. మానవ ప్రవృత్తికి ప్రాధాన్యమిచ్చి ఆ ప్రవృత్తి పట్ల రూపుకల్పుకునే మానవ చైతన్యాన్ని నవలేతి వృత్తం సౌందర్యయుతంగా వివరించింది. కనుక ప్రవృత్తి స్వభావం తెలిసి అట్లా అనుకోవడం జరుగుతుంది. చివరకు మిగిలేది దాని రచనాశిల్ప వైలక్షణం చేత రచనగా నిలబడి సమకాలీన సామాజిక చైతన్య లక్షణ ప్రస్ఫురణ చేత ప్రసిద్ధమై మానవీయ చైతన్య పరికల్పన పరిపుష్టి చేత సార్వజనీనము, సార్వకాలికము అవుతున్న మానవాస్తిత్వానికి, మానవాన్వేషణకు సంబంధించిన చైతన్యమే మానవీయ చైతన్యం.
ఆ చైతన్యం మనిషి ఉన్నంతకాలం

0: అంటిపెట్టుకుని ఉంటుంది. ప్రాచీన కాలాలలో అది ఆత్మాన్వేషణగా ఉంటే, ఆధునిక కాలంలో అది అస్తిత్వాన్వేషణగా ఉంటుంది. మానవ జీవితమంతా తాను పూర్ణ మానవుడు కావడం కోసం అంతర్బాహిర శక్తులతో చేసే పోరాట రూపమే. ఆ చైతన్యం కల మానవ జీవితాన్ని సర్వసమగ్రంగా నిరూపించింది కనుక చివరకు మిగిలేది నవల సర్వకాలీనమై సర్వజానీనమై విలసిల్లుతుంది. సమకాలీన చైతన్యం ఆధారంగా మానవీయ చైతన్య పరికల్పనకో దేశకాలాల సరిహద్దులు దాటి జీవించే మహాగ్రంథాలలో చివరికి మిగిలేది ఒకటిగా చెప్పుకోవచ్చు. మానవుడు తన మనస్సులోని చీకటి కోణాలలో తడబడుతూ అంధుడై దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతనికి ఒక దయ, ప్రేమ, ఆదరణ కొత్త వెలుతురు చూపించి మనస్సులోని చీకటి కోణాల నుండి విముక్తుణ్ణి చేసి విశాలమైన సృష్టి చైతన్యాన్ని అనుభూతిలోకి తెచ్చుకునేటట్లు ఎట్లా చేయగలిగారో తెలుగు నవలల్లో చివరకు మిగిలేది అనన్య సామాన్యంగా నిరూపించింది. మానవుడు పరిపూర్ణత పొదగడానికి క్రమంగా తన సర్వస్వాన్ని పరిత్యజిస్తూ పోవడమే కాక చివరికి తన అహంకారాన్ని కూడా సమిష్టి చైతన్యంలోకి లయింపజేయడమే చివర పరిష్కారంగా ఈ నవల సూచిస్తుంది. భౌతిక జగత్తుకి భావజగత్తుకి నడుమ ఉన్న సరిహద్దు రేఖలను చెరిపివేసి సమన్వితమైన పరిపూర్ణ మానవార్థానికి వ్యక్తి తాను ఎంత నిర్లిప్తంగా ఉంటూ కర్మయోగాన్ని సాధించవలసి ఉన్నదో చివరకు మిగిలేది స్పష్టపరిచింది. ఈ విధంగా ఈ నవలేతి వృత్తం ఎన్నో సాహిత్య వాదాలను, కాల్పానికోద్యమంలోని భిన్న లక్షణాలను సమీకరించుకుని వివిధ సందర్భాలలో, సన్నివేశాలలో అర్థవంతంగా, ప్రయోగాత్మకంగా, ప్రయోజనవంతంగా, పాత్రోచితంగా వాటిని ఆవిష్కరిస్తూ చివరకు మిగిలేది నవలారచనలో విలక్షణమైన, బలీయమైన కాల్పానికోద్యమ భూమిక ఉండటాన్ని సహేతుకంగా, సాదృశ్యంగా నిరూపిస్తున్నది.
1: మీరింతవరకు చివరకు మిగిలేది నవలలో బుచ్చిబాబు గారి కల్పనా చాతుర్యం అంశం గురించి శ్రీ సరికొండ లక్ష్మీనరసింహరాజు గారి ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా మల్లీశ్వరి చిత్రానికి ఘంటసాల పి భానుమతి పాడిన పాట వింటారు. రచన దేవులపల్లి. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమం తర్వాత భీమా చిత్రానికి హరిహరన్ ఆర్ ప్రసన్న మహతి పాడిన పాట వింటారు. సంగీతం హ్యారిస్ జయరాజ్, రచన ఏఎం రత్నం, శివ గణేష్. ఈ పాటను వినిపించమంటూ ఉప్పులూరు గ్రామం నుంచి గణపవర్ మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

పెళ్లి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల. ఈ పాటను వినిపించమంటూ చిన్న దరపద నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

ఆత్మబలం చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ అమన్గుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత దసరా బుల్లోడు చిత్రానికి ఘంటసాల పిసుశీల గానం వింటారు రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ పెడన్ నుంచి యోగిత, మీనా, శాంతి ఇంకా వారి మిత్రబృందం కోరుతున్నారు.

0: నమస్కారం.
1: నమస్తే అండి.
0: గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన అయితే ఇప్పటికీ కొంచెం సంఖ్య తక్కువగానే ఉంది అన్నట్టు అనిపిస్తుంది. అయితే మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియచేయండి. 0866-248-8882 నెంబర్కి మనకి ముందుగా పంపించారు, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ కేంద్రానికి అభినందనలు, శుభాకాంక్షలను తెలియజేస్తూ 2 సీస పద్యాలను ఈ వాట్సాప్లకే సకాలంలోనే పంపాను. కనీసం 1 పద్యాన్నైనా చదువుతారనుకున్నా ఏది ప్రసారం కాలేదు అంటున్నారు. అలాగే గత వారంలో సర్వశ్రీ డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ, ఎం కృష్ణ కిషోర్ రాయప్రోలు, జగదీశ చంద్ర శర్మగారులు అందించిన సూక్తి సుధలో సముద్ధాత భావ సుందరాలై అలరించాయి. వ్యక్తిత్వ వికాస అంతఃశత్రు నిర్మూలనాంశాదులను చక్కగా ప్రస్తావించారు. గత గురువారం డాక్టర్ శ్రీ గుమ్మ సాంబశివరావు గారు భానుకవి కావ్య గత వినూతన అంశాలను చక్కగా ఆవిష్కరించారు. గత బుధవారం ఉదయ సమీరాల్లో మా మాస్టారు ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారి పుట్టినరోజు సందర్భంగా వారి శ్రీదేవి భాగవతాన్ని గురించి శ్రీ వియ్యూరు దుర్గాప్రసాద్ గారి ప్రసంగాన్ని పునఃప్రసారం చేశారు. చాలా చాలా బాగుంది అంటున్నారు. ఇక వీరే రాస్తున్నారు, రక్తదాన దినోత్సవం సందర్భంగా నేటి సరస వినోదిలో ప్రసారమైన సమస్యపూర్ణ పద్యాలు సముద్ధాత భావ సుందరాలై అలరించాయి. ప్రతిరోజు పతాక ప్రాయ కార్యక్రమంగా ఉన్న శ్రీ భగవద్గీత గాన విశ్లేషణ ముగింపునకు వస్తున్నట్లుగా ఉంది. ఆ తర్వాత ధారావాహికగా రామాయణ సుందరకాండ కానీ లేదా భర్తృహరి సుభాషిత త్రిసతి కానీ ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్య కవితతో ప్రసారం చేయ కోరిక అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, గత 2 వారాలుగా మీరు పునఃప్రసారం చేస్తున్న డాక్టర్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారి సూక్తి సుధలో అమృతాయ మానాలుగా ఉన్నాయండి. నేడు ఇప్పుడే ప్రసారమైన శ్రీ బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది నవలను గురించి శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారి విశ్లేషణ ఆలోచనాత్మకమై అలరించింది. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలంటూ మన కార్యక్రమాల మీద సుదీర్ఘమైన లేఖ పంపించారు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే కంటిన్యూ అవుతుండండి, మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తుండండి. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు. మనకి పంపించారు ఉభయ కుశలోపరి కార్యక్రమంలో గత వారం చాలా మెసేజ్ చదవలేదు అని రాసి పంపించారు. అయితే రాసి పంపించండి, మేము చదవటానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. తర్వాత మనకి పంపించారు, నమస్తే, నేను మురళి భటిప్రోల్ నుంచి అంటున్నారు. నమస్తే అండి, ఉభయ కుశలోపరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటున్నారు. మీకు కూడా స్వాగతం అండి. ఆకాశవాణి కార్యక్రమాలు విజయవాడవి చాలా బాగుంటున్నాయి అంటున్నారు. ఉదయం భక్తి రంజని పాటలు బాగుంటున్నాయి. అలాగే ఈరోజు ఉదయం సరస వినోదిని సమస్యపూర్ణ చాలా బాగుంది, శ్రోతలు పంపిన రచనలు మాకు నచ్చాయి అంటున్నారు. చదివిన శర్మగారికి చాలా ధన్యవాదాలను రాసి పంపించారు. ఈ మాసపు పాట శీర్షిక వినిపించిన పాట చాలా బాగుంది అంటున్నారు. అలాగే ఉదయం 10 గంటలకు రాబోయే అతిథి శీర్షిక నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు. మధ్యలో మరో కార్యక్రమం వినిపిస్తున్నారు. అలా కాకుండా కేవలం శ్రోతల కోసమే కార్యక్రమాన్ని ప్రసారం చేయండి, వినిపించండి అంటున్నారు. తర్వాత వీరే ఏమంటున్నారంటే, ఆకాశవాణి కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, సీనియర్ శ్రోతలతో వారానికి ఒకరిని పరిచయం చేయండి, మా భట్టిప్రోలు రండి అంటున్నారు. తర్వాత ఏమంటున్నారంటే, వీరు పరవశించిన ప్రకృతి చల్లదనాలకు ఆకాశం పన్నీటి జల్లులు కురిపించగా ఆ చిరు జల్లులకు గగనాన విరిహల్లు హరివిల్లు ఏర్పడినట్లుగా హరివిల్లే ఆకాశానికి తోరణాలుగా బాసిల్లగా ఆ తోరణాల హరివిల్లుకే తుమ్మెదలు ఆకర్షించినట్లుగా మన ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతలు ఎంతో ఆకర్షణ అవుతున్నారు అన్నారు. ఈ వారం కవిత మీరు రాసింది చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనకి చల్లబడిన వాతావరణంలో మీరు ఇంత చక్కగా రాసి పంపించారు చల్లదనం గురించి, సూపర్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఇలా కంటిన్యూ అవుతుండండి. ఇక నెక్స్ట్ చూద్దాం మనకి పంపించారు.
2: 12వ తేదీ శుక్రవారం ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రసారమైన బాలల హక్కులు పరిరక్షణ గురించి రావుల సాంబశివరావు గారి ప్రసంగం చాలా బాగుంది, చక్కటి ప్రసంగాన్ని ప్రసారం చేసిన మీకు మా

0: ధన్యవాదాలు అంటూ రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ మెసేజ్ అయితే పంపించారు.
1: తర్వాత చూద్దాం మనకి పంపించారు ఎవరంటే సర్వీశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి మనకి రాశారు, సీనియర్ ఆకాశవాణి శ్రోత అని రాశారు. తర్వాత ఏమంటున్నారంటే వీరు ఉభయ కుశలపరి స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 8వ తేదీ సూక్తి సుధలో శ్రీ పారుపల్లి బాలకృష్ణ గారు రామాయణం మహాభారతంలోని ధర్మ సూక్ష్మాలను చక్కగా ప్రబోధించారు. 13వ తేదీన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో డాక్టర్ పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, అన్నవరపు రామస్వామి గారు, ఇంకా దండమూడి రామ్మోహన్ రావు గారుల అద్భుత సంగీత గాన సభ చాలా బాగుంది. ఈ త్రయం యొక్క సంగీత గాన సభ చాలా సంవత్సరం తర్వాత విని ఆనందించాను. చివరిలో అంతా బ్రహ్మమయం అనే సదాశివ బ్రహ్మేంద కీర్తన బాగుంది అంటున్నారు. ప్రసారమైన 14వ తేదీ ప్రసారమైన కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ సుశాంత్ గారి వేణుగానం బాగుంది, అందరికీ ధన్యవాదాలు అంటూ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనకి పంపించారు చూద్దాం వీరెవరంటే మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్తే అంటారు. నమస్తే అండి. సోమవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో శ్రీ రాముని పరిపాలనా విధానం గురించి చక్కటి విషయాలు అందించిన శ్రీ బాలకృష్ణ గారికి ధన్యవాదాలు అంటున్నారు. భక్తిరంజన కార్యక్రమంలో శివస్తుతి నాట్యాకాలం విని భక్తి పారవస్యం చెందాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారి వయలిన్ వాదనం మా వీణులు విందు చేసింది, చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు. మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు అందిస్తున్నాం అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన శివి చక్రవర్తి నాటకం నుండి సౌదామణి పాత్ర పద్యాలు మా వీణులు విందు చేశాయి. గానం చేసిన శ్రీ సుందర్రావు గారికి, హార్మోనియం సహకారం అందించిన రామకృష్ణ గారికి ధన్యవాదాలు అంటున్నారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణబాయి, రాధా, మున్నా రాసి పంపించారు. ఇంకా వీరే ఏం రాశారంటే చూద్దాం.
0: 9వ తేదీ మంగళవారం సూక్తి సుధలో వైరాగ్యం గురించి చక్కటి సమాచారం అందించిన నిర్వాహకులకు మా నమస్తే అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో బొమ్మరాజు సీతారామదాస్ కీర్తనలు వినితరించాం. ఇదే రోజు రాత్రి ప్రసారమైన హరికథ మాకు నచ్చింది అంటున్నారు. ఇక 10వ తేదీ బుధవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో నామావళి, శ్రీకృష్ణ స్తుతి వినితరించాం. మధ్యాహ్నం ప్రసారమైన వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పలు అంశాల గురించిన డాక్టర్ కె పూర్ణరాజేశ్వరి గారితో శ్రీ బి వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది, వారికి మా ధన్యవాదాలు అని అంటున్నారు. ఏలూరు నుంచి రాధా, మున్నా, రఘుబీర్ సింగ్, సుగుణభాయి.
1: అయితే ఇంకా వీరే ఇంకా టైప్ చేస్తున్నారు. రఘుబీర్ సింగ్ గారు త్వరగా టైప్ చేసి పంపించండి. తర్వాత చూద్దాం మనకి పంపించారు వీరు ఎవరంటే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరిపోతల బుచ్చయ్య కుటుంబ సభ్యులు, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. ఇక తర్వాత పంపించారు ఉభయ గుసలోపరి శ్రోతల అభిప్రాయ మాలిక అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సతిరెడ్డి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి నుండి కేంద్రం నుండి రోజు వినిపిస్తున్న కార్యక్రమాలు కొన్ని వాటిని అస్సలు మిస్ అవ్వకుండా వింటాను. వనితావాణిలో విశేషాలు, ఉదాహరణకు పండ్లు, కూరగాయలు, అలాగే తృణధాన్యాల గురించి, ఈరోజేమో బట్టల గురించి, ఇంకా 4 గంటలకు యోలయ క్విజ్ కార్యక్రమం, అందులోనూ ఆదివారం మంచి రసవత్తరంగా చాలా ఆసక్తిగా ఉంటుంది, కార్యక్రమాలు బాగుంటున్నాయి, ధన్యవాదాలు అంటూ సత్యరెడ్డి గారు పంపించారు వీరు అనపర్తి నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు నచ్చిన కార్యక్రమాల గురించి రాసి పంపించండి, యువలయాలో పార్టిసిపేట్ చేయండి. తర్వాత చూద్దాం పంపించారు ఉభయ కుశలోపరి మన కేంద్రం నుంచి ప్రసారం చేసిన కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చక్కటి కార్యక్రమాలు వినిపించారు, చాలా సంతోషంగా ఉంది, కార్యక్రమాలు బాగుంటున్నాయి. ఈరోజు ఉదయం 7:15 గోదారేగల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ బాగుంది అంటున్నారు. అందరికీ ధన్యవాదాలు అంటున్నారు. అలాగే అనంతరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మదన్ మోహన్ గారు చక్కటి కార్యక్రమం అందించారు. సరసన నియోజన సమస్య పూర్ణం పైడిపాటి ఉమానాథ శర్మ గారు శ్రోతలు పంపించిన పూర్ణలు చాలా చక్కగా చదివి వినిపించారు, బాగుంది అంటున్నారు. ఈ మాసపు పాట వందే మాత్రం బాగుంది అంటున్నారు. అలాగే 10 గంటలకు వార్తావాహిని కార్యక్రమం నచ్చింది అంటున్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా చైతన్య కుమార్ గారితో పరిచయం బాగుంది. 11 గంటలకు చివరకు మిగిలేది నవలలో బుచ్చిబాబు గారి కల్పనా చాతుర్యం గురించి సరికొండ లక్ష్మీ నరసింహరాజు గారు చక్కగా వివరించారు. మధ్యాహ్నం 3 గంటలకు హిందీ పాటలు, 4 గంటలకు యోలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది, ధన్యవాదాలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు రాసి పంపించారు. మీ ఉత్తరం మొత్తం చదివాము, వినే ఉంటారు మీరు. ఏ తర్వాత చూద్దాం పంపించారు ఉభయ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వింటున్నాము.

0: కార్యక్రమాలు అంటున్నారు. వెరీ గుడ్ అండి. గత 28 రోజుల నుండి మేము కోరిన పాటలు వినిపించడం లేదు. కొంతమంది శ్రోతలు ప్రతిరోజు వినిపిస్తున్నారు, కానీ మా ఎందుకు వినిపించడం లేదు, దయచేసి చెప్పండి, వినిపించండి అంటున్నారు. ఉత్తరాల ద్వారా పాటలు రావడానికి మాకు అవకాశం లేదు, మా గ్రామంలో పోస్టు డబ్బా లేదు అంటున్నారు. దయచేసి అర్థం చేసుకుని మేము కోరిన పాటలు వినిపించండి అంటున్నారు. మేడ్చల్ జిల్లా కీసరం మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ రాసి పంపించారు. 3 సార్లు అదే మనకి సెండ్ చేశారు వారు రాసిన మ్యాటర్. ఓకే అండి, తప్పకుండా మీరు తప్పకుండా రాబోయే తేదీకి వాట్సాప్ చేయండి. అలాగే మీకు దగ్గరలో ఏమైనా ఉంటే పోస్ట్ బాక్స్ అక్కడ వెళ్ళి ఉత్తరాలను కూడా పోస్ట్ చేయండి. మాకు అంది సకాలంలో అందితే మీకు తప్పకుండా మీరు కోరిన పాటలు వినిపించడానికి ఇక్కడ మేమందరం సిద్ధంగా ఉన్నాము. ఇక తర్వాత చూద్దాం. మనకి పంపించారు, వీరు రాసి పంపించారు,
1: ప్లీజ్ రివైవ్ ద ఓల్డ్ ప్రోగ్రామ్ పసిడి పంటలు అంటున్నారు. పసిడి పంటలు కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ ప్రసారం చేయాలని కోరుతున్నారు. మెహబూబ్ సుభాని,
0: దిస్ ప్రీవియస్ ప్రోగ్రామ్ ఫర్ ఎ ఫ్యూ సినిమా సాంగ్స్ అంటున్నారు. దిస్ ఇస్ టూ మచ్ ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ డైరెక్టర్ అండ్ డూ జస్టిస్ ఫ్రమ్ కొత్తపేట గుంటూరు. షేక్ మెహబూబ్ సుభాని అడుగుతున్నారు, అయితే పరిశీలన చేద్దామండి. మీ సూచన గమనించాము. తర్వాత ఉభయ కుశలోపరి కార్యక్రమానికి మేము రేడియో శ్రోతలం, రేడియోలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాలు వింటాం. పసిడి పంటల కార్యక్రమం పునరావృతం చేయండి, మాకెంతో కొరతగా ఉంది అంటూ ధూళిపాళ్ళ నుండి చాంది బాష, జానీ బేగం, షాహిద్ రాజ్ పంపించారు. సూచన గమనించాము. ఇక తర్వాత మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరిలో జానపద గేయాలు ఇంకా భజన పాటలు అంటే రాసి పంపించారు. యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి తర్వాత మనకి పంపించారు, చూద్దాం. హాయ్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, ఆర్జేలకి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఉభయకు స్లోపర్కి వెల్కమ్ అంటున్నారు. మీకు కూడా వెల్కమ్ అండి. మన కేంద్రం నుండి ప్రసారం చేసిన కార్యక్రమాలు ముఖ్యంగా నాకు షార్ట్ టైం అంటున్నారు. తర్వాత వాట్సాప్ మెసేజ్ ద్వారా కొన్ని పాటలు వింటాను. మా చిన్నపిల్లలకు హిందీ పాఠం వినిపిస్తాను. ఆదివారం 3 గంటలకు ప్రసారమయ్యే నాటకాలు అన్నీ వింటాను. కర్నూలు నుండి బ్రహ్మయ్య వీరు సాంగ్ అదే పాటని కోరుతున్నారు.
1: ఉభయకుశలోపరి మెసేజ్ తో పాటు వారు పాటను కూడా కోరుకుంటున్నారు.
0: ఓకేనండి. ఏ తర్వాత మనకి పంపించారు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మాకు నచ్చుతున్నాయి అంటున్నారు. దేశభక్తి గీతాలు, భక్తి రంజని, సరస వినోదని, ఉదయరేఖలు కార్యక్రమాల్లో వివిధ అంశాలు బాగుంటున్నాయి. మధ్యాహ్నం 2:30 ప్రసారం చేసే లలిత గీతాలు కూడా చాలా బాగుంటున్నాయి. అదేవిధంగా జానపద గేయాలు, సామూహిక గీతాలు, కుటుంబ సంక్షేమ గీతాలు వినిపించగలరు అంటున్నారు. డిటిహెచ్లో ఇంటర్నెట్లో వినిపించగలరు అంటున్నారు. ఇంటర్నెట్లో డిటిహెచ్ ప్రసారాలు వినిపించగలరు. ధన్యవాదాలంటూ అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరు అంటున్నారు. అయితే మీ సూచన గమనించామండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు, ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఉభయ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కల్పలతలో ఉత్తరాల ద్వారా పాటలు, వాట్సాప్ మెసేజ్ ద్వారా పాటలు వినిపిస్తున్నారు. చాలా చాలా సంతోషం, ఆనందంగా ఉంది అంటున్నారు. అభిమాన ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్రానికి నమస్తే అంటున్నారు. మా అభినందనలు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. నమస్తే అంటారు. నమస్తే అండి. ఆకాశవాణికి ప్రతిరోజు, విజయవాడ ఆకాశవాణికి ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు వింటుంటాం. చాలా మంచి కార్యక్రమాలు వస్తున్నాయి, బాగుంటున్నాయి అంటున్నారు. రాబోయే తేదీ కార్యక్రమంలో ప్రతిరోజు వినిపించిన వారే వినిపిస్తున్నారు. కొంతమందికే పరిమితం చేస్తున్నారు. నా పాటలు కూడా వినిపిస్తారని ఆశిస్తున్నా అంటున్నారు. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి శ్రోతలు నాని గంగ. తప్పకుండా రాయండి, మెసేజ్ చేయండి రాబోయే అతిథికి. మీకు నచ్చిన పాటల్ని మేము ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తర్వాత చూద్దాం. ఉభయ కుశలోపరికి వందనాలు అంటున్నారు. నమస్తే అండి. నిన్న సాయంత్రం ప్రసారమైన యువ వాణిలో పూర్తిగా చిత్రగీతాలు వినిపించారు. యువజనుల కార్యక్రమాలు ప్రసారం చేయాలని ఆశిస్తున్నాను. ప్రతిరోజు ప్రసారమయ్యే యువలయ్యలో ఆ రోజు ఉదయం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని విషయాలపై ఒక ప్రశ్న అడిగినట్లయితే రేడియో కార్యక్రమాలు అందరూ శ్రద్ధగా వినగలరు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి వారి వెరైటీగా కోరికని అడిగారు. చాలా బాగుంది మీరు అడిగిన అభిప్రాయము, తప్పకుండా ప్రయత్నం చేద్దాము. తర్వాత మనకి పంపించారు చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి రాబోయే తిథిలో మా కోసం మిస్సమ్మ చిత్రం నుంచి అని పాట కూడా అడుగుతున్నారు. తర్వాత ఏమంటున్నారంటే ఉభయ కుశలోపరికి స్వాగతం. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం 12:40 జానపద కళారూపాలు తీర్చగానే దుర్గారావు బృందం వారికి శ్రీరామ జననం బుర్రకథ నచ్చింది అని అంటున్నారు. విజయవాడ కేంద్రం వారికి మా అభినందనలు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ రమణయ్య, రమణమ్మ బ్రహ్మానందరెడ్డి, సావిత్రి వెంకట సంజీవరెడ్డికి, ఋషికేశవరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని పంపించారు.
0: తర్వాత పంపించారు వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. ప్రతిరోజు ఉదయం పూట భగవద్గీత పారాయణం వినిపిస్తున్నకు ధన్యవాదాలు. మీకు మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు ప్రశ్నావళి కార్యక్రమం రెయిన్బోలో కూడా వినిపించండి అంటున్నారు. వనితావాణి కార్యక్రమాలు మాకు నచ్చుతున్నాయి. ఈ కార్యక్రమంలో వినిపిస్తున్న విషయాలు మహిళలకు చాలా మేలు చేసే విధంగా ఉంటున్నాయి. విశేషాలు, లలిత గీతాలు, పాటలు ఎవరు పాడారో కూడా దయచేసి తెలియజేయండి అంటున్నారు. మీ సూచన గమనించామండి. ఇక తర్వాత చూద్దాం. నమస్తే అంటున్నారు. నమస్తే అండి. ఉత్తరాలు చాలా చక్కగా చదువుతున్నారు. మీకు మా కృతజ్ఞతలు అంటున్నారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమ్మస్థానరావు, పెద్దమ్మస్థానరావు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మా కార్యక్రమాల గురించి ఉత్తరాలు రాస్తూ ఉండండి. ఇక తర్వాత చూద్దాం. ఈరోజు ఉభయ కుశలోపరి కార్యక్రమాలపై శ్రోతలు పంపిన అభిప్రాయాలు ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన మీకు ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు సరస వినోదని సమస్యాపూర్ణం కార్యక్రమంలో చక్కటి పూరణలు పంపించిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నమస్తే అంటున్నాం. ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ మళ్ళీ మనకి రాసి పంపించారు. మళ్ళీ మనకి పంపించారు మురళి భట్టిప్రోల నుంచి. వీరు రాశారు ఏంటంటే యువలయ కార్యక్రమాన్ని ఎంతోమంది శబ్దమిత్రులు ఆకర్షణ అవుతున్నారు. కార్యక్రమాన్ని మార్పు చేయవద్దు. వీలైతే సమయాన్ని పెంచండి. గురువారం నాటి భజన గీతాలు, ఆదివారం సాయంత్రం కూడా భజన గీతాలు వినిపిస్తున్నారు. ధన్యవాదాలు అంటున్నారు. తర్వాత ఓకేనండి, రాసిపంపించారు వీరు. ఇంకా చూద్దాం. మనకి గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని థ్యాంక్ యూ అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనకి రాసి పంపించారు. ఈరోజు చివరకు మిగిలేది బుచ్చుబాబు గారి నవల గురించి వ్యాఖ్యానం చాలా బాగుంది అంటూ రాసి పంపించారు. పివై విజయ్ శేఖర్ నంద్యాల నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం. ప్రతిరోజు భగవద్గీత పారాయణం వింటున్నాము, కార్యక్రమం బాగుంది అంటూ రాసి పంపించారు. వీరు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్. ఇంకా ఎవరు రాశారంటే టీన్ టైంలో పాటలు బాగున్నాయి, యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అంటూ చంద్రమగళి, పద్మరాణి, అక్షర, కృప, మంచిర్యాల నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం. ఉభయ కుశలపరి కార్యక్రమం ఈరోజు చాలా బాగుంది, కానీ వాట్సాప్ పాటలు, కల్పనత ఉత్తరాల పాటలు ప్రత్యేక సమయం కేటాయించండి. యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది. హైదరాబాద్ నుంచి బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాసి పంపించారు. ఎవరు రాసి పంపించారంటే మీరు ప్రసారం చేసిన లలిత గీతాలు బాగుంటున్నాయి అంటున్నారు. తర్వాత వీరెవరంటే వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం. ఉభయ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. గణపతి నాటకం మొదలు నాటకాలను ప్రసారం చేయగలరు అంటున్నారు. పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి అయితే రాసి పంపించారు. ఇంకొకరు ఇది చూద్దాం. వీరెవరు అంటే బండి కృష్ణగౌడ్ గోధుమకుంట గ్రామం మేడ్చల్ నుంచి రాసి పంపించారు. ఓకేనండి, కార్యక్రమాలు బాగున్నాయి అంటున్నారు. ఇదండి అయితే మనకి సమయం అయిపోయింది. ఇదండి ఈనాటి ఉభయ కుశలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చే వారం ఉభయ కుశలోపరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: నమస్తే.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ లో ఈరోజు బర్మింగ్హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ తో తలపడుతుంది. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్ తో కలిసి ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం కింద జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం భారత్లో వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచానికి చాటి చెప్పనుంది. దీనిలో 120కి పైగా భారతీయ స్టార్టప్లు, ప్రపంచ పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. అనంతరం మోదీ మక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని, అలాగే స్వస్థ భారత్ విజన్ను ముందుకు తీసుకెళ్లాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది లబ్దిదారులకు నగదురహిత ఆరోగ్య రక్షణ అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశారని మంత్రి చెప్పారు. జన్ ఔషధి కేంద్రాలు నాణ్యమైన మందులను తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చాయని, తద్వారా ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులను తగ్గించడంలో సహాయపడ్డాయని గడ్కరీ పేర్కొన్నారు. భారత్ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాల్లో కొన్నింటికి నాయకత్వం వహిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఏ కుటుంబానికైనా వైద్య అత్యవసర పరిస్థితి అనేది ఆర్థిక సంక్షోభంగా మారకూడదనే మానవతా దృక్పథం నుండే ఈ మార్పు ఉద్భవించిందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకల సన్నాహాల్లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబెల్ట్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచ ఆన్లైన్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. యూట్యూబ్ లైవ్ యోగా స్ట్రీమ్లో అత్యధిక వీక్షకులను నమోదు చేయడం ద్వారా సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించడం భారత్కు గర్వ కారణమని, సమగ్ర ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించే సాధనంగా యోగాకు పెరుగుతున్న ఆదరణను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. యోగాను కేవలం ఒక్కరోజు వేడుకకే పరిమితం చేయకుండా ప్రజలంతా తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు. సమగ్ర ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ప్రకృతితో సామరస్యాన్ని పెంపొందించడంలో యోగా ప్రముఖ పాత్ర వహిస్తుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ అన్నారు. తజకిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఒక యోగా కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్పూర్తినిచ్చే శాశ్వతమైన విలువలను యోగా ప్రతిబింబిస్తుందన్నారు. అంతకుముందు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తజకిస్తాన్ విదేశాంగ మంత్రి సిరోజుద్దీన్తో కీర్తివర్దన్ సింగ్ చర్చించారు. వచ్చే నెలలో కోల్కతాలో జరిగే ప్రారంభ షాంఘై సహకార సంఘం సాంస్కృతిక చర్చల్లో భాగస్వామ్యం వహించాల్సిందిగా తజకిస్తాన్ను కీర్తివర్దన్ సింగ్ ఆహ్వానించారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక బంధాలను ప్రముఖంగా చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలవనుంది. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఒకరికి రెండవసారి జీవితాన్ని ప్రసాదించడానికి రక్తదానం అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి అని నడ్డా పేర్కొన్నారు. రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి చెప్పారు. సురక్షితమైన రక్తం, రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి, అలాగే ప్రాణాలు

0: కాపాడడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్న స్వచ్చంద ప్రతిఫలం ఆశించని రక్తదాతలకు కృతజ్ఞతలు చేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజలంతా స్వచ్చంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ కోరారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ముందుకొచ్చి రక్తదానం చేసి అమూల్యమైన ప్రాణాలను కాపాడడంలో తమ వంతు పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్లోవేకియా పర్యటన ఇరుదేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: The visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technologies, cyber security, tourism and people-to-people contact.
0: ఇరాన్తో యుద్దాన్ని ముగించే ఒప్పందంపై ఈరోజు సంతకాలు జరుగుతాయని, ఆ వెనువెంటనే వ్యూహాత్మక హార్మోజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సంతకాల ప్రణాళికలను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ త్రోసిపుచ్చింది. ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేస్తూనే ఆదివారంపైనే ట్రంప్ పట్టుబడ్డం పట్ల వారు విమర్శలు గుప్పించారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ మైదానంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్పై భారత్కు బలమైన రికార్డుంది. ఇరు జట్ల మధ్య జరిగిన 16 మ్యాచ్ల్లో భారత్ 13 సార్లు విజయం సాధించింది. నెల రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఇంగ్లాండ్ వేల్స్ వేదికలుగా జరుగుతోంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ వచ్చే నెల 5వ తేదీన లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని ఆ శాఖ తెలిపింది. ఈరోజు తూర్పు రాజస్థాన్లో అక్కడక్కడ గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఈరోజు మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులుండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు వింటారు. ముందుగా బ్రదర్స్ చిత్రానికి క్రిష్ ఎంకే బాలాజీ మిలి పాడిన పాట

శ్రోతలు ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత గాయం చిత్రానికి మనో చిత్ర ఈశ్వర్ పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. కాకినాడ జిల్లా తునిమండలంలో తప్పిపోయిన బాలిక ఆచూకీ కోసం మరిన్ని బృందాలను రంగంలోకి దింపాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ చెప్పారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల సింగపూర్ పర్యటనకు ఈరోజు బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ సాయంత్రం సింగపూర్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అలాగే అంకుర సంస్థలు, సెమీకండక్టర్ రంగం,

0: పట్టణాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై జరిగే పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టుబడుల సన్నాహక రోడ్ షోలో పాల్గొంటారు. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. కాకినాడ జిల్లా తుని మండల పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి బాలిక జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. బాలిక అదృశ్యం ఘటనపై ఆయన నిన్న మరోసారి కాకినాడ జిల్లా ఎస్పీతో గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి ఫోన్లో సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపిస్తున్నారని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్నికైన ప్రధానమంత్రుల్లో అత్యధిక కాలం దేశానికి సేవలందించిన ప్రధాని నరేంద్ర మోదీనే అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: మా ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లో చెప్పిన ప్రకారం సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకెళ్తా ఉన్నాం. కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు మా ముఖ్యమంత్రికి, మా ప్రభుత్వానికి సంపూర్ణ ఆశీస్సులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా మరి ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగిందండి.
0: ప్రధానమంత్రి స్వనిధి పథకానికి ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. అధిక వడ్డీతో వీధి వ్యాపారులు రుణాలు తీసుకుని ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలను అందిస్తోందని ఆయన చెప్పారు. సకాలంలో రుణ వాయిదాలు చెల్లించిన వారికి 2-3 విడతలలో కూడా రుణాలను మంజూరు చేస్తున్నామని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకురావడంతో పాటు శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన 17వ జాతీయ నవజాత శిశువుల సంరక్షణ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో శిశు మరణాల రేటును 46.8% నుంచి 36% తగ్గించామని తెలిపారు. రాష్ట్రంలో గతంలో 62 ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ఉండేవని, ఎన్డీఏ ప్రభుత్వంలో మరో 8 ఏర్పాటు చేశామని వివరించారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నిలివాడ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతదేశంలో మన పూర్వీకులు మానవాళికి అందించిన అత్యంత గొప్ప వరం యోగా అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో తాను సైతం యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేయడం ద్వారానే ఆరోగ్యాన్ని కాపాడుకున్నానని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగంగానే యోగాంధ్ర కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. పెనుగొండలో నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమంలో ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి ఆమె యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురంలో ఈరోజు నుండి 16వ తేదీ వరకు సోలో యోగా ప్రదర్శన, ప్రాణాయామ, గ్రూప్ యోగా ప్రదర్శన విభాగాలలో పోటీలను నిర్వహిస్తున్నామని జిల్లా డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు అనంతపురంలోని ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర జిల్లాస్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కడివేళ్ల సమీపంలోని కప్పలవాగులోకి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వరదనీటి కారణంగా పత్తికొండ ఎమ్మిగనూరు మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో రహదారి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో బ్యారేజీలోకి వస్తున్న మిగులు జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తి సుమారు 2,000 నుంచి 3,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికిరణ్ చెప్పారు. వర్షపాతం పరిస్థితులు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాలను బట్టి నీటి విడుదల పరిమాణంలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కృష్ణానది ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీతీర ప్రాంతాల్లో సంచరించేవారు, మత్స్యకారులు, ఇసుక రీచ్లలో పనిచేస్తున్న కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు సఫలం కావాలని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. రైతులకు వరి విత్తనాలు, యూరియా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ఈరోజు చల్లపల్లిలో రైతు సేవా కేంద్రం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 77 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో రైతుల ఖాతాకు సొమ్ము జమ చేసిందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులు యాప్ ద్వారా యూరియా తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. కాకినాడ జిల్లా తుని మండలంలో తప్పిపోయిన బాలిక ఆచూకీ కోసం మరిన్ని బృందాలను రంగంలోకి దింపాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. యోగాభ్యసనం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: పోలీస్?
2: మిస్ సీమా
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరే

0: డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
0: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
4: చూపించు. నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
4: నాకు తెలుసుమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
5: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
4: నాకు తెలుసు కదా,
3: ఆర్బీఐ అంటుంది.
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: వనితావాణి శ్రోతలకు నమస్కారం. పిల్లల మనోవికాసానికి బాల సాహిత్యం, ఈ అంశంపై జి రాధికారాణి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
7: ఈ రోజుల్లో బాలల కోసం రచనలు చేసే మహిళా రచయిత్రుల్లో ప్రముఖంగా వినిపించే పేరు గుడుపూడి రాధికారాణి గారు. బాల సాహిత్యంలో వస్తున్న నూతన పోకడల గురించి మనతో చర్చించడానికి రాధికారాణి గారు ఉన్నారు, వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి.
8: నమస్కారం
7: రాధికారాణి గారు. ముందుగా మీ గురించి మీ మాటల్లో మిమ్మల్ని పరిచయం చేసుకుంటారా మా శ్రోతల కోసం?
8: నా పేరు గుడిపూడి రాధికారాణి అండి. నేను మచిలీపట్నంలో ఉంటాను. బంటుమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అంటే నేను కృషి చేస్తున్న రంగం సృజనాత్మక రచనలు, బాల సాహిత్యం. బాల సాహిత్యమే కాకుండా నేను ఇంకా చాలా ప్రక్రియల్లో కృషి చేస్తున్నప్పటికీ నేను బాల సాహిత్య రచయిత్రిని అని చెప్పుకోవటానికి నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే లోకం కథల లతల పందిరి. మనం పూర్వకాలం నుంచి వచ్చినవన్నీ కూడా కథల నుండినే మన జనరేషన్స్ అన్నీ ముందుకు సాగుతున్నాయి, అభివృద్ది చెందుతున్నాయని మనం అనుకుంటాం. నేను మా నాన్నగారు 4వ ఏట నాకు రాయటం కంటే ముందు చదవటం నేర్పారు. మొదటగా ఎవరైనా దిద్దించడం వాటితో చదువు ప్రారంభం అవుతుంది, కానీ నాకు మాత్రం మొదట చదవటం నేర్పేశారు. తను పుట్టక ముందు ఎప్పటి నుండో, నేను పుట్టక ముందు ఉన్నవన్నీ కూడా చందమామలు దాచి నాతో చదివించేవాళ్ళు, నేను చదివేదాన్ని. అందులో మాచిరాజు కామేశ్వరరావు దెయ్యం కథ రాసేవారు, ప్రతి నెల ఒక దెయ్యం కథ. ఆ దెయ్యం కథ కోసం నేను చాలా ఆరాటంగా ఎదురు చూసేదాన్ని. కొన్నాళ్ళకి అలా పుస్తకాలు చదివి చదివి నాకు ఒక సొంత దెయ్యం కావాలి, నేను కూడా ఒక కథ తయారు చేయాలి, ఆ కథకి బొమ్మ వేయించుకోవాలి అనే ఒక ఆరాటం నాకు చిన్నప్పుడే కలిగింది. మరి ఎప్పుడనేది తెలియదు కానీ స్పష్టంగా ఆసుపత్రికలో నా మొదటి కథ పడిందండి. నేను 6వ తరగతి చదివేటప్పుడు, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే పెళ్లి అయింది. అప్పటి వరకు ఒక 70 వరకు రచనలు ప్రచురింపబడినప్పటికీ చెదపురుగులు కూడా అవి చదవాలి అని ఉత్సాహపడటం వల్ల నేను వాటిని పోగొట్టుకుని ఆఫ్ ద రికార్డ్ గా ప్రకటించాను. పెళ్లైన తర్వాత నేను బీఈడి, ఎంఎస్సి చేయటం, అన్ని తర్వాత ఉద్యోగంలో చేరటం అన్ని జరిగింది. ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత నాలో బాల సాహిత్యం పట్ల కోరికను కలిగించిన కొన్ని సంఘటనలు ఉన్నాయండి. మొదట మా పాప 2 సంవత్సరాల వయసులోనే ఒకసారి తనని ఎత్తుకొని అన్నం తినిపిస్తూ ఉంటే మబ్బు అడ్డం వచ్చింది చంద్రుడికి. అమ్మ చందమామ మబ్బులు దుప్పటి కప్పుకుంది అని చెప్పింది. 2.5 ఏళ్ళు ఉంటాయి పాప దివ్య పేరు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇంత చిన్న పాప అంత బాగా తన భావాన్ని చెప్పగలిగింది అని అనుకున్నాను. తర్వాత తనను స్కూల్లో చేర్చినప్పుడు 4వ ఏట చాలా ఉత్సాహంగా వెళ్ళింది. మొదటి రోజు ఏడ్చింది, 2వ రోజు కొంచెం దిగులుగా ఉంది కానీ సంతోషంగా వెళ్ళిపోయింది, ఎందుకంటే పాటలు పాడిస్తున్నారు అని చెప్పింది సంతోషంగా. కానీ మళ్ళీ దిగులుగానే ఉంటుంది 2-3 రోజులు. అది సహజంగా ఉంటుంది కదా అనుకుని నేను పట్టించుకోలేదు. ఏ తల్లులైనా అంతేనేమో, ఈ రోజు ఏం నేర్పారు అని అడిగేదాన్ని వెళ్ళాక. నేను ఎంత తప్పు చేశాననేది నాకు తర్వాత తెలిసింది. 4వ రోజున మళ్ళీ సంతోషంగా వచ్చింది. అమ్మ నాకు మా స్కూల్లో వాష్రూమ్ ఎక్కడుందో కనబడింది. కూచుక్చుక్ ఆట ఆడిస్తూ స్కూల్ చుట్టూ తిరుగుతుంటే ఒక చోట కనబడింది. అప్పటి వరకు ఎలా వెళ్లాలని భయంతో అలా ఉన్నాను అని చెప్పింది. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎంతంత చిన్న చిన్న అవసరాల కోసం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మనం ఎంత పెద్ద పెద్దవి ఆశిస్తున్నాం వాళ్ళ నుండి. ఈ రోజు ఏం నేర్పారు, నువ్వే నేర్చుకున్నావు అని అడుగుతున్నాం, గాని వాళ్ళ చిన్న చిన్న అవసరాలను మనం పట్టించుకోగలుగుతున్నామా అని ఒక అవేర్నెస్ అనేది నాకు మా పాప నుండి వచ్చింది. తర్వాత నేను హై స్కూల్లో SGT గా పనిచేస్తూ మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్ కి టీచర్గా వెళ్లాను 2002లో.

0: 2002లో వెళ్ళినప్పుడు నాకు అక్కడ రెండు మూడు ఉదాహరణలు చెప్పాలంటే నాకు వాళ్ళలో చాలా ఆశ్చర్యమేసిన మాటలు కొన్ని ఉన్నాయండి. నేను 3వ క్లాస్ పిల్లలకి సొంత వాక్యాలు రాయిస్తున్నాను, చందమామ అనే పదం మీద రాయమన్నాను. ఒకరోజు ఒక పాప చందమామ అందరికి మా అమ్మ అంది, చెప్పిస్తున్నాను. నేను చాలా సరదాగా నవ్వుతూ వాళ్ళ నుండి ఎటువంటి ఆన్సర్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చందమామ అందరికీ మామ అనగానే మరి అత్తయ్య ఎవరు అన్న నవ్వుతూ. ఆ 3వ తరగతి పిల్లలు అసలు రెస్పాండ్ అవుతారని కూడా నేను ఊహించలేదు. నాగూరు అనే ఒక పిల్లవాడు వెంటనే, అత్త మొబ్బండి, ఎందుకంటే మాటి మాటికి మామకు అడ్డం వస్తుంది అని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది వాళ్లలో ఎంతో భావ సంపద ఉంది, సృజనాత్మకత ఉంది, కానీ అది వ్యక్తం చేయటానికి ఆ భావ వ్యక్తీకరణకు సరిపడ పదజాలం వాళ్ళ దగ్గర లేదు. ఆ పదజాలం వాళ్లలో పెరగాలి అంటే దానికి సహాయపడేవి పుస్తకాలు. ఆ పుస్తకాలు చదివితే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఆ మాట వాళ్లతో చెప్తుండగానే నాలో కూడా ఒక ఊహ కలిగింది, నేను కూడా అలా వాళ్లకు ఉపయోగపడేవి రాసి వాళ్ల పదజాలాన్ని పెంచుకుంటానికి తగినంత కృషిని పాఠశాల స్థాయి నుండి నేను ఎందుకు చేయకూడదు. అలా పజిల్స్ రాయటం మొదలుపెట్టాను. నేను 2004 సెప్టెంబర్ 14 మొదటి పజిల్ పడింది. అప్పుడు నేను ఎలక్షన్ డ్యూటీకి వెళ్లాను. ఎలక్షన్ డ్యూటీకి వెళ్తే ఆ స్కూల్లో చార్ట్ మీద నా పజిల్స్ అన్ని అంటించున్నాయి, ఎక్కడో వేరే మండలం. అప్పుడు నేను అనుకున్నా, ఓహో, ఇలా పేపర్కి పంపటం ద్వారా ఒక మా స్కూల్ పిల్లలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకుంటారు కదా, పదప్రహేళికలు అనేవి వీళ్ళకి చాలా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను అవి కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటికి 600 పైగా పజిల్స్ 2012 వరకు వచ్చినాయి. తర్వాత అవి తగ్గి ఇంకా కథలు మిగిలిన ప్రక్రియలు ఎక్కువైపోయినాయి.
1: మొదటగా మీరు 6వ తరగతి చదువుతున్నప్పుడు మీ మొదటి కథ అచ్చయిందని చెప్పారు. ఆ కథ చూసుకున్నప్పుడు మీలో కలిగిన భావాలు ఎలా అనిపించింది మీకు?
0: చాలా సంతోషం కలిగిందండి. అప్పట్లో డబ్బులు కూడా వచ్చినాయి, చక్కగా కాదు కానీ. నాకు ఇప్పుడు డబ్బు అయితే ఎంత అనేది గుర్తులేదు కానీ ఎంతో ఆనందం. పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇస్తే, అలా అచ్చులో నా పేరు చూసుకుని స్కూల్లో అందరికీ చూపిస్తే, అసెంబ్లీలో నిలబడి చప్పట్లు కొట్టించారు ఆ పుస్తకం అందరికీ చూపించి, చాలా సంతోషం కలిగింది. మిగిలిన పిల్లలు కూడా మనం కూడా రాస్తే ఇలా బాగుంటుంది కదా అని అనుకున్నారు.
1: మరి రాధికారాణి గారు, ఈ బాల సాహిత్యంలో మీరు స్ఫూర్తిగా ఎవరిని తీసుకున్నారు?
0: బాల సాహిత్యం అంటే నాకు నా 5వ ఏట 6వ ఏట అప్పటి నుండి నేను చదివే చందమామలో నాకు మాచిరాజు కామేశ్వరరావు కథలు నచ్చేవండి. ఆయనలాగా రాయాలి అనే కోరిక చాలా చిన్నప్పటి నుండి ఉండేది. ఇందాక కూడా చెప్పాను, బహుశా నేను పిల్లల కథలు రాయాలి అనే కోరికకి ఆయనే కారణం మొదట.
1: రాధికారాణి గారు, పిల్లలకు బాల సాహిత్యం చదవడం వల్ల కలిగే లాభాలు ఏంటండి?
0: మనం ఒక తల్లి తండ్రితో జీవితంలో కొంతకాలమే గడపగలం. పెళ్లైన తర్వాత భర్తతో గాని సహోద్యోగస్తులతో గాని పిల్లలతో గాని కొద్ది కాలమే గడపగలం. కానీ ఒక మహనీయుని జీవిత కథ చదివినా, ఒక మంచి కథ చదివినా, మనం వాళ్లతో పాటు మనం ప్రయాణించినట్టే. అందుకని పుస్తకాలు చదివే అలవాటు చేసుకుంటే వేరే స్నేహితుడు అవసరం లేదు. మనకి పుస్తకం అనేది ఒక మంచి మిత్రుడు. అది ఎటువంటి మిత్రుడు అంటే, మన్నవ గిరిధర్రావు గారు అంటారు, పుస్తకం నోరు తెరవని ఉపన్యాసకుడు, మౌనం వహించిన కవి, మరో లోకానికి తీసుకుపోయే మాంత్రికుడు, ఒంటరితనాన్ని పోగొట్టే స్నేహితుడు అని. అది నాకు బాగా ఇష్టమైన కొటేషన్. పుస్తకాల యొక్క ఉపయోగం మనం అంతకంటే బాగా ఇంకెలాగో చెప్పలేము. 6వ తరగతిలో ఒకసారి ఆగస్టు నెలలో చదువుల పండుగ అని, అంటే బాలకార్మికుల్ని పట్టుకుని అప్పుడప్పుడు నచ్చ చెప్పి తిరిగి స్కూల్లో వదులుతుంటారు. అలా మా పాఠశాలలో ఒక పాప చేరింది. దురదృష్టవశాత్తు వాళ్ళు ఆగస్టు నెలలో నిర్వహించారు. చదువు మీద ఆసక్తి కలిగించే పిరియడ్ల కాలం కాదది, పరీక్షలు జరుగుతూ ఉన్న సమయం, 1-3 గంటలు పిల్లలు నిశ్శబ్దంగా రాసే సమయం. తను ఏం చేయగలుగుతుంది? తనకు కూడా ఒక సైన్స్ పరీక్ష రోజు పేపర్ ఇచ్చి కూర్చోబెట్టారు. తన పేపర్ చూసి ఏమో రాసింది మొత్తం మీద. అది మేము చూస్తే, నేను సైన్స్ కాకపోయినప్పటికీ తను అసలు ఏమి రాసి ఉంటుందా అని నేను ఆ టీచర్ని అడిగి తీసుకుని చూస్తే, స్క్రిప్ట్లో భారం అనగానేమి అనే ప్రశ్నకి తప్పులు తప్పులతో కూడబలుక్కిన అమ్మాయి రాసింది, నేను పుట్టి మా నాన్నకు భారం అయ్యానట, మా తాత తిడతాడు రోజు అని. ఎంత చిన్న కష్టాలు వాళ్ళవి, వాళ్ళకి అవి ఎంత పెద్ద కష్టాలు. మనం వాళ్ళ సాహిత్యంతో వాళ్ళకి స్నేహం ఉంటే వాళ్ళలో ఇవేమీ ఉండవు. అలాగే మనం నీతిని నీతులుగా బోధిస్తూ ఉపన్యాసాలు పిల్లలు చాలా బోర్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే నీతుల్ని మనం మనకి వచ్చు అని వాళ్ళకి హితబోధలు చేసినట్టుగా రంగరించి చెప్పటం వల్ల వాళ్ళు ఇష్టపడరు వాటిని. అదే నీతిని ఒక కథగానో ఒక గేయంగానో చెప్తే వాళ్ళు ఆసక్తిగా వింటారు, వాళ్ళ మెదడులో స్థిరపడి గుర్తుండిపోతుంది అనేది నా అభిప్రాయం.
2: మీరింతవరకు పిల్లల మనోవికాసానికి బాల సాహిత్యం ఈ అంశంపై జి రాధికారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: అక్క చూడు,
4: హ్యాపీ బర్త్డే రా,
3: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
4: ఎప్పుడు షాపింగే.
3: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
5: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
6: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
3: నాకు తెలుసు కదా,
6: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
2: చీరల సంరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వింటారు. భారతీయ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక చీర. ఆడవారి హుందాతనం చీరలోనే ప్రతిబింబిస్తుంది. చీర అంటే ఇష్టపడని ఆడవారే ఉండరు. అందుకే విదేశీ మహిళలు కూడా మన చీరకట్టువైపు మొగ్గు చూపుతున్నారు. అలంకరణలో చీరకట్టుదే ప్రథమ స్థానం. చీరకట్టు విధానాన్ని బట్టి ఆ మహిళ ఏ రాష్ట్రానికి చెందినవారో చెప్పగలము. చీర కట్టుకోవడం కూడా ఒక కళ. ఎలాంటి చీరనైనా సరే కట్టుతోనే అందంగా కనబడేటట్లు చూపించగలం. చీరలు కొనడం ఒక ఎత్తైతే వాటిని సంరక్షించడం మరొక ఎత్తు. చీరల్లో ఎన్నో రకాలు ఉంటాయి. పట్టు చీరలు, జరీ చీరలు, ఎంబ్రాయిడరీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ చీరలు, సిల్క్ చీరలు, నేత చీరలు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా రకాల చీరలు ఉన్నాయి. అన్నింటినీ కూడా సంరక్షించుకోవడంలో ఒకే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరిపోదు. ముఖ్యంగా ఫంక్షన్కి గాని పెళ్లిళ్లకు పట్టు చీరలు లేదా జరీ చీరలు కడతారు. వాటిని ఆ సమయానికి కట్టుకున్నాక మళ్లీ ఫంక్షన్లు గాని పెళ్లి గాని వచ్చే వరకు కూడా కట్టలేము. మరి అప్పటి వరకు అంత ధర పెట్టి కొన్న వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. బీర్వాలో ఇలాంటి ఖరీదైన చీరలను మామూలు చీరలతో కలపకుండా ఒక ప్రత్యేకమైన అరలో పెట్టుకోవాలి. అలాగే ప్రతీ నెల లేదా 2 నెలలకొకసారి ఈ ఖరీదైన చీరలను బయటకు తీసి తక్కువ ఎండ ఉన్న ప్రదేశంలో గాలి పారేలాగా పూర్తిగా విడదీసి ఆరేయాలి. ఇలా ఎండలో కొన్ని గంటల పాటు ఉంచి వాటిని తిరిగి మడతపెట్టి బీర్వాలో పెట్టుకోవాలి. దీనివల్ల చీర యొక్క రంగు కానియండి, కాంతి కానియండి తగ్గకుండా ఉంటుంది. ఇక మడతలు పెట్టేటప్పుడు అదే మడతలో కాకుండా మడతలు మార్చి పెట్టుకోవాలి. దీనివల్ల జరి విడిపోకుండా, ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే ఖరీదైన పట్టు చీరలు, ఎంబ్రాయిడరీ చీరల మధ్య లవంగాలు, వేపాకులు వేసి పెట్టుకుంటే మంచిది. ఇక ఖరీదైనటువంటి సిల్క్ చీరల విషయానికి వచ్చినట్లయితే వీటిని మెటల్ హ్యాంగర్స్కు వేలాడ తీయకూడదు. తేమలేని చోట మాత్రమే పెట్టాలి. అది కూడా మడతలు పెట్టాక కాటన్ బట్టలో కవర్ చేసి పెట్టడం కానీ లేదా బ్యాగ్లో కానీ ఈ సిల్క్ చీరలను వేరుగా పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సిల్క్ చీరలు రంగు తగ్గినట్లుగా, డల్గా గనక అనిపించినట్లయితే వాటిని ఉతికేటప్పుడు అర బకెట్టు నీళ్లలో 1/2 కప్పు వైట్ వెనిగర్

0: కలిపి ఆ నీటిలో ఈ సిల్క్ చీరలను కాసేపు ఉంచి జాడించి ఆరవేసినట్లయితే వాటి రంగులో షైనింగ్ వచ్చి కొత్త వాటిగా కనిపిస్తాయి. ఇక హెవీ వర్క్ చీరలు లేదా ఎంబ్రాయిడరీ చీరలను మడతపెట్టి దాచేటప్పుడు దాని వర్క్ అంతా కూడా లోపలి వైపుకు ఉండేలాగా మడతలు పెట్టాలి. దీనివల్ల చీర చిరిగిపోవడం జరగదు. వీటిని హ్యాంగర్స్కు అస్సలు తగిలించకూడదు. తగిలించినట్లయితే చీర యొక్క ఎంబ్రాయిడరీ స్ట్రెచ్ అయ్యి ఫ్యాబ్రిక్ చిరిగిపోతుంది. ఒకవేళ ఈ ఖరీదైనటువంటి చీరలు అంటే పట్టు, జరి, ఎంబ్రాయిడరీ, సిల్క్ చీరల మీద కనుక ఏదైనా మరకలు కనుక పడినట్లయితే అవి అలాగే ఉంచి వేస్తే చీర మొత్తం కూడా పాడైపోతుంది. కాబట్టి మరకలు పడిన చోటును పారే నీటి కింద అంటే రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టాలి. అవసరమనిపిస్తే గాఢత తక్కువ ఉన్న బేబీ సోప్ పెట్టి ఆ చీర మీద మరక పడిన ప్రదేశాన్ని మాత్రమే ఉతకాలి. అదే నూనె మరక పడినట్లయితే ముందుగా ఆ మరక మీద టాల్కం పౌడర్ లేదా గ్లిజరిన్ వేసి మరక ఎండిపోయాక ఉతుక్కోవాలి. ఇంట్లో ఖరీదైన చీరలను ఉతకవలసి వస్తే ఉప్పు కలిపిన నీటిలో వేయాలి. దీనివల్ల చీరల యొక్క రంగు పోకుండా ఎక్కువ కాలం మన్నుతాయి. ఇక ఉతికేటప్పుడు తక్కువ గాఢత ఉన్న పౌడర్లు మాత్రమే వాడాలి లేదా గాఢత తక్కువ ఉన్న సబ్బు షాంపూలు వాడాలి. ఉతికి జాడించేశాక నీరు పోయేలా పెట్టాలి. అంతేగాని చీరలను పిండకూడదు. నీరు కారాక ఎండలేని చోట ఆరేయాలి. ఒకేసారి 3 లేదా 4 చీరలు కనుక ఉతకవలసి వస్తే రంగుపోయే ముదురు చీరలు, లేత చీరలను వేరు చేసి ఈ ముదురు రంగు చీరలను కూడా ఒక్కొక్కటిగా ఉతకాలి. అన్నీ కలిపి ఉతికినట్లయితే రంగులు ఒకదానికొకటి అంటుకుపోయి చీరలు పనికిరాకుండా పోతాయి. చాలా వరకు ఎంబ్రాయిడరీ, పట్టు, సిల్క్ చీరలను ఇంట్లో ఉతికే కన్నా కూడాను డ్రై క్లీనింగ్కి ఇచ్చుకుంటేనే మంచిది. ఇక ఎక్కువగా ఎండాకాలంలో వాడేవి కాటన్ చీరలు. మహిళలకు ఈ చీరలు హుందాగా ఉంటాయి. ఈ చీరలకు గంజి పెట్టుకుంటేనే అందంగా ఉంటాయి. ఈ చీరలకు అన్నం వార్చిన గంజిలో కనుక పెట్టినట్లయితే గంజి బాగా పడుతుంది. లేదనుకుంటే కుంకుడు కాయలతో రసం తీసి దానిలో ఈ ఉతికినటువంటి కాటన్ చీరలను ఉంచి అరగంట తర్వాత దానిలోంచి తీసి మామూలు నీటిలో 2-3 సార్లు నురగపోయే వరకు జాడించాలి. ఇక ఇప్పుడు ఈ చీరని ముడతలు పడకుండా బాగా లాగి ఆరేయాలి. ఆరిపోయాక చీరను తిరగేసి ఇస్త్రీ కనుక చేస్తే చీర మంచి మెరుపుతో అందంగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చీరలెప్పుడూ కూడా కొత్తగా ఎక్కువ కాలం మన్నుతాయి. ఏ చీరైనా సరే ఉతికేటప్పుడు గాఢత తక్కువ ఉన్న పౌడర్లనే వాడాలి. గట్టిగా పిండకూడదు, ఎండకు వేయకూడదు, ఆరేసేటప్పుడు క్లిప్పులు ఎక్కువగా పెట్టకూడదు. అలాగే చీరల యొక్క షేప్ పోకుండా ఉండాలి అంటే ఎక్కువ మడతలు పెట్టకూడదు. మడతలను 15 రోజులకొకసారి మారుస్తూ పెట్టాలి. చీరలను వేరే బట్టలతో కలపకూడదు, అంటే అన్ని రకాల చీరలు కలపకూడదు. ఖరీదైన చీరలు పాడవకుండా ఉండాలి అంటే ఆ చీరల మధ్యలో లవంగాలు, వేప ఆకులు కనుక వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది, మంచి వాసనతో ఉంటుంది. జరీ చీరలు, సిల్క్ చీరలు ఇస్త్రీ కనుక చేయవలసి వస్తే చాలా జాగ్రత్తగా చేయాలి. ఇస్త్రీ చేసేటప్పుడు ఆ చీరల మీద మెత్తటి కాటన్ వస్త్రం పరిచి దానిమీద ఇస్త్రీ చేయాలి. అంతేగాని డైరెక్ట్గా ఈ జరీ చీర మీద గానీ సిల్క్ చీర మీద గానీ ఈ ఐరన్ బాక్స్ పెట్టకూడదు. ఇక కాటన్ చీరని ఇస్త్రీ చేసేటప్పుడు చీర మీద నీళ్లు చిలకరించి ఇస్త్రీ చేయాలి. దీనివల్ల చీర తొందరగా ఇస్త్రీ అవడమే కాకుండా బట్ట మెత్తగా ఉంటుంది. ఇలా అన్ని రకాల చీరలను వాటి మన్నిక విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే అవి రంగు పోకుండా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నుతాయి.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక. పాల్గొన్నవారు కె శ్రీహర్ష గౌతమ్, పివి దివిజ, ఎన్ చైత్ర, ఆర్చి ద్విలాస్, కె నేహ.
1: హాయ్, హలో, నమస్తే అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీ సింగిల్ లిజనర్స్. నా పేరు హర్ష గౌతమ్. నేను ఆకాశవాణి 90th యానివర్సరీ ఎస్సే రైటింగ్ సీనియర్స్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. అందుకు నాకు మన ప్రియ నేస్తం ఆకాశవాణి వాళ్ళ రేడియోలో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు. సో నేను మన సోషల్ మీడియా ఇంపాక్ట్స్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. లిజనర్స్, లెట్ మీ స్టార్ట్ టుడేస్ ఆఫ్టర్నూన్ విత్ ఎ స్మాల్ క్వశ్చన్. ఈరోజు పొద్దున లేవగానే మీరు చేసిన ఫస్ట్ పని ఏంటి? అది విండో బయటికి చూసి సన్ రైజ్ని ఎంజాయ్ చేశారా, లేక ఫోన్ అన్లాక్ చేసి నోటిఫికేషన్స్ చెక్ చేశారా? ఇఫ్ ఇట్స్ ది ఫోన్, ట్రస్ట్ మీ, మీరు ఒక్కరే కాదు. టుడే గ్లోబల్లీ ఆల్మోస్ట్ 5.7 బిలియన్ పీపుల్, అంటే మన వరల్డ్ పాపులేషన్లో నియర్లీ 70% ఆన్లైన్లో ఒక సెకండ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మన జనరేషన్ వైఫైతోని కనెక్ట్ అయింది, కానీ హార్ట్తో ఎంత కనెక్ట్ అయిందో తెలుసా? గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూస్తే దానికి లెట్స్ టాక్ అబౌట్ ది డిజిటల్ మిర్రర్, సోషల్ మీడియా అండ్ ఇట్స్ అన్స్టాపబుల్ ఇంపాక్ట్స్. బట్ లెట్స్ బీ ఫెయిర్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా అంటే వేస్ట్ అనేమి కాదు. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ డన్ సంథింగ్ ఇంక్రెడిబుల్. మన వరల్డ్ని ఒక టైనీ గ్లోబల్ విలేజ్గా మార్చేసింది. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఏదైనా ఒక స్మార్ట్ విలేజ్లో ఉంటే టాలెంటెడ్ సింగర్ ఒక 30-second రీల్ పెడితే ఓవర్ నైట్లో గ్లోబల్ సెన్సేషన్ అయిపోతున్నారు. లోకల్ ఆర్టిషియన్స్ అండ్ వీవర్స్ ఆన్లైన్ బిజినెస్ చేసి డైరెక్ట్గా న్యూయార్క్లో ఉండే కస్టమర్స్కి ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. నో మిడిల్ మ్యాన్, జీరో స్ట్రెస్. వాయిస్ లేని వారికి ఇదొక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ ఇచ్చింది. ట్రూ టాలెంట్కి సపోర్ట్ దొరికితే బౌండరీస్ లేవు అని ప్రూవ్ చేసింది. బ్లడ్ డొనేషన్ నుండి ఎమర్జెన్సీ ఫండ్ రైజింగ్ వరకు అవర్స్లో పని అయిపోతుంది. ప్రాపర్గా యూజ్ చేస్తే సోషల్ మీడియా హ్యూమన్స్ బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. బట్ ట్విస్ట్ ఏంటంటే ప్రతి కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయి కదా. మరి టూల్ బాగుంది కదా అని లిమిట్స్ క్రాస్ చేస్తే ఏమవుతుంది? సోషల్ మీడియా మన లైఫ్ స్టైల్ని ఎలా ట్రాక్ తప్పిస్తుందో చూసే టైం ఇది. రీసెంట్ డేటా ప్రకారం నార్మల్గా ఒక పర్సన్ డైలీ మినిమం 2 hours కంటిన్యూస్గా ఫోన్ చూస్తున్నారు. దట్ మీన్స్ ఆల్మోస్ట్ 15 hours అ వీక్. కానీ ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం? చాలాసార్లు పక్కన వాళ్ళ హైలైట్ రీల్ని చూసి మన రొటీన్ లైఫ్తోని కంపేర్ చేసుకుంటున్నాం. వాళ్ళ పర్ఫెక్ట్ వెకేషన్స్, కాస్టీ క్లోత్స్ అండ్ పోజింగ్ ఫేసెస్ చూసి నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని డిప్రెస్ అవుతున్నాం. స్క్రీన్ మీద ఉన్న స్ట్రేంజర్స్ ఇచ్చే డిజిటల్ లైక్స్ కోసం రియల్ లైఫ్ వ్యాలిడేషన్ని వెతుకుతున్నాం. డాక్టర్స్ అండ్ సైకాలజిస్ట్ చెప్తుంది ఏంటంటే దీనివల్ల ఫోకస్ తగ్గిపోతుంది, స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతున్నాయి అండ్ మెంటల్ ఫెటిక్ జనరేట్ అవుతుంది. మూమెంట్ లైవ్గా ఎంజాయ్ చేయడం కంటే ఫోటో పర్ఫెక్ట్గా రావాలనే ప్రాసెస్లో పడిపోతున్నాం. లిజనర్స్, సోషల్ మీడియా అనేది నిజానికి ఒక ఫైర్ లాంటిది. పద్ధతిగా యూజ్ చేస్తే ఇల్లు వెలుగుతుంది, అదే బ్యాలెన్స్ లేకపోతే కాలిపోతుంది. సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ స్మార్ట్గా ఉండొచ్చు, బట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ రియల్ ఎమోషన్స్ ఆర్ ఆల్వేస్ హయ్యర్. నేను మిమ్మల్ని అకౌంట్ డిలీట్ చేయమనో, స్మార్ట్ ఫోన్స్ పడేమనో చెప్పట్లేదు. కాన్సెప్ట్ ఒకటే, మైండ్ఫుల్ స్క్రోలింగ్. జస్ట్ మేక్ ష్యూర్ కనెక్టివిటీ కోసం యూటిలైజ్ చేయండి, డిజిటల్ కంపారిజన్ కోసం కాదు. యూజ్ ఇట్ టు షేర్ ట్రూ ఇన్స్పిరేషన్, నాట్ టు ఫీల్ లో. ఈరోజు లెట్స్ టేక్ ఎ స్మాల్ ఛాలెంజ్. ఇవాళ నైట్ ఫ్యామిలీతో డిన్నర్ తింటున్నప్పుడు లెట్స్ కీప్ ది ఫోన్స్ ఫేస్ డౌన్. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం, మంచి స్మైల్స్ షేర్ చేసుకుందాం. మెమరీస్ క్లౌడ్ సర్వర్లో కాదు, డైరెక్ట్గా గుండెలో దాచేలా లైవ్గా బతుకుదాం. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్, ఈరోజు మీ వాల్యుబుల్ ఆఫ్టర్నూన్ అవర్స్లో నాకు స్పేస్ ఇచ్చినందుకు. ఆకాశవాణి రేడియో బూత్లో డైరెక్ట్గా మాట్లాడడం వాట్స్ అన్ అబ్సల్యూట్ హానర్. దిస్ ఈజ్ హర్ష గౌతమ్. స్నేహం యొక్క ప్రాముఖ్యత. మనిషి జీవితంలో స్నేహం చాలా ముఖ్యమైనది. మనతో మాట్లాడే, మనసుకు ఆనందం ఇచ్చే వ్యక్తినే నిజమైన నేస్తం అని అంటాము. నా ప్రత్యేక నేస్తం అలాంటిది. ఒక ప్రత్యేకమైన నేస్తం నాకు ఉంది. అది మనిషి కాదు, ఒక మాధ్యమం, అదే ఆకాశవాణి. కనిపించకపోయినా మనసుకు దగ్గరగా ఉండేది నిజమైన స్నేహం. ఈ మాట ఆకాశవాణికి చాలా బాగా సరిపోతుంది. అది మనల్ని చూడదు, కానీ మనతో ఎప్పుడూ మాట్లాడుతుంది. ఆకాశవాణి కేవలం రేడియో మాత్రమే కాదు, అది మనకు జ్ఞానం ఇచ్చే గురువు, వినోదం ఇచ్చే మిత్రుడు. మాటలు వినిపిస్తాయి, కానీ ఆకాశవాణి మనసును తాకుతుంది. అనే భావం దీనికి ఎంతో తగినది. ప్రతిరోజు ఉదయం వినిపించే పాటలు, సుప్రభాతం మన రోజును ఆనందంగా ప్రారంభిస్తాయి. మంచి ప్రారంభం మంచి రోజుకు దారి అన్నట్లుగా వార్తల ద్వారా ప్రపంచ పరిచయం చూపుతుంది అన్నట్లు ఆకాశవాణి మన రోజుకు ఒక మంచి ఆరంభం ఇస్తుంది. వార్తల ద్వారా దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకి సులభంగా తెలుస్తుంది. వార్తలు వినేవారు ప్రపంచాన్ని తెలుసుకుంటాడు అనే మాట నిజమే. ఇది మనలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుతుంది. విద్యార్థుల కోసం వచ్చే విద్యా కార్యక్రమాలు మన చదువులో సహాయం చేసి జ్ఞానాన్ని పెంచుతాయి. ఆకాశవాణి వినడం అంటే జ్ఞానం వైపు ఒక చిన్న అడుగు అని చెప్పవచ్చు. ఆకాశవాణి మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనకు తెలియజేస్తుంది. పల్లెపాటలు, కథలు, చిన్న నాటికలు వినిపిస్తూ మంచి విలువలను నేర్పిస్తుంది. మంచి మాటలు వినిపించే చోటే మంచి ఆలోచనలు పుడతాయి అనే విషయం దీనివల్ల మనకు తెలుస్తుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మనకు బాధ ఉన్నప్పుడు ఆకాశవాణి ఒక మంచి స్నేహితుడిలా ఉంటుంది. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఆకాశవాణి ఇచ్చే మాధుర్యాన్ని ఏది సాటిలేదు. ధన్యవాదాలు.
2: మన ఉత్సాహభరితమైన శ్రోతులందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు దివిజ, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లో నాకు 2వ బహుమతి వచ్చింది. ఆ సందర్భంగా నాకు ఆకాశవాణి రేడియోలో మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి కేంద్రానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మన ఆకాశవాణి, మన హృదయాలను కలుపుకునే మధురమైన మాటలు, పాటలు అన్ని ఆకాశవాణిలోనే. లంచ్ అయిపోయి నిద్రపోయే మూడ్లో ఉన్నారా? అయితే లెగవండి, ఎందుకంటే మన షో ఇప్పుడు ఫుల్ జోష్తో మొదలవబోతుంది. ట్రాఫిక్ లో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి, ఆఫీస్ లో పనిచేస్తున్న వాళ్ళకి ఇది ప్రత్యేకంగా మీకోసం. పాటలుంటాయి, జోష్ ఉంటుంది, కబుర్లు ఉంటాయి. అతి ముఖ్యమైన విషయం నిరంతరమైన సానుకూలమైన భావాలు మీకోసం. ఈ రోజు మన షో జ్ఞాపకాల పందిరిలో ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేయబోతుంది. మన చిన్ననాటి స్నేహితుడు, మనల్ని ఎప్పుడు ఒంటరి చేయని ఒక అద్భుతమైన తోడు గురించి మాట్లాడుకుందాం. అదే మన ఆకాశవాణి. అవునండి, నా ప్రియ నేస్తం ఆకాశవాణి. ఈరోజు మన టాపిక్ ఇదే. ఈ రోజుల్లో ఉదయం లేవగానే చేతిలోకి మొబైల్ ఫోన్ వస్తుంది కదూ. కానీ ఒకప్పుడు ఉదయం 6 గంటలకి ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ టకటకా టకటకా అని వస్తుంటే ఆ ట్యూన్తోనే ఊరంతా నిద్రలేచేది. ఆ శబ్దం వినపడగానే ఇళ్లల్లో పొయ్యిలు వెలిగేవి, కాఫీ డికాషన్లు దిగేవి. రేడియో ఆన్ చేయగానే వచ్చే ఆ ఒక రకమైన శబ్దం గుర్తుందా? అది జస్ట్ సౌండ్ కాదు, ఒక ఎమోషన్. అప్పట్లో రేడియో ఇంట్లో ఎక్కడుండేదో తెలుసా? ఏ హాల్లోనో లేక అందరికీ కనిపించేలా ఒక ఎత్తైన అరలోనో కాదు, ఒక అందమైన బట్టను దానిపై కప్పి పెట్టేవారు. దాన్ని ఒక వస్తువులా కాకుండా ఇంట్లో ఒక పెద్ద మనిషిలా చూసుకునేవాళ్ళం. ఉదయం 6:45 ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అంటూ గంభీరమైన గొంతుతో వార్తలు వస్తుంటే ఇళ్లల్లో రచ్చబండల దగ్గర పెద్దలంతా నిశ్శబ్దంగా కూర్చొని దేశ విదేశాలు ముచ్చట్లు వినేవారు. ఆ వార్తలు చదివే విధానంలో ఒక హుందాతనం ఉండేది. ఆ తర్వాత వచ్చే కార్మిక క్షేత్రం, పాడి పంటల కార్యక్రమాలు పల్లెటూరు రైతులకు గైడ్లా పనిచేసేవి. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే ఆకాశవాణి మనకి ప్రపంచాన్ని చూపించింది. మధ్యాహ్నం 1:30 అయిందంటే చాలు, ఇళ్లల్లో ఇల్లాలందరూ పనులన్నీ ముగించుకొని రేడియో దగ్గర కూర్చునేవారు. ఎందుకో తెలుసా? మహిళా మండలి కార్యక్రమం కోసం. అందులో వంటల చిట్కాలు, కుట్టు పనులు, ఆడవారి ఆరోగ్యం గురించి ఎంత చక్కగా చెప్పేవారో. ఇక బుధవారం, ఆదివారం రాత్రి వచ్చిందంటే చాలు, ఇళ్లల్లో అసలు శబ్దమే ఉండేది కాదు. ఎందుకంటే రేడియో నాటకం వచ్చే సమయం అది. టెలివిజన్ లేదు కాబట్టి కేవలం ఆ గొంతుల వెనుక వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్, గుర్రం పరిగెత్తే శబ్దం, తలుపు తీసేటప్పుడు వర్షం పడే సౌండ్ వింటూ మన మనసులోనే ఒక సినిమాని ఊహించుకునేవాళ్ళం. పాత్రలు, రూపాలను మనమే సృష్టించుకునేవాళ్ళం. ఎంతటి అద్భుతమైన ఊహాశక్తినిచ్చిందో కదా మన ఆకాశవాణి. మిత్రులారా, ఆకాశవాణి అనగానే మనకు బాగా గుర్తొచ్చేది రంజని, చిత్రలహరి, ఇంకా మీరు కోరిన పాటలు. ఒక చిన్న పోస్ట్ కార్డ్ కొని దాని మీద మనకు నచ్చిన పాట రాసి మన పేరుతో పాటు మన స్నేహితుల పేర్లు కూడా రాసి ఆకాశవాణి కేంద్రానికి పంపేవాళ్ళం. ఎప్పుడో నెల రోజుల తర్వాత ఏ మంగళవారం మధ్యాహ్నమో శుక్రవారం రాత్రో రేడియోలో మన పేరు చెప్తుంటే అబ్బా ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఊరంతా ఫోన్ చేసి రేడియోలో నీ పేరు వచ్చిందిరా అని చెప్తుంటే ఒక సెలబ్రిటీ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. అలాగే భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే రేడియో చుట్టూ 100 మంది చేరి శ్వాస బిగబెట్టి కామెంటరీ విన్న రోజులు. బంతి గాల్లోకి లేచింది, కపిల్ దేవ్ పరిగెడుతున్నాడు, క్యాచ్ పట్టుకున్నాడు అని కామెంటేటర్ అరుస్తుంటే ఇక్కడ ఊళ్ళో జనాలు ఎగిరి గంతేసేవారు. సమయం చాలా వేగంగా గడిచిపోయింది. ఈరోజు మన చేతుల్లో స్మార్ట్ ఫోన్లున్నాయి, ఓటీటీలు ఉన్నాయి. క్షణాల్లో ప్రపంచం మన కళ్ళ ముందుకు వస్తుంది. కానీ ఆకాశవాణి ఇచ్చిన ఆ ఎదురుచూపుల్లోని ఆనందం, ఆ ఆత్మీయత ఈ డిజిటల్ యుగంలో ఎక్కడో మిస్ అవుతున్నాయి. ఎంత టెక్నాలజీ వచ్చినా రేడియో అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఒకప్పుడు షార్ట్ వేవ్, మీడియం వేవ్లలో ఉన్న ఆకాశవాణిని ఈరోజు ఎఫ్ఎం రూపంలో, మొబైల్ యాప్స్ రూపంలో కూడా మనకి తోడుగానే ఉంది. అందుకే ఆకాశవాణి ఎప్పటికీ మన ప్రియ నేస్తమే. ఇప్పుడు నేను నానమ్మ మనవడి మధ్య జరిగిన ఒక సంఘటన చెప్తాను. మన కథలో హీరో పేరు రాహుల్, వయసు 16. మనకుంది 24 గంటలు, కానీ రాహుల్ స్క్రీన్ టైం మాత్రం 26 గంటలు. ఉదయం లేవగానే ఫోన్, రాత్రి పడుకునే ముందు ఫోన్, కలలో కూడా ఫోనే. ఒకరోజు రాహుల్ నానమ్మ ఊరి నుండి వచ్చింది. ఆమె రాహుల్ని చూసింది, పిల్లాడు ఫోన్ని ఎంత ఏకాగ్రతతో చూస్తున్నాడో అని అనుకుంది. నానమ్మ అడిగింది, బాబు ఈ ఫోన్లో ఏముందిరా అంత ముఖ్యమైన విషయం? రాహుల్ నవ్వుతూ అన్నాడు, అవ్వా ఇది స్మార్ట్ ఫోన్. అవ్వా అంది, ఫోన్ స్మార్ట్ అయితే బాగుంది, కానీ దాని యజమాని కూడా కొంచెం స్మార్ట్గా ఉండాలి కదా. లిజనర్స్, ఫస్ట్ పంచ్ నేరుగా హృదయానికి. ఒక సాయంత్రం విద్యుత్ పోయింది, వైఫై ఆగిపోయింది. రాహుల్ వెంటనే తికమక పడ్డాడు, అమ్మా ఇంటర్నెట్ లేదు, ఎలా బతకాలి ఇప్పుడు? నానమ్మ నవ్వి ఇలా అంది, శుభాకాంక్షలు బాబు, మానవ జీవితానికి స్వాగతం. అప్పుడవ్వా బయటకు తీసుకెళ్ళింది, చందమామను చూపించింది, చుక్కలు చూపించింది. రాహుల్ ఆశ్చర్యపోయాడు. తర్వాత ఇలా అన్నాడు, వావ్ హెచ్డి క్వాలిటీ. అప్పుడవ్వ అంది, ఇది ప్రకృతిరా బాబు, సబ్స్క్రిప్షన్ ఫ్రీ. తర్వాత రోజు రాహుల్ కొంచెం ఫోన్ ఉపయోగించడం తగ్గించాడు. అతని స్నేహితులు అడిగారు, ఎందుకురా ఏమైంది నీకు అని అడిగారు. రాహుల్ అన్నాడు, బ్యాటరీ ఛార్జింగ్ కన్నా లైఫ్ ఛార్జింగ్ ఇంపార్టెంట్ అట. ఫోన్ ఉపయోగకరమే, కానీ నిజమైన సంతోషం మనుషుల మధ్య ఉన్న ప్రేమలోనే ఉంటుంది. మన జనరేషన్కి అతిపెద్ద వ్యాయామం ఏంటో తెలుసా? ఫోన్ ఎక్కడ పెట్టామో వెతకడం. బ్యాటరీ 5% అయితే టెన్షన్ పడతాం, కానీ పరీక్షలు 5 రోజుల్లో ఉన్నా కూల్గా ఉంటాం. సరే అండి, కాలం చాలా తొందరగా గడిచిపోయింది జ్ఞాపకాల గురించి మాట్లాడుకుంటే. ఈ అందమైన మధ్యాహ్నం నాతో పాటు ప్రయాణం చేసిన ప్రతి లిజనర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పాటలు, కబుర్లు, చిన్న నవ్వులు ఇవన్నీ మీ మనసులో మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోవాలి అని కోరుకుంటున్నా. మళ్ళీ ఇంకొక అందమైన సందర్భంలో మరిన్ని కబుర్లతో మీ ముందుకు వస్తా. అంతవరకు ఆనందంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, నవ్వుతూ ఉండండి. నేను మీ స్నేహితురాలు దివిజ, ఇంకా సెలవు. వింటూనే ఉండండి మీ ప్రియమైన రేడియో ఆకాశవాణి. జాగ్రత్తగా ఉండండి, ఆనందంగా ఉండండి. నమస్కారం.
3: హాయ్, హలో, నమస్తే. నా పేరు చైత్ర. నేను ఆకాశవాణి 90 ఇయర్స్ సందర్భంగా తెలుగు ఎస్ఏ రైటింగ్లో 2nd ప్రైజ్ తెచ్చుకున్నాను. నా ప్రియ నేస్తం ఆకాశవాణి. ఈ విశాల ప్రపంచంలో మనిషి ఎన్నో సంబంధాలు ఏర్పరచుకుంటాడు. కొన్ని సంబంధాలు కాలంతో మసకబారిపోతాయి, మాటలతో విరిగిపోతాయి. మరికొన్ని మాత్రం మన జీవితంలో కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కానీ కొన్ని మాత్రం ఎప్పటికీ చెదరని బంధాలుగా మన హృదయంలో నిలిచిపోతాయి. అలాంటి అరుదైన, అమూల్యమైన నా ప్రియ నేస్తం ఆకాశవాణి. మనుషులు మనతో ఉంటారు, కానీ ఒకరోజు దూరం అవుతారు. మాటలు ఇస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో నిలబెట్టుకోలేరు. మనసు అర్థం చేసుకుంటారు, కానీ ఎప్పుడూ కాదు. కానీ ఆకాశవాణి మాత్రం ఎప్పుడూ మారదు. అది నిశ్శబ్దంలో కూడా నా తోడు, ఒంటరితనంలో నా ఓదార్పు, ప్రతి క్షణం నా వెంట నడిచే నిజమైన స్నేహితుడు. ఆకాశవాణి అంటే కేవలం ఒక ప్రసార మాధ్యమం కాదు, అది ఒక భావం, ఒక అనుభూతి, ఒక జీవన మార్గదర్శి. దాని స్వరం వినిపించగానే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉదయం లేవగానే వినిపించే సుభాషితాలు నా ఆలోచనలకు దిశ చూపిస్తాయి. భక్తి గీతాలు నా మనసుకు శాంతిని అందిస్తాయి. వార్తలు ప్రపంచాన్ని నా ముందుకు తీసుకొస్తాయి. పాటలు నా భావాలను అలరిస్తాయి. నాటికలు, కథలు నా ఊహాశక్తిని పెంచుతాయి. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మన విలువలను గుర్తు చేస్తుంది. పాతకాలంలో టెలివిజన్ లేకపోయినా, మొబైల్ ఫోన్లు లేకపోయినా, ప్రతి ఇంట్లో వినిపించిన స్వరం ఆకాశవాణిదే. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి జీవితంలో అది ఒక భాగమైంది. అది కేవలం వినోదం కాదు, విద్య, జ్ఞానం, సంస్కారం అందించిన గురువు. నా జీవితంలో కూడా ఆకాశవాణి ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. నా బాధలో నన్ను ఓదార్చింది, నా ఆనందంలో నాకు తోడుగా నవ్వింది, నా సందేహాలకు సమాధానమిచ్చింది, నా మార్గాన్ని సరిచూపింది. పాటల ద్వారా నాకు ఆనందాన్నిచ్చింది. భక్తి గీతాల ద్వారా నా మనసుకు ప్రశాంతతనిచ్చింది. వార్తల ద్వారా ప్రపంచాన్ని నా ముందుకు తెచ్చింది. ఇలా చూస్తే ఆకాశవాణి కేవలం ఒక యంత్రం కాదు, అది ఒక జ్ఞానసాగరం, ఒక మార్గదర్శి, ఒక స్నేహితుడు. ఈ డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు, టీవీలు మన జీవితాల్లోకి వచ్చినా మనసును తాకే ఆ నిజమైన అనుభూతి మాత్రం ఆకాశవాణిదే. ఇతరవి కళ్ళను ఆకర్షిస్తాయి, కానీ ఆకాశవాణి హృదయం.

0: ఆకాశాన్ని తాకుతుంది. అందుకే నా దృష్టిలో ఆకాశవాణి ఒక ప్రయాణిస్తాం. అది మాట్లాడుతుంది, నేర్పుతుంది, అలరిస్తుంది, మార్గనిర్దేశం ఇస్తుంది. ఇది కేవలం గతానికి చెందిన స్వరం కాదు, భవిష్యత్తుకు కూడా దారి చూపే దీపం. టెక్నాలజీ ఎంత ముందుకెళ్లినా మనసును స్పృశించే స్వరం ఎప్పటికీ విలువైనదే. ఆ విలువైన స్వరం ఆకాశవాణి. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఈ మధుర స్వరానికి నా అభినందనలు, నా ప్రేమ, నా గౌరవం. నన్ను ఎప్పుడు వదలని నా నేస్తం ఆకాశవాణి. నా నిశ్శబ్దంలో అది స్వరం, నా బాధలో అది ఓదార్పు, నా ఆనందంలో అది గీతం. నా గుండె కొట్టుకునే ప్రతి క్షణం వినిపించే జీవం అదే నా ప్రియనేస్తం ఆకాశవాణి. మీకోసం ఒక చిన్న నీతి కథ. స్నేహమే బహుమతి. సింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తుండేది. దానికి నక్క కాకి అనుచరులుగా ఉండేవి. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని నక్కను తీసుకువెళ్ళింది. కాని ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడి వేడికి సింహం నక్కల కాలు నడవలేకపోయాయి. దాంతో కాగి ఒంట దగ్గరకు వెళ్లి, మిత్రమా, నువ్వు మా రాజసింహాన్ని, మంత్రి నక్కను అడవిలో దించగలవా అని అడిగింది. దానికి ఒప్పుకున్న ఒంటే సింహాన్ని నక్కను మోసుకుంటూ వల స్థావరానికి తెచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాడు, ఇక్కడే ఉండు అని అంది ఒంటతో. సింహం ఉన్నపలంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి కాకి బొత్తిగా నచ్చలేదు. అవి ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండడం మేము చూడలేం, కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి. అది విన్న ఉంటే, వాళ్ళను వదిలే రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అని అంటూ ముందుకొచ్చింది. నక్క కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది. దాంతో, సరే ఒక్కొక్కరు వరుసగా రండి, ముందు చిన్న జీవితం మొదలు పెడతాను, కాకి నువ్వురా ముందు అంది. ఆ మాటకి కాకి ఎగిరిపోయింది, నక్కేమో పరుగులు తీస్తుంది. ఒంటె సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి. ఈ కథ నీతి, స్నేహం నిజంగా ఉంటే అది నమ్మకం జీవితంలో అతిపెద్ద బహుమతి మరియు శక్తి. ధన్యవాదాలు.
1: హాయ్, హలో ఆకాశవాణి, నేను మీ చిరునవ్వుల చిద్విలాస్ని. ఇంతకుముందు 90th యానివర్సరీ ఆకాశవాణి సెలబ్రేషన్స్ టైంలో ఆకాశవాణి కొన్ని కాంపిటీషన్స్ పెట్టారు. దాంట్లో నేను ఎలక్యూషన్లో 3rd ప్రైజ్ గెలిచాను. ఇప్పుడు నేను ఆ స్పీచ్లో పంచుకున్న కొన్ని మాటలు మీతో పంచుకోబోతున్నాను. ఆకాశవాణి 1936లో స్థాపించారు. ప్రపంచంలో అతిపెద్ద రేడియో ఇది. దీనిని 23 భాషలు మరియు 179 మాండలికాల్లో ప్రసారం చేస్తూ దాదాపు భారతదేశంలో సగం మందికి 99% చేరువవుతుంది. 1939లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీనిని ఆకాశవాణి, ఆకాశం నుంచి వచ్చే వాణి అని పేరు పెట్టారు. అది అండి నేను పంచుకున్న మాటలు. ఇప్పుడు నా టాపిక్ మీకు వినిపిస్తాను, వినేయండి. ఈరోజు నా టాపిక్ ఏంటంటే 90s సంప్రదాయాలు వర్సెస్ 20s సంప్రదాయాలు. 90s లో మార్నింగ్ రొటీన్ ఏంటో చూసేద్దాం. ఉదయం 5 గంటలకి లేచి వాకిట్లో ముగ్గు వేసేవాళ్ళం. ఉత్తరం రావాలంటే వారం రోజులు వెయిట్ చేసేవాళ్ళం. దూరదర్శనంలో ఆదివారం రామాయణం మహాభారతం కోసం ఊరంతా ఒకే టీవీ ముందు కూర్చునేవాళ్ళం. పండగ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, అందరం కలిసేవాళ్ళం. పెద్దల మాట వేదం, గురువులకు పాదాభివందనం. మరి ఇంకా 20s లోకి వస్తే ఉదయం 5 గంటలకు అలారం స్నూస్ చేస్తూ లేవడం, వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ మెసేజ్ ని 100 మందికి ఫార్వర్డ్ చేయడం, ఓటీటీలో వెబ్ సిరీస్ వీటితోనే చెల్లవడం. పండగ అంటే ఆన్లైన్ షాపింగ్. కానీ అండి 90s లో బంధాలు బలంగా ఉండేవి, 20s లో బంధాలు వైఫైలో వీక్ అయిపోయినాయి. 90s లో టైం అందరితో గడిపే వాళ్ళం, 20s లో టైం అంతా స్క్రీన్తోనే. 90s లో పక్కనింటి వాళ్ళు మన సొంత వాళ్ళు, 20s లో పక్కనింటి వాళ్ళ పేరు కూడా మనకి తెలీదు. అయినా సరేనండి, ప్రతి కాలానికి ఒక అందం, ఒక అర్థం ఉంటుంది. 90s మనకి విలువనిస్తుంది, 20s మనకి టెక్నాలజీని ఇస్తుంది. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ ఈజ్ కలర్ఫుల్. మరి మీరు ఏ జనరేషన్ అండి, 90s లేకపోతే 20s? 90s వర్సెస్ 20s చదువులు. 90s లో స్కూల్ బ్యాగే 10 kgలు ఉంటుంది. టీచర్ కొట్టాడని ఇంట్లో చెప్తే మళ్ళీ కొడతారు. హోంవర్క్ చేయకపోతే గోడకుచ్చి. లైబ్రరీలో బుక్స్ కోసం క్యూ లైన్ ఫామ్ అయిపోద్ది. ఫ్రెండ్స్ అంటే స్లామ్ బుక్. 20s లో స్కూల్ బ్యాగ్ లో ల్యాప్టాప్ క్యారీ చేసేవాళ్ళం. 90s వర్సెస్ 20s పండుగలు. 90s లో దీపావళి అంటే అందరూ కలిసి టపాకాలు కాలుస్తారు. సంక్రాంతికి పిండి వంటలు నెల ముందు నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. బంధువులు అందరూ వారం ముందే వచ్చేవాళ్ళు. కొత్త బట్టలు ఒక జత, అమితమైన ఆనందం అదే పండగ. 20s లో దీపావళి అంటే పొల్యూషన్ ఫ్రీ అని స్టేటస్లు. సంక్రాంతికి స్విగ్గీలో అరిసెలు ఆర్డర్, బంధువులకు వీడియో కాల్లో విషెస్. పండగకి 5 డ్రెస్సులు కొంటాం, దాంట్లో ఏది వేసుకోవాలో కన్ఫ్యూజన్. 90s మనకి మనుషులనిచ్చింది, 20s మనకి యాప్స్ నిచ్చింది. మనుషులతో యాప్స్ వాడుకుంటే లైఫ్ ఇస్ సూపర్, యాప్స్ తో మనుషులని వాడుకుంటే లైఫ్ ఇస్ వేస్ట్ అన్నమాట. మీ చిన్నప్పుడు మధురమైన జ్ఞాపకాలు ఏంటో కామెంట్ చేయండి. 90s vs 20s తాతయ్య అమ్మమ్మ నాయనమ్మలు. 90s లో తాతయ్య అంటే ఇంటి పెద్ద, ఆయన మాటే శాసనం. అమ్మమ్మ చెప్పే కథలు వింటూ నిద్రపోయేవాళ్ళం. అనగనగా ఒక రాజు అని అమ్మమ్మ చెప్పగానే చిన్నగా నిద్రలోకి జారుకుంటాం. తాతయ్య భుజాల మీద ఊరేగింపు, అదే మన ఫస్ట్ రోలర్ కోస్టర్. అమ్మమ్మ చేతి పిండి వంటలు, అరిసెలు, జంతికలు, అబ్బా చెప్తుంటేనే నోరూరిపోతుంది. జ్వరం వస్తే అమ్మమ్మ వాము, తాతయ్య తైలం, డాక్టర్తో పనే లేదు. స్కూల్ నుంచి రాగానే తాతయ్య అంటాడు వచ్చావారా అంటాడు, ఒక గెంతేసి వెళ్లిపోవడమే. 20s లో తాతయ్య అంటే హే గూగుల్ కాల్ తాతయ్య అని చెప్తాం. అమ్మమ్మ పిండి వంటలు పోయి అమ్మమ్మ ఏమైనా ఆర్డర్ పెట్టవా అని అడగడం, జ్వరం వస్తే ఏం టాబ్లెట్ వేసుకోవాలా అని అడగడం. తాతయ్య దగ్గరికి వెళ్లేది వైఫై పాస్వర్డ్ అడగడం కోసం, లేకపోతే హాట్స్పాట్ ఇవ్వవా తాతయ్య అని అడగడం కోసం. కానీ అండి, 90s లో గ్రాండ్ పేరెంట్స్ మన ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టీచర్స్. 20s లో గ్రాండ్ పేరెంట్స్ ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో వదిలేస్తున్నాం. 90s లో వేసవి సెలవులంటే తాతయ్య వాళ్ళ ఊరు, 20s లో వేసవి సెలవులంటే సమ్మర్ క్యాంప్. ఫోన్ కి ఇచ్చే టైంలో 10% వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు చెప్పే పాత కథలు మన ఫ్యూచర్ కి గోల్డెన్ లెసన్స్. ఈ రోజు మీ తాతయ్య అమ్మమ్మలకు ఒక అగ్గి ఇవ్వండి. ఒక్కసారి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం తింటున్నారు, మెడిసిన్స్ వేసుకుంటున్నారా అని అడగండి. వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చే ఆనందం 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి ఈక్వల్. మీ గ్రాండ్ పేరెంట్స్ తో ఉన్న స్వీట్ మెమరీస్ అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆకాశవాణి.
2: హలో లిజనర్స్, నేను మీ నేహశ్రీ. నాకు ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రసంగ పోటీలలో 3rd స్థానం వచ్చింది. నమస్కారం, ఇది ఆకాశవాణి. ఈ మాట వినగానే నా మనసు ఓ ప్రత్యేకమైన అనుభూతిలో మునిగిపోతుంది. నాకు ఆకాశవాణి అనేది కేవలం ఒక రేడియో స్టేషన్ కాదు, అది నా ప్రియమైన నేస్తం. ఈ వేగమైన డిజిటల్ యుగంలో కూడా మనసుకు నిజమైన ఆత్మీయత ఇచ్చేది ఆకాశవాణి. టీవీ, మొబైల్, సోషల్ మీడియా వచ్చినా ఆకాశవాణి తన ప్రత్యేకతను ఎప్పటికీ కోల్పోలేదు. చిన్నప్పుడు మా ఇంట్లో ఉదయం లేవగానే వినిపించేది ఆకాశవాణి స్వరం. ఆ మధురమైన వాణి, ఆ సంగీతం, ఆ వార్తలు, ఇవన్నీ నా రోజుకు మంచి ఆరంభమయ్యేవి. అప్పుడు నాకు తెలియదు అది నా జీవితంలో ఒక మంచి స్నేహితుడుగా మారుతుందని. ఆకాశవాణిలో ప్రసారమయ్యే కార్యక్రమాలు ఎంతో ప్రత్యేకం. ఉదయం భక్తి గీతాలు, సుప్రభాతం మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. మధ్యాహ్నం ప్రసారమయ్యే సాహిత్య కార్యక్రమాలు మనలోని జ్ఞానాన్ని పెంచుతాయి. సాయంత్రం వినిపించే పాటలు మన రోజంతా వచ్చిన అలసటను పోగడతాయి. రాత్రి కథలు, నాటికలు మన ఊహాశక్తిని పెంచుతాయి. ప్రత్యేకంగా వార్తా ప్రసారాలు మనకు దేశ విదేశాలలో జరుగుతున్న విషయాలను స్పష్టంగా తెలియజేస్తాయి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యపై వచ్చే కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ విధంగా ఆకాశవాణి ప్రతి వయసు వారికి ఏదో ఒకటి అందిస్తుంది. ఆకాశవాణి నాకు జ్ఞానమిచ్చింది, సంగీతాన్ని పరిచయం చేసింది, ప్రపంచంలో జరుగుతున్న విషయాలను తెలియజేసింది, ముఖ్యంగా మనసును అర్థం చేసుకుంది. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా అనిపించినప్పుడు, మన భావాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేదనిపించినప్పుడు ఆకాశవాణి మాత్రం మనతో ఉంటుంది. ఆ స్వరం మనకి ఓదార్పునిస్తుంది, మనసుకు హాయినిస్తుంది. ఆకాశవాణి కేవలం వినోదం కాదు, అది ఒక గురువు, ఒక మార్గదర్శి, ఒక మంచి మిత్రుడు. ఇది మన సంస్కృతి, సాంప్రదాయాలను కూడా మనకు చేరవేస్తుంది. ఈరోజు యువతకు రేడియో అంటే కాస్త దూరంగా అనిపించినా ఆకాశవాణి విలువ ఎప్పటికీ తగ్గదు, ఎందుకంటే ఇది మనసుతో మాట్లాడే ఒకే ఒక మీడియా. చివరిగా, ఆకాశవాణి నాకు కేవలం ఒక స్టేషన్ కాదు, అది నా భావాలను అర్థం చేసుకునే, ఎప్పుడూ నాతో ఉండే నా ప్రియమైన నేస్తం. మాటలు మన భావాలను వ్యక్తపరుస్తాయి. కానీ కొన్ని భావాలు మాటల్లో చెప్పలేం. అప్పుడు వాటిని చెప్పేది ఒక అద్భుతమైన శక్తి. అదే సంగీతం. సంగీతం ఈ ఒక్క పదం వినగానే మనసులో ఏదో ఒక తీయని అనుభూతి కలుగుతుంది. మాటలు చెప్పలేని భావాలను సంగీతం ఎంతో అందంగా వ్యక్తపరుస్తుంది. స్వరాలు పలికితే మనసు మాటలాడుతుంది. రాగాలు వినిపిస్తే భావాలు ప్రవహిస్తాయి. సంగీతం అనేది వినిపించే శబ్దం కాదు, అది మనసు వినే అనుభూతి. మనసు బాధగా ఉన్నప్పుడు ఒక మెలోడీ మన హృదయాన్ని ఓదార్చుతుంది. ఆనందంగా ఉన్నప్పుడు ఒక ఉత్సాహభరితమైన పాట మనసును మరింత ఉప్పొంగిస్తుంది. సంగీతం అంటే కేవలం వినోదం కాదు, అది ఒక ఔషధం, మనసుకు శాంతినిచ్చే మంత్రం. ప్రతి రాగం ప్రతి తాళం మన హృదయ స్పందనతో కలిసిపోతుంది. అందుకే పురాతన కాలం నుంచే సంగీతాన్ని ధ్యానంలాగా భావించారు. ఒక చిన్న పాట మన చిన్ననాటి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకు తెస్తుంది. ఒక స్వరం మనసులో దాచుకున్న భావాలను బయటికి తీస్తుంది. మన రోజువారీ జీవితంలో కూడా మన మూడ్ను మార్చేది, మన ఆలోచనలను ప్రభావితం చేసేది సంగీతమే. ఒక మంచి పాట రోజంతా మీ ఆలోచనలను మార్చగలదు. సంగీతం వినిపించేది చెవులకు కాదు, మనసుకే. ఈ వేగంగా పరిగెత్తే జీవితంలో మనసుకు ఒక చిన్న విరామం అవసరం. అది ఇచ్చేది సంగీతమే. ఈ రోజులో కొంత సమయం మనసుకు నచ్చిన పాటలు వినండి. మీరు గమనిస్తారు మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. అందుకే సంగీతం మనసుకు మిత్రుడు, మన భావాలకు ప్రతిబింబం, మన జీవితానికి మధురమైన నేపథ్యం. మనసును మార్చాలంటే సంగీతాన్ని స్నేహితుడుగా చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో మధురమైన ఆలోచనతో. అంతవరకు సంగీతాన్ని ఆస్వాదిస్తూ మనసును ఆనందంగా ఉంచుకోండి. ధన్యవాదాలు.
3: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక విన్నారు. బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వింటున్నాం.
1: ఆకాశవాణి కూతురుంటే చాలు నాటకం. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో జగన్నాథం శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి. రాజారావు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు. రంగారావు శ్రీ వీరన్రెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య. విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి. శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయదుర్గ. కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. వినండి కూతురుంటే చాలు నాటకం.
2: కాంతం, ఏ కాంతం,
3: అబ్బబ్బా ఉండండి, బంగారం అంటే నిద్ర పాడు చేశారు.
2: ఈ దృష్టిలో నిద్ర కూడా బంగారమే. అయితే రాత్రి నుంచి నిద్రపోతున్నావు కదే, ఎంత మిగిలిందేంటి?
3: ఏంటది?
2: అదేనే బంగారం.
3: అబ్బా మాట వరుస కంటే నిజంగానే బంగారం అవుతుందా ఏంటి?
2: సర్లే, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి, ఆలస్యమైతే పిల్లలకి నాకు లేట్ అయిపోతుంది.
3: అబ్బా ఈరోజు ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి, టిఫిన్ చేయలేను, ఏదైనా హోటల్లో తినేసేయండి.
2: మరి పిల్లలకి?
3: డబ్బులిస్తే వాళ్ళు కూడా ఏ హోటల్లోనో తింటారు.
2: మరి ఈరోజు ఉదయాన్నే మా నాన్నగారు వస్తాడు కదే, ఆయనకేం పెడతావు?
3: వస్తే రానండి, రాత్రి మిగిలిన అన్నం ఉంది కదా, దాన్ని గంజిలో పోసి పెడతా.
2: ఏంటంటే మళ్ళీ చెప్పు.
3: అదేనండి, రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజిలో పోసి పెడతాను అన్నాను.
2: ఆహా, నువ్వు కదే ఈ దేశంలో ఆదర్శ ఇల్లాలివి. నీలాంటి కోడళ్ళు ఊరికొకరుంటే ఇంక ఈ దేశంలో ఓల్డ్ ఏజ్ హోములు ఏమవసరం చెప్పు.
3: ఏంటండి ఏదేదో అంటున్నారు?
2: ఏమీ లేదే, ఇంతటి అపార గుణగణాల్ని కలిగిన నీ చరిత్రను ఏకరువు పెడుతున్నా. ఇంత ఆస్తి ఉద్యోగం సంపాదించి పెట్టిన మా నాన్నగారికి గంజి మెతుకులు పెడతావా? నువ్వు మాత్రం అష్టభోగాలు అనుభవిస్తావా?
3: ఎప్పుడు ఏమీ తిన్నట్టు.
2: ఏంటే గొనుగుతున్నావు, ఒళ్ళు పగలు కొడతాను, తొందరగా లేచి టిఫిన్ రెడీ చెయ్యి.
3: అలాగే చేస్తానండి, చేయక చస్తానా? నా కర్మ కొద్దీ దొరికారు, ఏ తప్పునే తప్పదు కదా, నేనెట్టా చస్తే మీకే? ఆయన గారికి మాత్రం సేవలు చేయక తప్పదు కదా.
2: ఏయ్ కాంతం, మనిషిగా పుట్టావు, మనిషిగానే మాట్లాడు.
3: అవునులే, కోట్లు సంపాదించి పంచిచ్చాడు కదా, ఆ మాత్రం మర్యాదలు కోపతాపాలు ఉండకపోతే ఎలా?
2: అస్తమానం ఆయన నాడు పోసుకోకపోతే నీకు పొద్దుపోదే. అయినా ఇప్పుడు పెట్టకపోతే ఏమైంది? ఊర్లో ఉన్న పొలాలు పాత ఇల్లు కాలంతో పాటు పెడుతూనే ఉన్నాయి కదా.
3: అవునవును, వామనావతారంలో విష్ణుమూర్తి పెరిగినట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతగా తండ్రి గారిని వెనకేసుకొచ్చే మీరు ఆ పొలాలు అమ్మమని ఏనాడైనా ఆయనకు చెప్పారా?
2: చెప్తే మాత్రం లాభమేమిటి? ఆయన పాతకాలం మనిషి, మన సలహాల్ని పాటిస్తాడా ఏమిటి?
3: మన మాట వినకపోతే మరి మనం ఎందుకు ఆయన్ని పోషించాలి?
2: ఎందుక, ఆయన కడుపును పుట్టినందుకు, ఈ ఆస్తుల్ని అనుభవిస్తున్నందుకు.
3: అయితే మరి ఆయన బతికున్నంత కాలం ఈ నరకం తప్పదా?
2: అలా ఎందుకు అనుకోవాలి, పెద్దవాళ్ళకి చేసే సేవ అనుకోవచ్చు కదా.
3: ఆ సేవ చేస్తూనే ఉంటాను జీవితకాలం అంతా.
4: చిన్నగా మాట్లాడరే, బయట ఆయన ఉంటాడు.
5: ఎందుకుంటాడు, నిన్న రాత్రితో మనమంతా అయిపోయింది కదా.
4: అవుననుకో, అయితే ఇంత పొద్దున్న ఎందుకు పోతాడు, కాసేపు ఆగిపోతాడేమో.
5: ఎందుకుండాలి? ఆహా ఎందుకుండాలి, అసలు ఆయన ఇక్కడ ఉండటానికి వీల్లేదు.
4: అబ్బా కోర్టులో లాయర్ లాగా వాదిస్తున్నావు కదే.
5: అదే జరిగిండేది మిమ్మల్ని చేసుకోకపోతే.
4: సంతోషించాం గాని ముందు త్వరగా లేచి టిఫిన్ రెడీ చేసి తగలడు.
5: చెయ్యను.
4: ఏ ఎందుకని?
5: అదంతే, చెయ్యనుగాక చెయ్యను.
4: అదే ఎందుకంటున్నా?
5: మర్యాదగా బయటకు పోయి మీ నాన్నగారిని చూసిరండి.
4: ఎందుకంట?
5: ఆయన మన ఇంటి ముందు లేడంటేనే చేస్తా.
4: లేకపోతే?
5: చెయ్యను.
4: నీతో చస్తున్నాను కదే, పురాణాల్లో సత్యభామ శ్రీకృష్ణుని ఎడమ కాలితో తన్నిందంటారు, ఇప్పుడు ఈ శాంతిభామలు దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నట్టు.
5: అర్థమైంది కదా, ఇంక ఆలస్యం ఎందుకు, బయటకు నడవండి.
4: సర్లే వెళ్తున్నానులే. ఆ నాన్నగారు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారా?
6: అవునరా, పోదామనే లేచారా? కానీ ఎందుకో ఇంకాసేపు ఆగి పోదామనిపించింది.
4: ఆ ఏం లేదు, మా వంతు 6 నెలలు నిన్న రాత్రితో పూర్తి అయిపోయింది కదా, మరి అన్నయ్య ఇంటికి పోవాలి కదా.
6: అవునరా, ఇంకాసేపు ఉండి పోతాలే.
4: సర్లే, కాసేపు ఉండి వెళ్ళండి.
5: ఏమండి, మీ నాన్నగారు పోయారా లేదా?
4: అబ్బా, పోతారులేదే.
5: అయితే ఇంకా పోలేదంటారా? ఈ 6 నెలల నుంచి తిన్నది చాలలేదంటనా? ఇంకా ఏం తినటానుకున్నారంట? అబ్బబ్బబ్బా, ఇంకా నా వల్ల కాదు, ఆయన సంగతి చెప్తానుండండి.
4: శాంతం శాంతం, ఉషే ఆగవే శాంతం.
5: ఆగనుగా కాగను.
4: అబ్బా, ఆయన వింటే బాధపడతాడే.
5: మీరుండండి, నాకు అడ్డు చెప్పొద్దు. ఏం మామగారు, నిన్న రాత్రి దాకా నా చేత చేయించుకున్న చాకరీ చాలలేదా? ఇంకా ఏమైనా మిగిలిందా చెప్పండి, అది చేసి పెడతాను.
6: ఎవరన్నారమ్మా ఇక్కడే ఉంటానని? నిన్న రాత్రి దాకా నువ్వు చేసి పెట్టిన వంట తినలేక ఎల్లకిలా పడిపోయాను కదా, ఇంకా ఇక్కడనే ఉంటే నిజంగానే
4: చచ్చింది గొర్రె.
5: మరి ఇప్పటిదాకా ఒళ్ళు హోనం చేసుకుని చేసి పెడుతూ ఉంటే గుండ్రాయిలాగా తిరుగుతూ ఉన్నారు కదా, ఎప్పుడూ అలా జరగలేదుగా.
6: ఏమో, ఎవరు చూశారమ్మా, ఆ పైవాడి సెలవైతే ఆ భాగ్యం కూడా నీ చేతుల మీదుగానే జరుగుతుందేమో.
2: ఒరే రంగా, తెల్లారిందో లేదో, పొద్దున ఏంది జాతర?
5: నేనంటే జాతరలాగే ఉంటుంది గాని, అదే మీ పెళ్ళామంటే మాత్రం ఆనందంగా ఉంటుంది మీకు.
3: లేదు లేదే, నువ్వు చేసేది కచేరీ, నా అదే ఉందిలే.
2: ఇంకా ఆపుతారా? ఏమిట్రా ఇది?
4: ఏం లేదన్నయ్య, ఈరోజు నాన్నగారి వంతు మీది కదా, ఇంకా మా వాటాలోనే ఎందుకున్నారని అడుగుతుంది శాంతి.
2: ఏందమ్మాయి శాంతి, ఇంకా శాంతం తేలారనే లేదు, దానికి ఇంత రాద్ధాంతం చేయడం?
5: బావగారు బాగా ఆలోచించి మాట్లాడండి, నేను రాద్ధాంతం చేస్తున్నానా?
2: కాకపోతే ఏంటిది?
5: ఏంటో మీ నాన్నగారిని అడగండి.
2: ఏమిటి నానా, ఏమిటి గొడవ?
6: నాకేం తెలుసురా, ఇందాక మీ ఇంటికి వచ్చానా, నువ్వు కోడలు మాట్లాడుకుంటూ ఉంటే వెనక్కొచ్చి చిన్నోడి వాకిలి కాడ కూర్చున్నా. ఇంతలో చిన్నోడు, ఏం నాన్నా ఇంకా అన్నింటికి పోలేదా అంటే కాసేపు ఉండి పోతానన్నాను. వాడు వెళ్లిపోయినాక ఇదిగో ఇట్లా చిన్న కోడలొచ్చి ఇంకా ఇక్కడే ఉన్నానని అంటుంది.
3: ఏమంట, ఈ ఇల్లు ఏమన్నా అది కష్టపడి కట్టుకుందా? ఆయన కట్టనిల్లే
5: కట్టారులే, లంకంత కొంప
3: ఆలంతలోనే ఇన్నాళ్ళు ఎలబోసింది.
5: ఏం చేస్తాం, కొంతమందికి నిద్ర లేస్తే ఏదో ఒకటి తగులుకోకపోతే పొద్దు పోదు. మరి
3: ఇక్కడ ఎవ్వరూ పనిగా కూర్చోదా, అంత పరిగెత్తమైతే తెల్లారిపోయింది.
5: మామగారిని ఎందుకు తీసుకుపోలేదు?
3: నాకంత అవసరం పట్ల, ఆయన గారు వస్తే చూస్తాను గాని మేళతాళాలతో తీసుకుపోవాల్సిన అవసరం నాకు లేదు.
2: అబ్బబ్బా, ఏమిటి గోళా కాంతం, నువ్వు కాస్త ఆగుతావా?
3: నన్నే అనండి, అది మాత్రం బాగుతానే ఉంటుంది.
5: ఇదిగో అది ఇది అన్నావంటే మూతి పళ్ళు రాళ్ళ కొడతాను.
4: అబ్బా నువ్వు ఉండవే.
5: నన్ను వదలండి, వదే అనటం చేతగాక నన్ను కంట్రోల్ చేయాలనుకోకండి.
4: నోరు ముయ్యవే గయ్యాలి గంప.
5: ఆహా, అయితే మరది పిశాచమా?
3: నా మాట ఎత్తావంటే నుంచోబెట్టి వాయిస్తా.
5: ఏంటే నువ్వు వాయించేది?
2: కాంతం నువ్వు నోరు మొయ్.
4: అన్నయ్య ఇలా కాదు గాని, నాన్నగారిని ఏ ఓల్డ్ ఏజ్ హోమ్లోనైనా చేర్పిద్దాంరా, ఈ గోళ ఎవరు భరిస్తారు?
2: అప్పుడు గాని మనల్ని ఊరంతా ఉయ్యరు.
4: మరి గోళ భరించడం ఎట్లా?
2: ఒరే రంగా, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి ఇద్దరు కొడుకుల ముందు కూడా నాన్నగారిని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పిస్తే అంతకన్నా పరువు తక్కువ పని ఇంకొకటి ఉంటుందా చెప్పు. అందుకని నాన్నగారు మా ఇంటికి పోదాం రండి.
3: అవసరం లేదు.
2: కాంతం ఏమిటి నువ్వు మాట్లాడేది?
3: అవునండి, ఆయన గారిని మన ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు.
2: మరి ఎక్కడికి పోతాడు?
3: పుట్టిందిగా మీతో పాటు రక్తం పంచుకుని అదే మీ చెల్లెలు గారు అక్కడికి.
2: అదేంటి అలాగంటావు?
3: అదంతేనండి, ఇక్కడ నుంచి మన రెండిళ్ల వాళ్ళం తలా 6 నెలల లెక్కన కాకుండా 4 నెలల లెక్కన చూసుకుంటే సరిపోతుంది.
2: అదెట్లా కుదురుతుంది?
3: ఎందుకు కుదరదు, ఆవిడ ఆయనకే పుట్టింది కదా.
2: ఆ అమ్మాయి ఆడపిల్ల గదే.
5: అయితే మాత్రం నాన్నగారిని చూసుకోవటంలో తప్పే ఉంది బావగారు.
4: తప్పు కదే, ఇద్దరు కొడుకులుండగా కూతురు చూడడం ఏంటని లోకం దుమ్మెత్తిపోస్తుందే.
2: ఇదిగో శాంతమ్మ, అది పద్ధతి కాదులే, ఊరుకో.
3: ఏది కాదు, మీరు ఊరుకోండి, శాంతమ్మ చెప్పింది కూడా బానే ఉంది. ఈ రోజు నుంచి మామగారిని 3 ఇళ్ల వాళ్ళం తలో 4 నెలల లెక్కనా చూసుకుందాం.
2: ఒసే కాంతం, మధ్యలో ఈ పెండింగ్ ఏమిటి? నువ్వు కాసేపు నోరు మూసుకో. ఒరే వీళ్ళ మాటలు వింటే మనం తలెత్తుకుని తిరగలేం గాని నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోతాం, మీరు లోపలికి వెళ్ళండి.
4: అలాగే అన్నయ్య, రావే శాంతం.
2: కాంతం, నువ్వింట్లోకి పోయి టిఫిన్ రెడీ చెయ్యి. నాన్న, ఇంట్లోకి రండి.
6: నా మనసేమీ బాగాలేదు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను.
2: సరే, తొందరగా రండి.
6: చూశావా, నీ కొడుకులు వాళ్లకొచ్చిన కోడళ్లు చేస్తున్న నిర్వాకం, కడుపున పుట్టిన కొడుకులు చివరి దశలో మనల్ని బాగా చూసుకుంటారని ఎన్ని ఆశలు పెట్టుకున్నామో, ఎన్ని కలలు కన్నామో కదా. ఆ పిల్లల చదువు కోసమై ఎంతో ముందు చూపుతో పుట్టి పెరిగిన పల్లెటూరిని వదిలిపెట్టి ఈ పట్టణానికి వచ్చి ఇల్లు కట్టుకుని పిల్లల్ని చదివించి ఉద్యోగాలు వచ్చేటట్టు చేశాం కదా. ఇప్పుడొచ్చిన కోడళ్లు చేసే నిర్వాకానికి చావలేక బతుకుస్తున్నాను. నిర్మల, నువ్వు లేని ఈ లోకంలో నేను ఉండని. వచ్చేస్తాను నిర్మల, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను.

0: ఒరే జగన్నాథం, ఇక్కడున్నావా?
1: ఓ నువ్వా ప్రకాశం, ఏమిట్రా ఇలా వచ్చావు?
0: నీకోసమేరా.
1: ఎందుకురా?
0: మనసు విప్పి మాట్లాడుకునే తోడు కోసం రా.
1: ఏం మాట్లాడతానురా, జీవితపు మలిసందెలోకి అడుగుపెట్టిన వాళ్ళం.
0: ఈ సమయంలోనే ఒకరికొకరు మనసు విప్పి కష్టసుఖాలను చర్చించుకుంటే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుందిరా.
1: ఒరే ప్రకాశం, ఈ పార్కుకి నాకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదురా.
0: నాకు తెలుసు కదరా, ఈ ఊరికి వచ్చిన కొత్తలోనే ఈ పార్కు వచ్చేవాడివి కదా.
1: అవునరా, నాకు 30 ఏళ్ల వయసు.

0: 10 ఏళ్లు కలిసి నడిచిన నిర్మల నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక నాకు ఈ లోకంలో ఏముందని బ్రతకాలరా? ఇన్నాళ్లు కన్నబిడ్డలే సర్వస్వంగా భావించి వాళ్ల కోసమే బతికాను. ఇప్పుడు ఆ కొడుకులు వాళ్ల పెళ్లాల దగ్గర దాసులైనప్పుడు ఆ అవమానాల్ని చూస్తూ బ్రతకడం కంటే చావడమే మేలు.
1: నిజమేరా, వాళ్ల కోసం నువ్వు నిర్మల పడ్డ శ్రమంతా కళ్ళారా చూసిన వాడిని నేను. ఇప్పుడు నిన్ను నీ కోడలు చూసే విధానం తలుచుకుంటే మనసు ద్రవించిపోతుందరా. వాళ్ల మొగుళ్ళని కళ్ళల్లో పెట్టుకుని పెంచిన నిన్ను చూడటానికి కష్టమై 6 నెలల కొకరు చొప్పున పంచుకుంటున్నారు కదా.
0: ఆ 6 నెలలు చూడటమే చాలా కష్టమైపోతుందట. నాకు చేసి పెట్టడానికి వాళ్ల నడుములు వంగిపోతున్నాయట్రా.
1: నీకేమైనా పంచభక్ష పరమాణాలు వారుస్తున్నారా వాళ్ల నడుములు వంగిపోవడానికి?
0: అదొక్కటే తక్కువరా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు నా ఇంటి గుట్టు బయట పెట్టుకుంటే నా పరువే పోతుందని గుండెను రాయి చేసుకుని బతుకుతున్నాను.
1: చెప్పరా జగన్నాథం, నీకోసం ఏమైనా ప్రత్యేకమైన వంటకాలు చేసి పెడుతున్నారా?
0: చెప్పాను కదరా, బయటకు చెప్పుకుంటే నా పరువే పోతుందని. పొద్దున మాడిపోయిన దోశలు, మధ్యాహ్నం కొద్దిగా పప్పుతో అన్నం, రాత్రికి గంజిలో అన్నం పెడుతున్నారా?
1: నీ ఇద్దరు కోడళ్ళు అంతేనా లేక?
0: ఇద్దరూ ఇద్దరే. ఒకరికొకరు తీసిపోని ఆడకూతుళ్ళు రావాళ్ళు. మొదట్లో పెద్ద కోడలు కొద్దిగా బాగా చూసినా, ఇప్పుడు ఇద్దరూ అంతే. ఎలా బతికాన్రా, ఎలా బతికాన్రా నేను? ఈరోజుకి ఇలాంటి గతి వచ్చింది నాకు.
1: వాళ్ళసలు మనుషులే కాదురా, మానవత్వం లేని మృగాలు. ఈ వయసులో నిన్నింత బాధ పెడతారా నీ కోడళ్ళు?
0: ఏం చేసేదిరా ప్రకాశం, ఈ నరకాన్ని భరించమనేమో ఆ భగవంతుడు ఒంటరి వాణ్ణి చేసి నా నిర్మలను తీసుకుపోయాడు.
1: బాధపడకరా జగన్నాథం.
0: అదే కదరా ఇప్పుడు నేను చేయగలిగింది. ఉన్న ఇంటిని ఇద్దరూ పనిచేసుకున్నారు.
1: కానీ వాళ్ళని పుట్టించిన నిన్ను మాత్రం గాలికి వదిలేశారు. ఏం మనుషులురా వాళ్ళు? కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగుల్ని చేసావు కదా, ఏం రోగం అంటారు నిన్ను చూసుకోవడానికి?
0: బయటికెళ్లి అద్దెకొంపలో ఉంటే వాళ్ల ఆదాయం తగ్గిపోతుందని వాళ్లకి బాధ.
1: అలాగా?
0: అవునరా, దాన్ని కూడా లెక్కలు వేసే లెక్కల మాస్టర్లు రావాళ్ళు.
1: అందుకని ఆయురుకొంపలైన బతుకుతున్నారన్నమాట. మరి నీ కొడుకులేం చేస్తున్నారా?
0: గాడిదలు కాస్తున్నారా. పెళ్లాల పైటల్ని పట్టుకుని తిరిగే వాళ్ల గురించి ఏం చెప్పమంటావురా?
1: అలాగంటావా?
0: అస్తమానం సంతూర్లో ఉన్న పొలాన్ని ఇంటిని అమ్మి డబ్బు తెచ్చిమ్మని, నా మీద ఒత్తిడి తీసుకురమ్మని మొగుళ్ళకి నూరిపోస్తూ ఉంటారు వాళ్ళు.
1: అదేమన్నా నీ కొడుకులు సంపాదించినవా?
0: వాళ్లే గనక సంపాదించి పెట్టుంటే ఒక్క నిమిషం ఆగేవాళ్ళా? ఎంతసేపు తేరగా వస్తే లాగేసుకుందామనే యావ తప్ప నిజాయితీగా సంపాదిద్దామని ఆలోచనే లేదు వాళ్ళకి.
1: కాలమహిమరా, కాలమైతే మారుతుంది గాని ఈ మనుషుల బుద్ధులే మారడం లేదురా.
0: ఒరే ప్రకాశం, నా జీవితంలో ఏ ఒక్క మనిషికి అన్యాయం చేయలేదురా. మరి నాకెందుకు ఈ రాత రాశాడా భగవంతుడు?
1: బాధపడకరా, నీకు మంచి రోజులు వస్తాయిలే. డబ్బుతో అహంకారంతో మూసుకుపోయిన వాళ్ల కళ్ళు తెరిపించాలి.
0: ఏ దేవుడు నడుం కట్టాలరా అందుకు?
1: మంచి పనులు చేయడానికి దేవుడెప్పుడు సిద్ధంగానే ఉంటాడురా. నువ్వే చూస్తూ ఉండు, వారి చేతలా నీకు సపర్యలు చేయించే రోజులు కూడా వస్తాయి.
0: నాకా నమ్మకం లేదురా.
1: కాస్త ఓపిక పట్టి చూడరా. ఒరే జగన్నాథం, ఇక్కడుండి ఈ బాధలన్నీ భరించే బదులు నీ కన్న కూతురింటికి పోయి కొన్నాళ్ళుంటే మంచిది కదరా.
0: అదే ఆలోచిస్తూ ఉన్నానురా.
1: తప్పకుండా కూతురింటికి వెళ్ళాలరా, వెళ్ళు. సరే పొద్దుపోయింది, మరి నువ్వు వస్తారా?
0: అలాగేరా ప్రకాశం.
1: పుట్టింది ఒక తల్లి కడుపునే గాని బతుకులో మాత్రం ఎంత ఎడబన్నా. ఒక ఇంటిని రెండుగా విభజించేది ఈ గీతలా. అంత కలికాలం రాజారావు. ఒరే రాజా.
2: మీరా మామయ్య, రండి రండి కూర్చోండి. ఏమి ఇలా వచ్చారు?
3: బాబాయ్ గారు బాగున్నారా?
1: ఏదో అట్టట్టున్నానమ్మా. ఎరా రాజా.
2: మామయ్య
1: ఆఫీసుకు పోలేదా?
2: లేదు మామయ్య, ఇవాళ సెలవు.
1: అట్నా? మరి మీ నాన్న కనిపించడేందిరా?
2: ఇంట్లో నిద్రపోతున్నాడు మామయ్య.
3: ఉండక ఏడబోతాడు. మాకు తప్పుతుందా వండి మేపడానికి?
1: అదేంటమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఈ వయసులో మీరు చూడకపోతే

0: ఇంకెవరు చూస్తారు చెప్పు.
1: చూస్తాం బాబాయ్ చూస్తాం. మరి ఆయన పేరునుండి ఇల్లు పొలాలు ఆయనేం చేసుకుంటాడు? మాకా పిల్లలు పెద్దాళ్ళు అయిపోతున్నారు, ఆ డబ్బులు వస్తే ఏదైనా ఖర్చులకు అక్కడికొస్తాయి కదా.
0: అందుకే కదమ్మా నేను వచ్చింది.
1: ఏంటి బాబాయ్ ఏమంటున్నారు?
0: ఏమీ లేదమ్మా, మీ మామయ్య సొంతూరు దగ్గర ఏదో ఫ్యాక్టరీ రాబోతుందని విన్నాను. అక్కడ ఉన్న పొలాలన్నీ కొంటున్నానంట. ఈ ఊపులు అమ్మేసుకుంటే మంచి రేటు పెరుగుతుంది కదా అని వాడితో చెబుదామని వచ్చారమ్మాయి.
2: అందుకు నాన్న ఒప్పుకోవాలి కదా మామయ్య.
0: ఒప్పుకోకే ఏం చేస్తాడ్రా, మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా?
2: ఏమో మామయ్య, నాన్నగారిని ఒప్పించే బాధ్యత మీదే.
1: అవును బాబాయ్, ఆ పొలాలమ్మి డబ్బు తీసుకురమ్మని ఎప్పటి నుంచో బతిమాలుతున్నా, అయినా ఆయన మా మాట వింటే కదా.
0: అవునా అమ్మా, ఆ పొలాలంతా అమ్మేసి మీ చేతుల్లో పెడితే గాని వాడికి రాచ మర్యాదలు దొరకవన్నమాట.
3: ఏమండోయ్ ఏమండోయ్, మిమ్మల్ని ఏం చేస్తున్నారు? లేచి త్వరగా బయటకు రండి.
4: ఎందుకే?
3: అబ్బా త్వరగా రండి.
4: ఎందుకో చెప్పవే.
3: ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, త్వరగా లేచి రండి.
4: నిద్రపోనివి కదా.
3: ఎట్లా పోనిస్తాను, అవతల వాళ్ళు కోటీశ్వరులు అయిపోతుంటే.
4: ఏంటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే.
3: అదేనండి, మీ నాన్నగారి ఫ్రెండు లేడు?
4: ఎవరైనా?
3: అదేనండి, ప్రకాశం బాబాయ్ లేడు?
4: ఉన్నాడు. ఏమైంది ప్రకాశం మామకి?
3: అబ్బా ప్రతిదానికి తొందరే, హైరానా పడకుండా చెప్పేది వినండి. ఆ ప్రకాశం బాబాయ్ మీ అన్నయ్య ఇంటికి వచ్చి.
4: ఎప్పుడు?
3: ఇప్పుడే.
4: అయితే లోపల ఉన్నాడా?
3: ఉన్నారులేండి.
4: ఏం చెప్పాడేంటి?
3: ఏదో భూములు రేట్లు అమ్మకాలంటూ మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. ఆయన గారిని ఒక్కసారి మన ఇంటికి పిలిచి అడగండి.
4: ఏమని?
3: ఏమనే ఏమిటండి, మీరు మరీ ఇంత అమాయకంగా ఉన్నారు. ఆయన అడిగితే అసలు కథ తెలిసిపోతుంది కదా.
4: సరేలే, అలాగే అడుగుతాలే.
3: అడగండి.
4: ప్రకాశం మావయ్య. ఓ ప్రకాశం మావయ్య.
0: ఓ రంగా. ఏందబ్బాయ్?
4: ఒకసారి మా ఇంటికి రండి మావయ్య.
0: అలాగేలేరా. ఏందిరా రంగా, ఏంటి విశేషం?
4: మీరే చెప్పాలి మావయ్య.
0: ఇది మరీ బాగుందిరా, ఊడగొట్టేసిన నాగేని నేను, నాకాడే ఉంటాయిరా విశేషాలు.
4: అట్లా అనకు మావయ్య, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా.
0: ఆహా, అందుకేనా నాన్నగారినంత పూల్లో పెట్టి చూసుకుంటా ఉండేది?
3: అవును బాబాయ్ గారు, మా మామయ్య గారిని నేను చూసినట్టు ఎవ్వరూ చూడరు, తెలిసిందా?
0: తెలిసిందమ్మాయ్, ముంగిట్లోకి తీసుకొచ్చి అంగిట్లోకి చేర్చడం లేదని కూడా తెలుసు.
3: నన్ను అనుకునేవాళ్ళు పురుగులు పడిపోతారు.
4: అబ్బా శాంతం, నువ్వు ఉండవే.
3: ఏందుండేది నన్నంత మాట అన్నాక.
4: అనుకుంటే నువ్వేం అరిగిపోతావా?
3: అట్లని నోరు మూసుకోమంటావా?
4: ఇంకేం చేస్తానంటావు?
3: ఏం చేస్తానా, ఒళ్ళు అరిగిపోయేటట్టు చాకరి చేసి పెడుతుంటే కాలు మీద కాలేసుకుని తిన్నాడే, ఆయన మీద పడతాను. ఇంక రాని చెప్తాను.
4: చెప్పావులే, నోరు మూసుకొని ఇంట్లో పద.
3: నువ్వెప్పుడు నన్నే అంటావు, ఇంట్లోకి రా, నీ సంగతి చెప్తా.
0: ఒరే రంగా.
4: చెప్పండి మామయ్య.
0: ఇదేనంటా రోజు మీ ఇంట్లో జరిగే తంతు?
4: ఏం చేసేది మామయ్య, అది ఒక గయ్యాలి గంప, సర్దుకు పోకపోతే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటానని మాటి మాటికి బెదిరిస్తుంది.
0: అందుకని ఇలా సర్దుకుపోతాడు అన్నమాట.
4: తప్పదు కదా, పిల్లల కోసమైనా.
0: సరే నాకెందుకు గాని, ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచినట్టు?
4: అది అన్నయ్యకి ఏదో చెప్పారంటగా.
0: ఏం లేదురా, మీ సొంతూరులో ఉన్న భూములకి మంచి రేటు వచ్చిందని తెలిసి అమ్ముకుంటే మంచిదని చెప్పారు.
4: ఇది చాలా అన్యాయం మావయ్య.
0: ఏదిరా, ఇప్పుడు అమ్ముకోవడం అని చెప్పడమా?
4: కాదు, అన్నయ్య చెప్పి నాకు చెప్పకపోవడం.
0: అడిగి చెప్పడానికి రాలేదురా, మీ నాన్నకి చెబుదామని వస్తే వాళ్ళు లేకపోయా.
4: అన్నయ్య చెప్పానంటావు. సర్లే, ఏమంటున్నారు? మరి రేట్ ఎంత?
0: రేటా? ఆ ఊరికి దగ్గరలో ఏదో ఫ్యాక్టరీ రాబోతుందంట, ఆ చుట్టుపక్కల భూములన్నీ కొనేస్తున్నారంట, ఈ టైంలో అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయని మీ నాన్నకి చెబుదామని వచ్చానరా.
4: నిజమేననుకో, మరి ఇందుకు ఆయన ఒప్పుకోవాలి కదా.
0: మీరిద్దరు ఉన్నారు కదా, ఏం నాన్న ఒప్పించలేరా?
4: నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను మావయ్య, ఆయన ఇంటేగా.
0: మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పా.
4: ఆయన ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు.

0: రంగా, ఏం చేస్తాడవరా?
1: మరేం లేదు మావయ్య, నాన్నగారి పేరు మీద ఉన్న భూములకి ఇప్పుడు మంచి ధర పలుకుతుంది కదా, మరి ఆయన్ని బాగా చూసుకోవాలి కదా.
2: ఏమిటి మావయ్య, ఇంకా ఇక్కడే ఉన్నారా? ఏంటి విషయం?
0: అదే, మీ నాన్న పేరు మీదున్న పొలాలకు మంచి రేటు పలుకుతుంది కదా, మరి ఆయనకి మర్యాదలు చేసుకోవటానికి అంట.
2: అట్నా అయితే నేనేనా తక్కువ తిన్నది? కాంతం,
3: ఏంటో చెప్పండి.
2: ఒక కుర్చీ తీసుకురా.
3: దేనికి?
2: ఎదురు ప్రశ్నలు వేయకుండా కుర్చీ తీసుకురా.
3: ఇదిగో,
2: నీకు పట్టిందే ఏడలేని పొగరు.
0: ఒరే రాజా, నువ్వేం చేస్తున్నావురా?
2: అదే మామయ్య, తమ్ముడు నాన్నగారిని బాగా చూసుకోవాలనుకుంటే నేను కూడా చూసుకోవాలి కదా, అందుకు.
0: ఆహా, బాగుందిరా, చాలా బాగుంది. అప్పరంగా లక్షలొచ్చి చేరబోతున్నాయి కదా. కానివ్వండి, మీ పితృ గౌరవ మర్యాదల్ని అలాగే కొనసాగించండి. కానివ్వండి.
2: నాన్నగారు రండి, మీరిలా వచ్చి కుర్చీలో కూర్చోండి.
4: ఎందుకురా?
2: అదంతే నాన్నగారు, ఇలా వచ్చి కూర్చోండి.
4: సరే.
2: కాంతం, వసే కాంతం, కాంతం, వసే కాంతం.
3: ఏంటండి, ఏమిటా కేకలు?
2: చెంబు నిండా నీళ్లు తీసుకురా.
3: ఎందుకు?
2: చెప్పింది చెయ్యవే.
3: ఇదిగోండి నీళ్లు.
2: టవల్ కూడా తీసుకురా.
3: అలాగేనండి.
5: ఏమండి?
2: ఏంటో చెప్పు.
5: హఠాత్తుగా ఏమిటి హడావుడి?
6: అరవబాకు, వాళ్ళు వినేస్తారు. మా నాన్నగారి పేరు మీద ఉన్న పొలాల రేట్లు అమాంతం పెరిగాయట. ఎలాగైనా వాటిని మనం సొమ్ము చేసుకోవాలి, అందుకే ఈ ఏర్పాట్లు.
5: అలాగా.
7: శాంతం, వసే శాంతం.
3: ఏంటో ఏడవండి.
7: నేను వచ్చానంటే ఈ పగల కొడతా, బయటికి రా.
3: ఏంటో చెప్పండి.
7: చెంబులో నీళ్లు, ఒక టవలు తీసుకురా.
3: ఇదిగో ఇక్కడ పెడుతున్నా.
7: అక్కడ పెడుతున్నావా? నోరు మూసుకొని మా నాన్నగారి దగ్గరికి పోదాంరా.
3: ఎందుకు? మీకేమన్నా పిచ్చి పట్టిందా?
7: ఏంటే అంత మాట అనేసావు?
3: కాకపోతే నెల రోజుల నుంచి నడుములు వంగిపోయేలా చాకిరి చేస్తే ఇప్పుడు ఏం ముంచుకుపోయిందని ఆయన గారికి ఇలా సేవలు చేద్దామంటున్నారు?
7: ఊరుకోవే, పెద్ద సూర్యకాంతం నోరేసుకొని. నేనేం తెలివి తక్కువండా, జాగ్రత్తగా విను. ప్రకాశం మామ చెప్పాడు కదా, అందుకొని ఈ టైంలో మా నాన్నగారిని కాకాపట్టి ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టేస్తే మన పంట పండిపోయిందనుకో.
3: అవునా? అయితే కానివ్వండి, ఇదేమన్నా డబ్బులు పెట్టుకునేదా? ఇంకేమన్నానా? ఫ్రీగా ఒలకబోసేదేగా, ఎంతైనా ఒలకబోయచ్చు. కానివ్వండి, నేను కూడా కొంచెం ఒలకపోస్తా.
7: ఈ 4 రోజులు మా నాన్నగారిని బాగా చూసుకోవాలి మరి.
3: సర్లేండి, డబ్బొస్తుందంటే మీరు ఇంతగా చెప్పాలనా ఏంటి?
7: ఇదిగో అన్నయ్య, ఏదేమైనా నాన్నగారిని మా ఇంటికి తీసుకుపోయి బాగా చూసుకుంటా.
2: భలేవాడివిరా, మా ఇంటికి వచ్చి 4 రోజులేగా అయ్యింది, ఇంకా 5 నెలలున్నాయి.
3: మరే మరే, ఇదిగో మరిది గారు, ఈ 5 నెలలు మామయ్య గారు మా ఇంట్లో ఉండాల్సిందే, మేం సేవలు చేయాల్సిందే.
8: అసుకు బుసుకు, ఇదిగో అక్క, ఆ పప్పులే ఉడకు. అటు పొద్దు ఇటు పొడి చేసినా సరే మామయ్య గారు మా ఇంటికి రావాల్సిందే.
3: నీతో ఎవ్వరూ మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకుంటే మంచిది.
7: ఇదిగో వదిన, అది ఏమంది అని అంత మాట అనేసావు.
3: అంతేలే మరిది, నీ భార్య ఏమన్నా నీకు పెద్దగా అనిపించదు, నేనేమన్నా అంటే ఎలిగిపోద్ది.
2: ఇంతకీ ఏమంటావురా?
7: నాన్నగారిని మాకు వదిలేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నయ్యా.
3: అవునులే, ఇప్పటిదాకా అరచేతుల్లో పెట్టుకుని ఊరేగించారు, ఇంకిప్పుడు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు.
8: నువ్వు భలే చూసావులే, గంజి మెతుకులతో సరిపుచ్చింది, ఎవరికి తెలియదు అనుకున్నావు?
3: నీ పెళ్ళం పంచభక్ష పరమాణాలు పెట్టింది మరి, మాడిపోయిన దోశలు, పురుగులు పట్టిన కంట్రోల్ బియ్యంతో చేసిన ఇడ్లీలు.
8: నువ్వే పెట్టావులే మహా పంచభక్ష పరమాణాలు.
3: నా జోలుకొస్తే చూపిస్తా నా తడాక ఏమనుకున్నావో.
2: వసే కాంతం, నోరు మూసుకునిట్రా.
3: ఏంటో చెప్పండి.
2: అదిగో నాన్న, పద.
7: నాన్న లేవండి, మన ఇంట్లోకి పోదాం.
8: లేవండి మామయ్య గారు, మన ఇంట్లోకి పోదాం.
3: ఏంటో, ఈరోజు మామగారు మీద ప్రేమ కారిపోతుంది.
8: నువ్వు చూపే మరించి మర్యాద భరించలేక
3: నాకంటే ఏమి ఎక్కువ ఇరగదీసినట్టు.
2: వసే కాంతం, నోర్మై.
7: ఇదిగో వదిన, నాన్నగారిని మేము చూసుకుంటాం, మా ఇంటికి పంపించు.
3: అదేం కుదరదు మరిది గారు, నేను 6 నెలలు చూడాల్సిందే, ఆ తర్వాతనే మామయ్య గారు మీ ఇంటికి వచ్చేది.
7: ఆహా, అది మామూలప్పుడునా? ఇప్పుడు ఈ వార్త తెలిసిన తర్వాత నేను మర్యాద చేయకపోతే వెనకబడిపోను.
9: అందుకని ఇప్పుడు ఇలా మధ్యలో వచ్చి బలవంతంగా తీసుకెళ్తానంటావా?
7: బలవంతం కాకపోతే నువ్వు వదులుతావా? వచ్చే శాంతం, ఇలా రావే, నాన్నగారిని మన ఇంటికి తీసుకెళ్తాం.
8: సరే, పట్టుకోండి మావయ్య, రండి.
9: ఏంటండి, ఏంటి వాళ్ళు తీసుకుపోయేది మన ఇంట్లో ఉన్న మామయ్య గారిని? అయ్యో, అలా నిలబడిపోయారు ఏంటండి? మామయ్య గారిని పట్టుకోండి, రండి మామయ్య గారు.
8: మామయ్య గారు, మా ఇంటికి రండి. పట్టుకోండి, అలా నిలబడతారే, పట్టుకోండి.
0: ఏందిరా ఈ కురుక్షేత్రం, అసలు ఏం చేస్తున్నారా మీరు? హఠాత్తుగా తండ్రి గారి మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందిరా మీకు? ఓ, అర్థమైందిరా. ఆ ఊర్లో ఉన్న భూములకు రెక్కలు వచ్చినాయి. ఈ సమయంలో ఆ తండ్రి గారిని బాగా చూసుకుంటే ఎక్కువ డబ్బులు కొట్టొచ్చారేనా? చేసేది గవర్నమెంట్ ఉద్యోగాలైనా మీకింకా డబ్బు మీద మోజు తీరలేదురా.
9: ఎలా తీరుతుంది బాబాయ్, అది డబ్బే కదా.
8: అది లేకపోతే లోకంలో విలువ లేదు కదా.
0: సరే, నేను మాట చెబుతాను, వింటారా?
2: చెప్పండి మామయ్య.
0: ఈ ఇంటిని సమానంగా పంచుకున్నట్లే ఈ రోజు నుంచి మీ నాన్నని కూడా సమానంగా పంచుకోండిరా.
7: అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే కదా.
0: 6 నెలలకు ఒకసారి లెక్కరు కాదు.
2: మరి ఎలాగా?
0: ఈ సమయంలోనే ఈ ఉన్న పళంగా సమానంగా పంచుకోవాలి.
7: అది ఎలాగా?
0: ఇదిగో ఇలా ఆ కుర్చీలు తెచ్చి ఈ గీత పక్కన వేయండి. ఒరే జగన్నాథం, ఇలా రారా నువ్వు.
10: ఏమిట్రా?
0: ఇప్పుడు ఆ 2 కుర్చీల్లో నీకు ఇష్టమైన దాని మీద కూర్చొని అవతల దాని మీద కాళ్ళు పెట్టుకో.
10: ఎందుకురా?
0: మాట్లాడకుండా వచ్చి కూర్చోరా, చెప్తాను.
8: అదేంటండి, ముసలోడు మనకు కాళ్ళు పెట్టాడేమిటి?
7: ఏది పెడితే ఏమవుద్ది? అరవక.
10: ఒరే ప్రకాశం, నువ్వు చేసేది ఏమిటో నాకు అర్థం కావడం లేదురా.
0: అనుభవించడానికి ఏమీ అర్థం కాని అవసరం లేదు, కానీ మాట్లాడకుండా చూస్తూ ఉండరా. ఇప్పుడు చూడండి అబ్బాయిలో, మీ నాన్న మీ ఇద్దరికి సమానమైన దూరంలో కూర్చున్నాడు. ఇప్పుడు చేసుకోండి మీకు తోచినంత సేవలు మర్యాదలు. జాగ్రత్త.
7: అలాగే మావయ్య.
0: ఒరే జగన్నాథం.
10: ఏమిట్రా ప్రకాశం?
0: ఈ మర్యాదల్ని ఏమాత్రం వదులుకోవద్దు. ఇక నేను వెళ్ళొస్తా.
2: కాంతం.
9: ఏంటండి?
2: ఫ్యాన్ వెయ్.
9: కరెంట్ లేదండి.
2: అయితే విసనకర్ర తీసుకురా.
7: శాంతం.
8: చెప్పండి. విసనకర్రగా తెస్తాను, ఉండండి.
2: నాన్నగారు, అన్నం తినండి.
10: ఇప్పుడు ఎందుకురా? మధ్యాహ్నం తిన్నాను కదా.
2: కాంతం, ఇంట్లో ఏముంది తినడానికి?
9: ఈరోజు సెలవు కదా, అందుకని పిల్లల కోసమని మటన్ పలావ్ చేశానండి.
2: దాన్ని తీసుకురా.
9: అలాగేనండి.
7: శాంత.
8: చెప్పండి, ఇక్కడే ఉన్నా.
7: నువ్వేం చేసావు పిల్లల కోసం?
8: పకోడీలు చేశానండి.
7: నువ్వు కూడా ఒక ప్లేట్లో పకోడీలు, గ్లాసులో నీళ్లు తీసుకురా.
8: అలాగే.
9: ఇదిగో పలావ్.
2: నాన్నగారు, ఇదిగో పలావ్ తినండి.
10: అబ్బా, నా వల్ల కాదురా.
8: ఇవ్వకోండి పకోడీలు.
7: ఇదిగో నాన్నగారు, ఈ పకోడీలు తినండి.
10: ఒరే నాయనలారా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అసలే మధ్యాహ్నం తిన్నది రాత్రి దాకా అరిగితేనా? ఇంకా ఇప్పుడు తింటేనా?
8: మామయ్య గారు ప్లీజ్, నా చేత్తో చేసిన పకోడీలు కొద్దిగానన్నా రుచి చూడండి.
10: ఎందుకమ్మా? నీ వాటాలో ఉన్నప్పుడు రోజు గంజి మెతుకులు తింటూనే ఉన్నాగా.
9: అది అలా పెట్టండి గడ్డి.
10: నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావమ్మా, నువ్వు పెట్టేది కూడా ఆ మెతుకులేగా.
9: ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు గాని, ముందు పలావ్ తినండి మావయ్య గారు.
10: వద్దులేమ్మా, ఈ ముసలి దేహాన్ని బతికించడానికి నువ్వు రోజు కష్టపడి పలావులు చేయనక్కర్లేదులే.
7: అయితే మా పకోడీలు తినండి నాన్నగారు.
10: ఎందుకులేరా? నీ పెళ్ళాం ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం చాకరీ చేయటం ఎందుకు చెప్పు.
9: ప్లీజ్ మావయ్య గారు, జరిగిందంతా మర్చిపోండి. ఇక నుంచి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను. ముందు పలావ్ తినండి.
10: వద్దులేమ్మా, నువ్వు నా కోసం చెమటోడ్చి చాకరీ చెయ్యను అక్కర్లేదు.
8: అయితే నా పకోడీలు తినండి మావయ్య గారు.
10: ఎందుకులేమ్మా, నీ ఒళ్ళు అరిగిపోయేలా నా కోసం ఎందుకు చాకరీ చేస్తావు?
8: ప్లీజ్ మావయ్య గారు, నేనేం అనుకోలేండి, నా పకోడీలు తినండి.
9: మావయ్య గారు, ముందు నా పలావ్ తినండి మావయ్య గారు.
8: అదేం కుదరదు, ముందు నా పకోడీలు తినాల్సిందే.
9: అలా ఏం కాదు, ముందు నా పలావ్ తినాల్సిందే.
8: కాదు కాదు, నా పకోడీలు తినాల్సిందే.
9: నా పలావే
8: కాదు, నా పకోడీలే.
9: మావయ్య గారు, మీకోసం పొద్దున్నే కష్టపడి ఈ పాయసం చేశాను, దీన్ని తాగండి.
8: మావయ్య గారు, నేను కూడా పొద్దున్నే నిద్రలేసి మీకోసం ఈ గారెలు చేశాను, తినండి.

0: కాస్త ఓపికొస్తుంది.
1: ఈ వయసులో నాకెందుకమ్మా ఓపిక, అదేదో నీ పిల్లలకి పెట్టు.
2: ప్లీజ్ మామయ్య గారు, నా పాయసాన్ని తాగండి.
0: ప్లీజ్ మామయ్య గారు, నా గారెలు తినండి.
1: అలాగేనమ్మా, మీ కోరిక ఎందుకు కాదనాలి, ఇలా ఇవ్వండి.
0: మామయ్య గారు, మధ్యాహ్నానికి ఏం కూర వండమన్నారు?
1: ఏదో ఒకటి వండండమ్మా, నేనెంత తింటాను, కాకపోతే.
2: ఈ వయసులో మీరు తృప్తిగా తినాలి మావయ్య గారు.
0: అవును మావయ్య, మీరిష్టపడే వంట చేసి పెట్టమన్నారు మీ అబ్బాయి గారు.
1: ఆహా, వాడికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందబ్బా.
2: ప్రేమ నా బొంద, అంతా పొలం డబ్బుల కోసమేగా.
1: ఏమిటమ్మా ఏదో అంటున్నట్టున్నావు?
2: అబ్బే ఏం లేదు మావయ్య, వాతావరణం చల్లబడిపోయింది, రాత్రికేమన్నా వానొస్తుందేమోనని.
0: అవును మావయ్య, ఆ భూములు ఎప్పుడమ్మబోతున్నారు?
1: ఏ భూములమ్మాయ్?
2: అదే మావయ్య గారు, మన సొంత ఊర్లో ఉన్న భూములు.
1: ఓ అవే, రాక రాక ఇన్నాళ్లకి మంచి రేటు వచ్చిందని తెలిసింది, తొందరగా అమ్మేయాలి.
2: జాగ్రత్త మావయ్య గారు, ఆ భూమి డబ్బుల కోసం కొంతమంది మర్యాదలు నటించి మీ చుట్టూ తిరుగుతున్నారు, గోతికాడ నక్కల్లా.
1: నాకు తెలియదటమ్మా, వాళ్ళని ఎట్లా మర్చిపోతాను.
0: మావయ్య గారు, మీరస్సలు మొహమాట పడకుండా ఏం కావాలో అడిగి మరీ చేయించుకుని తినండి, అసలు ఇది మీ ఇల్లే అనుకోండి.
1: అదేమిటమ్మా, అసలు ఇది నా ఇల్లే కదమ్మా.
2: అవుననుకోండి, ఏదో మాట వరస కన్నాళ్ళేండి.
0: మావయ్య గారు, ఇంతకీ ఎంత చేస్తుందంటారు?
1: ఏమిటమ్మా?
0: అదేనండి, ఆ ఊళ్ళో ఉండే పొలాలు ఇల్లును.
1: నాకు మాత్రం ఏం తెలుసమ్మా.
3: అబ్బే మీకేం తెలీదు, అలా అబద్ధాలు చెప్పి మా దగ్గర రాచమర్యాదలు పొందుతున్నారు.
0: ఏంటండి, ఏమిటి మీరు అనేది?
3: అవును శాంతం, ఈ పెద్ద మనిషి అబద్ధం చెప్పి మన దగ్గర సర్వ సుఖాలు పొందుతున్నాడు.
0: అవునా?
4: అవును కాంతం, అక్షరాలా అబద్ధమే.
2: ఏంటండి మీరు అనేది?
4: అవును కాంతం, తమ్ముడు చెప్పేది నిజం, అసలు అక్కడ ఫ్యాక్టరీ లేనే లేదంట, ఆడున్న భూములు రేట్లు పెరగలేదంట.
2: అయితే అదంతా అబద్ధమా?
4: అవును, ఆ ప్రకాశ మామయ్య కలిసి ఈ పెద్ద మనిషి ఆడించిన నాటకం.
0: అవునా?
2: అవునా,
0: ఎంత మోసం.
3: ఈ వంకతో మన దగ్గర కోరుకున్నది చేయించుకుని తినొచ్చని కుట్రన్నమాట.
0: ఏమయ్యా పెద్ద మనిషి, పెళ్ళాన్ చచ్చిన కాడునుంచి చేతులు పుండులయ్యేలా చాకరీ చేస్తూ మేపుతున్నావే, ఇంకా ఏం తక్కువని ఇంత నాటకం ఆడావు? మా పిల్లలు అడిగినా చేసి పెట్టని వంటలన్నీ నీ కోసం చేసి పెట్టానే, ఇదేం పాడు బుద్ధి నీకు?
4: అలా అడగండి, అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో.
1: అసలు రావాల్సింది మీకురా.
4: మాట్లాడబాకండి నాన్న.
3: అమ్మ పోయినప్పటి నుంచి ఇంటి మీద పడి తింటున్నావు కదా, ఇంకా మీకేం ఆశ?
1: నేను అడిగానారా, నాకు సేవలు చేయమని అడిగానా?
2: మాకే కర్మ పట్టి నెత్తిన పెట్టుకుని పూజించాం,
0: లేకపోతే ఇంత మంచి మామగారు దొరకరని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నాం.
3: ఎందుకు చేశారు ఈ పని?
1: నేనేం చేశానరా?
3: మళ్ళీ అదే మాట,
1: తెలియదని చెప్పాను కదరా.
3: మరి ప్రకాశం మా ఎందుకు చెప్పాడు?
4: అవునవును, నాకు కూడా ఆయనే చెప్పాడు.
1: అది వాణ్ణే అడగండి.
0: ఆయన చెప్పగానే మీరు టెంప్ట్ అయిపోయారు.
3: నువ్వు నోరు ముయ్యవే, అపశకునందానా? అసలు ఆ రోజు నేను నిద్రపోతుంటే నిద్ర లేపి బయటికి పంపించింది నువ్వు కాదా?
0: నేనే అనుకోండి.
3: అప్పుడేదో కొంపలు అండుకుపోతుందని నిద్రపోయేవాడిని బయటకు తోసి ఇప్పుడు ఇట్ట ప్లేట్ ఫిరాయిస్తావా? ఛీ, అసలు మిమ్మల్ని నమ్మకూడదే అన్నయ్య, ఇదంతా ఆ మామయ్య ఆడించిన నాటకం అన్నమాట.
4: అవునరా, ఆయనకేం అవసరమంటావు?
3: ఇంకెందుకు, తన ఫ్రెండ్కి వాళ్ళ కొడుకులు కోడళ్ళ చేత చాకిరి చేయించుకోవాలనుకున్నాడేమో.
4: నిజమే, వాళ్ళకి డబ్బంటే మహా ఆశని, డబ్బొస్తుందని తెలిస్తే బాగా ఉబ్బిపోయి ఈయన గారిని ఆకాశానికి ఎత్తేస్తారని పథకమేమో.
0: ఎంత మోసం, ఎంత మోసం. రాని, ఆ పెద్ద మనిషిని కడిగి పారేస్తాను.
2: అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడేది కావాలంటే అప్పుడది వండి పెట్టా. మా పిల్లలు అడిగిన చేయని వంటలన్నీ మీకు చేసి పెట్టాను.
0: ఇప్పటి వరకు చేసిన చాకరీ చాలు గాని, ఇక పదండి లోపలికి.
2: మీరు మాత్రం ఇంకా అలాగే నిలబడ్డారేంటి, కదలండి ఇంట్లోకి.
4: మరి నాన్నగారి విషయం?
2: విషయాల సంగతి తర్వాత, ముందు ఇంట్లోకి రండి.
4: అలా అంటావేంది, ఇప్పుడు చూసేది మనవంతు కదా.
2: ఒక్క నిమిషం కూడా చూడను.
4: ఎందుకని?
2: ఈ వారం రోజుల్లో 6 నెలలు చూడాల్సిన దానికంటే ఎక్కువే చూశాను, ఇంకా వాళ్ళని చూసుకోమనండి.
3: అదేంటి, లెక్క ప్రకారం ఈ 6 నెలలు చూడాల్సింది మీరే కదా.
2: అవునయ్యా, లెక్క ప్రకారం మేమే చూడాలి. అయితే ఈ వారం రోజులు చూసిన దాని సంగతి ఏంటి?
3: నువ్వేదో చేసి పెట్టినట్టు చెప్తున్నావు గాని మా శాంతం చేయలేదా?
2: చేసిందిలే, పొద్దున్న చేసింది రాత్రికి, రాత్రి చేసింది రేపటికి.
3: ఏదైనా దారి చూపించింది నువ్వే కదా వదిన.
2: అంటే దాన్ని కూడా నా మీదకే నెట్టేస్తున్నావా రంగయ్య?

0: కాదులే వదిన, మా శాంతానికి నోరు బారేసుకోవడం తప్ప ఆ వంటలు చేయడం రాదు. ఇంక కొత్త వంటలు ఏం చేస్తుంది?
1: ఎవరైనా వింటే నవ్వుతారు.
0: ఇంతకీ ఏమంటావు వదిన? రూల్స్ ప్రకారం నాన్నగారిని చూడాల్సింది మీరే. ఈ ఆరు నెలలు మీరే చూసుకోండి, ఆనాక మేము చూస్తాం.
1: నేను చూడరంటే చూడండి అబ్బాయి.
0: ఇదేందన్నయ్య వదిన అలా అంటుంది?
2: నువ్వు పోరా నాయన, ఎలా చూడదో నేను చూస్తాను.
3: ఏమండి ఇంకా అక్కడేం చేస్తున్నారు?
0: ఆ వస్తున్నా. సరే మీ ఇష్టం.
1: ఏంటండి ఏంటి మీరనేది? నేను చూడను అంటే
2: ఏమన్నాను?
1: అదే, ఎలా చూడదో నేను చూస్తాను అన్నారుగా.
2: అవునే అన్నాను. నీకు బుద్ధుందా అని.
1: అంటే ఇంతకాలం బుద్ధి లేని దాంతో కాపురం చేస్తున్నారా?
2: అవునే, నీకు బుద్ధుంటే ఇలా మాట్లాడతావా అని.
1: ఇదిగో మళ్ళీ
2: అరవబాకు. ఇన్ని రోజులు నాన్నగారిని ఎన్ని హింసలు పెట్టినా సహించాను, ఇప్పుడు అసలే చూడనంటే ఊరుకుంటానా?
1: ఏం చేస్తారేంటి?
2: నోరెత్తావంటే తంత.
1: తంతారా? నన్ను తంతారా? సరే రండి తనండి. ఎలా తంతారో తనండి.
2: ఏమిటే నీ బెదిరింపు?
1: నన్నే కొడతారా? ఇంకా చూసుకోండి, ఆయన నా వాటాలోకి వస్తే ఊరుకోను. పుట్టిందిగా మీతో పాటు పోటీ పడుతూ ఆ మహాతల్లినే చూసుకోమనండి. ఇక్కడుంటే నేను అసలు ఊరుకోను. పెళ్ళైన ఇన్నాళ్ళకి ఆయన కోసం నన్ను కొడతారా? ఇక మూడు పూట్ల ఎవరు వండి వడ్డిస్తారో చూస్తాను.
2: కాంతం కాంతం ఆగవే, ఒసే కాంతం ఆగవే, కాంతం ఆగు, ఆగవే కాంతం ఆగు.
4: చూశావా నిర్మల, నీ కొడుకులు కోడళ్ళు చేస్తున్న నిర్వాకం. ప్రతి దానిలోనూ డబ్బును చూడటం, ఆ డబ్బు కోసం ఎంత దానికైనా తెగించటం, దానికోసం మనుషుల్ని మమతల్ని కాలదనడం. దీనికోసమైనా అప్పుడు మనం అంత ఆరాటపడింది. ఎంతసేపు వాళ్ల యావలు, దాన్ని పొందటానికి పడే ఆరాటాలు. గౌరవం లేని చోట ఉండటం అసలే మంచిది కాదు.
5: ఎందుకు ఇలా బయట కూర్చున్నారు నాన్న? ఇలా దక్కుతున్నారో చూడండి, ఇంట్లో కడదాను రండి నాన్న.
4: ఈ ఆరు బయట చల్లగాలిలో కూర్చుంటే శరీరంతో పాటు మనసు కూడా హాయిగా ఉంటుందమ్మా.
5: దాంతో పాటుగా దగ్గు కూడా వస్తుంది కదా నాన్న.
4: పోనీలే తల్లి, ఈ ఆరిపోయే దీపం గురించి నీకెందుకమ్మా బెంగ?
5: అలా అనకండి నాన్న ప్లీజ్.
4: విశాల, మనిషి పుట్టడం అంటూ జరిగాక చావనేది కూడా ఏదో ఒకరోజు తప్పదు కదమ్మా.
5: నాన్నగారు ఈరోజు వైరాగ్యం మాట్లాడుతున్నారేమిటి?
4: ఈ వయసులో వైరాగ్యం కాక ఇంకేముంటుందమ్మా? బతికిన నాళ్ళు పిల్లల కోసం కుటుంబం కోసం ఆరాటపడ్డాను. నా కొడుకులు నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తారని భ్రమపడ్డాను. ఇంతకాలం కొడుకుల కోసమే శ్రమించా. చివరికి నాకు ఈ పరిస్థితుల్లో కూతురే దిక్కవుతుందని కల్లో కూడా ఊహించలేదమ్మా.
5: నాన్న ఇప్పుడెందుకు ఇవన్నీ? ఏదో నా భర్త మంచివారు కాబట్టి నాకే ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. ఇద్దరు పిల్లలు, చెప్పిన మాట వినే బుద్ధిమంతులు, అత్త ఆడపడుచుల కందరంత దూరంలో ఒంటరి సంసారం. ఈ జన్మకింతకంటే ఇంకేం కావాలి నాన్న?
4: అవునమ్మా, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. ఇంత ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నిజంగా అదృష్టమే.
5: అంతా మీ కడుపున పుట్టడం వల్లే కదా నాన్న?
4: కాదమ్మా, అల్లుడి గారితో నీ పెళ్లైన వేళా విశేషం. ఆ దైవం చూడబట్టి నీ సంసారం హాయిగా సాగిపోతోంది.
5: పోనీరే నాన్న, అన్నయ్యని కూడా చెడ్డవాళ్ళని ఎందుకు అనుకోవాలి?
4: వాళ్ళు చెడ్డవాళ్లు కారమ్మా, పెళ్లాల కొంగు పట్టుకుని తిరిగే చేతగాని చవటలు. ఆ గాడిదల కోసం నేను మీ అమ్మ ఎన్నెన్ని కష్టాలు పడ్డాము నీకు తెలియదమ్మా. కొడుకులు పుడితే పున్నామ నరకం నుండి తప్పిస్తారని అంటారు. వీళ్ళు ఈ లోకంలోనే నరకం చూపిస్తున్నారు.
5: వాళ్ళనని ఏం లాభం నాన్న? వాళ్ల భార్యల ముందు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు.
4: అసలు వాళ్ళు మనుషులే కారమ్మా. వాళ్ళు పెళ్లాలు చెప్పే ప్రతి పనికి తలలోపే యంత్రాలు. ఆ గాడిదలు గవర్నమెంట్ ఉద్యోగులైతే వాళ్ల జీవితాలు బాగుంటాయని ఎంతమంది కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఆ ఉద్యోగాలు ఇప్పించానో వాళ్ళకేం తెలుసు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు పెళ్లాలకి నేను బరువైపోయాను.
5: పోనీలే నాన్న, మిమ్మల్ని చూడకపోయినా బయట మీ కొడుకులనే అందరూ చెప్పుకుంటారు కదా.
4: కన్న తండ్రిని గాలి కొదిలేసిన గాడిదలకి ఈ లోకంలో మర్యాదలు కూడా లభిస్తాయా?
5: కొంతమంది అలాగే ఉంటారు నాన్న.
4: నేనెంతో ఇష్టంగా కష్టపడి కట్టుకున్న ఇంటిని ఒక సున్నం గీతతో రెండుగా చీల్చుకొని మహారాణుల్లా వెలిగిపోతున్న వాళ్ళు అద్దె ఇంటికెళ్తే డబ్బు

0: అయిపోతుందని, ఇరుకైనా ఇబ్బంది అయినా ఆ ఇంట్లోనే బ్రతుకుతున్న వాళ్ళని ఏమనాలమ్మా?
1: సర్లేనా,
0: మొగుళ్ళు తెచ్చే జీతం డబ్బుల్ని లెక్కలేసి దాచిపెట్టే పిసిరిగొట్టులు వాళ్ళమ్మ వాళ్ళు. చివరికి నా ఇంట్లోనే నన్నొక బానిసను చేసి గంజి మెతుకులతో కడుపు మార్చిన ఆడకూతుళ్ళమ్మ వాళ్ళు.
1: సర్లే, ఊరుకోండి నాన్న. ఎలాగో మా ఇంటికి వచ్చేశారు కదా, ఇక మీకు ఏమీ లోటు లేదు.
0: అల్లుడు గారిది వెన్నలాంటి మనసమ్మా. అటువంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకటం నీ పూర్వజన్మ సుకృతమమ్మా. ఇంకా నీ పిల్లలు చాలా బుద్ధిమంతులు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకు ఇంకేం కావాలమ్మా?
1: పదండి నాన్న, భోజనం వడ్డిస్తాను.
0: అలాగే పదమ్మా.

0: ఒరే రాజారావు, అబ్బాయి రాజా.
1: రండి మామయ్య రండి.
0: ఏందబ్బాయి రాజారావు అట్టా ఉండవు?
1: ఏమి లేదు మామయ్య, నాన్నగారి గురించే.
0: ఏమిటి, నాన్నకేమైంది?
1: నాన్న కనబడటం లేదు మామయ్య.
0: నాన్న కనబడడం లేదా? ఎప్పుడు నుంచిరా?
2: ఈ మధ్యనే బాబాయ్ గారు, ఎక్కడికెళ్ళింది అర్థం కావడం లేదు.
0: చూడమ్మాయి, మనిషి కళ్ళ ముందున్నప్పుడు గౌరవించగా ఇప్పుడు ఇలా అనుకుంటే మాత్రం లాభం ఉంటుందమ్మా. చెప్పు
2: బాబాయ్ గారు, ప్లీజ్ మా మామయ్య గారు ఆచూకీ తెలిస్తే చెప్పండి.
0: ఎందుకమ్మా, గంజిలో మెతుకులేసి వాడి కడుపు మార్చడానికా? బర్రె చచ్చేదాకా ఎంత పాలిస్తుందో ఎవరికి చెప్పరు, సరికదా? అదే చస్తే మాత్రం దాని పాలన గురించి చెప్పుకొని బాధపడిపోవడం ఈ లోకం తీరు. మీ మామయ్య మీ కళ్ళ ముందున్నప్పుడు పని లేకుండా ఇంట్లో పడి తింటున్నాడని చిన్నచూపు చూశారు, అవమానించారు. మరిప్పుడు వాడు లేకపోయేసరికి ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నారు.
1: ప్లీజ్ మామయ్య ప్లీజ్, చచ్చిన పామును మరింత చంపకండి. చెప్పండి మామయ్య, నాన్న మీకు చెప్పకుండా ఎక్కడికి పోరు. ప్లీజ్ చెప్పండి మామయ్య.
0: లాభం లేదురా, మీరెంత బ్రతిమలాడినా వాడి ఇంటికి రాకపోవచ్చు.
1: రాకపోతే కాళ్ళా వేళ్ళ ప్రతిమాలు తెచ్చుకుంటాం మామయ్య. చెప్పండి చెప్పండి మామయ్య.
0: ఒరే రాజారావు, తమ కడుపున పుట్టిన మీ బాగుకోరి ఆ దంపతులు చేసిన చాకిరి కళ్ళారా చూసిన వాడిరా నేను. వారి కలలు నెరవేరకుండానే పాపం మీ అమ్మ స్వర్గానికి చేరిపోయింది. అప్పటినుంచి వాడికి కష్టాలు ఆరంభమయ్యాయి. ఎలా ఉండేవాడు ఎలాగైపోయాడు రా. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడం కోసం వాడు పడ్డ పాటలో ఆ దేవుడికే తెలియాలి. వాడి తపన తాపత్రయమంతా మీరు పైకి రావాలనే కదా. అలాంటి మంచి మనిషిని మీ కాళ్ళ కింద చీమలా తొక్కి పారేశారు కదరా. ఇంకా ఏం మిగులుందని వాడిని తీసుకొస్తామంటున్నారా?
1: ప్లీజ్ మామయ్య చెప్పండి, ఇద్దరు కొడుకులుండి కూడా నాన్నగారిని ఇలా వదిలేస్తే నలుగురు తలో రకంగా అనుకుంటారు కదా మామయ్య.
0: అంటే ఆ నలుగురు కోసమే గాని తండ్రి గారిని తీసుకొచ్చి గౌరవించాలని కాదన్నమాట.
2: లేదు బాబాయ్, ఈసారి మామయ్య గారిని తీసుకొచ్చి అందరూ ఆశ్చర్యపోయే విధంగా చూసుకుంటాం.
0: ఇప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు కదమ్మా.
2: ప్లీజ్ బాబాయ్, అలా తెప్పి పడవకండి.
0: వాడి కష్టార్జితంతో సంపాదించింది అనుభవిస్తూ వాడికి గంజి వెతుకులేస్తున్నారు. వాడి కట్టిన ఇంటిని పంచుకొని వాణ్ణి ఆరుబయట వదిలేశారు. అందులో అబద్ధమేముందమ్మా?
1: ప్లీజ్ చెప్పండి మామయ్య, నాన్న ఎక్కడున్నారు?
2: చెప్పండి బాబాయ్, మామయ్య గారు ఎక్కడున్నారు?
0: ఒరే రాజారావు, మీ నాన్న కనబడకపోయేసరికి ఎక్కడెక్కడో వెతికారు.
1: బస్టాండ్లు, రైల్వే స్టేషను, పార్కులు,
0: ఇంకా
1: బంధువులు, తెలిసిన వాళ్ళిళ్లలో వాకపు చేశాం మామయ్య.
0: అన్ని చోట్ల వెతికామంటున్నారు గాని మీ చెల్లెలు విశారణ అడిగారా?
1: లేదు మామయ్య.
0: ఏ, ఎందుకని?
1: ఆ పిల్లకి మాకు చాలా రోజులుగా మాటలేవు కదా, అందుకని.
0: ఒరే రాజారావు, నువ్వు ఈ కుటుంబంలో అందరికన్నా పెద్దోడివి. ఏదో చిన్న మాట పట్టింపుతో తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెల్ని దూరం చేసుకుంటావా? నీ పెద్దరికి ఏమైంది? ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు దూరం అయితే పడే కష్టం మాటల్లో చెప్పనలవి కాదురా.
1: అది కాదు మామయ్య.
0: మాట్లాడబాకరా, ఇన్నాళ్లకైనా నీలో పరివర్తన కలుగుతుందని ఆశిస్తున్నాను.
2: నిజమే బాబాయ్ గారు, మీ మాటలు నాలో పరివర్తన కలిగించాయి. మాకు ఉన్న విభేదాలన్నీ మర్చిపోయి రేపే మా ఆడకూతురింటికి పోయి మా మామయ్య గారిని తీసుకొస్తాం.
0: చూసేవా రాజా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆడవాళ్ల మనసు ఐసు కన్నా వేగంగా కరిగిపోతుందని మన కాంతమ్మ రుజువు చేసింది.
1: అలాగే మామయ్య, రేపే చెల్లింటికి పోయి నాన్నగారితో మాట్లాడతా.
0: వెళ్ళండి వెళ్ళండి. పాపం ఆ అమ్మాయి విశాల ఇన్ని సంవత్సరాలు పుట్టిల్లు మర్చిపోయి వనవాసమే చేస్తుంది. ఇకనైనా మేమున్నామని ధైర్యం కలిగించండి.
1: అలాగే తప్పకుండా మామయ్య. నాన్నగారు.
3: ఎవరు? ఓ పెద్దోడా, ఏంటి ఇలా వచ్చారు?
2: మనింటికి పోదాం రండి మావయ్య.
3: మనిల్లా? అదెక్కడుందమ్మా?
4: అలా అనకండి నాన్నగారు.
3: ఇంకెలా అనమంటావురా, ఇప్పుడు అది మీ ఇల్లు. మీ అన్నదమ్ములిద్దరూ కోడళ్ళు కష్టపడి ఇటుకలు మోసి కట్టుకున్న మీ సొంతిల్లు. కాబట్టే ఇప్పుడు అనుభవిస్తున్నారు.
1: అలా అనకండి నాన్న, మీరు ఆ ఇంటికి రావాలి.
3: ఎందుకురా, మీ పెళ్ళాలు పెట్టే మాడిపోయిన దోశలు గంజి మెతుకులు తినడానికా?
4: ఇక నుంచి అలా జరగనివ్వ నాన్నగారు.
3: ఇప్పటిదాకా ఏం చేస్తున్నట్టో, ఇక ముందు జరక్కపోవడానికి. మీ ముందే గంజి మెతుకులు పెడుతుంటే అప్పుడేం చేశారు? ఏ రోజైనా మీ భార్యలను నిలదీశారా? అంతగా చేదైపోయానా మీకు?
2: మావయ్య గారు, మా వల్ల జరిగిన కష్టానికి మేమంతా క్షమాపణ కోరుకుంటున్నాం. మా కళ్ళు తెరుచుకున్నా, ఇక నుంచి అలా ప్రవర్తించం. మమ్మల్ని నమ్మండి ప్లీజ్.
3: మీ అందరికీ దండం పెడతాను. మీరు వద్దు, మీ మర్యాదలు వద్దు, నన్ను ఇలా బతకనివ్వండి.
1: కన్న కొడుకులం ఇద్దరుండి కూడా మీరిలా చెల్లెలింట్లో ఉంటే తలో మాట అనుకుంటారు నాన్నగారు.
3: ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అని ఇంతకాలం మీ భార్యలు ఎన్ని కష్టాలు పెట్టినా గడప దాటలేదురా నేను.
5: ఆ పెద్ద మనసుతోని మమ్మల్ని క్షమించలేరా ప్లీజ్.
3: ఆ అవకాశాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారు మీరు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోండి.
4: ఇక నుంచి అలా జరగదని చెప్తున్నాం కదా.
3: ఏంట్రా మీరు చెప్పేది? పెళ్ళాల కొంగు పట్టుకుని తిరిగే చేతకాని చవటలు మీరు. నోరు మూసుకుని వెళ్ళండి.
4: ఈ వయసులో ఇంత ఆవేశం పనికిరాదు.
3: మీ అవసరం కూడా అక్కర్లేదు. నేను చచ్చినా మీరు రావద్దు.
1: నాన్నగారు ప్లీజ్ మా మాట వినండి. మీ కోడలిద్దరూ పూర్తిగా మారిపోయారు.
2: అవును మావయ్య, మేం పూర్తిగా మారిపోయాం.
3: మీరు మారండి మారకపోండి, నేనైతే ఒకటే నిర్ణయించుకున్నా.
1: ఏమిటది నాన్నగారు?
3: నా పేరు మీదున్న పొలాలు ఇల్లు అన్నీ నా కూతురి పేరు రాద్దామనుకున్నాను.
4: అది ఎలాగా?
3: ఇలాగా, అవన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నవి కాబట్టి నా స్వార్జితాన్ని ఎవరికివ్వాలనో నాకు పూర్తి అధికారం ఉంది. దాని మీద మీకు ఎలాంటి హక్కు కానీ అధికారం కానీ ఉండవు. కాదు కూడదంటూ కోర్టుకెక్కుతానంటే అలాగే ఎక్కండి. ఫీజులు నష్టపోయి మొట్టికాయలు తిని నెత్తిన తడిగొడ్డేసుకుని కూర్చుంటారు.
1: ఎందుకని నాన్నగారు?
3: మన చట్ట ప్రకారం తాత ఆస్తిలోనే మనవుడికి హక్కు, అంతేకాని తండ్రి ఆస్తిలో కుమారులకు లేదు కాబట్టి. అందుకని నా యావత్ ఆస్తిని నా కూతురికే ఇచ్చేస్తాను.
4: ఇది అన్యాయం.
3: మీరు చూపించిన దానికన్నానా?
1: ఇదేమిటి నాన్న ఇలా నిర్ణయించుకున్నారు?
3: కుక్కకాటుకి చెప్పు దెబ్బంటే ఇదే మరి.
1: ప్లీజ్ నాన్నగారు, మీ నిర్ణయాన్ని మార్చుకోండి.
3: మార్చుకునేదైతే అది నిర్ణయం ఎలా అవుతుంది?
4: అయితే మేము మా పిల్లలు ఏం కావాలి?
3: కట్టకట్టుకుని గంగలో దూకండి.
1: నాన్నగారు మీ నిర్ణయం మార్చుకుని మమ్మల్ని కనికరించండి.
3: ఈ నక్క వినయాలు కుక్క బుద్ధులు ఇప్పుడేమీ పనిచేయవు. నా ఆస్తిని ఏం చేయాలో ఎవరికివ్వాలో నాకు తెలుసు, కానీ ఇక దయచేయండి.
6: నానా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఓ, అన్నయ్యలు వదనలు ఎప్పుడొచ్చారు? ఇంట్లోకి పదండి.
4: ఇప్పుడే, ఇక్కడే కడుపు నిండిపోయింది. ఇంకా ఇంట్లోకి కూడానా?
7: పదండి, ఇంకా ఇక్కడే నిల్చున్నారే, జరిగింది చాలదా?
6: వదిన, ఏం జరిగింది?
7: ఇంకేం జరగాలమ్మా, మీ నాన్నకు నువ్వొక్కదానివే పుట్టావంట, అందుకని ఆయన ఆస్తులంతా నీకే ఇస్తారంట.
6: నాకా? అర్థం కాలేదన్నయ్యా.
8: అర్థం కాకపోతే ఆయన్నే అడుగు. పోదాం పదండి.
6: ఆగండి నాన్న, చెప్పండి ఏం జరిగింది?
3: చేసిన దానికి తగిన శాస్తే జరిగిందమ్మా.
6: అంటే?
3: అదేనమ్మా, నన్ను ఆదరించని వీళ్లకి నా ఆస్తిలో వాటా లేదన్నాను. ఇంకెలాగనమంటావమ్మా, తండ్రి బాగోగులు పట్టించుకోని ఈ పిల్లలకు తండ్రి ఆస్తులు కావాలనా? అదేమన్నా వీళ్ల తాతలు సంపాదించిందా? రాత్రి పగలు చెమటోడ్చి నేను సంపాదించింది, దాని నా ఇష్టమైన వాళ్ళకిచ్చుకుంటాను.
6: కొడుకుల కంటేనా?
3: కూతుళ్లు కూడా కొడుకులతో సమానమనే రోజులు వచ్చేశాయమ్మా, అందుకే నన్ను ఆదరిస్తున్నా, నీకిచ్చేస్తాను.
6: నాకా?
3: అవునమ్మా, నీకే.
6: వద్దు నాన్న, కొడుకులు ఇంటి పేరుని వారసత్వాన్ని నిలబెడతారు.
3: బతికుండగానే గుక్కెడు మంచినీళ్ళివ్వని ఈ నా కొడుకుల ఇంటి పేరు నిలబెట్టేది.
6: వద్దు నాన్న, ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపినప్పుడే పుట్టింటి వారి ఆస్తులు హక్కులు సంక్రమించినట్టే. ఇప్పుడు ఆస్తి అంతస్తులు నాకెందుకు నాన్న?
3: తండ్రిగా నేనిస్తున్నప్పుడు వద్దంటావెందుకమ్మా?
6: నాతో పాటు ఇద్దరన్నయ్యలు పుట్టారు కదా, వారిని కాదని నాకిస్తానంటాం భావ్యం కాదు నాన్న.
3: చూడమ్మా, నా ఆస్తిని మూడు భాగాలు చేసి నీతో పాటు వీళ్ళకి ఇస్తా.
4: అడుగో ప్రకాశం మావయ్య.
1: రామావయ్య రండి.
0: చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు రా జగన్నాథం.
3: ఓ, నువ్వా ప్రకాశం? ఏమిట్రా ఇలా వచ్చావు?
0: నీ కొడుకుల్ని ఫాలో అవుతూ వస్తున్నానరా, నా గురి తప్పలేదు. చివరికి నీ దగ్గరకే వచ్చి ఆగారు.
6: రండి మావయ్య గారు.
0: అమ్మా విశాల, పేరుకు తగినట్టే నీ మనసు కూడా విశాలమైందమ్మా. తండ్రి ప్రేమగా ఆస్తి ఇస్తానన్నా వద్దని తృణీకరించిన నీ ఔదార్యం ఉంది చూసావు, అది చాలా గొప్పదమ్మా.
6: థ్యాంక్స్ మావయ్య.
0: ఒరే జగన్నాథం, నీ నిర్ణయం అందరూ హర్షించేలా ఉందిరా.
3: నిజమేరా ప్రకాశం, ఆడపిల్లలైనంత మాత్రాన వారిని వంటింట్లోనే కూర్చోబెట్టి ఇదే నీ ప్రపంచం అనే వాదానికి నేను పూర్తిగా వ్యతిరేకంరా.
0: నిజమేరా?
3: ఆడపిల్లలైనంత మాత్రాన వాళ్లు ఎందులోనూ తీసిపోరు. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కానప్పుడు పుట్టింటికి, పెళ్లైన తరువాత అత్తారింటికి పేరు తీసుకొస్తారు. అలాంటి ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఇస్తే తప్పేమిటి?
0: అంతా నీలా ఆలోచిస్తే ఈ సమాజంలో అశాంతి అలదడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందిరా. ఒరే అబ్బాయిలు, విన్నారుగా మీ నాన్న నిర్ణయం, దీనికి మీరేమంటారు?
2: అనండి, కాస్త ఆగితే అది పోతుందేమో.
1: ఒప్పుకుంటా మామయ్య.
7: మీకు మళ్ళీ చెప్పాలనా? అనండి.
4: నాకు ఇష్టమే మామయ్య.
0: చూడండి అల్లుళ్ళు, పెద్దవాళ్ళంటే మనకు పెద్ద దిక్కు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు.
1: మామయ్య, ఇక నుంచి మేము నాన్నగారిని గౌరవంగా చూసుకుంటాం.
2: అవును బాబాయ్, పెద్దవాళ్ల విలువ ఇప్పుడే తెలిసొచ్చింది.
7: ఇంకా మామయ్య గారి సలహాలు సూచనల్ని పాటించి మా కుటుంబాల్ని వృద్ధిలోకి తెచ్చుకుంటాం బాబాయ్.
6: రండి మామయ్య, రాకరాక మా ఇంటికి వచ్చారు అన్నయ్యలు వదనలు అందరూ, రండి.
0: శభాష్.
9: మీరు ఇంతవరకు కూతురుంటే చాలు నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో జగన్నాథం, శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, రాజారావు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, రంగారావు, శ్రీ వీరన్రెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రకాశం శ్రీ జంపాల వెంకయ్య, విశాల శ్రీమతి ఎన్ఏఎం లక్ష్మి, శాంతమ్మ శ్రీమతి సిహెచ్ విజయదుర్గ, కాంతం శ్రీమతి ఎల్ పద్మావతి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ముందుగా క్రిమినల్ చిత్రానికి ఎంఎం కీరవాణి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి ఈ క్విజ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే 0866248888 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా యువలయలో పార్టిసిపేట్ చేయాలని? మరి ప్రశ్నలతో నేను కూడా రెడీగా ఉన్నాను. మరి ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి. మీ అందరికీ తెలిసిన ప్రశ్న అడుగుతున్నాను. రవి సీతను చూపిస్తూ ఈ విధంగా అన్నాడు. ఏ విధంగా అంటే, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అని చెప్పాడు. ఏమండి అర్థమైందా? రవి సీతను చూపిస్తూ ఏమన్నాడంటే, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అన్నాడు. అయితే సీత రవికి ఏమవుతుంది? వీళ్ళిద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏమిటి? ఓకేనా? ప్రశ్న అర్థమైతే సెండ్ చేయండి 0866248888 నెంబర్కి ఆన్సర్ని. ప్రశ్న ఒకసారి మీకోసం, రవి సీతను చూపిస్తూ ఏమన్నాడంటే, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అని చెప్పాడు. అయితే సీత రవికి ఏమవుతుంది? వీళ్ళిద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏమిటో చెప్పండి. ఈలోగా మీకోసం పాట వినిపిస్తాను. మన ఊరి కథ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న, ఈజీ ప్రశ్న కదండి మీకు. రవి సీతను చూపిస్తూ ఈ విధంగా అన్నాడు, ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అని చెప్పాడు. అయితే సీత రవికి ఏమవుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏమిటి అని అడిగాను. అయితే ఆన్సర్స్ చాలామంది పంపించారు, అది కరెక్టా కాదా అనేది చదువుదాం. ముందుగా మనకి పంపించారు పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత భాస్కరుని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి, ఓకేనండి రాశారు కానీ కొంచెం బ్లడ్ రిలేషన్ అన్నాను కదా, తెలిస్తే రాయండి. ఓకే రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. రాధ కమ్మ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పంపించారు ఎవరంటే నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే రైట్ ఆన్సరే. కొంచెం ఆన్సర్కి ఇంకొంచెం జత చేస్తే మీ ఆన్సర్ని కరెక్ట్ మొత్తం కరెక్ట్ అవుతుంది. ఇక డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, హనుమంతు ఒంగోలు నుంచి, ఓకే వెరీ గుడ్, కరెక్ట్గా రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, దయదా భిక్షం వెంకటి వీరు నల్గొండ జిల్లా నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరు పంపించారంటే శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. విజయవాడ నుండి కృష్ణకిరణ్ వైష్ణవి పంపించారు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మీ ప్రశ్నకు మా సమాధానం అంటూ రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, సుదర్శన్ శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరన్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కారంచేడు తెలగ్గా పాలెం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి జ్యోతి ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా రేణుక గోపరాజు కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వారణాసి నుంచి రెండు చింత లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్, ఓకే రైట్ ఆన్సర్ వెరీ గుడ్. తర్వాత సోమనాథన్ జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ పంపించారు మనకి దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వెరీ గుడ్ అండి, బాగుంది. తర్వాత రామ్ వీరంపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, మహేష్ కృష్ణ సత్యనపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. తర్వాత నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే పెసర్లంక విలేజ్ కొల్లూరు మండలం నుంచి పంపించారు ఆరాధనలక్ష్మి సాంబశివరావు పంపించారు రైట్ ఆన్సర్ రాశారు వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ చెప్పారు వారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ పంపించారు ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. హాయ్ శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. తర్వాత శుభ సాయంత్రం వీరు చెప్తున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, శరణ్య అండ్ శశికళ ఆదోని నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత పివై విజయశేఖర్ నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నేదునూరి కళ్యాణ్చారి రిత్విక్ వీరు నాగర్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, అన్నెపు రవి రేవతి తెక్కలి శ్రీకాకుళం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకే తర్వాత చూద్దాం, ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు కానీ కొంచెం రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. తర్వాత స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్.
చూద్దాం. తర్వాత పాలెంపోలే యాళగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత దస్తగిరి సంధ్య యాస్మిన్ వీరు కడప జిల్లా నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్ల గ్రామం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పంపించారు మనకి ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నాగన్న కళావతి వీరు అనంతపురం నుంచి పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక చూద్దాం, వీరు రాసి పంపించారు పేర్లు అయితే మలై నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, ఓకే వీరు రాసి పంపించారు. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, సూపర్గా ఉంది, వెరీ గుడ్ అండి. చాలా ఉన్నది, చాలా లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు అన్నీ చదవలేను, కాకపోతే బాగుంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా బాగుంది. తర్వాత చూద్దాం, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు, రెండు ఆన్సర్లు రాశారు మీరు, ఏదో ఒకటే సెండ్ చేయండి మళ్ళీ. తర్వాత చూద్దాం, తర్వాత ఆత్మూరి మురళి లక్ష్మి భట్టిపురం నుంచి రాసి పంపించారు, మీరు కూడా రెండు ఆన్సర్లు రాశారు, ఒకటే కరెక్ట్. చూద్దాం తర్వాత, గట్టుపల్లి నుండి చక్రపాణి పంపించారు రైట్ ఆన్సర్ని, వెరీ గుడ్ అండి. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, రాంగ్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే వేలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి వీరు పంపించారు, సికింద్రాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత గనగలూరు

మీరు ఆలోచించి మళ్ళీ పంపించండి. తర్వాత చూద్దాం శ్రీరామదాసు అంజాచారి, వీరు తిప్పర్తి నుంచి పంపించారు. కాకపోతే రాంగాన్ సార్, నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, రాంగాన్ సార్ చేశారు. తర్వాత ఎం ప్రతాప్ పాటియా జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మనకి పంపించారు మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి, మీరు కూడా రెండు ఆన్సర్లు చేశారు, ఒకటే కరెక్ట్. తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా దగర్ధర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు, ఓకే. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్, వీరు వేదాయపాల నుంచి పంపించారు, కాకపోతే రైట్ ఆన్సర్ని, ఓకేనా. తర్వాత చూద్దాం, దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ, వీరు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మొహమ్మద్ ఇనాయతుల్లా అష్రాతుల్లా కామారెడ్డి నుంచి పంపించారు, ద ఆన్సర్ ఈజ్ అంటూ రైట్ ఆన్సర్ చేశారు, ఓకే. తర్వాత నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయ్య పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి పంపించారు, ఇప్పుడు కరెక్ట్గా బ్లడ్ రిలేషన్ రాసి పంపించారు. ఇందాక కూడా రాశారు కరెక్టే, కాకపోతే ఇప్పుడు రాసింది ఇంకా కరెక్ట్. అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి, ఇప్పుడు మళ్ళీ వీరు కూడా అంతే, రైట్ ఆన్సర్ చేసి పంపించారు. చూద్దాం, రాజన్న సిరిసిల్ల జిల్లా చిర్రవంచ గ్రామం నుండి వేములు పరశురాములు పద్మ రాశారు, కానీ రాంగ్ ఆన్సర్ తీశారు. సత్యరెడ్డి ఫ్రేమ్ మనపర్తి, ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే గంపెర్ల ప్రమీలాదేవి ప్రకాశం నుంచి రాసి పంపించారు, తర్వాత ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చేశారు. గోపిశెట్టి చంద్రిక కనిగిరి నుంచి రాశారు, ఓకే, రైట్ ఆన్సర్. సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఇంకెవరు పంపించారంటే నాగప్రసన్న సుచరిత ఒంగోలు నుంచి, ఓకే రండి, రైట్ ఆన్సర్. తర్వాత చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి స్వరూప ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, చెన్నకేశ్వరరావు అత్తిల్ నుంచి పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత కారంచేడు మండలం తెలగపాల నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి మళ్ళీ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, నాగార్జున లక్ష్మి, వీరు అనంతపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి రాశారు, సగం వరకే కరెక్ట్ ఆన్సర్ రాశారు, మిగతా మీరు రాసింది రాంగ్ ఆన్సర్, ఓకేనా. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. చూద్దాం, రేడియో ఇప్పుడే ఆన్ చేశాను, క్వశ్చన్ వినలేదు అని రాస్తున్నారు. ఇక మళ్ళీ మనకి పంపించారు సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్ని, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, రాచర సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, అది లేదా ఇది లేకపోతే ఎట్లా, ఏదో ఒకటే ఆన్సర్ ఉంటుంది కదా, తెలిస్తే రాసి పంపించండి, లేకపోతే నేను చెప్పేస్తాను. ఇక చూద్దాం, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, మల్లికార్జున అభ్రామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. నెక్స్ట్ చూద్దాం, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్ రాసి మళ్ళీ పంపించారు మనకి. తర్వాత నెల్లూరు నుంచి వీరు రామకృష్ణయ్య ఎనమడుగు నుంచి పంపించారు, ఇందా పంపించారు కదా రైట్ ఆన్సర్ని, ఓకేనండి. తర్వాత భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి మళ్ళీ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ని. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ తిరువల్ల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం ప్రతాప్ ఐటీఎస్ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్ మళ్ళీ. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేమల పరశురాములు పద్మ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, మళ్ళీ రాంగ్ ఆన్సరే. తర్వాత చూద్దాం, ఓకే, పంపించారు మనకి దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నేను అడిగాను ప్రశ్న, రవి సీతను చూపిస్తూ ఏమన్నాడంటే ఆమె నా తల్లి భర్త యొక్క తల్లికి కుమార్తె అని చెప్పాడు. అయితే సీత రవికి ఏమో

ఉంది అని ప్రశ్న అడిగాను. వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్ ఏమిటంటే మేనత్త మేనల్లుడు. ఓకేనా? తండ్రికి సహోదరి, అక్క లేదా చెల్లి. ఎవరైనా మనకి మేనత్త అవుతారు కదా, అదండి ఆన్సర్. చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోద్దాం. పెన్ను పేపర్ రెడీగా పెట్టుకోండి. ఈజీ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, పెద్దగా కష్టపడేది ఏం లేదు దీనిలో. 1 మినిట్ లోపే మీరు ఆన్సర్ చేసేలాగా నేను అడుగుతున్నాను, రాసుకోండి. 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 8 సంవత్సరాలు. ఓకేనా? 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 8 సంవత్సరాలు. అయితే 8 సంవత్సరాల తర్వాత రవి వయస్సు ఎంత? అర్థమైందా ప్రశ్న? 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 16 సంవత్సరాలు. అయితే 8 సంవత్సరాల తర్వాత రవి వయస్సు ఎంత? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. 0868 2481 8812.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను ప్రశ్న అడిగాను, 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 8 సంవత్సరాలు, అయితే 8 సంవత్సరాల తర్వాత రవి వయస్సు ఎంత అని అడిగాను. అయితే మొదటి ప్రశ్నకి చాలామంది రైట్ ఆన్సర్ చెప్పారు. ఓకేనండి, రెండో ప్రశ్న కూడా ఆన్సర్ తెలిస్తే పంపించండి. ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నమరణ్ నుంచి పంపించారు, రెండో ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా. ఇక తర్వాత కావ్యశ్రీ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ భాస్కర్ని సత్యనారాయణ ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, తెలగపాలెం నుండి వెంకటేశ్వర్ రెడ్డి జ్యోతి పంపించారు రైట్ ఆన్సర్. మీ సొంతగా మీరే ఆలోచించి ఆన్సర్ చేయండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎలా వచ్చిందో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తరువాత ఎం మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రాశారు, కాకపోతే కొంచెం రాంగ్ ఆన్సర్ చేశారు. కొంతవరకు కరెక్ట్గానే వచ్చారు, తర్వాత రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, తర్వాత చూద్దాం, మీరు రాసి పంపించారు, కాకపోతే మీ ఊరు పేరు కూడా రాసి పంపించండి మీ ఆన్సర్తో పాటు. నెక్స్ట్ ఎవరంటే మనకి పంపించింది రామ్ వీరంపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మీరు చీర్లవంచ గ్రామం నుంచి వేములు పరశురాములు పద్మ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత పంపించారు అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మాణిక్యాలరావు దుర్గాడ్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. హనుమంతు ఒంగోలు నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్ చేశారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పెసర్లంక విలేజ్ నుంచి పంపించారు అరవ ధనలక్ష్మి సాంబశివరావు. ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మనకి పంపించారు వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. ఇంకా చూద్దాం, తర్వాత డాక్టర్ కేవీరావు తణుకు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. రాధా కమ్మన్ నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ చేశారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత వీరు ఎవరంటే డాక్టర్ శ్రీనివాస్ సమల గజ్వేల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత చూద్దాం, విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, స్వీటి నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ నెల్లూరు జిల్లా చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మనకి పంపించారు ఎవరంటే సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరెవరంటే శ్రీరామదాసు.

మంజాచారి తిప్పర్త నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా పంపించారు కామారెడ్డి నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నాగేంద్రప్ప ఉడే కర్ణాటక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి మళ్ళీ మనకి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. ఇక తర్వాత శుద్ధం బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ శ్రీనివాస్, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరెవరంటే చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్ని. వీరు చింతాడ అనన్యశ్రీ, అంతేనండి, శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, సత్తెనపల్లి నుంచి విజయ మహేష్, తర్వాత మహేశ్వరి పంపించారు, ఓకేనండి, కాకపోతే రైట్ ఆన్సర్ ఇది. తర్వాత చూద్దాం, చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ యాడికి నుంచి ఎస్ చిదంబరరావు సరస్వతి, రాంగ్ ఆన్సర్. తర్వాత భోగానందుని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, రెండు ఆన్సర్లు రాశారు, రైట్ ఆన్సర్ ఏదో మీరే రాసి కనుక్కొని పంపించండి. సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత దయదా భిక్షం వెంకటి వీరు మిర్యాలగూడ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, రాచర సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి, రైట్ ఆన్సర్. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. వీరు ఫస్ట్ ప్రశ్న కూడా రైట్ ఆన్సర్ కొంచెం ఆలస్యంగా పంపించారు, ఆయన రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత దినేష్ ప్రకాశం జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఎం రావు ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే గంపర్ల దీప్తి గచ్చిబౌలి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, థ్యాంక్ యూ అంటున్నారు, ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తర్వాత హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, నమస్తే అండి. వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, హ్యాపీ కాలనీ హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి దడ త్రివేణి చిన్మయి పంపించారు, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య యాస్మిన్ కడప నుంచి, ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత చిలక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. మంజులత పాపినేనిపాల్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కేశవరావు అత్తిల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎలా వచ్చిందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత నాగన్న కళావతి వీరు అనంతపురం నుంచి, ఓకే, రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్. తర్వాత డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే రొంపిచెర్ల రాఘవాచార్యులు అరుణకుమారి ఏలూరు జిల్లా నుంచి పెద్దపాడు మండలం అక్కడి నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఆత్మూరి మురళి లక్ష్మీ భట్టిప్రోల నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మనకి పంపించారు ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా, రాంగ్ ఆన్సర్. తర్వాత సతిరెడ్డి ఫ్రమ్ అనపర్తి, ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి మీది, ఓకే. తర్వాత చూద్దాం, జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత నాగప్రసన్న సుచరిత ఒంగోలు నుంచి రాశారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్ని, ఓకే. తర్వాత నాగార్జున లక్ష్మి అనంతపురం నుంచి రాశారు, రైట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం,
మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి. రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత వచ్చేద్దాం పాలెంపోలయ్య, అళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీరంతా రాసి పంపించారు ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ని. ఇక విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. దైదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. దొడ్డుపట్ల కోటేశ్వరరావు అత్తెల నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు జిల్లా నుంచి రాసి పంపించారు. కాకపోతే ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువలింక నుంచి రాశారు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే పివై విజయ్ శేఖర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం వీరెవరంటే ఎడమాడుగు నుంచి రామకృష్ణయ్య అంతేనండి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం గుంపర్ల అరుణ కుమార్ లండన్ నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ని. తర్వాత ఇంకెవరు రాశారంటే రాధా కమ్మర్ నుంచి. మీరెందుకు రాంగ్ ఆన్సర్ రాశారు, ఈజీగానే ఉంది కదా ప్రశ్న. తర్వాత సర్వీశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. ఏ తర్వాత చూద్దాం, క్వశ్చన్ రిపీట్ ప్లీజ్ అని అడుగుతున్నారు, చూద్దామండి. తర్వాత వీరెవరంటే తెలగపాలెం నుండి వెంకటేశ్వర్ రెడ్డి జ్యోతి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, ఓకే ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి థ్యాంక్ యూ అంటారు, మీకు కూడా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు. 8 సంవత్సరాల క్రితం రవి వయస్సు 8 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాల తరువాత రవి వయస్సు ఎంత అని అడిగాను. ఇంకా మనకి పంపిస్తున్నారు, చూద్దాం ఆన్సర్ని. వీరెవరంటే ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు కదా, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే అండి, వెరీ గుడ్ రైట్ ఆన్సర్ని. తర్వాత ధన్యవాదాలు అంటున్నారు, మీకు కూడా ధన్యవాదాలండి. తర్వాత చూద్దాం మల్లేశ్వరరావు శాంభవి, వీరు ఉప్పులూరు గ్రామం నుంచి ఇప్పుడే పార్టిసిపేట్ చేశారు, రైట్ ఆన్సర్, ఓకేనండి. తర్వాత చూద్దాం హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత వర్షం వస్తోంది నెట్వర్క్ లేదు అని రాసి పంపించారు, ఓకేనండి. రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, ఓకే ఆన్సర్ నేను చెప్తాను, ఓకే మీరు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్, ఓకేనండి. 8 సంవత్సరాల క్రితం రవి వయసు 8 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాల తర్వాత రవి వయసు ఎంత అని అడిగాను, 24 సంవత్సరాలు అండి, 324 అదే ఆన్సర్, ఓకేనా. చాలా సింపుల్గా ఉంది కదా. చాలామంది కంగ్రాచులేషన్స్ అండి, పార్టిసిపేట్ చేశారు, ఆన్సర్స్ రాసి పంపించారు, అందరు కంగ్రాచులేషన్స్. ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. కొంచెం పెన్ను పేపర్ రెడీగానే ఉంది కదా, రాసుకోండి ఆన్సర్ని, క్వశ్చన్ని, ఓకేనా. ఏంటంటే 6, 7, 11, 20 ఓకేనా. 6, 7, 11, 20 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? అర్థమైందా ప్రశ్న? అర్థమైందా? 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? కొంచెం ట్విస్ట్ ఇచ్చారు ఈ ప్రశ్న, తెలిస్తే రాసి పంపించండి, ట్రై చేయండి, రాకపోతే నేను చెప్తాను. 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత, తెలిస్తే రాసి పంపించండి. 0, 8, 6, 6, 2, 4, 8, 8, 1, 2 నెంబర్కి. అయితే రెండో ప్రశ్నకి ఆన్సర్స్ ఇంకా చాలామంది పంపిస్తున్నారు. యాడికి నుంచి రంగం వెంకటస్వామి పంపించారు రైట్ ఆన్సర్ని. భద్రాద్రి రాంపూర్ నుంచి గట్ల సతీష్ సుమలత మళ్ళీ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. కోనప్పరెడ్డి రమేష్ బాబు పంపించారు, వీరు ఎక్కడి నుంచి అయితే రాసి పంపించలేదు కాకపోతే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం వీరు వేలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి రాశారు రైట్ ఆన్సర్ని, ఓకే. మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. మనకి పంపించారు వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత కారంచేడు మండలం తెలగపాలె నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు, త్వరగా రాసి పంపించండి. కావ్యశ్రీ గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేయండి. 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను, తెలిస్తే రాసి పంపించండి.
శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక వీరెవరంటే గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పెసరలంక విలేజ్ నుంచి పంపించారు ఆరాధనలక్ష్మి సాంబశివరావు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి చదవండి అని అడుగు చెప్తున్నారు. నేను చదివాను, మీరు రైట్ ఆన్సరే పంపించారు.

ఇది రెండో ప్రశ్నకి. మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, వీరెవరంటే సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం వీరు ఎవరంటే ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. మనకి పంపించారు వేలవర్తిపాటి సత్యనారాయణ ఫ్రెమ్ రాశారు. అంతవరకే ఆన్సర్ కూడా రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, నాగమణి ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. రామ్ వీరంపల్లి నుంచి రాశారు రైట్ ఆన్సర్. రాధా కమ్మ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే, తర్వాత సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం వీరెవరంటే నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయ్య రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం వీరెవరంటే నెల్లూరు జిల్లా నుంచి మనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. మూడో ప్రశ్నకి జవాబు, మూడో ప్రశ్న అని రాశారు కానీ భాస్కర్ సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి అయితే ఆన్సర్ అయితే ఏం సెండ్ చేయలేదు. ఓకే, తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారు అని అడుగుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. భారతి కిషోర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, ఎస్ఎస్శ్రీ స్నేహశ్రీ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నాగన్న కళావతి వీరు రాశారు అనంతపురం నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపిస్తున్నారు అంటే చూద్దాం, వీరు ఎం రావు ఒంగోలు నుంచి రాసి పంపించారు. ఓకే, ఫస్ట్ ప్రశ్న రైట్ ఆన్సర్ రాశారు, రెండో ప్రశ్నకి 24 రైట్ ఆన్సర్ రాశారు, కాకపోతే మూడో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మీరు కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి కూనపరెడ్డి రమేష్ బాబు పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా టైప్ చేస్తున్నారు చాలామంది, తొందరగా పంపించండి. మల్లేశ్వరరావు శాంభవి పులూరు గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. స్వీట్ నెల్లూరు నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు ఒంగోలు నుండి దిట్టకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా ఎవరంటే హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, కాకపోతే పేరు ఊరు ఆన్సర్ అయితే ఏమీ లేవు. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహారి యశోద పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ ఓకే ఇనమడుగు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. వెరీ గుడ్ అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. ఓకే, తర్వాత చూద్దాం, సుచరిత నాగప్రసన్న ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు రాసి పంపించారంటే నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. మనకి ఆన్సర్స్ నేను చాలామంది పంపిస్తున్నారు, చూద్దాం. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత రమేష్ బాబు రుద్రంపేట అనంతపురం నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సుజన్ కార్తీక్ శారద, వీరు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరు పంపించారంటే పెసర్లంక విలేజ్ నుంచి ఆరాధన లక్ష్మి సాంబశివరావు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత వీరు చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ కాకపోతే కొంచెం రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ గనకలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక రాష్ట్రం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి గట్ల సతీష్ సుమలత పంపించారు. రైట్ ఆన్సర్ ఎంప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్ని. మహమ్మద్ ఇనేతుల్లా ఇష్టాతుల్లా కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు యాడికి నుంచి ఎస్ చిదంబరరావు సరస్వతి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి స్వరూప, రైట్ ఆన్సర్. తర్వాత సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. దయదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు కారంచేడు తెలగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు, కాకపోతే ట్రై చేశారు. రాంగ్ ఆన్సర్ అండి, వెరీ గుడ్. తర్వాత చిలక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. గంపర్ల శాన్విక ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి రాంపూర్ నుంచి సంతోష్ కుమార్ సుమలత రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ రైట్ ఆన్సర్ని. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత వీరు ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు. బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ని. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. భారతీ కిషోర్ అనంతపురం నుంచి ఇంకో క్వశ్చన్ వేయండి అని అడుగుతున్నారు. మరి చాలామంది ఆన్సర్స్ పంపించారు కదా, వీళ్ళ పేర్లు చదవాలి కదా. తర్వాత చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా కోవరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మొడ్డు ఓంకార్ అండ్ గౌరి రామానగర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. చైతన్య శ్రీ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. తర్వాత పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. రేణుక గోపరాజు వీరు కడప నుంచి ఓకేనండి, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, సూపర్ రైట్ ఆన్సర్ని. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబు సుబాని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే మంచిర్యాల నుంచి చంద్రమంగళి పద్మరాణి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత వీరు భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. తర్వాత చూద్దాం, ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాంగ్ ఆన్సర్. హనుమంతు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సోదామణి వసుంధర ఇనమడుగు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య రైట్ ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత నాగార్జున లక్ష్మి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేనిపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. వీరు ఎవరంటే అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, పివై విజయశేఖర్ పంపించారు నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. పాలెం పొలయ్య అలగడ నంద్యాల జిల్లా ఓహోబిలం వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి పంపించారు, రైట్ ఆన్సర్ని. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. క్వశ్చన్ రిపీట్ అంటున్నారు, సమయం అయితే ఎక్కువగా లేదు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత నెల్లూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మచిలీపట్నం నుంచి సుధా రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే అండి, వెరీ గుడ్ రైట్ ఆన్సర్. తర్వాత మళ్ళీ మనకి పంపించారు నెల్లూరు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ రాశారు. 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను, తెలిస్తే వెంటనే రాసి పంపించండి. ఇంకా తర్వాత మనకి రాశారు, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్ అండి. తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి ఓకే రైట్ ఆన్సర్, ఇప్పుడు మళ్ళీ రాసి పంపించారు మనకి. పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, భాస్కర్ సత్యనారాయణ అరుణ కుమారి ఒంగోలు నుంచి ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత
వీరెవరంటే హనుమంతు ఒంగోలు నుంచి. ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి. ఇంకొకరు రాశారు చూద్దాం. నెల్లూరు నుంచి పాలెం పోలయ్యంద పంపించారు కదా మీరు, రైట్ ఆన్సరే చేశారు. ఓకేనండి. 6, 7, 11, 20 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను. తర్వాత వచ్చే సంఖ్య ఎంత అంటే 36. ఇక్కడ అన్ని స్క్వేర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. 6 + 1 = 7 square, 1 square, 2 square, 3 square, 4 square చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వస్తుంది. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. చాలామంది ట్రై చేశారు, అందరూ చాలామంది రాసి పంపించారు. అందరికీ కంగ్రాచులేషన్స్. ఇది ఈనాటి యువలయ. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లయ విన్యాసం కార్యక్రమం. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమంలో రూపక తాళంలో శ్రీ గుమ్ములూరి బిఎన్విఎస్ శబరీష్ గారి డోలు వాద్య లయ విన్యాసం వింటారు.

మీరు ఇంతవరకు రూపక తాళంలో శ్రీ గుమ్ములూరి బిఎన్విఎస్ సబరీష్ గారి డోలు వాద్య లయ విన్యాసం విన్నారు. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ చలనచిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బ్రహ్మచారి ఈ చిత్రానికి మహమ్మద్ రఫీ ఆలపించిన గీతం.

0: మీరింతవరకు హిందీ చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువవాణి ప్రోగ్రామ్. ఈరోజు జూన్ 14, ప్రపంచవ్యాప్తంగా మనం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అసలు ఈ రోజును మనం ఎందుకు జరుపుకోవాలి, దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తే, సమాజంలో రక్తదానం పట్ల అవగాహన పెంచడం మరియు ఏ ప్రతిఫలం ఆశించకుండా రక్తాన్ని ఇచ్చి ఇతరుల ప్రాణాలు కాపాడుతున్న మహానుభావులకు కృతజ్ఞతలు తెలపడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ABO బ్లడ్ గ్రూప్లను కనుగొని వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్స్టైనర్ పుట్టినరోజు జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఈ జూన్ 14 మనం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. చంద్రుడిపైకి వెళ్తున్నాం, సముద్ర గర్భంలో రహస్యాలను ఛేదిస్తున్నాం, ఎన్నో రకాల కృత్రిమ వస్తువులను తయారు చేస్తున్నాం. కానీ ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టే రక్తాన్ని ఏదైనా ఫ్యాక్టరీలోనో లేదా ల్యాబుల్లోనో మనం తయారు చేయగలుగుతున్నామా? ఖచ్చితంగా లేదు. రక్తాన్ని కేవలం ఒక మనిషి శరీరం మాత్రమే తయారు చేయగలదు. కొన్ని సందర్భాల్లో ఒక ప్రాణం నిలబడాలంటే ఇంకొక మనిషి తన రక్తాన్ని దానంగా ఇవ్వాల్సిందే. ప్రకృతి సృష్టించిన ఈ వింతను, ఈ బంధాన్ని మనం మానవత్వం అంటాం. మనం సమాజంలో ఎన్నో రకాల దానాలు చూస్తుంటాం. అన్నదానం, వస్త్రదానం, భూదానం, విద్యాదానం, ఇలా ఏ దానం చేసినా అది అవతల వ్యక్తికి కొంతకాలం మాత్రమే ఉపయోగపడుతుంది. కాని రక్తదానం అలా కాదు. అది ఒక మనిషికి పునర్జన్మను ఇస్తుంది. మరణం అంచుల్లో ఉన్న వ్యక్తిని మళ్లీ బ్రతికిస్తుంది. అందుకే రక్తదానం అంత గొప్పది. ఈరోజు కూడా మన సమాజంలో రక్తదానం పట్ల ఎన్నో అపోహలు, భయాలు ఉన్నాయి. అనారోగ్యం పాలవుతామని చాలామంది వెనకడుగు వేస్తుంటారు. కాని వైద్యశాస్త్రం చెబుతున్న నిజమేంటంటే, రక్తదానం చెయ్యడం వల్ల ఎదుటివారికే కాదు, ఇచ్చేవారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. రక్తాన్ని దానం చేసిన కొద్ది రోజుల్లోనే మన శరీరంలో కొత్త రక్తం, ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. దీనివల్ల మన శరీరం మరింత ఉత్సాహంగా మారుతుంది. 18 ఏళ్ల నుండి 65 ఏళ్ల వయసు ఉండి కనీసం 50 కేజీల బరువు ఉన్న ఏ ఆరోగ్యవంతమైన వ్యక్తి అయినా ప్రతి 3 నెలలకొకసారి సురక్షితంగా రక్తదానం చేయవచ్చు. కాబట్టి రక్తదానాన్ని కేవలం అత్యవసర సమయాల్లో చేసే పనిగా కాకుండా మన సామాజిక బాధ్యతగా భావిద్దాం. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి శంకర్ మహదేవన్ బృందం ఆలపించిన గీతాన్ని వింటారు.

ఈరోజు నేను మన పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో అత్యంత ఘనంగా వైభవంగా జరుపుకునే ఒక విశిష్టమైన పండుగ గురించి మాట్లాడబోతున్నాను. అదే రజ పండుగ లేదా రజ పర్బ పండుగ అని అంటారు. భారతదేశంలోని ఇతర పండుగలకు దీనికి ఒక ప్రత్యేకమైన తేడా.

ఉంది. మనం దేవుళ్లను విజయాలను జరుపుకుంటాం, కానీ ప్రకృతిని, శ్రీతత్వాన్ని మరియు భూమాతను గౌరవిస్తూ జరుపుకునే అద్భుతమైన పండుగ ఈ రజ పండుగ. ఈ పండుగ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం భూమాతను గౌరవించడం. ఈ పండుగను ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తీరప్రాంత జిల్లాలైన కటక్, పూరి, బలాసోర్, కూర్ద్ వంటి ప్రాంతాల్లో ఈ సంబరాలు అంబరాన్నంటుతాయి. పల్లెటూరు నుండి పట్నం వరకు ప్రతి ఒడియా కుటుంబం ఈ పండుగను తమ ఇంటి పండుగలా భావిస్తుంది. ఈ పండుగలో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే ఇది పూర్తిగా స్త్రీలకు, ముఖ్యంగా యువతలకు సంబంధించిన పండుగ. ఈ పండుగ రోజుల్లో రైతులు పొలం పనులు చెయ్యరు. భూమిని తవ్వడం, దున్నడం వంటివి పూర్తిగా నిషేధం. భూమిని తల్లిలా భావించి ఆమెకు కష్టం కలగకుండా చూసుకుంటారు. ఇంట్లోని స్త్రీలు, యువతులు ఈ 3 రోజులు ఇంటి పనుల నుండి, వంట పనుల నుండి సెలవు తీసుకుంటారు. వారు కొత్త బట్టలు ధరించి, కాళ్లకు పారాని పెట్టుకుని, ఆభరణాలతో అందంగా ముస్తాబవుతారు. ఈ పండుగలో ముఖ్యమైన ఆకర్షణ ఉయ్యాల. పెద్ద పెద్ద మర్రి చెట్లకు, మామిడి చెట్లకు రకరకాల ఉయ్యాలలు కడతారు. ఆడపిల్లలందరూ చేరి ఉయ్యాలలూగుతూ, బన్సే డాకీలా గజ వంటి జానపద పాటలు పాడుతూ ఆనందిస్తారు. ఈ పండుగలో పొడా పీట అనే ప్రత్యేక వంటకం చాలా ముఖ్యం. ఇది లేకుండా ఈ పండుగ పూర్తి కాదు. అలాగే అందరూ మిఠాయి పాన్ తినడం ఆనవాయితీ. చివరగా 4వ రోజును వసుమతి స్నానంతో పండుగ ముగుస్తుంది. ఆ రోజు భూమిని శుభ్రం చేసి పసుపు నీళ్లతో పూజించి వ్యవసాయ పనులు మొదలు పెడతారు. సమాజంలో ఋతుక్రమం గురించి మాట్లాడటానికి సంకోచించే రోజుల్లోనే మన పూర్వీకులు దానిని ఒక పండుగలా జరిపి స్త్రీతత్వాన్ని, సృష్టిలో స్త్రీ ప్రాముఖ్యతను ఎంత గొప్పగా గౌరవించారో చెప్పడానికి ఈ పండుగ ఒక నిదర్శనం. ప్రకృతిని ప్రేమించడం, స్త్రీని గౌరవించడం అనే గొప్ప సందేశాన్ని ఈ పండుగ మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు అరవింద్ సమేత చిత్రం నుండి హార్మన్ మాలిక్ పాడిన పాటను వింటారు.

ఇప్పుడు మనం అధిక దర్శ అమావాస్య గురించి మాట్లాడుకుందాం. మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందాం. మనందరికీ లీప్ ఇయర్ తెలుసు. ప్రతి 4 సంవత్సరాలకొక్కసారి ఫిబ్రవరి నెలలో 28 రోజులకు బదులు 29 రోజులు వస్తాయి. అలా ఎందుకొస్తాయి? భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి కరెక్ట్గా 365 రోజులు పట్టదు. 365 రోజుల పైన 6 గంటల సమయం ఎక్కువ పడుతుంది. ఆ 6 గంటలను అలాగే వదిలేస్తే కొన్నేళ్ల తరువాత క్యాలెండర్ మొత్తం తారుమారైపోతుంది. అందుకే ఆ 4 6 గంటలను కలిపి 6x4=24 hours, అంటే ఒక రోజుగా మార్చి 4 గంటలకొక్కసారి ఫిబ్రవరికి యాడ్ చేస్తారు. ఇది వెస్టర్న్ క్యాలెండర్ సైన్స్. ఇప్పుడు మన ఇండియన్ సాంప్రదాయ క్యాలెండర్ సిస్టంకు వద్దాం. ఇక్కడ కేవలం సూర్యుడిని మాత్రమే కాదు, చంద్రుణ్ణి కూడా చూస్తారు. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే టైంను బట్టి నెలలను లెక్కేస్తారు. సూర్యుడి లెక్క ప్రకారం సంవత్సరానికి 365 రోజులు, చంద్రుడి లెక్క ప్రకారం సంవత్సరానికి 354 రోజులే వస్తాయి. అంటే సూర్యుడి క్యాలెండర్కు చంద్రుడి క్యాలెండర్కు మధ్య ప్రతి సంవత్సరం 11 రోజుల గ్యాప్ వస్తుంది. ఈ 11 రోజుల గ్యాప్ను అలాగే వదిలేస్తే ఏమవుతుందో తెలుసా? ఎండాకాలంలో రావాల్సిన సీజన్ కొన్నేళ్ల తర్వాత వర్షాకాలంలోకి, ఆ తరువాత చలికాలంలోకి మారిపోతుంది. మన వాతావరణం, పంటల చక్రం మొత్తం తికమకైపోతాయి. ఆ కన్ఫ్యూజన్ లేకుండా చేయడానికి మన వాళ్ళు ఒక సూపర్ ఐడియా ఆలోచించారు. ప్రతి సంవత్సరం వచ్చే ఆ 11 రోజుల గ్యాప్ 3 సంవత్సరాలు గడిచేసరికి దాదాపు 33 రోజులు, అంటే ఒక నెల అవుతుంది. ఎక్స్ట్రా 30 రోజుల గ్యాప్ను కవర్ చేయడానికి క్యాలెండర్లో ఒక కొత్త నెలను యాడ్ చేస్తారు. దాన్నే అధిక మాసం అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది క్యాలెండర్ బ్యాలెన్స్ చేసే లీప్ మంత్ అన్నమాట. నెలల కదా, సరే మరి ఈ దర్శ అమావాస్య అంటే ఏంటి అంటారా? అమావాస్య అంటే మనందరికీ తెలిసిందే, సూర్యుడు, చంద్రుడు, భూమి 3 ఒకే లైన్లో వస్తాయి. అప్పుడు సూర్యుడి వెలుతురు చంద్రుడి వెనక భాగంపై పడటం వల్ల మనకు భూమి వైపు ఉన్న చంద్రుడి భాగం చీకటిగా కనిపిస్తుంది. కానీ సైన్స్ పరిభాషలో అందులోనూ స్పేస్

సైన్స్లో దర్శ అంటే ఒక అద్భుతమైన మూమెంట్. ఈ అధిక మాసంలో వచ్చే అమావాస్య రోజును భూమి, చంద్రుడు, సూర్యుడు ఉండే ఆర్బిట్స్ ఒక ప్రత్యేకమైన పొజిషన్లోకి వస్తాయి. అందుకనే దీనిని అధిక దర్శ అమావాస్య అంటారు. ఇది ప్రతీ నెలలో రాదు, కేవలం ఆ మూడేళ్లకు ఒక్కసారి వచ్చే లీప్ మంత్లోనే జరుగుతుంది. ఈరోజు జూన్14న ఈ ఖగోళ వింత జరగబోతుంది. ఇప్పుడు అజ్ఞాతవాసి చిత్రం నుండి అనురుద్ధ్ రవిచంద్రన్ పాడిన పాటను వింటారు.

ఇప్పుడు నేను నేటి ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో మనకి ప్రతిదీ వెంటనే అయిపోవాలి. ఇంటర్నెట్ స్లోగా ఉంటే కోపం వస్తుంది. రోడ్డు మీద ట్రాఫిక్ 5 నిమిషాలు ఆగితే సహనం నశిస్తుంది. ఆఖరికి ఇంట్లో మనుషులు మాట్లాడే మాటలు వినే ఓపిక కూడా మనకుండటం లేదు. అందరిలోనూ ఒకటే తొందర, ఒకటే ఆందోళన. ఈ తొందరపాటు వల్ల ఏం సాధిస్తున్నాం? కేవలం ఒత్తిడి, మానసిక అలసట మరియు లేనిపోని గొడవలు. మన కోపం వల్ల, మన అసహనం వల్ల పక్కనున్న బంధాలు దూరమవుతున్నాయి. ఫ్రెండ్స్, ఎదుటివారు మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా వినడం అలవాటు చేసుకుందాం. ప్రతి చిన్న విషయానికి స్పందించడం మానేద్దాం. రోజులో కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ప్రకృతిని చూద్దాం లేదా ధ్యానం చేద్దాం. మనం ఎంత నిశ్శబ్దంగా

స్పష్టంగా ఉంటే మన ఆలోచనలు అంత స్పష్టంగా ఉంటాయి. మనం ఎంత ఓపికగా ఉంటే మన జీవితం అంత అందంగా మారుతుంది. డబ్బు సంపాదించడం ముఖ్యం కావచ్చు, కాని మనశ్శాంతి కోల్పోయి సంపాదించే ఏదీ మనకు సంతోషాన్ని ఇవ్వలేదు. కాబట్టి కాస్త నిదానిద్దాం, ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, సహనంతో జీవిద్దాం. ఇప్పుడు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వింటారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని భావిస్తూ మళ్లీ రేపటి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: Information Bureau PIB has clarified that this claim is fake and the government has not announced any such scheme. In cricket, India will begin their ICC Women's T20 World Cup campaign against arch-rivals Pakistan in a Group A match at its Baston in Birmingham this evening. The match is scheduled to start at 7 p.m. Indian time. Women in blue have dominated this rivalry in Women's T20 Internationals, winning 13 of the 16 matches against Pakistan. In the upcoming week, domestic markets are expected to take directions from a series of high-impact global events and key domestic economic data releases. Investors will closely track the U.S. Federal Reserve's policy meeting outcomes, the Bank of Japan's interest rate decision, developments around the potential U.S.-Iran peace agreement, and movements in crude oil prices. Market participants will also watch India's wholesale inflation data for May, along with other key macro indicators, including employment figures, import-export data, and the country's foreign exchange reserves. And with that, we end this news bulletin.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు, ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: అక్కా, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంత షాపింగ్?
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క,
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: నిన్ను
5: ఆర్బీఐ చెబుతుంది,
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిగింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. సైక్లింగ్తో ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంఖభృత బాగ్చి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఎలాంటి అడ్డంకులు లేవని రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి పంచుకున్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ రాజధాని ప్రాంతంలో నిరంతరాయంగా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అమరావతి పనులు ప్రస్తుతం టాప్ గేర్లో సాగుతున్నాయని, రాజధాని అభివృద్ది విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయట్లేదని, ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. రాజధాని నిర్మాణంలో ఇకపై ఆగడం అనే మాటకు చోటు లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నిర్మాణ పనుల వేగం మరింత పెరిగిందని, ఇది నవ్యాంధ్ర భవిష్యత్తుకు బలమైన పునాదవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడు గ్రామంలో ఈరోజు ఆయన 2,39,00,000 రూపాయల విలువగల పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ది చేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే తమ ధ్యేయమని అన్నారు. సైక్లింగ్తో ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంఖభృత బాగ్చి అన్నారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సైక్లింగ్తో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని, కాలుష్యం తగ్గించవచ్చని అన్నారు. సైకిల్ వినియోగానికి అందరూ ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ కమిషనర్ శంఖభృత బాగ్చి పేర్కొంటూ,

0: రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కలెక్టర్ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని నీటి వనరులు, చెరువుల పరిరక్షణే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, తహసీల్దార్, ఎంపీడీఓ తప్పనిసరిగా గ్రామంలో చెరువులను సందర్శించాలని సూచించారు. చెరువుల హద్దుల గుర్తింపుపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. జిల్లాలో జలధార, జలహారతి కార్యక్రమాలతో పాటు జలరక్షణ పనులను కూడా సమాంతరంగా వేగవంతం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పథంలో దూసుకుపోతోందని ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలం జేగుమడాంలో ఈరోజు నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం అనేక చర్యలు చేపట్టిందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపామని, అనకాపల్లిలో నూతన స్టీల్ ప్లాంట్ నిర్మాణం, భోగాపురం ఎయిర్పోర్టు సాధన, వైజాగ్లో గూగుల్ వంటి సంస్థలను రప్పించామని చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిగింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. యోగా అభ్యసనను ప్రతి ఒక్కరూ జీవన శైలిలో భాగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘాస్వరూప్ కోరారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి గౌతమిఘాట్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షకులు ధ్యానం, రాజయోగ సాధన వలన కలిగే ప్రయోజనాలను వివరించి యోగాసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు యోగా చేయడం ద్వారా ఏకాగ్రత, మానసిక స్థైర్యం పెంపొందించుకుని లక్ష్య సాధనలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. రానున్న 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, ఒడిశాలోని అదనపు ప్రాంతాలు, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని భాగాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ ఈరోజు అంచనా వేసింది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడిందని తెలిపింది. మరిన్ని వాతావరణ విశేషాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 సార్లు సంభవించే అవకాశం ఉంది. ఎదురుగాలి 1 గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. ఇక రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎదురుగాలి 1 గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వీచే.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లాంచీలరేవు వద్ద ఈరోజు యనమదుర్రు కాలువలో గుర్రపు డెక్క, నాచు, కిక్కిస తొలగింపు పనులను రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 50 లక్షల రూపాయలతో 32 కిలోమీటర్ల మేర కిక్కిస తొలగింపు పనులను చేపడుతున్నామని తెలిపారు. ఈ పనుల ద్వారా నీటిపారుదల మెరుగుపడి రైతులకు నీటి ఇబ్బందులు తొలగుతాయన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుండి 29వ తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. పాంచరాత్ర ఆగమ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే ఈ మహోత్సవాల్లో పద్మ సరోవర తీరాన అమ్మవారు విశేష పూజలను అందుకుని భక్తజనులను కటాక్షించనున్నారని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. పోలవరం జిల్లా పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రేపు ఉదయం 10:30 రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిగింజల ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

0: ఇచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: మూడు కాలేజీలలో
2: డోంట్ వరీ,
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్?
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్ ఆర్బిఐ అంటుంది.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతినా ఇమ్మానుయెల్ మాక్రోన్ ఇత్యనేన సహా నీస్ నగరే ప్రతినిధి మండలస్తరీయాం వార్తాం కృతవాన్. అస్యాం వార్తాయాం భారత ఫ్రాన్సయోః విశేష వైశ్విక రణనీతిక సహభాగితాయాః అధిక సుదృఢీకరణే బలం దత్తం. రక్షా ప్రవృద్ధి వ్యాపారాదిషు క్షేత్రేషు సహకార్య విస్తారస్య విషయే ఉభాభ్యాం నేతృభ్యాం విచార విమర్శః కృతః. ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతి మాక్రోన్ ఇత్యేష వైశ్విక నవోన్మేష శక్తిరూపేణ భారతస్య ఉదయస్య ప్రశంసాం కృతవాన్. సహ అవదత్ యత్ అద్య ప్రశ్నః నాస్తి యత్ భారతం నవోన్మేషం కరోతి నవ, అపితు ప్రశ్నః అయమస్తి యత్ భారతేన సహ నవోన్మేష కార్యే కః సహభాగీ అస్తీతి. ఆయుష్ మంత్రాలయ అద్య యూట్యూబ్ లైవ్ యోగ్ స్ట్రీమ్ ఇత్యస్మై సర్వాధిక దర్శకాణాం కృతే నూతనాం గినీజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇతి విశ్వ అభిలేఖం నిర్మితవాన్. అపి చ ఐసీసీ మహిళానాం T20 విశ్వకప్ ఇతి క్రీడాయాం భారతం అద్య సాయంకాలే వర్మింగ్హమ్ నగరే పాకిస్తానం విరుద్ధ్య స్వకీయాభియానం ఆరప్స్యతే. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతి ఇమ్మానుయెల్ మాక్రోన్ ఇత్యేషః చ అద్య నీస్ నగరస్య పాలేస్ దే ఎక్స్పోజిషన్స్ ఇత్యత్ర భారత ఇనోవేట్స్ ఇతి కార్యక్రమస్య సంయుక్తరూపేణ ఉద్ఘాటనం అకురుతాం. ఉభౌ నేతారౌ ప్రతినిధి మండల స్తరీయ వార్తాంచ కృతవంతౌ. భారత ఫ్రాన్స్ నవాన్వేషణ వర్షాంతర్గతం ఆయోజితః అయం ప్రముఖః కార్యక్రమః ఉభయోః దేశయోః శీర్ష నవాన్వేషణ ఆరంభాన్ వెంచర్ క్యాపిటల్స్ నిధి ఇత్యతంచ సమాకలయతి. కార్యక్రమేస్మిన్ ఉన్నత గణనం, సెమీకండక్టర్స్, కృత్రిమ బుద్ధిమత్తా, క్వాంటం ప్రౌద్యోగికీ, అంతరిక్ష ప్రౌద్యోగికీ, స్వచ్ఛ ఊర్జా, జైవ ప్రౌద్యోగికీత్యాదిషు 13 ప్రముఖేషు క్షేత్రేషు నవాన్వేషణాని సంతి. అస్మిన్ అవసరే ప్రధానమంత్రిణా మోదీవర్యేణ భారత ఫ్రాన్స్ దేశయోః సంబంధస్య బల విషయే అవధానం దత్తం. సహ అవదత్ యత్ యద్యపి బహవః దేశాః వ్యాపారే సామరిక సహయోగే చ నిమగ్నాః సంతి తథాపి కేవలం కతిపయాః సంబంధాః ఏవ సమానదృష్ట్యా సమానహితైః చ మార్గదర్శితాః భవంతి. సహ భారత ఫ్రాన్స్ సహభాగిత్వం ఏతాదృశం ఏకం చిరస్థాయి సంబంధం అస్తి యస్య మూలాధారః పరస్పర విశ్వాసః సహభాగి మూల్యాని భవిష్యత్కాలాయ సామాన్య దృష్టిః చ వర్ణితవాన్. సహ అవదత్ యత్ నవాన్వేషణం ప్రౌద్యోగికీ భారతస్య యూనాం ఆకాంక్షాః దేశస్య పరివర్తనస్య భవిష్య నిర్మాణస్య చ చాలకభూతాః సంతీతి ఉక్తవాన్.
6: दुनिया में अलग अलग देश एक दूसरे के साथ व्यापार करते हैं, अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है, लेकिन कुछ रिलेशन ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं. भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है.
5: सभाम अभिसंबोधयन् फ्रांस देशस्य राष्ट्रपति मैक्रों वर्यः అవదత్ వైశ్విక నవోన్మేషణ శక్తి రూపేణ భారతస్య ఉదయస్య ప్రశంసాం సహ కృతవాన్. సహ అవదత్ యత్ అద్య ప్రశ్నః నాస్తి యత్ భారతం నవోన్మేషం కరోతి వా న వేతి, అపితు ప్రశ్నః అయమస్తి యత్ భారతేన సహ నవోన్మేష కార్యే కః సహభాగీ భవిష్యతీతి. అస్య వర్షస్య ఆరంభే ముంబై నగరే प्रारब्धस्य भारत फ्रांस नवान्वेषण वर्षस्य उल्लेखं कुर्वन् श्री मैक्रों वर्यः अवदत् यत् भारतस्य प्रमुखाणां नवोद्योग संस्थानां नवान्वेषकाणां च प्रदर्शनार्थं निवेशकैः उद्यमपतिभिः सह सहयोगं प्रवर्धयितुं सहभागी देशत्वेन चितः इति फ्रांस देशः गौरवान्वितः अस्तीति। अस्मिन् अवसरे विदेश कार्यमंत्री डॉ एस जयशंकरः वाणिज्योद्योग मंत्री पीयूष गोयलः राष्ट्रीय सुरक्षा परामर्शकः अजीत डोभालः प्रधान वैज्ञानिक परामर्शकः अजय कुमार सूदः इन्फोसिस संस्थापकः नारायण मूर्तिः अनेके व्यापार प्रमुखाः च उपस्थिताः आसन्। दिनानन्तरं प्रधानमंत्री मोदी राष्ट्रपतिः मैक्रों च भारत फ्रांस विशेष वैश्विक सामरिक सहभागित्वस्य प्रगतिं समीक्षितुं प्रमुख क्षेत्रीय वैश्विक विषयान् चर्चयितुं च द्विपाक्षिकं वार्तालापं करिष्यतः। आयुष मन्त्रालयेन अद्य नूतनः गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड इति विश्व अभिलेखः निर्मितः। यूट्यूब लाइव स्ट्रीम अर्थात प्रत्यक्ष प्रसारित योग सत्रे सर्वाधिक दर्शकाणां सहभागितायै आयुष मन्त्रालयेन मोरारजी देसाई राष्ट्रीय योग संस्थानस्य हब विल्ड संस्थायाश्च सहयोगेन अद्य अन्ताराष्ट्रिय योग दिवसस्य 26 उत्तर 2000 वर्षस्य उत्सवानां भागरूपेण वैश्विकं ऑनलाइन आभासीयं योगसत्रं आयोजितम्। अस्मिन् वैश्विक ऑनलाइन योगसत्रे आयुष मन्त्रालयः 35,000+ सत्यापित दर्शकाणां अभिलेखं स्थापितवान्। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव कार्यक्रमोऽयम् आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। केन्द्रीय वित्तमंत्री निर्मला सीतारमणः अद्य बेंगलुरू नगरे विकसित भारत संकल्प समावेशं सम्बोधयन्ती अवदत् यत् कर्नाटक राज्यं यूपीए शासनकालस्य अपेक्षया पञ्चगुणितं अधिकं केन्द्रीय कर विभाजनम् अवाप्तवत्। वित्तमंत्री अवदत् यत् कर विभाजनस्य माध्यमेन राज्याय 4,00,000 कोटि रूप्यकाणि प्राप्तानि। राष्ट्रिय राजमार्ग निर्माणाय, रेल संरचना विकासाय, बेंगलुरू चेन्नई औद्योगिक संपथ परियोजनायै, पुनर्नवीकरणाय, ऊर्जा परियोजनायै केन्द्रीय सहायता प्रदत्ता इति तया उक्तम्। केन्द्रीय श्रम आजीविका राज्यमंत्री शोभा करन्दलाजे वर्या अवदत् यत् प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना विकसित भारतस्य लक्ष्यं प्रति देशः अग्रेसारितः। आन्ध्रप्रदेशस्य तिरुमला श्री वेंकटेश्वर मन्दिरे दर्शनानन्तरं सा अवदत् यत् एषा यात्रा प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः 12-वर्षीय कार्यकाल पूर्णतायाः तथा च देशस्य दीर्घकालं निरन्तरं सेवमानस्य प्रधानमन्त्रिणः स्मरणार्थं कृतास्तीति। मध्यप्रदेशस्य मुख्यमंत्री मोहन यादवः अद्य सागरमण्डले राज्यस्तरीय कार्यक्रमे लाडली बहना इति योजनायाः 37 सहयोगांशस्य वितरणं कृतवान्। सम्पूर्णे राज्ये 15,00,000+ महिला लाभार्थीनां वित्तकोषेष् प्रत्यक्षतया 35,00,000+ प्रेषितानि। केन्द्रीय स्वास्थ्य मंत्री जगत प्रकाश नड्डा विश्व रक्तदात्री दिवसस्य अवसरे जनानां स्वैच्छिक रक्तदानाय आह्वानं कृतवान्। सामाजिक अन्तर्जाल माध्यमेन प्रसारिते सन्देशे तेन उक्तं यत् रक्तदानं कस्यचित् व्यक्तेः जीवन रक्षणस्य तथा नूतन जीवन प्रदानस्य सर्वाधिकं प्रभावी पावनञ्च माध्यमम् अस्तीति। ओमानदेशे भारतीय दूतावासः अवदत् यत् प्रायः 14 भारतीयान् वहत् भारतीय ध्वजारोहितं यान्त्रिक नौकायानं विराट 1 इत्यस्मै ओमानदेशस्य तटे यन्त्रस्य विफलतायाः अनुभवः अभवदिति। सामाजिक प्रसार माध्यमे दूतावासः सूचितवान् यत् सम्प्रति ओमान अधिकारिणां समन्वये समीपस्थैः नौकायानैः उद्धारकार्यं प्रचलतीति। ऑस्ट्रेलिया देशः स्वस्य फीफा विश्वकप 2026 इत्यभियानस्य आरम्भं साफल्येन समारभत। स्वस्य ग्रुप डी इत्यस्य आरम्भे तुर्कीये इत्येनं देशं 2-0 पराजयत्। ह्यः स्कॉटलैंड देशः मैसाचुसेट्स नगरे ग्रुप सी इत्यस्य आरम्भे हैती देशस्य उपरि 0-0 उत्तरे एकांकेन कठिन संघर्षे विजयं प्राप्य ग्रुप सी मध्ये अग्रस्थानं प्राप्नोत्। तस्मिन्नेव समूहे अन्यत्र पञ्चवारक विजेता ब्राजील देशः न्यूजर्सी नगरे मोरक्को देशेन सह एकैकांकाभ्यां समांकीय स्थानम् अवाप्नोत्। क्रिकेट क्रीडायां भारतम् अद्य बर्मिंघम नगरस्य

0: బాస్టన్ నగరే గ్రూప్ ఏ క్రీడాయాం చిరప్రతిద్వందినా పాకిస్తానేన సహ స్వస్య ఐసీసీ మహిళా టీ20 విశ్వకప్ ఇతి అభియానస్య ఆరంభం కరిష్యతి. క్రీడా సాయం 7 ఆరప్స్యతే. మహిళా టీ20 అంతారాష్ట్రీయ క్రీడాయాం భారతస్య ఆధిపత్యం ఆసీత్. ఉభయపక్షయోః మధ్య క్రీడితేషు 16 స్పర్ధాసు 13 స్పర్ధాః భారతేన విజితాః సంతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి మరికొద్ది క్షణాల్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఇంగ్లండ్లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఆటపై హిందీ మరియు ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ప్రైమరీ మరియు ఎఫ్ఎం రేడియో సెట్లలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అదేవిధంగా మా రోజువారీ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఏఆర్ యాప్లో యథావిధిగా వినవచ్చు.

పల్లెసీమలు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో భజనావళి శీర్షికన శ్రీమతి తూము కృష్ణకుమారి బృందం సమర్పించిన భజనలు వింటారు.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: కర్రపెండలం సాగు గురించి తెలుసుకుందాం. కర్రపెండలం పంటని కసావా లేదా టాపియోకా అని కూడా అంటారు. కర్రపెండలం దుంప సాగు మన రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా అన్ని జిల్లాల్లోనూ సాగు చేయబడుతున్నప్పటికీ ప్రధానంగా తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. ఉడకబెట్టి తినడానికి ఉపయోగించే పదార్థాలతో పాటు పారిశ్రామికంగా స్టార్చ్, సగ్గుబియ్యం, బయోఫ్యూయల్ తయారీకి ఈ కర్రపెండలాన్ని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా వివిధ దాణా తయారీ పరిశ్రమల్లో కూడా ఈ కర్రపెండలాన్ని వాడుతున్నారు. ఆకుల్లో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల పశువుల మేతగా వినియోగించబడుతోంది. అంతేకాక ఎరి, పట్టిపురుగుల పెంపకానికి ఈ కర్రపెండలం చాలా అనుకూలం. ఇది ఉష్ణమండలపు పంట. అధిక తేమ, ఉష్ణోగ్రత గల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సరైన వర్షపాతం గల మెట్ట, కొండ ప్రాంతాల్లో వర్షాధారపు పంటగా మరియు ఆరుతడి పంటగా కూడా సాగు చేయొచ్చు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. నీటి పారుదల సౌకర్యం ఉన్నట్లయితే గనక సంవత్సరం పొడవునా కూడా ఈ కర్రపెండలన్నీ సాగు చేయొచ్చు. తేలికపాటి ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, ఎర్రగరప నేలలు ఈ కర్రపెండలం సాగుకు అనుకూలమైన నేలలు. క్షారభూములు, బరువైన, అలాగే మురుగునీరు పోని నేలలు పనికిరావు. ఇక కర్రపెండలంలో మేలైన రకాల విషయానికి వచ్చినట్టయితే, సగ్గుబియ్యం కోసం సాగు చేసేటైతే H226 రకం. దీని పంటకాలం 8 నుండి 10 నెలలు, దిగుబడి 8 నుండి 10 టన్నులు ఒక ఎకరానికి. పిండి శాతం 28% ఉంటుంది. కొమ్మలు పాక్షికంగా వస్తాయి. దుంపలు లేత గోధుమ రంగులో తెల్లగా ఉంటాయి. ఇంకొక రకం H165. ఈ రకం పంటకాలం 8 నుండి 9 నెలలు, దిగుబడి 8 నుండి 10 టన్నులు ఒక ఎకరానికి. పిండి శాతం 24%. పక్క కొమ్మలుండవు. దుంపలు శంఖాకారంలో గోధుమ రంగులో ఉంటాయి. చీడపీడలను అలాగే వర్షాభావ పరిస్థితులను తట్టుకునే రకం. ఇంకొక రకం TCH2. దీన్నే శ్రీప్రభ అనే పేరుతో పిలుస్తారు. దీని పంటకాలం 9 నుండి 10 నెలలు, దిగుబడి 12 నుండి 14 టన్నులు ఒక ఎకరానికి. పిండి శాతం 28%. దీని కొమ్మలు పాక్షికంగా విస్తరిస్తాయి. తినడానికి కూడా పనికొచ్చే రకం. అలాగే మెట్ట ప్రాంతాల్లోనూ, లోతట్టు ప్రాంతాల్లోనూ కూడా సాగు చేయడానికి అనుకూలమైన రకం. ఇక H490/92. దీని పంటకాలం 8 నుండి 9 నెలలు, దిగుబడి ఎకరానికి 10 నుండి 12 టన్నులు, పిండి శాతం 24%. పాక్షికంగా కొమ్మలు విస్తరిస్తాయి. తినడానికి కూడా పనికొచ్చే రకం. S856. దీన్నే శ్రీప్రకాశ్ అనే పేరుతో పిలుస్తారు. పంటకాలం 7 నుండి 8 నెలలు, దిగుబడి 12 నుండి 14 టన్నులు ఎకరానికి. పిండి శాతం 30%. అలాగే పక్క కొమ్మలుండవు. స్వల్పకాలిక రకం. వరి తర్వాత రెండో పంటగా సాగు చేయడానికి అనుకూలమైన రకం. CI 649. ఈ రకాన్ని శ్రీజయ అనే పేరుతో పిలుస్తారు. పంటకాలం 6 నుండి 7 నెలలు, దిగుబడి 10 నుండి 12 టన్నులు ఎకరానికి. 26% పిండి ఉంటుంది. పక్క కొమ్మలుండవు. స్వల్పకాలిక రకం. వరి తర్వాత రెండో పంటగా సాగు చేయడానికి అనుకూలమైన రకం. ఇక తినే రకాల విషయానికి వచ్చినట్టయితే M4. ఇది 7 నుండి 9 నెలల కాల పరిమితి కలిగిన రకం. 7 నుండి 8 టన్నులు ఎకరానికి దిగుబడి. పిండి శాతం 20%. పక్క కొమ్మలుండవు. దుంప లేత గోధుమ రంగులో ఉండి కండ తెల్లగా ఉంటుంది. దుంపలు పొడవుగా 6 నుండి 8 వరకు ఉంటాయి. ఇంకొక రకం కాండ్రకోట. ఈ రకం 9 నుండి 12 నెలల కాల పరిమితి కలిగిన రకం. 3 నుండి 4 టన్నులు ఒక ఎకరానికి దిగుబడి వస్తుంది. 16 నుండి 20% పిండి శాతం ఉంటుంది. పక్క కొమ్మలు ఉంటాయి. దుంపలు సన్నగా పొడవుగా 8 నుండి 10 వరకు ఉంటాయి. దుంపల మీద చర్మం ముదురు గోధుమ రంగులో ముడతలతో ఉంటాయి. వీటిని ఉడికించి గాని కాల్చుకుని గాని తింటారు. ఇక కర్రపెండలంలో ప్రవర్ధన విషయానికి వచ్చినట్టయితే, కర్రపెండలాన్ని కొమ్మలతో ప్రవర్ధనం చేయాలి. 7 నుండి 10 నెలల

వయస్సుగల చీడపీడలు లేని మొక్కల నుండి బలమైన కొమ్మలను విత్తనకర్రగా సేకరించాలి. విత్తనపు కొమ్మల లేత కొనభాగాన్ని మొదలు మధ్యభాగాన్ని తొలగించి మిగిలిన భాగాన్ని 20 సెంటీమీటర్ల పొడవు గల ముక్కలుగా కోసి నాటుకోవాలి. నేల తయారీ విషయాన్ని గనక మనం చూసినట్టయితే నేలను 30 నుండి 35 సెంటీమీటర్ల లోతుగా 3 లేదా 4 సార్లు బాగా దున్నుకోవాలి. ఆఖరి దుక్కులో ఎకరానికి 5 టన్నుల పశువుల ఎరువు, 24 కిలోల భాస్వరం, చెదల నివారణ కోసం 20 కిలోల లిండేల్ లేదా మిథైల్ పెరాథియన్ వేసి కలయదున్నాలి. ఈ కర్రపిండలలో నారుమడి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే ఎకరాకి సుమారుగా 5,000 ముచ్చలు అవసరమవుతాయి. వీటిని పెంచేందుకు 1 మీటర్ వెడల్పు, 2.5 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన 2 నారుమడులు అవసరమవుతాయి. 20 సెంటీమీటర్ల పొడవు కలిగిన కొమ్మ ముచ్చల్ని తయారు చేసుకోవాలి. నాటే ముందు ఈ ముచ్చలను మ్యాంకోజబ్ 3 గ్రాములు మరియు డైమిథేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 5 నిమిషాలు ముంచి ఈ నారుమడిలో పక్కపక్కనే నాటుకోవాలి. నారుమడికి ప్రతిరోజు అవసరాన్ని బట్టి నీటిని పోసుకోవాలి. ముచ్చలు 7 నుండి 10 రోజుల్లో వేళ్లు తొడిగి నాటడానికి సిద్ధంగా ఉంటాయి. కర్రపెండలం సాగులో విత్తన కర్ర గనక తక్కువగా ఉన్నట్టయితే మినీ సెట్ పద్ధతి ద్వారా తక్కువ కర్ర నుంచే ఎక్కువ మొక్కలు వచ్చే వీలుగా చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో కర్రలో లేత భాగం నుండి ముదురు భాగం వరకు 2 కణుపులు ఉండే ఏ భాగాన్నైనా సరే 2 సెంటీమీటర్ల ముక్కలుగా కత్తిరించుకుని నారుమడిలో వరుసల మధ్య 5 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. సాంప్రదాయ పద్ధతిలో 20 సెంటీమీటర్లు పొడవు కలిగిన కాండం ముక్క నుండి ఒక మొక్క వస్తుంది. అదే ఈ మినీ సెట్ పద్ధతిలో 20 సెంటీమీటర్ల మొక్క నుండి కణుపుల సంఖ్యను బట్టి 8 నుండి 10 మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఇక కర్ర పెండలాన్ని నాటే విధానాన్ని గనక మనం చూసినట్టయితే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఆరోగ్యవంతమైన వేరు, చిగురు తొడిగిన ముచ్చల్ని వరుసల మధ్య మొక్కల మధ్య ఎటు చూసిన 90 సెంటీమీటర్ల దూరంలో 5 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. భూమిలో తగినంత తేమ లేనప్పుడు నాటే చోట కొద్దిగా నీటిని పోసి నాటుకోవాలి. నాటిన 10 నుండి 15 రోజుల్లో చనిపోయిన మొక్కల స్థానంలో 40 సెంటీమీటర్ల పొడవు కలిగిన ముచ్చలతో భర్తీ చేసుకోవాలి. ఇక కర్రపెండలం సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే ఎకరాకి 24 కిలోల నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ని ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువు నాటడానికి ముందు సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నత్రజనిని యూరియా రూపంలోను, పొటాష్ ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోను 3 సమభాగాలుగా చేసి నాటిన 30 రోజులకి, 60 రోజులకి అలాగే 90 రోజులకి పైపాటుగా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్క చుట్టూ 10 సెంటీమీటర్ల దూరంలో వలయాకరపు గాడిలో వేసి మట్టితో పూడ్చాలి. ముందుగా అలసంద పంట వేసి తర్వాత కర్రపెండలం పంట వేయడం లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా అలసంద పచ్చి రొట్టగా కర్రపెండలం వరుసల మధ్య పెంచి 40 రోజులకి భూమిలో కలియదున్నడం ద్వారా పశువుల ఎరువు అవసరం ఉండదు. జీవన ఎరువులైన అజోస్పైరిల్లం 2 కిలోలు, ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా 4 కిలోలు ఎకరానికి వేయడం వల్ల నత్రజని, భాస్వరం ఎరువుల మోతాదును 25% వరకు తగ్గించుకోవచ్చు. పంట నాటిన 15 నుండి 20 రోజుల నుండి 60 నుండి 70 రోజుల వరకు కలుపును నిర్మూలించుకోవాలి. దీనికోసం ఎద్దులతో నడిచే గొరుతో అంతర్కృషి చేయాలి. నాటిన 20 రోజులకి ప్రతి మొక్కకు బలంగా ఎదురెదురుగా ఉన్న 2 కొమ్మల్ని ఉంచి మిగిలిన వాటిని తొలగించాలి. ప్రతి మొక్క చుట్టూ గొప్పు చేసి మొక్క మొదట్లోకి మట్టిని ఎగదోయాలి. కర్రపెండలలో అంతర పంటలైన పెసర, వేరుశనగ వేసినప్పుడు ఎకరానికి 1/2 లీటర్ అలాక్లోర్ కలుపు మందును విత్తిన వెంటనే పిచికారీ చేసి కలుపుని నివారించవచ్చు. అంతేకాకుండా ప్రధాన పొలంలో మొక్కలు నాటుకొనక ముందే ఆక్సిఫోర్ఫెన్ మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలిపి నేరుగా నేల మీద పిచికారీ చేసుకున్నట్టయితే దాదాపుగా 40 రోజుల వరకు కూడా కలుపు సమస్య ఉండదు. ఇక కర్రపెండలంలో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ముఖ్యంగా అక్టోబర్ నుండి డిసెంబర్ మాసాల్లో 3 నుండి 4 తేలికపాటి తడులు ఇవ్వగలిగినట్లయితే దుంప బాగా ఊరి దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. నీటి తడులు ఇవ్వలేని చోట 1% యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ద్రావణాన్ని లేదా 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పైరు తడిచే విధంగా నెలకొకసారి ఎకరానికి 200 లీటర్లని పిచికారీ చేసుకోవాలి. కర్రపెండలలో పెసర, మినుము, ఫ్రెంచ్ బీన్స్, వేరుశనగ ఇటువంటి పంటల్ని 1:2 నిష్పత్తిలోను, అలాగే తీగజాతి కూరగాయలైన దోస, బీరా వంటి పైలని 1:1 నిష్పత్తిలోను అంతర పంటలుగా సాగు చేయొచ్చు.
కర్రపెండలం నాటిన 7 నుండి 10 నెలలకి పంట కోతకు వస్తుంది. సుమారుగా డిసెంబర్ నెలాఖరు

0: నుంచి మార్చి నెల వరకు పంట దిగుబడి వస్తుంది. కోత ఆలస్యమైన కొద్దీ దుంపలో పిండి శాతం తగ్గి నార పెరిగి నాణ్యత తగ్గుతుంది. దుంప తీసిన వెంటనే ఫ్యాక్టరీకి తరలించాలి. 2 నుండి 3 రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే దుంప తీసిన తర్వాత పచ్చిదుంపల మీద పొరని చెక్కి ముక్కలుగా చేసి వారం రోజుల వరకు ఎండబెట్టాలి. దీనివల్ల తేమ 12 నుండి 13% వరకు తగ్గి ముక్కలు 3 నుండి 4 నెలల వరకు నిల్వ ఉంటాయి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ రాత్రి 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రాత్రి 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఇందులో భాగంగా బొప్పాయిని ఆశించే పురుగులు తెగుళ్ళు నీటి యాజమాన్యం ఈ అంశంపై నెల్లూరు ఏరువాక కేంద్రం కీటక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి సురేఖాదేవి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అనంతరం జానపద గేయం. తదనంతరం రైతు స్థాయిలో ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవి తయారీ గురించిన వివరాలు తెలుసుకుంటారు. 7:05 చిత్రతరంగిణి. 8:15 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో భాగంగా సతాం మహిష సంఘ సకల ప్రస్తుత్యై డాక్టర్ డిఎన్ దీక్షిత్ గారి ప్రసంగం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 దేశభక్తి గీతం. రాత్రి 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్రతరంగిణి. రాత్రి 10:00 రవివాసరి అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 11:45 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మః అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపూ బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఇంగ్లండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. వార్తల అనంతరం క్రికెట్ వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తెలుగులో ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అనంతరం మోదీ స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకుంటారు. మన దేశంలో అంతరిక్ష అర్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో ప్రస్తుతం ఉన్న 800 కోట్ల డాలర్ల నుంచి 4500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈరోజు జర్మనీ కురకావ్తో నెదర్లాండ్స్ జపాన్తో తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సాయంత్రం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం లభించనుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి మోదీకి రొట్టె ఉప్పుతో సంప్రదాయబద్దంగా స్వాగతం పలుకుతారు. స్లోవాక్ సంస్కృతి ప్రకారం అతిథులను ప్రముఖులను ఒక రొట్టె ముక్క చిన్న గిన్నెలో ఉప్పుతో స్వాగతించడం అనువైతే ఇందులో బ్రెడ్ సంపదకు చిహ్నంగా నిలిస్తే ఉప్పు విలువ స్నేహం రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు స్లోవేకియాలోని మజావా ప్రాంతానికి చెందిన ప్రముఖ పిల్లల జానపద బృందం సంప్రదాయ స్లోవాక్ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో నీస్ నగరంలో ఉన్న చారిత్రాత్మక విల్లా కెరీలోస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ, సాంకేతికత, వ్యాపార రంగాలతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ఇరుపక్షాల చర్చలు ప్రధానంగా కేంద్రీకరిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకుడు మాక్రాన్ కలిసి నీస్లోని ప్యాలెస్ డస్ ఎక్స్పోజిషన్స్లో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని కూడా సంయుక్తంగా ప్రారంభించారు. మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఇన్నోవేషన్ స్టార్టప్ వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 3 రోజుల పాటు జరిగే భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతీయ డీప్ టెక్ స్టార్టప్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, పెట్టుబడిదారులను అంతర్జాతీయ ఆవిష్కరణల నిధులతో ఒక తాటిపైకి తీసుకువస్తుంది. ఇందులో అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన 13 కీలక సాంకేతిక రంగాల వ్యాప్తంగా 120 వినూత్న అంకుర పరిశ్రమలు, 20కి పైగా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పాల్గొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 మందికి పైగా పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం భారతదేశంలో ఉన్న ప్రతిభకు, యూరోపియన్ పెట్టుబడులకు మధ్య ఒక వారధిగా ఎదుగుతోందని, యువ ఆవిష్కర్తలు అంతర్జాతీయ నైపుణ్యంతో అనుసంధానం కావడానికి ఇది కొత్త అవకాశాలు సృష్టిస్తుందని అన్నారు. భారత స్టార్టప్ విప్లవాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సాంకేతికత నుండి గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ తయారీ, రక్షణ రంగ ఆవిష్కరణల వరకు అంతర్జాతీయ సవాళ్లకు మన దేశ యువత పరిష్కారాలు అభివృద్ది చేస్తున్నారని మోదీ చెప్పారు.
2: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स.
1: मन देशंलो प्रस्तुतं 2 లక్షలకు పైగా స్టార్టప్లు ఉన్నాయని, మానవాళి కోసం సాంకేతికత అనే సూత్రంతో నడిచే మానవ కేంద్రిత ఆవిష్కరణల నమూనాను దేశం ప్రోత్సహిస్తోందని మోదీ చెప్పారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న సంబంధాల పటిష్టత గురించి ప్రస్తావిస్తూ చాలా దేశాలు వ్యాపార వ్యూహాత్మక సహకారంలో నిమగ్నమై ఉన్నప్పటికీ కేవలం కొన్ని సంబంధాలు మాత్రమే ఉమ్మడి దృక్పథం, సమాన ప్రయోజనాలతో నడుస్తాయని ప్రధానమంత్రి అన్నారు. భారత్ ఫ్రాన్స్ భాగస్వామ్యం, పరస్పర నమ్మకం, ఉమ్మడి విలువలు భవిష్య దృక్పథంతో కలిసి ఉన్న ఒక పటిష్టమైన సంబంధమని ఆయన అభివర్ణించారు.
2: దునియా మే అలగ్ అలగ్ దేశ్ ఏక్ దూసరే

0: के साथ व्यापार करते हैं, अलग अलग देशों के बीच स्ट्रेटेजिक पार्टनरशिप भी होती है, लेकिन कुछ रिलेशंस ऐसे होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं। भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है।
1: ఈ సదస్సును ఉద్దేశించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ప్రసంగిస్తూ అంతర్జాతీయ ఆవిష్కరణల పవర్ హౌస్ గా భారత్ ఎదుగుతున్న తీరును ప్రశంసించారు. చంద్రయాన్ మిషన్ వంటి దేశ విజయాలు భారత సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనాలని ఆయన అన్నారు. భారత్ ఆవిష్కరణల రంగానికి ఫ్రాన్స్ వర్తమాన సాంకేతిక రంగానికి మధ్య భారత్ ఇన్నోవేట్స్ ఒక బలమైన వారధి నిర్మిస్తుందని మాక్రోన్ పేర్కొన్నారు.
2: A country with 1.4 billion inhabitants, a country who pays on know-how and research, knowledge and training as many engineers as Europe and the US combined, more than 1 million per year. So in every respect, a country with research, innovations and frontier models is spearheading global innovation.
1: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజయ్ దోవల్, ప్రధాన శాస్త్రీయ సలహాదారు అజయ్ కుమార్ సూద్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 8 నుంచి 9 బిలియన్ డాలర్ల నుంచి రాబోయే దశాబ్దకాలంలో దాదాపు 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు వృద్ది చెందేందుకు సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేట్ భాగస్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థే ఈ వృద్దికి ప్రధాన కారణాలని చెప్పారు. భారత్ అంతరిక్ష రంగంలో వస్తున్న ఈ మార్పు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక విస్తృతమైన మార్పును ప్రతిబింబిస్తోందని, సైన్స్ అండ్ టెక్నాలజీ కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా జాతీయ స్పృహలో ఒక భాగమయ్యాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డీప్ ఓషన్ మిషన్, గగన్యాన్ వంటి కార్యక్రమాలు భారత అభివృద్ది ప్రయాణంలో సైన్స్ ఇన్నోవేషన్ ను కేంద్రీయ స్థానంలో నిలిపేందుకు సహాయపడ్డాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఒమాన్లోని భారత రాయబార కార్యాలయం 14 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న విరాట్ 1 అనే భారతీయ పడవ ఒమాన్ తీరంలో చిక్కుకుపోయిన విషయాన్ని వెల్లడించింది. మెకనైజ్డ్ సెయిలింగ్ వెసల్ అయిన ఈ విరాట్ 1 అనే నౌక ఒమాన్ తీరంలో ఇంజన్ వైఫల్యం కారణంగా చిక్కుకుపోయిందని రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో తెలియజేసింది. పడవలో 14 మంది సిబ్బందిలో 11 మందిని సురక్షితంగా రక్షించి వేరే నౌకలోకి ఎక్కించినట్లు రాయబార కార్యాలయం తెలియజేసింది. మిగిలిన సిబ్బందిని కూడా కాపాడే ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని రాయబార కార్యాలయం తెలియజేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలకు, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా ముందుకు సాగేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ రాజస్థాన్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా వాతావరణ సంస్థ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ పోటీలో భాగంగా ఈ రాత్రి అమెరికాలోని హ్యూస్టన్ లో జరగనున్న గ్రూప్ ఈ పోరులో జర్మనీ జట్టు కురక్కావ్ తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్ లో డల్లస్ లో జరగనున్న గ్రూప్ ఎఫ్ పోటీలో నెదర్లాండ్స్ జట్టు జపాన్ ను ఎదుర్కొంటుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 గంటల ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్లో ఆస్టేలియా జట్టు తమ ప్రపంచ కప్ ప్రచారాన్ని ఘన విజయంతో ప్రారంభించింది. గ్రూప్ డి ఓపెనర్ మ్యాచ్లో టర్కీని 2-0 తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో ఈ ఉదయం మసచ్యూసెట్స్ లో హైటీపై 1-0 తేడాతో స్కాట్లాండ్ విజయం సాధించి గ్రూప్ సిలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ ప్రపంచ కప్ లో గెలుపు కోసం 28 ఏళ్లుగా చూస్తున్న నిరీక్షణకు తెరదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఫ్రాన్స్లోని నీస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. మన దేశంలో అంతరిక్ష అర్థ వ్యవస్థ రానున్న దశాబ్ద కాలంలో 4,500 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

0: పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమాన్ని వింటారు.
1: ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో బొప్పాయిని ఆశించే పురుగులు, తెగుళ్లు, వాటి యాజమాన్యం డాక్టర్ వి సురేఖాదేవి గారితో పరిచయం వింటారు.
2: మన రాష్ట్రంలో పండించే పంటల్లో బొప్పాయి కూడా ఒకటి. అధిక పోషకాలను అందించడంతో పాటు ఏ, సి విటమిన్లు ఇంకా ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా పండ్లతో చేసే ఉత్పత్తుల్లోనూ, ఔషధాల తయారీలో కూడా బొప్పాయిని విరివిగా వాడుతూ ఉంటారు. ఉష్ణమండలపు పంట అయిన ఈ బొప్పాయిలో ఆశించు కీటకాలు ఇంకా తెగుళ్లు ఏ విధంగా ఉంటాయి, మరి వీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి అనేది మనకు వివరించడానికి మనతో డాక్టర్ వి సురేఖాదేవి గారు ఉన్నారు. వీరు నెల్లూరు ఎరువక కేంద్రంలో కీటక శాస్త్రం శాస్త్రవేత్తగా ఉన్నారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సురేఖాదేవి గారు.
3: నమస్కారం అండి.
2: బొప్పాయి మన దేశంలో దిగుబడిలో ఎన్నో స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో ఆశించినంత మేరకు దిగుబడి రాకపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటారండి?
3: మన భారతదేశంలో బొప్పాయి సాగు విస్తీర్ణంలో 180,000 ఎకరాల వరకు ఉంది. సుమారు 25 లక్షల టన్నుల దిగుబడిలోను భారతదేశం బొప్పాయి విస్తీర్ణంలోను దిగుబడిలోను ప్రపంచంలో మొదటి స్థానంలో ఉందండి. భారతదేశంలో బొప్పాయిని పండించే రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ మరియు ఒరిస్సా ముఖ్యమైనవి. అయినా ఆంధ్రప్రదేశ్లో బొప్పాయిని సుమారు 19,000 హెక్టార్లో సాగు చేస్తున్నారు. దీని నుంచి 18 లక్షల టన్నుల సగటు దిగుబడిని తీసుకుంటున్నాం. అయినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఆశించినంతగా దిగుబడి రావటం లేదు. దీనికి కారణం ఏంటంటే బొప్పాయిని తొలి దశ నుంచి అంటే నర్సరీ స్టేజ్ నుంచే చాలా రకాల తెగుళ్లు మరియు పురుగులు ఆశించి నష్టపరచడం వల్ల ఆశించిన మేరకు దిగుబడులు రాకపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చును.
2: బొప్పాయిని ఎటువంటి కీటకాలు ఆశించే అవకాశం ఉంటుందండి?
3: కీటకాలను తీసుకుంటేనండి మనకు ముఖ్యమైనవి పిండినల్లి. మనకి సాధారణంగా చూస్తుంటాం, బొప్పాయే కాదు మన ఇంట్లో వేసే మందార మొక్కల్లో కూడా కనపడుతూ ఉంటుంది. ఇది ఈ శాస్త్రీయనామం పారాకోకస్ మార్జినేటస్ అంటాము. అలాగే తెల్లదోమ, బెమీసియటబాసి, పేనుబంక, మైజస్పర్సికే, పండు ఈగ, టాక్సోట్రిపానా కర్వికాడ, నల్లి పురుగులు పాలిఫాగో టార్సోనిమస్ లేటస్, టెట్రానికస్ సిన్నబారినస్, అలాగే పొలుసు పురుగులు కూడా సుడాలా, కాస్పస్, పెంటగోనా అనేవి. ఇవన్నీ మనకు బొప్పాయి నాశించే పురుగులలో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చండి. పిండినల్లి మనకు ఆకుల నుంచి, కాయల నుంచి, అలాగే కాండం పైన ఆశించి మొక్కల నుంచి రసాన్ని పీల్చి నష్టపరుస్తుంది. ఈ రసాన్ని ఆకుల నుంచి పీల్చడం వలన ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయండి. ఈ తల్లి పురుగు విసర్జించే తేనె వంటి పదార్థానికి బూజు లాంటి పదార్థం ఏర్పడి మొక్క మీదంతా నల్లగా, మనకు నల్లటి బూజులాగా ఉంటుంది. దీన్ని సూటీ మోల్డ్ అని కూడా అంటాము. ఈ సూటీ మోల్డ్ వల్ల కిరణజన్య సంయోగ క్రియకు ఆటంకం కలుగుతుంది. ఇవి ఆశించిన మొక్కలు గిడసబారి, చిన్నగా మారిపోతాయి. కాయలు కూడా ఆశించినంత నాణ్యతగా ఉండవు. దీనికి మార్కెట్ విలువ కూడా తగ్గిపోతుందండి. ఈ పిండినల్లి బొప్పాయినే కాకుండా కలుపు మొక్కలు గాని గుమ్మడి జాతి మొక్కల్ని కూడా ఆశిస్తుంది. యాజమాన్యానికంటే మొట్టమొదటిగా మనము చుట్టూ గట్ల పైన గాని ఎక్కడైనా కూడా మన కలుపు మొక్కలు, అలాగే ఈ పిండినల్లి ఆశించేటటువంటి వేరే ఇతర మొక్కలు కూడా ఆ ప్రదేశంలో లేకుండా చూసుకోవడం ఫస్ట్ది. రెండోది మనము పిండినల్లి ఉధృతి ఎలా ఉంది అనేసి నిరంతరం పంటలో పర్యవేక్షిస్తూ ఉండాలంటే చెట్లని గమనించుకుంటూ ఉండాలి. మనకి ఎక్కడైనా చెట్లకి ఎక్కువగా ఈ పిండినల్లి ఆశించింది అని గమనించినప్పుడు ఆ ఆకులని కత్తిరింపులు చేసుకుని తీసి తగులబెట్టేసుకోవాలి. పిండినల్లి ఆశించిన మొక్కల్ని అంటే ఒక చోట నుంచి ఇంకొక దగ్గర, అంటే నర్సరీల్లో కూడా గమనిస్తుంటాం కాబట్టి మొక్కలని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి తరలించకుండా చూసుకోవాలి. అలాగే వీటిని ఈ బొప్పాయి మొక్కలో జిగురు పూసిన అట్టలను ఉంచడం లేదా గ్రీజు గాని పూసిన అట్టల్ని బొప్పాయి మొక్క మొదలలో కనిపెట్టుకుంటే ఈ పిండినల్లి మొక్క మీదకి పాకి ఆశించకుండా నివారించుకోవచ్చును. దీంతోపాటు ఈ పురుగు గుడ్లు పెట్టకుండా నివారించడానికి 10,000 ppm వేప నూనె 2.5 ml జిగురు పదార్థంలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చును. అలాగే ఈ పురుగుకి పైన తెల్లటి మైనం లాంటి పదార్థం ఉంటుందండి. ఆ మైనం కరిగిపోవడానికి 10 లీటర్ల నీటికి 5 1 రూపాయి షాంపూ ప్యాకెట్లు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పిండినల్లి మీద ఉన్న పిండి పదార్థం, ఆ మైనం లాంటి పదార్థం కరిగిపోతుంది. ఆ మరుసటి రోజు డైమెథయేట్ 2 ml 1 లీటర్ నీటికి కలిపి గాని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పిండినల్లిని బొప్పాయిలో సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండినల్లి బొప్పాయినే కాదండి, మనం మన ఇంట్లో గమనించే మందార మొక్కల్లోనూ కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. అలాంటి వాటికి కూడా ఈ షాంపూ మనం

0: పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చండి.
1: బొప్పాయిలో తెల్లదోమ, పేనుబంక కీటకాలు నష్టం కలిగిస్తున్నాయన్నారు కదండి, వాటి గురించి చెప్పండి.
0: ఈ బొప్పాయిలో ఈ తెల్లదోమ మరియు పేనుబంక గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ తెల్లదోమ, పేనుబంక కూడా రసం పీల్చేటటువంటి పురుగులేనండి. ఇవి మొక్క నుంచి రసం పీల్చడమే కాకుండా రెండు రకాల వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. ముందుగా మనం తెల్లదోమ గురించి తెలుసుకుందాం. ఈ తెల్లదోమ తల్లి పురుగులు, పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయండి. ఆ పసుపు రంగులోకి మారిన తర్వాత ఈ పురుగులు కూడా ఆకులు కుంచుకోపోతాయి. రసం పీల్చడం వలన ఆకులు కుంచుకోపోయి ముడుచుకొని పోతాయి. ఇది రసాన్ని పీల్చడమే కాకుండా లీఫ్ కర్ల్ అనే వైరస్ తెగుళ్ళని వ్యాప్తి చేయడం వల్ల ఆకులన్నీ కూడా చిన్నగా ముడుచుకొని పోయి చెట్టు చుట్టూ చుట్టుకొని పోతాయండి. దీని వలన 90% వరకు మనకు దిగుబడిలో నష్టం కలిగే అవకాశం ఉంటుంది. తర్వాతది పేనుబంక. పేనుబంక కూడా మనకు ఈ బొప్పాయిలో ఆకుల అడుగు భాగంలోనే ఉండి రసం పీలుస్తూ ఉంది. ఇందాక మనం చెప్పుకున్న పిండి నల్లి లాగానే ఈ పురుగు కూడా తేనె వంటి పదార్థాన్ని విసర్జిస్తాయి. ఈ తేనె వంటి పదార్థానికి సూటి మోళ్లు, నల్లటి బూజి వంటి పదార్థం చెట్టు మీద, ఆకుల మీద, కాయల మీద కూడా ఉండడం వల్ల ఇది కిరణజన్య సంయోగ క్రియకి అడ్డుపడి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. దానితో పాటు ఈ పేనుబంక రెండు రకాల వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేస్తుందండి. వాటిల్లో మొదటిది రింగ్ స్పాట్ వైరస్, రెండవది మొజాయిక్ వైరస్ అనే తెగుళ్ళని వ్యాప్తి చేస్తుంది. ఈ రెండు పురుగులు, తెల్లదోమ మరియు పేనుబంకకి సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా మనము నివారణ చర్యలు చేపట్టవచ్చు. వాటిలో మొట్టమొదటిది పొలం చుట్టూ, అంటే మనం బొప్పాయి మొక్కలు వేసుకునే ముందుగానే పొలం చుట్టూ 4 వరుసల జొన్న, సజ్జ లేదా మొక్కజొన్న మొక్కలను గాని మనం నాటుకున్నట్లయితే అంతర పంట అన్నమండి, మనము దాన్ని బార్డర్ క్రాప్ అంటాం. అంటే రక్షణ పంటగా మన బార్డర్ లో సైనికులు ఎలా మనల్ని కాపు కాస్తున్నారో అదే విధంగా మన పంటని అవి ఒక సైనికుల్లాగా పంటని రక్షిస్తాయి. అంటే శత్రు పురుగులు, ఈ రసం పీల్చే పురుగులు వేరే పొలంలో నుంచి మన పొలంలోకి రాకుండా నివారించడానికి ఉంటుంది. అందుకే వీటిని బార్డర్ క్రాప్స్ అని అంటాము, రక్షణ పాయలు. అవి వేసుకోవడం వల్ల ఈ తెల్లదోమ, పేనుబంకలు కాకుండా మిగతా రసం పీల్చే పురుగులు కూడా మన పొలంలోకి రాకుండా ఉంటాయి. మనం మొక్కలు నాటిన తర్వాత పొలంలో ఈ తెల్లదోమ మరియు పేనుబంక ఉధృతి కోసం నిరంతరం పర్యవేక్షించుకుంటూ ఉండి అవి ఆశించిన ఆకులు ఏవైనా ఉన్నాయి అని గమనించినప్పుడు వాటిని కత్తిరింపులు చేసి ఆకులని తగలబెట్టేయాలి. పొలంలో ఈ తెల్లదోమ ఉధృతి కనిపించినప్పుడు ఎకరాకి 12 నుంచి 15 వరకు పసుపు రంగు జిగురటలను మనం పొలంలో చెట్టు హైట్ లో పెట్టుకోవాలి. పేనుబంక ఉధృతి ఉన్నప్పుడు నీలం రంగు జిగురటలను పెట్టుకుంటే వాటి ఉధృతిని గమనించవచ్చు. ఆ పురుగుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లను కూడా మనం అదుపులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వైరస్ తెగుళ్ళని రసం పీల్చినప్పుడు ఆ వైరస్ కూడా మన చెట్టు మీద వదులుతాయి. చెట్టు మీద వాలకుండా మనం ఈ జిగురటలకి అతుక్కుపోయేలాగా చేస్తున్నాం కాబట్టి అవి చెట్టు మీద వాలకుండా ఉంటుంది. దాని ద్వారా మన మొక్కలలో వైరస్ తెగుళ్ల వ్యాప్తిని మనం అరికట్టవచ్చును. అలాగే ఈ పురుగులను గమనించిన వెంటనే ఇందాక చెప్పినట్లుగానే వేప నూనె పిచికారి, అంటే గుడ్డు పెట్టకుండా నివారించడానికి 10,000 PPM వేప నూనె, 2.5 ml దాంతోపాటు జిగురుని కలిపి మనం మొక్కల మీద పిచికారీ చేసుకుంటే తెల్లదోమ, పేనుబంక కూడా గుడ్డులు పెట్టకుండా నివారించుకోవచ్చును. తెల్లదోమ నివారణకైతే ఎసిఫెట్ 1 గ్రాము లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకుంటే తెల్లదోమను నివారించుకోవచ్చును. అలాగే పేనుబంకను గమనించినప్పుడు డైమిథేట్ 2 ml 1 లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ అయిన 0.3 ml లీటర్ నీటికి లేదంటే థయోమిథాక్సామ్ 0.3 grams 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పేనుబంకని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. అలాగే వాటిని అవి వ్యాప్తి చేసి వైరస్ తెగులను కూడా మనం నివారించుకోవచ్చు.
1: పండుగ ఎలాంటి నష్టం కలిగిస్తుందండి?
0: మనకు ఈ బొప్పాయిలో పండ్లు మాగిన తర్వాత, అంటే పక్వానికి వచ్చిన తర్వాత పండ్లు అక్కడక్కడ మెత్తబడిపోతూ ఉంటాయండి. ఆ మెత్తబడిపోవడానికి కారణం ఏంటంటే పండు మీద పండు ఈగ, బొప్పాయి పండ్ల మీద పచ్చిగా ఉన్నప్పుడే ఈ పండు ఈగ గుడ్లు పెడుతుంది. ఆ దాని నుంచి వచ్చిన పిల్ల పురుగులు లోపలికి వెళ్లిపోయి లోపల ఉండే పదార్థాన్ని తినిపోయడం వల్ల కాయలంతా మెత్తగా అయిపోయి మనకు తినడానికి పనికి రాకుండా తయారవుతాయి. వాటి వల్ల మనకు నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు పచ్చికాయలు ఉన్నప్పుడు మనం గమనించలేము, పక్వానికి వచ్చిన తర్వాతనే కాయలన్నీ మెత్తబడిపోతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడైనా అలా ఆ పండు ఈగ ఆశించిన కాయలు, పడిపోయిన కాయలు ఏవైనా ఉంటే వాటిని ముందు శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే వాటిలోనే ఈ పురుగులుండి మిగతా కాయలకు కూడా ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని శుభ్రం చేసుకోవాలి. చెట్ల పైన మిగిలిపోయిన పండ్లు కూడా, అంటే వదిలేస్తూ ఉంటారు పండు ఉన్నప్పుడు, అలాంటివి కూడా ఏరి నాశనం చేసుకుంటే నివారించుకోవచ్చు. వీటితో పాటు మిథైల్ యూజినాల్ ఎర్రబుట్టలు, మిథైల్ యూజినాల్ మిక్స్ చేసుకుని వాటర్ లో మిక్స్ చేసి మనం పెట్టుకోవచ్చు. లేదంటే ఈ మధ్య ఈ ఫ్లై ట్రాప్స్ కూడా దొరుకుతున్నాయండి, అవి కూడా మనం పొలంలో అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే ఈ పండు ఈగని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: వివిధ తీగుళ్ల వల్ల ఎలాంటి నష్టం ఉంటుందంటారు?
0: బొప్పాయిలో మనకు కీటకాల వల్ల ఎంత నాశనం జరుగుతుందో అలాగే తెగుళ్ల వల్ల కూడా ఎక్కువగా నష్టం కలుగజేస్తూ ఉంటాయి. ఈ తెగుళ్లు మనకు తొలి దశ నుంచి, అంటే నర్సరీ నుంచి అలాగే చెట్టు పక్వానికి వచ్చే వరకు కూడా ఆశిస్తూ ఉంటాయి. వాటిల్లో నర్సరీ స్టేజ్ లో మనకు ఆశించే తెగుళ్లలో కాండం కుళ్ళు తెగులండి. ఇది పితియం అఫానిడర్మం అనే శిలీంద్రం వల్ల కలుగజేస్తుంది. తర్వాత కాండం మొదలు కుళ్ళు తెగులు రెజెప్టోనియా సొలానీ ద్వారా వస్తుంది. అలాగే బూడిద తెగులు, ఆల్టర్నేడియా ఆకుమచ్చ తెగులు, ఆల్టర్నేడియా ఆల్టర్నేటా ద్వారా సంక్రమిస్తుంది. అలాగే వివిధ వైరస్ తెగుళ్లు కూడా వస్తాయి. వాటిల్లో మనం చెప్పుకోదగినది లీఫ్ కర్ల్ వైరస్, రింగ్ స్పాట్ వైరస్ అండ్ మొజాయిక్ వైరస్. ఇవి మూడు కూడా వైరస్ తెగుళ్లు. ఇవి రసం పీల్చే పురుగుల వలన వ్యాప్తి చెందుతూ ఉంటాయి.
1: కాండం కుళ్ళు తెగులు, మొదలు కుళ్ళు తెగులు నివారించడానికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలండి?
0: మనం ఇందాక చెప్పుకున్నట్లు బొప్పాయి నర్సరీలో ఎక్కువగా కనిపించే తెగుళ్లలో ఒకటి కాండం కుళ్ళు తెగులు, రెండవది కాండం మొదలు కుళ్ళు తెగులండి. ఈ కాండం కుళ్ళు తెగులు మనకు మొక్క నర్సరీ ఉన్నప్పుడు వస్తుంది, అలాగే పంటలో కూడా వస్తూ ఉంటుంది. కాండం కుళ్ళు తెగులు ఆశించినప్పుడు ఏమవుతుందంటే మొక్క మొదలులో చిన్న వాటర్ సోక్డ్ స్పాట్స్ అంటాం, అంటే నీటి మచ్చలు అని అంటాము, అలా కనపడి వేరు మొదలు మొత్తం కూడా మెత్తగా తయారవుతుంది. ఆ మెత్తగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు మొక్క వదులు అయిపోతుంది, గట్టి గాలి వేసినప్పుడు చెట్లు పడిపోతాయి. కాండం కుళ్ళు తెగులు వల్ల కాయలు కలిగిన మొక్కలలో నష్టం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కాయలు ఉన్నప్పుడు బరువుగా ఉంటుంది చెట్టు, మొదలంతా మనకు మెత్తగా అయిపోయినందువల్ల బరువుకి చెట్టు సడన్ గా పడిపోతుంది, బరువు వల్ల పడిపోతుంది కూడా. అందుకని కాండం కుళ్ళు తెగులు వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. అదే మొదలు కుళ్ళు తెగులైతే అది కూడా మనకు మొదలు మొత్తం చనిపోతుంది. ఈ మొదలు కుళ్ళు తెగులకైతే నివారణ ఏమీ లేదండి, దానికి విత్తన శుద్ధి మాత్రమే మనం చెప్పుకోదగినటువంటి నివారణ మార్గము. అదే ఈ కాండం కుళ్ళు తెగులైతే మనకు దానికి కొన్ని నివారణ పద్ధతులున్నాయి. వాటికి ఏంటంటే మొక్క మొదలు దగ్గర నీరు నిల్వ ఉండకుండా ఫస్ట్ చూసుకోవాలి. మనం ఏదైనా మొక్కలు నర్సరీలో అయినా కూడా ఎక్కువ నీరు పెట్టిన ఈ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకుంటే ఈ తెగుల్ని కొంతవరకు నివారించుకోవచ్చు. లేదంటే బోర్డో మిశ్రమం, 1% బోర్డో మిశ్రమంని లీటర్ నీటికి కలిపి మొక్కల చుట్టూ పాదులలో మన మొదలు అంటాం కదండి అక్కడ తడుపుకుంటూ ఉంటే నివారించుకోవచ్చు. దీనిని 2-3 సార్లు తడుపుతూ ఉండాలి. వారం వ్యవధిలో 2-3 టైమ్స్ గాని మనం మొదలని తడుపుకున్నట్లయితే కాండం కుళ్ళు తెగులు నివారించుకోవచ్చు. దీంతో పాటు ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి అది కూడా మనం మొక్క పాదులో పోసినట్లయితే ఈ కాండం కుళ్ళు తెగులు నివారించుకోవచ్చు. దీంతో పాటు పశువుల ఎరువుల్లో ఈ ట్రైకోడర్మా విరిడిని, 1 కిలో ట్రైకోడర్మా విరిడి శిలీంద్రాన్ని 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేప చెక్కతో కలిపి 10 రోజులు మాగబెట్టిన తర్వాత దానిని 1 కిలో ఒక చెట్టుకి, చెట్టు సైజును బట్టి, చిన్న చెట్లు అయితే 1 కిలో, పెద్ద చెట్లు అయితే 2-3 కిలోల వరకు కూడా మనం మొక్కల మొదళ్ల చుట్టులో వేసుకుంటే ఈ శిలీంద్రాన్ని మనం నివారించుకోవచ్చు. అలాగే ఉధృతి ఎక్కువగా గమనించినప్పుడు 2 గ్రాములు రిడోమిల్ MZని లీటర్ నీటిలో కలిపి మొక్క మొదళ్లలో మరియు కాండం మొత్తం తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ కాండం కుళ్ళు తెగుల్ని మనం నివారించుకోవచ్చు.
1: ఎటువంటి వైరస్ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది, వాటిని నివారించడానికి ఏం చేయాలండి?
0: మనకు ఇప్పటి వరకు చెప్పుకున్న పురుగులు కానీ లేదంటే తెగుళ్ల గురించి చెప్పుకున్నాం కదా, అవన్నీ కలిపి నష్టం పరిచేది ఒకవైపు అయితే ఈ బొప్పాయిలో వైరస్ తెగుళ్లే 50% నుంచి 90% వరకు కూడా మన బొప్పాయి పంటకి నష్టం కలిగించే అవకాశం ఉందండి. ఈ వైరస్ తెగుళ్లలో ముఖ్యమైనటువంటిది లీఫ్ కర్ల్ వైరస్ అంటాం, లేదా ఆకుముడత వైరస్ అంటాము. అది తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుందండి. రెండవ తెగులు వచ్చేసి బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్. ఇది ఆకులు మరియు కాయలు ఏర్పడిన తర్వాత కూడా కనపడుతుంది. మూడవది వచ్చేసి మొజాయిక్ తెగులు అండి. ఈ రింగ్ స్పాట్ వైరస్, మొజాయిక్ తెగులు మనకు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతాయి. మొట్టమొదటిది ఆకుముడత లేదా లీఫ్ కర్ల్ వైరస్ అంటాము. ఈ వైరస్ తెగులు మనకు మొక్కలలో గమనించడం ఎలాగంటే ఈ తెగులు సోకిన మొక్కలలో ఆకులు దర్సరిగా మారిపోతాయి, ముడుచుకొని పోతాయి, అంటే గట్టిగా అయిపోతాయి. మామూలుగా ఆకులు పలచగా ఉంటాయి, అవి గట్టిగా మారిపోయి ముడుచుకొని పోతాయి. కొన్నిసార్లు ఆకులలో ఈనెలు పసుపు రంగులోకి మారి ఆకులు వంకర్లు తిరిగిపోతాయి, ఆకులు మొత్తం ముదురుగా మారి ఈనెలు వరకే ఊబెత్తుగా మారిపోతాయండి. ఆకులు కాడలు కాండం చుట్టూ చుట్టుకొని పోతాయి, అంటే మనకు బొప్పాయిలో ఆకుకి కాడ చాలా పొడుగ్గా ఉంటుంది, అది కాండం చుట్టూ ఒక మనం చైన్ వేసినట్టు చుట్టుకు చుట్టుకొని పోతుంది. దీనివల్ల మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. ఈ తెగులు సోకిన మొక్కలలో పూత రాదు. ఒకవేళ పూత వచ్చినా అవి కాయలు కాయవు. ఈ వైరస్ తెగులు మనకు తెల్లదోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ తెగులు నివారించాలంటే మనం తెల్లదోమని నివారించే యాజమాన్య పద్ధతులను చేపట్టాలి. ఈ తెగులు మనకు వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా అంటే

టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు దానితో పాటుగా తేమ శాతం కూడా, అధిక తేమ శాతం కూడా మనకు వాతావరణంలో ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. రెండవ తెగులు మనకు బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్. రింగ్ స్పాట్ వైరస్ వలన మామూలుగా బొప్పాయిని మనం 3 సంవత్సరాల వరకు పాతకాలంలో సాగు చేసేవాళ్లు, ఈ రింగ్ స్పాట్ వైరస్ ప్రతి సంవత్సరం వస్తున్నందువల్ల 1 సంవత్సరానికి రెస్ట్రిక్ట్ అయిపోయారు. 1 సంవత్సరంలోపే తీస్తున్నారు పంట, మళ్లీ కొత్తగా వేరే దగ్గర నుంచి సీడ్ తెచ్చి కొత్తగా వేస్తున్నారు. ఈ రింగ్ స్పాట్ వైరస్ వచ్చినప్పటి నుంచి అందువల్లనే మన ఆంధ్రప్రదేశ్ దిగుబడి తగ్గిపోవడానికి కూడా ఒక కారణం రింగ్ స్పాట్ వైరస్. ఈ రింగ్ స్పాట్ వైరస్ సోకిన ఆకుల పైన పసుపు మరియు ఆకుపచ్చ రంగులు కనపడుతూ ఉంటాయి. ఆకుల కాడపైన మరియు కాండం పైన నీటిలో నానినట్లుగా ఉండే చిన్న చిన్న మచ్చలు కనపడతాయి, మనకు ముందు ఆకుల మీద కనపడతాయి. ఈ బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ మనకు పేనుబంక ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. బొప్పాయి పంట లేనప్పుడు ఈ రింగ్ స్పాట్ వైరస్ మనకు గుమ్మడి జాతి మొక్కలైనటువంటి దోస గాని వాటిల్లో కూడా ఉంటుందండి. అంటే మనకు కొంతవరకు అంతర పంటగా వేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. అలా వేసినప్పుడు గుమ్మడి జాతి మొక్కలు వేసుకోకుండా ఉంటే చాలు, రైతులు వేరే పంటలు ఏదైనా వేసుకోవచ్చు. అంటే అది ఒకే జాతి వల్ల ఈ రింగ్ స్పాట్ వైరస్ కూడా అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రింగ్ స్పాట్ వైరస్ బొప్పాయి మొక్కల ద్వారా లేత మొక్కలకు, పేనుబంక అంటే పెద్ద చెట్ల నుంచి చిన్న మొక్కలు, ఈ పేనుబంక రెక్కల పురుగులు ఉంటాయి, ఆ వాటి ద్వారా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. మనకి ఎక్కువ పేనుబంక ఈ బొప్పాయిలో కనపడదండి, ఎందుకంటే అది ఎక్కువగా కనపడదు, అంటే నచ్చదు. బొప్పాయి మొక్క చాలా తక్కువగా ఉంటుంది. మనం అదే మినుము పెసరా చూసుకున్నామంటే నల్లగా జీడలాగా ఎక్కువగా కనపడుతుంది. ఇది అంతగా ఆశించదు, కానీ ఆశించిన 1-2 పురుగులు కూడా రింగ్ స్పాట్ వైరస్ ని అధికంగా ట్రాన్స్మిట్ చేస్తాయి. 3వ వైరస్ మొజాయిక్ వైరస్. ఈ మొజాయిక్ వైరస్ తెగులు ఎక్కువగా లేత మొక్కలు అంటే చిన్న మొక్కలు ఉంటాయి కదా, నర్సరీ నుంచి మనం అప్పుడే తెచ్చి నాటుకున్న మొక్కలలో ఎక్కువగా కనపడుతుంది. మొజాయిక్ లక్షణాలు అంటే లేత మొక్కల పైన పసుపు ఆకులన్నీ మనకు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, కానీ ఒకే ఆకుపచ్చ రంగులో అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు, అంటే ఆకుపచ్చ పసుపు మిళితమైన కలర్ ని మనం మొజాయిక్ అని అంటాము. అదే ఆకుల మీద అయితే పసుపు ఆకుపచ్చ రంగులు కలిపి ఉంటాయి, మిళితంగా ఉంటాయి, అందుకని దాన్ని మొజాయిక్ అంటారు. అలా కనపడుతుంటుంది. ఆకుల పైన పసుపు ఆకుపచ్చ వర్ణం కణజాలం తయారయ్యి మొజాయిక్ లక్షణాలు ఎక్కువగా కనపడతాయి. ఆకులు కాడలు పొట్టిగా అయిపోతాయి. మామూలుగా బొప్పాయి కాడలు మనకు తెలిసినాయి కదా, పొడుగ్గా ఉంటాయి. ఈ మొజాయిక్ డిసీజ్ వల్ల ఆకులు పొట్టిగా మారిపోతాయి. పైపాకంలోకి ఆకులు అంటే మామూలుగా ఇలా పక్కకి విచ్చుకొని ఉంటాయి ఆకులు, కానీ ఈ మొజాయిక్ తెగులు ఆశించిన మొక్కలలో ఆకులు పొట్టి వైపోయినందువల్ల ఆకు పైకి తిరిగి ఉంటుంది. చూడడానికి మనం చేతులు పైకి ఎత్తినట్టు కనపడుతుంటాయి, అలా ఉంటుంది. ఈ బొప్పాయిలో మొజాయిక్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది, కాబట్టి దాన్ని నివారించుకోవాలి. ఈ మొజాయిక్ వైరస్ ఆశించిన మొక్కలలో ఎదుగుదల లోపిస్తుంది, అలాగే కాయల నాణ్యత లోపిస్తాయి, అంటే మార్కెటింగ్ వాల్యూ తగ్గిపోతుంది. ఈ 3 రకాల వైరస్ తెగుళ్లని మనం నివారించుకోవాలంటే బొప్పాయిలో సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని పాటించాలి. వాటిల్లో మొట్టమొదటిది మనం నారు వేసినప్పటి నుంచే చేపట్టవలసినది. ఈ నారును మనం పెంచేటప్పుడు ఎక్కువగా నారుమడిల్లో రసం పీల్చే పురుగులు ఆశిస్తే ఖచ్చితంగా ఈ వైరస్ తెగుళ్లు కనపడతాయి. కాబట్టి వైరస్ తెగుళ్లు ఆశించకుండా ఈ నారుని 40-60 మైక్రాన్ సైజు ఉండే నైలాన్ మెష్ నెట్ లోపల మనం నారుని పెంచుకుంటే మంచిదండి, ఈ రసం పీల్చే పురుగులు రాకుండా నివారించుకోవచ్చు. అలాగే ఎక్కువగా ఈ మొక్కలు ఆశించేటటువంటి తెల్లదోమ పేనుబంక ఆశించేటటువంటి వంగ మరియు గుమ్మడి జాతి మొక్కలను మనం ఆ బొప్పాయి పంట ఎక్కడైనా వేయాలనుకున్నాం అనుకోండి, ఆ చుట్టుపక్కల లేకుండా చేసుకోవాలి. దానివల్ల ఈ పేనుబంక ఆ మొక్కల్ని ఆశించి మళ్ళా బొప్పాయిని ఆశించకుండా నివారించుకోవచ్చు. ఇంకొకటి మనము బొప్పాయి ఇందాక మనకు చెప్పుకున్నట్టు రసం పీల్చే పురుగుల్ని మనం నివారించుకోవాలి. నివారించాలంటే చుట్టుపక్కల రక్షణ పైరుగా జొన్న, సజ్జ లేదా మొక్కజొన్న, వాటితో పాటు ఆముదం కూడా, ఆముదం అవిస, అవిస ఎందుకంటే హైట్ గా ఉంటుంది. ఆముదం ఏంటంటే వేరే పురుగులు ఏవైనా ఉంటే కూడా ఆకులు పెద్దగా ఉంటాయి కాబట్టి వాటి మీద ఆశిస్తాయి, మన బొప్పాయి పంటని చేరకుండా ఉండడం కోసం. రక్షణ పంటని మనం పంట చుట్టూ 4 వరుసలు వేసుకుంటే మంచిది. నారు పైన మనం మొక్క నాటే లోపు, అంటే పొలంలో ఎక్కడైనా నారు మనం కేర్ తీసుకున్నంత వరకు వచ్చిండదు, మనం నాటే ముందు రోజు గమనించుకోం కదా, అలాంటప్పుడు కూడా వస్తుంది అనుకున్నప్పుడు నారుని రెడీ చేసుకున్న వెంటనే ఆ నారు పైన అసిఫెట్ 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుని మనం నారును రెడీ చేసుకోవాలి. దాని తర్వాత వైరస్ ఆశించిన మొక్కలు ఏవైనా ఉంటే లేదా పంట అవశేషాలు, అంటే ప్రీవియస్ గా మనం పంట వేసి వాటి లేదన్నా ఈ వైరస్ తెగులు ఆశించిన మొక్కలు ఏవైనా గమనించినప్పుడు వాటిని అన్నింటిని కూడా తీసి మనం పెరికి తగలబెట్టేస్తే వైరస్ వ్యాప్తిని కొంతవరకు నాశనం చేయొచ్చు.
తర్వాత మనకు ఈ వైరస్ తెగుళ్లు ఎక్కువగా తెల్లదోమ మరియు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతాయి కాబట్టి తెల్లదోమ ఉధృతిని నివారించడం కోసం పొలంలో అక్కడక్కడ పసుపు రంగు జిగురట్టలు, పేనుబంక ఉధృతిని తెలుసుకోవడం కోసం నీలం రంగు జిగురట్టలు

0: మనం పొలంలో పెట్టుకున్నట్లయితే, అంటే పంట హైట్ లో పెట్టుకోవాలండి, అంత హైట్ లో మనం పెట్టుకున్నప్పుడు అవి ఆ జిగురట్టలకు అతుక్కొని పోతాయి. రసం పీల్చే పురుగుల్లో మనం గమనించినప్పుడు, అంటే తెల్లదోమ గాని, అది పేనుబంక గాని, లేదా పిండినల్లి గాని, ఇలాంటి పురుగులు ఏవి గమనించినా కూడా వేప నూనె పిచికారీ చేయడం కూడా చెప్పదగినటువంటిది. ఎందుకంటే ముందు గుడ్డు పెట్టకుండా నివారించిందంటే గుడ్డే లేకపోతే పురుగు రాదు కదండి. మనం ఒకటి రెండు పురుగులు గమనించినప్పుడే వాటి సంతతి ఉధృతి కాకుండా ఉండడం కోసం వేప నూనె పిచికారీ చేసుకోవాలి. తర్వాత తెల్లదోమ నివారణకు అసిఫెట్ 1 గ్రామ్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 3 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే తెల్లదోమ నివారించుకోవచ్చు. పేనుబంక నివారణకి డైమిథయట్ 2 ml లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లేదా థైమిథోక్సామ్ 0.2 grams 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే పేనుబంక నివారించుకోవచ్చు.
1: చాలా మంచి విషయాలు చెప్పారండి సురేఖదేవ్ గారు. మీరు చెప్పిన సూచనలను మన బొప్పాయి రైతులు పాటించి ఈ కీటకాల నుంచి, తెగుళ్ల నుంచి వారి పంటని కాపాడుకుని మంచి దిగుబడి తీసుకుంటారని ఆశిద్దామండి. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: బొప్పాయిని ఆశించే పురుగులు, తెగుళ్లు, వాటి యాజమాన్యం డాక్టర్ వి సురేఖ దేవి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

por cien de amor.

0: గుచ్చుకుంటేవా,
1: మలే ముళ్ళు గుచ్చుకుంటేవా,
0: ఎత్తారంటుకునే

0: జానపద గేయం విన్నారు. రైతు స్థాయిలో ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి ఉత్పత్తి చేసే విధానం కొన్ని వివరాలు వింటారు.
1: పంట పొలాల్లోని చీడపురుగులను సహజంగా ప్రకృతిలో లభ్యమయ్యే మేలు చేసే కీటకాల ద్వారానే కాకుండా అటువంటి పరాన్నజీవులను కృత్రిమంగా ప్రయోగశాలలో అభివృద్ధి చేసి పంట పొలాల్లో వదిలితే అవి హాని చేసే పురుగులను ఆశించి నాశనం చేస్తాయి. ప్రయోగశాలల్లో వృద్ధి చేయడానికి అనువైన పరాన్నజీవుల్లో ముఖ్యమైనది ట్రైకోగ్రామా. ఈ పరాన్నజీవి చీడపురుగును గుడ్డు దశలోనే నాశనం చేసి గొంగళ పురుగు దశకు చేరకుండా చేస్తుంది. దీనివల్ల సస్యరక్షణకు అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రైకోగ్రామా పరాన్నజీవులను పెంచుకునే విధానం ఎలాగో తెలుసుకుందాం. ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి ఉత్పత్తికి ముఖ్యంగా బియ్యపు పురుగు గుడ్ల ఉత్పత్తి అవసరమవుతుంది. ఎందుకంటే ఇవి పరాన్నజీవికి ప్రయోగశాలలో ఆహార మాధ్యమంగా ఉపయోగపడతాయి. మంచి నాణ్యత కలిగి జొన్న లేదా మొక్కజొన్నలను బాగా ఎండిన తర్వాత ఒక గింజ 4 ముక్కలయ్యేటట్లుగా మిల్లు పట్టించి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఓవెన్లో వేడి చేయాలి. చెక్క పెట్టెల్లో కానీ గాజు జారల్లో కానీ పిండిని వేయాలి. 25 కిలోల పిండిలో 0.5 సీసీల బియ్యపు పురుగు గుడ్లను వేసి, అంటే సుమారు 10,000 గుడ్లను వేసి పల్చటి గుడ్డను మూతవేయాలి. పెట్టెల నుండి 45 రోజుల తర్వాత నుండి బియ్యపు పురుగు రెక్కల పురుగులు బయటకు వస్తాయి. ఈ రకంగా 90 రోజుల వరకు రెక్కల పురుగులు వస్తాయి. ప్రతిరోజు ఉదయం ఈ రెక్కల పురుగులను పట్టుకొని గుడ్లు పెట్టడానికి అనువుగా జల్లెడ అమర్చిన గరాటలో వేయాలి. రెక్కల పురుగుల గుడ్లను శుభ్రపరిచి వాటిలో కొన్నింటిని ట్రైకోగ్రామా పరాన్నజీవులు పెంచడానికి, మరికొన్నింటిని బియ్యపు పురుగుల పెంపకానికి ఉపయోగించుకుంటూ ఉండాలి. ఇలా ఉత్పత్తి చేసిన బియ్యపు పురుగు గుడ్లను మందమైన కార్డులపై బంకను పూసి చల్లి అతికించాలి. కార్డులను అల్ట్రావైలెట్ ఛాంబర్లో 45 నిమిషాల పాటు ఉంచి స్టెరిలైజ్ చేయాలి. తర్వాత ఇటువంటి కార్డులున్న గాజు గొట్టంలోకి ట్రైకోగ్రామా పరాన్నజీవులను వదిలి దూది బిడాతో మూసుకోవాలి. పరాన్నజీవులకు ఆహారంగా తేనెను గాజు కాగితం మీద చిన్న చిన్న బొట్లుగా ఉంచాలి. ఒకరోజు తర్వాత గుడ్లున్న కార్డును తీసి వేరొక గాజు గొట్టంలో ఉంచి దూది బిడాతో మూసుకోవాలి. 4వ రోజుకు బియ్యపురుగు గుడ్లు నలుపు రంగుకు మారిపోతాయి. వీటిని ట్రైకో కార్డులు అంటారు. 8 నుండి 9 రోజుల్లో ఈ ట్రైకో కార్డుల నుండి పరాన్నజీవులు బయటకు వస్తాయి. ఇలా ఉత్పత్తి చేసిన ట్రైకో కార్డులను ఒకరోజు ముందుగా, అంటే 7వ రోజున చిన్న చిన్న ముక్కలుగా చేసి పొలంలో అక్కడక్కడ 1 అడుగు భాగాన పిన్ చేయాలి. ఈ పరాన్నజీవులను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో అమర్చుకోవాలి. ఇలా అమర్చిన 15 రోజుల వరకు పురుగు మందులను పొలంలో పిచికారీ చేయకూడదు. మరో ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, గుడ్డు పరాన్నజీవిని పొలంలో వదిలే ముందు చీడపురుగు గుడ్డు దశలో ఉన్నదో లేదో గమనించి వదులుకోవాలి. పరాన్నజీవులను వదిలిన మరుసటి రోజున అవి బయటకు వచ్చి వివిధ రకాల పంటల మీద వచ్చే చీడపురుగులు, ముఖ్యంగా ప్రత్తి, కూరగాయల మీద వచ్చే శనగపచ్చ పురుగు, ఆముదాల మీద వచ్చే నామాల పురుగు, వరిలో వచ్చే కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు, చెరుకులో వచ్చే కాండం తొలుచు పురుగుల గుడ్ల మీద దాడి చేసి నాశనం చేస్తాయి. కాబట్టి రైతులు తమ స్థాయిలోనే ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవిని ఉత్పత్తి చేసుకోవచ్చు.
0: రైతు స్థాయిలో ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి ఉత్పత్తి చేసే విధానం వివరాలు మీరింతవరకు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
1: నినదిద్దాం.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో.

మౌనమేళ నోయి ఈ చిత్రానికి రమణ గోగుల స్వీయ సంగీత సారథ్యంలో ప్రియాతో ఆలపించిన గీతాన్ని వినండి. గీత రచన వేటూరి.

కార్యక్రమంలో చివరిగా వజ్రాయుధం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం. గీత రచన వేటూరి.

మీరు ఇంతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.

అక్షరద్వయాత్మకం అమృతతుల్యం పదం కేన మహాత్మనా సృష్టం వా నజానీమః. తచ్చ ఆపదః పరిత్రాయతే, దుఃఖ పరితాపస్య ఔషధాయతే. పంచతంత్రే విష్ణుశర్మణా ఉక్తః సముజ్వలః ఏషః భావః మిత్రశబ్దేన సమ్యక్ ప్రతిపాద్యతే. మిత్ ఆపదః త్రాయతే ఇతి మిత్రం. యః ఆపది సంపది చ సమానతయా ప్రవర్తతే సహ ఏవ సన్మిత్రం. మిత్ర, సఖే, సఖి, వయస్య ఇత్యాదిభిః సుమధుర సంబోధనైః పరస్పరం భావయంతః సమాజే సర్వే జనాః స్నేహరసామృతాస్వాదినః భవంతి. మైత్రీ నామ మానవ జీవనోద్యానే వసంతాగమః. తస్మిన్ సమయే ప్రత్యణు కాంతిశోభితం విలసతి, ఆనందభరితంచ భవతి. తథైవ అస్మాకం జీవనే సన్మిత్ర ప్రభావేణ సదా ప్రమోదః ఏవ ప్రాప్యతే. సఖ్యం జీవన ప్రయాణ పాథేయం భవతి, తేన వినా జీవనం కష్టభూయిష్టం భవేత్. తేన సహ వయం సవిశ్వాసం సుఖం ప్రయామః. లోకే మిత్రత సాధారణతయా జనానాం మధ్యే ఉపకారాత్ జాయతే. మృగపక్షిణాం సంగమకారణాత్ స్యాత్. మూర్ఖాణాం మధ్యే భయాత్ లోభవశాత్ వా స్నేహభావః భవేత్. పరంతు సజ్జనానాం మైత్రీ దర్శనాత్ ఏవ భవతి, నిర్మల ప్రియ భాషణాచ్చ భవతి. తస్మాత్ ఏవ పండితాః సఖ్యం సప్తపదీనం ఇతి వదంతి. సతాం సన్నతగాత్రి సంగతం మనీషిభిః సప్తపదీనముచ్యతే ఇతి మహాకవిః కాళిదాసః సురుచిరం జగాద. సజ్జనానాం సఖ్యం సప్తభిః పదైః సంపద్యతే. సప్తానాం పదానాం ఉచ్చారణ కాలావధినా ఏవ సన్మైత్రీ సముపపద్యతే. ఇక్షుకాండస్య అగ్రభాగాత్ క్రమశః పర్వణి పర్వణి యథా రసవిశేషః భవతి, తథైవ సజ్జనమైత్రీ దినే దినే సుమధురా ప్రవర్ధతే. అత్ర భర్తృహరిః దుర్జన సజ్జనానాం మైత్రీం ఉపమాన పురస్సరం సునిపుణం అభివర్ణితవాన్. దుర్జనమైత్రీ దినస్య పూర్వార్ధభాగే ప్రసరంతీ ఛాయా ఇవ ప్రారంభే గుర్వీసతి తదనంతరం క్రమేణ క్షీయతే. పరంతు సజ్జనమైత్రీ తథా న భవతి. సా మైత్రీ దినస్య పరార్ధభాగే ప్రసరంతీ ఛాయా ఇవ ఆదౌ లఘ్వీసతి తదను క్రమేణ వర్ధతే. తస్మాత్ సజ్జనైః సహ సఖ్యం కరణీయం. యది సజ్జనః మిత్రం భవతి చేత్ సహ అస్మాన్ పాపకర్మభ్యః నివారయతి, హితకార్యేషు యోజయతే. యద్రహస్యం తద్ నిహూహతి, మిత్రగుణాన్ ప్రకటయతి. ఆపద్గతం న పరిత్యజతి, కాలే సాహాయ్యం కరోతి. కిం బహున సన్మిత్రం సర్వం కరోతి. తాదృశైః సన్మిత్రైః సంగమః పురా పుణ్యేనైవ లభ్యతే ఖలు. మహాకవిః భవభూతిః ప్రస్తుతవాన్ యథా సతాం సద్భిస్సంగః కథమపి హి పుణ్యేన భవతి. మానవస్య సద్గుణేషు మిత్రభావః అత్యంతం విశిష్టః. సః సద్గుణః ఔదార్యస్య నిర్మల ప్రేమ్ణశ్చ నిలయః విభాతి. బంధుతాయాం యదా కదాపి వా ద్వేషః జాయేతవ, కింతు నిష్కలంక మిత్రతాయాం పరస్పరం క్షేమ కామనా ఏవ విలసతి. తత్ర దేశ కాల దశానుసారేణ పరిణామః వా పరివర్తనం వా నైవ భవతి. వాల్మీకి మహాకవిః శ్రీమద్ రామాయణే శ్రీరామస్య సుగ్రీవేణ మైత్రీం వర్ణయిత్వా మహత్వపూర్ణం సందేశం లోకాయ ప్రదదౌ. లోకే కదాచిత్ యత్ కిమపి ప్రయోజనం పురస్కృత్య మైత్రీ భవతు. ప్రయోజనసిద్ధే అనంతరం సఖ్యం దూరీభవతు. ఏషా సాధారణీ స్థితిః. పరంతు ఉత్తమజనానాం మైత్రీ నిరోధేషు సత్స్వపి నిశ్చలా భవతి. ఏతత్ రామాయణే పరిశీలయామః. సీతాన్వేషణ ప్రయోజనం ఉద్దిశ్య రామః సుగ్రీవేణ సఖ్యం కృతవాన్. ఉభౌ అపి జ్వలంతం అగ్నిం ప్రదక్షిణీకృత్య మైత్రీం ప్రాప్తవంతౌ. తదా శ్రీరామ సుగ్రీవౌ పరస్పరం అభివీక్షమాణౌ తృప్తిం

0: న అభిజగ్మతుః తదా సుగ్రీవః శ్రీరాఘవం ప్రతి ప్రేమ్ణా ఉక్తవాన్, రాఘవ ఇదానీం త్వం మమ హృద్యః మిత్రం అసి, ఏతత్ క్షణాదారభ్య ఆవయోః సుఖం వా దుఃఖం వా ఏకమేవా. అస్మిన్ సందర్భే మహర్షిణ ఉత్తమ మైత్రీ లక్షణం సమ్యక్ ఉద్ఘోషితం. సుఖ దుఃఖయోః ఏకతా ఏవ మైత్రీ ధర్మః. రామః నిజకృతాం ప్రతిజ్ఞాం నిర్వర్తితవాన్. సహ వాలినం హత్వా సుగ్రీవం కిష్కింధారాజ్యే అభిషేచితవాన్. తదను సుగ్రీవః భోగలాలసో భూత్వా సీతాన్వేషణ ప్రతిజ్ఞాం విస్మృతవాన్. తదా రామః లక్ష్మణం సుగ్రీవస్య సమీపం సంప్రేష్య ప్రతిజ్ఞాం స్మారయామాస. పశ్చాత్తప్తః వానరేంద్రః ఝటితి సీతాన్వేషణాయ సముద్యుక్తవాన్. తదారభ్య శ్రీరామ పట్టాభిషేక పర్యంతం సుగ్రీవః రామకార్య ధురంధరః ఏవ అభవత్. ఏవం రామ సుగ్రీవ మైత్రీ సర్వైః అపి చరితవ్యా భవతి. మైత్రీ విషయే వ్యక్తేహే స్నేహపాత్రస్య ఉచ్చావచ స్థితిం అనుసృత్య భేదః న భవతి. ధనవాన్ వా దరిద్రో వా, దుఃఖితః వా సుఖీ వా, దోషయుక్తో వా దోషరహితో వా, వయస్యః పరం ఆదరణీయః. అత్ర శ్రీకృష్ణ కుచేల మైత్రీ బంధః ఉత్కృష్టం ఉదాహరణం. శ్రీకృష్ణ కుచేలౌ బాల్యమిత్రే ఆస్తాం. శ్రీకృష్ణః జగతి విఖ్యాతః ద్వారకాధీశశ్చ వ్యరాజత. కుచేలస్తు బహు సంతానః దరిద్రశ్చ. సహ మిత్రస్య సహాయం అభ్యర్థయా ఇతి భార్యయా ప్రేరితః ద్వారకానగరం ఆగతవాన్. తత్ర శ్రీకృష్ణః దూరాత్ ఏవ మిత్రం విలోక్య సహసా ఉత్థాయ కుచేలం సమీప్య ప్రమోదేన దోర్భ్యాం పరిగృహ్య మిత్రం పరిష్వజ్య ఆనందాశ్రుబిందూన్ వ్యముంచత్. కృష్ణః మిత్రం కుచేలం స్వయం పర్యంకే ఉపవేశ్య ప్రేమ్ణా అసేవత. పూర్వం గురుకులే సతోః ఆత్మనోః పూర్వాః మధురాః గాథాః ఉభౌ అపి కథయాం చక్రతుః. అనంతరం కృష్ణః కుచేలం మృదులయా వాచా పృష్టవాన్, మిత్ర భవతా గృహాత్ మహ్యం కిం ఉపాయనం ఆనీతం. తత్ శ్రుత్వా కుచేలః లజ్జితః తూష్ణీం బభూవ. తదా కృష్ణః కుచేలస్య వస్త్రాత్ చీరబద్ధాన్ పృథుక తండులాన్ స్వయం స్వీకృతవాన్. ముష్టిప్రమాణాన్ తండులాన్ స్వీకృత్య కుచేలాయ అనంతం ఐశ్వర్యం అనుజగ్రాహ. కుచేలః ఆగత్యాపి కృష్ణం కిమపి న యాచితవాన్. శ్రీకృష్ణ దర్శనాదేవ సంతుష్టాంతరంగః అభవత్. అహో ఏతాదృశః సజ్జన మైత్రీ ప్రభావః. మాతా మిత్రం పితా చేతి స్వభావాత్ త్రితయం హితం ఇత్యేషా ఆర్యోక్తిః. మాతా పిత్రోః అనంతరం మిత్రస్య విశిష్టం స్థానం ప్రతిపాదయతి. మాతా పితా మిత్రం చ స్వభావతః ఏవ అస్మాకం హితం కాంక్షంతి. సదా హితైషీ సఖా మానవ జీవనే ప్రాధాన్యం ఆవహతి. ఉత్తమః వయస్యః ఆపద్గతం స్వమిత్రం న పరిత్యజతి. శక్తిం అతిక్రమ్యాపి సాహాయ్యం కృత్వా మిత్రస్య హితం వితనోతి. అస్మిన్ సందర్భే విష్ణుశర్మ విరచితే పంచతంత్ర గ్రంథే చిత్రగ్రీవ హిరణ్యక కథ సన్మిత్ర పరమార్థ వైభవం పరం వివృణోతి. ఏకదా కపోతరాజః చిత్రగ్రీవః పరివారేణ సహా గగనతలే భ్రమన్ భూమౌ కుత్రచిత్ తండులాన్ వీక్ష్య జిహ్వా చాపల్యాత్ తత్ర న్యపతత్. కేనచన లుబ్ధకేన ప్రసారితేన జాలేన బద్ధః సపరివారః చిత్రగ్రీవః బహుధా వ్యచింతయత్. సహసైవ సహ పరివార సహితః జాలం ఆదాయ ఉత్పతితః. వేగేన చిత్రగ్రీవః స్వయం మిత్రభావః జనానాం పరస్పరావగతిం సద్భావనాం చ ఆధారీకృత్య స్థిరీభవతి. సన్మిత్రతాయాః కదాపి సంక్షయః న భవతి. సహ కాలక్రమేణ ద్రఢీభవతి. సన్మిత్రం వయస్యార్ధే సర్వవిధత్యాగేన ప్రవర్తంతే. ధనత్యాగః సుఖత్యాగః దేశత్యాగోపి వానఘ వయస్యార్ధే ప్రవర్తంతే స్నేహం దృష్ట్వా తథావిధం. ఉత్తమ జనానాం మిత్రత మణిదీపికా ఇవ శాశ్వతికీం దీప్తిం జనయతి. తాదృశః మిత్రభావః అస్మిన్నేవ జన్మని పర్యాప్తో న భవతి. జన్మాంతరేష్వపి అనుగచ్చతి, భావస్థిరాణి జననాంతర సౌహృదాని ఇతి కవికుల గురుణా కాళిదాసేన యత్ ప్రోక్తం తత్ సత్యం. సౌహృదాని సుహృద్భావాః జన్మాంతరేషు వాసనారూపేణ స్థిరాణి భవంతి. అహో భారతీయ విచారధారాయాం మైత్రీభావస్య జన్మ జన్మాంతర వాసనారూపేణ మహోజ్వల భావన అసాధారణ శోభతే. మైత్రీ సంరక్షణాయ సంవర్ధనాయ చ షట్ ప్రకారాః బోధితాః. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంతే భోజయతే చైవ షడ్విధం స్నేహలక్షణం. సకాలే ఆవశ్యకస్య ప్రదానం, మిత్రేణ దత్తస్య స్వీకరణం, స్వరహస్యానాం ప్రకటనం, కుశల ప్రశ్నః, మిత్రస్య గృహే భోజనం, తథైవ తస్మై మృష్టాన్న ప్రదానం, ఏతాని షడ్విధాని స్నేహస్య లక్షణాని. స్నేహ సంపన్నాః నయనానందదాయినః సుహృదః యస్య గృహం ఆగచ్చంతి నిత్యం తద్గృహం ఏవ గృహశబ్దేన వ్యవహ్రియతే. సన్మిత్రాణి యస్మిన్ దినే న ఆగచ్చంతి తచ్చ దుర్దినం. నిత్యం మిత్రాణాం శుభాగమనేన ప్రతిదినం మైత్రీదినం భవతు. స్నేహరసోల్లాసేన ప్రతిక్షణం మైత్రీ భరోత్సవః లసతు ఇతి భారతీయ సంస్కృతిః ఉద్బోధయతి. అనయా కళ్యాణ కమనీయ భావనయా ఏతద్వచనం సర్వథా తథ్యం. సతాం హి సంగః సకలం ప్రసూతే.
1: మీరింతవరకు అమర భారతి సంస్కృత కార్యక్రమంలో భాగంగా సతాం మహిష సంఘ సకల ప్రసూత్యే ఈ అంశంపై డాక్టర్ డిఎన్ దీక్షిత్ గారి సంస్కృత ప్రసంగాన్ని విన్నారు. ఈనాటి అమర భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
3: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఇంగ్లండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని వింటున్నారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు, అనంతరం క్రికెట్ వ్యాఖ్యానాన్ని ప్రైమరీ మరియు ఎఫ్ఎం రేడియో సెట్లలో వినవచ్చు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రులు

0: నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. వార్తల వివరాలు. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నీస్ నగరంలో ఈరోజు నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత డిఎన్ఏలోనే ఇన్నోవేషన్ ఉందని, సుస్థిర భవిష్యత్తు, ప్రపంచం మేలు కోసం భారత్ ఆవిష్కరణలు చేస్తోందన్నారు. కృత్రిమ మేధ రంగంలో భారత్కు అపారమైన సామర్థ్యం ఉందని, దేశంలో 2 లక్షలకు పైగా ఉన్న స్టార్టప్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నాయని తెలిపారు. భారత్ ఆవిష్కరణల రంగానికి సహకారం అందించేదిగాను ఆవిర్భవించిందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: సాథియో, భారత్ ఇన్నోవేట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అండ్ భారత్ ఇన్నోవేట్ ఫర్ ద హోల్ వరల్డ్ ఔర్ యహా ఆప్ సబ్కో 100-125 స్టార్టప్ దిఖ్ రహే హై లేకిన్ భారత్ మే ఐసే 2 లాఖ్ సే జ్యాదా స్టార్టప్ కా మెగా పూల్ హై ఔర్ అబ్ యే సారే స్టార్టప్ ఏక్ నయీ ఊర్జా కే సాథ్ భారత్ ఔర్ వరల్డ్ ఎకానమీ కీ గ్రోత్ మే కంట్రిబ్యూట్ కర్ రహే హై.
0: గత 12 ఏళ్లలో భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల నుండి వివిధ డిజిటల్ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల ద్వారా మునుపెన్నడూ లేని విధంగా నాణ్యమైన వైద్య సదుపాయాలు ఎక్కువ మంది ప్రజలకు చేరువవుతున్నాయని తెలిపారు. వైద్య కళాశాలల విస్తరణ, ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల పెంపుదల, భవిష్యత్తు కోసం మరింత బలమైన వైద్య సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేస్తోందని మంత్రి అన్నారు. దేశంలో వైద్య మౌలిక సదుపాయాల విస్తరణను ప్రస్తావిస్తూ, గతంలో కేవలం ఒకే ఒక్కటిగా ఉన్న ఎయిమ్స్ సంస్థల సంఖ్య నేడు దేశవ్యాప్తంగా 23కి పెరిగిందని వెల్లడించారు. ప్రతి పౌరుడికి మెరుగైన ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడమే ధ్యేయంగా దేశంలో తక్కువ ఖర్చుతో కూడిన, అందరికీ అందుబాటులో ఉండే వైద్య సంరక్షణ వ్యవస్థను భారతదేశం నిర్మిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు వేర్వేరు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. జన ఔషధి కేంద్రాల ద్వారా నాణ్యమైన మందులను చాలా తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలకు అదనపు వైద్య ఖర్చులు తగ్గాయని తెలిపారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలలో కొన్నింటిని ముందుండి నడిపిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకలలో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబిల్డ్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచవ్యాప్త ఆన్లైన్ యోగా కార్యక్రమాలను నిర్వహించింది. యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసార యోగా కార్యక్రమంలో అత్యధిక వీక్షకులు పాల్గొన్న కార్యక్రమంగా కొత్త గిన్నెస్ వరల్డ్ రికార్డు సృష్టించడమే లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారిని ఉద్దేశించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఉద్యమంగా మారిందని అన్నారు. భౌగోళిక, సాంస్కృతిక, భాషా సరిహద్దులను దాటి మానవాళిని ఏకం చేసే శక్తి యోగాకు ఉందనే సందేశాన్ని అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని హర్ ఘర్ యోగా, హర్ దిన్ యోగా అనే సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి ప్రతాప్రావు జాదవ్ కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈరోజు జరిగిన వికసిత భారత్ సంకల్ప సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల కింద 12 కోట్ల మరుగుదొడ్లను నిర్మించామన్నారు. ప్రస్తుతం దేశంలో 58 కోట్ల జన్ధన్

0: ఖాతాలు ఉన్నాయని, డిజిటల్ లావాదేవీలకు యూపీఐ ఓ నమూనాగా మారిందని పేర్కొన్నారు. కర్ణాటకకు కేంద్ర కేటాయింపుల్లో అన్యాయం జరగడం లేదని, పన్నుల వాటా రూపంలో కర్ణాటక రాష్ట్రానికి 4 లక్షల కోట్ల రూపాయలు అందాయని మంత్రి చెప్పారు. అలాగే 8,100 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి 63,000 కోట్ల రూపాయలు, రైల్వే మౌలిక సదుపాయాల కోసం 7,700 కోట్ల రూపాయల కేంద్ర నిధులు రాష్ట్రానికి ఇచ్చామని ఆర్థిక మంత్రి తెలియజేస్తూ,
1: and also Karnataka's budgeted devolution for the current year, 1st April 26 to 31st March 27, just that devolution money from tax collection which comes to Karnataka, 63,000 crore in the current financial year. A single year's transfer equal to 76% of what the state received in 10 full years under the previous dispensation.
0: ప్రజలందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ ప్రసాదించడానికి రక్తదానం అత్యంత ప్రభావవంతమైన మార్గమని తెలిపారు. రక్తదాన ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, దీనిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని ఆరోగ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి రక్తదాతకు ఒకరి జీవితంలో మార్పు తీసుకురాగల శక్తి ఉందని మంత్రి అన్నారు. ఒక్కసారి చేసే రక్తదానం రక్తం మార్పిడి అవసరమయ్యే రోగులకు ఎంతో ఆశను ఆసరాను కల్పిస్తుందని మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వివరించారు. గత 12 ఏళ్లలో దేశంలోని మైనారిటీ వర్గాల జీవితాలు, జీవన ప్రమాణాలు, సమగ్ర పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ సంకల్పం అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా చూసిందని పేర్కొన్నారు. మరింత బలిష్టమైన, అందరినీ కలుపుకుని పోయే సమతుల్య భారతదేశం ఇప్పుడు ఒక వాస్తవ రూపం దాల్చిందని, దీనిని దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తెలుసుకున్నారని స్పష్టం చేశారు. తుర్కియేలోని అంతాల్యాలో ఈరోజు జరిగిన వరల్డ్ కప్ స్టేజ్ 3లో ఆర్చరీ రికవర్ మిక్స్డ్ టీం విభాగంలో భారతదేశానికి చెందిన ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మోహోద్ జంట స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్స్లో ఈ భారత ద్వయం అద్భుత ప్రదర్శనతో ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్లైన దక్షిణ కొరియాకు చెందిన ఓయే జిన్ మరియు కిమ్ జే డియోక్లను 5-1 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. మిక్స్డ్ టీం విభాగంలో ధీరజ్, కుంకుమ్ ఇద్దరికీ ఇదే తొలి వరల్డ్ కప్ స్వర్ణ పతకం. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతమున్న 8 నుండి 9 బిలియన్ డాలర్ల నుండి రాబోయే దశాబ్దంలో దాదాపు 40 నుండి 45 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేట్ భాగస్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థ ఈ వృద్ధికి ప్రధాన కారణాలని చెప్పారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డీప్ ఓషన్ మిషన్, గగన్యాన్ వంటి కార్యక్రమాలు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో సైన్స్ ఆవిష్కరణను ప్రధాన స్థానంలో నిలబెట్టడానికి సహాయపడ్డాయని మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత యువ ఆవిష్కర్తలు సమస్త మానవాళికి ప్రయోజనాలు చేకూర్చే పరిష్కారాలను కనుగొంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పౌరులందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత ఆరోగ్య రంగం అపూర్వమైన పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు చిత్ర తరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మీరింతవరకు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఇంగ్లండ్లో జరిగిన ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని విన్నారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్రం మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయరేకుల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ శ్రీ చుండూరు మాణిక్యారావు. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కె శ్రీను. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో రాజేశ్వరి పద్మనాభన్ గారి వీణావాయిద్యం. 10:30 ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా శ్రీ మోతుకూరి వెంకటేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం. 4:45 రంగస్థలి శీర్షికన కురుక్షేత్రం నాటకం నుంచి అర్జునుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ ఏ బ్రహ్మయ్య, హార్మోనియం శ్రీ సిహెచ్ఈ చెంచయ్య. 7:15 వ్యవసాయ పాఠశాల. 6 పద్ధతిలో వరి సాగుకు సూచనలు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థాన శాస్త్రవేత్త డాక్టర్ కె మధుకుమార్ గారు. 7:45 వికసిత్ భారత్, ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:00 అంతర్భాగం నాటిక వింటారు. రచన శ్రీ బి వెంకట పద్మరాజు, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం, ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమాలు. ధూళిపాళ వాసవి గారి గాత్రం, వయలిన్ బివి దుర్గాభవాని గారు, మృదంగం ఎన్ఎస్ కళ్యాణరామన్ గారు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:45 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఆశయ శుద్ధి లేని జీవితం చుక్కాని లేని నావు వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:47. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 8:50 358.4 అనగా 837 kHz పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.